శ్రోతలకు నమస్కారం. ఆకాశవాణి తిరుపతి కేంద్రం 107.5 103.2 మెగాహెడ్స్ పై ఈనాటి ప్రభాత ప్రసారానికి స్వాగతం. శక సంవత్సరం 1948, జ్యేష్ఠమాసం 9వ రోజు, క్రీస్తు శకం 2026 సంవత్సరం, మే మాసం 30వ తారీఖు శనివారం. ఇప్పుడు సమయం 5:58 దాటి 50 సెకండ్లు. శుభోదయం.

దేశభక్తి గీతం విన్నారు. ఆకాశవాణి తిరుపతి కేంద్రం. సమయం 6:05 అవుతోంది. ఇక కొంచెంసేపట్లో ఆంగ్లంలో వార్తలు ఢిల్లీ నుంచి రిలే.

సత్వం క్షమస్వత్వం శేషశైలశిఖామణి అజ్ఞానినా మయా దోషాన శేషాన్ విహితాన్ హరే క్షమస్వత్వం క్షమస్వత్వం శేష

సర్వజ్ఞశక్తనతవత్సలసర్వశేషిన్ స్వామిన్ సుశీల సులభాశ్రుత పారిజాత శ్రీ వెంకటేశ చరణౌ శరణం ప్రపద్యే శ్రీమన్ కృపాజల నిధే కృత సర్వలోక సర్వజ్ఞ శక్తనతవత్సల

0: ఇంతవరకు. భక్తిరంజనీ కార్యక్రమంలో శ్రీ వెంకటేశ్వర సుప్రభాతం విన్నారు. ఈ కార్యక్రమం ఇంతటితో సమాప్తం. ఆకాశవాణి తిరుపతి కేంద్రం. ఇప్పుడు సూక్తి ముక్తావళి.
1: మనిషికి ఒక మాట, గుడ్డుకు ఒక దెబ్బ అని లోకంలో సామెత. ఈ సామెత అన్ని కాలాల్లో అన్ని చోట్ల అచ్చిరాదు. ఎన్నిసార్లు ఎంతగా బతిమాలి చెప్పినా వినని మనుషులున్నారు. కంటి సైగతో అప్పగించిన పని పూర్తి చేసుకుని పోయే జంతువులు ఉన్నాయి. తన పిల్లకి, కుక్క పిల్లకి ఆకలి తీర్చే పిల్లిని చూశాం. శిశువుని కాటేస్తుందేమోనని పామును ఎదిరించి పోరాడి ఆ పాము చేత బలైపోయిన కుక్కని చూస్తున్నాం. జంతువులంటే ఇలాంటివి. మనకెన్నో సజీవ ఉదాహరణలు దొరుకుతాయి. శివాజీ ఉడుంకథ, రణాప్రతాప సింహుని గుర్రం కథ మనం చరిత్రలో చదువుకున్నాం. అలాగే జరిగిపోయిన కథల్ని పోగేసిన కైఫియత్తుల్లో యజమానిని మరవని గోవుల కథ ఒకటి ఉంది. పెన్నా నది ఒడ్డున సిద్ధవటం ప్రాంతంలో పైడికొండ ఉంది. ఆ కొండను ఆధారం చేసుకొని ఆవుల్ని మేపుకుంటూ ఉంటారు. ఆ కొండ సమీపంలో ఒకటి రెండు ఇండ్లలో కాపురాలు మొదలై ఒక ఊరయ్యింది. ఆ ఊళ్ళో ఎల్లారెడ్డి. ఆయన వద్ద ఆవుల మందలు విస్తారంగా ఉండేవి. ఏ ఆవును పేరు పెట్టి పిలిస్తే ఆ ఆవు దాకట్టుకు వచ్చేది, పాలిస్తూ ఉండేది. దాకట్టు అంటే పశువులకు మేత ఉంచే పరికరం. వెదురుతో అల్లింది కానీ రాతిది కానీ ఉంటుంది. అందులో మేత ఉంచుతారు. ఆ మేత మేస్తూ ఆవు పాలిస్తూ ఉంటాయి ఆవులు. ప్రతిదినం ఆవుల్ని కొండమీదికి, అడవికి తీసుకువెళతారు. ఉదయం నుంచి సాయంకాలం దాకా అక్కడ పచ్చిక మేసి వస్తాయి. ఆవుల్ని తీసుకువెళ్లేందుకు పని మనుషులుంటారు. ఒకరోజు ఆవులు మేతకు వెళ్ళాయి. ఒక ఆవుల మంద మీద దొంగలు పడ్డారు. కావలి మనుషుల్ని చితకబాది ఆవుల్ని తూర్పు దిక్కుగా తోలుకుపోయారు. ఆ రోజుల్లో ఇలాంటి దొంగతనాలుండేవి. ఆవుల్ని రక్షించుకునేందుకు పోరాటాలు జరిగేవి. మహాభారత కథలో విరాటరాజు గోవుల్ని కౌరవులు ఉత్తరం వైపు నుంచి, దక్షిణం వైపు నుంచి ముట్టడించారు కదా. తూర్పు దిక్కుగా తోలుకుపోయిన దొంగలు ఆవుల్ని అమ్మేశారు. ఆవుల్ని కొన్నవాళ్లు మరుసటి దినం నుంచి మేతకు వదిలేరు. ఆవులు, వాటి దూడలు అడవికి వచ్చాయి. అన్ని ఆవులు వచ్చాయి, అడవిలో కలుసుకున్నాయి. కానీ ఒక్క దూడ మాత్రం వచ్చేది కాదు. మేతకు దూడని వదలకుండా ఆవును వదిలేవాడు ఆవును, దూడను కొన్న యజమాని. ప్రతిదినం అడవిలో కలుసుకునే ఆవులు తమ అసలు యజమాని ఎల్లారెడ్డి తావుకు వెళ్లాలని అనుకున్నాయి. కానీ ఆ ఒక్క దూడ రావడం లేదు. ఆవులన్నీ చాలా కాలం ఆ దూడ కోసం ఎదురుచూశాయి. ఇలా కొంతకాలం గడిచింది. ఆవును, దూడను వదిలితే రెండూ జతై మొదటి యజమాని ఊరికి వెళ్ళిపోవచ్చు అని కొన్నవాని భయం. అందుకనే దూడను ఇంటి దగ్గరే ఉంచుకున్నాడు. ఇంతకాలం జరిగింది కదా, ఇంకెక్కడికి పోతాయిలే అనుకుని ఒకనాడు దూడను కూడా మందకు వదిలాడు. ఇంకేం, ఆవులన్నీ అడవిలో కలుసుకున్నాయి. అన్నీ కలిసి ఎల్లారెడ్డి తావుకు మహానందంతో బయలుదేరాయి. వచ్చిన మార్గం తప్పించి కొండల మీదుగా ప్రయాణం చేశాయి. మార్గమధ్యంలో మేత, నీళ్లు ఆలోచించలేదు. త్వరగా వెళ్ళాలి, యజమానిని చేరుకోవాలి. దారిలో ఒక పెద్ద పులి ఆవుల మందను అడ్డగించింది. ఆవుల్లో ఉండే వృషభం పెద్ద పులిని ఎదుర్కొంది. చాలాసేపు రెండూ పోట్లాడుకున్నాయి. పెద్ద పులి గోళ్లతోనూ కూరలతోనూ ఎద్దును గాయపరిచింది. ఎద్దు కూడా తన బలమంతా ఉపయోగించి కొమ్ములతో పొడిచి పొడిచి పోరాడింది. చివరకు పెద్ద పులి దెబ్బలకు ఎద్దు పోరాటానికి పులి ప్రాణాలు పోగొట్టుకున్నాయి. పెద్ద పులి బాధ తప్పింది. కానీ పోట్లగిత్త మరణించింది. బాధను దిగమింగుకుంటూ ఆవులు పరుగులంకి

0: తెలుసుకున్నాయి. ఊరి బయట మందపట్టు చేరుకున్నాయి. ఆనందంతో గంతులు వేశాయి. ఆవు మెడల్లో గంటల చప్పుడు ఇంట్లో ఉన్న ఎల్లారెడ్డికి వినిపించింది. పరిగెత్తుకుంటూ ఎల్లారెడ్డి మందపట్టు చేరాడు. తన ఆవుల్ని చూచుకున్నాడు. అంతా తన ఆవుల మందే. ఆవులు తమ చూపులతోనూ ఎల్లారెడ్డిని ఒరుసుకుంటూ తమ అభిమానాన్ని చాటుకున్నాయి. రెండు కాళ్ల మనిషి జ్ఞానవంతుడు అనుకుంటున్నాం. ఆ రెండు కాళ్ల మనుషులు ఎందరూ కృతజ్ఞులుగా ఉంటున్నారు. ఇవి నాలుగు కాళ్ల జంతువులు. దొంగల బారిన పడి యజమానికి దూరమైనాయి. ఎంతగా చింతించాయో. అవకాశం దొరకగానే యజమానిని చేరుకున్నాయి. ఈ కథ జరిగింది కాదు అని వాదిస్తే అది నరం లేని నాలుక అని సరిపెట్టుకోవాలి.
1: సూక్తి ముక్తావళి విన్నారు. వ్యాఖ్యానం శ్రీ కె నరసింహులు. ఆకాశవాణి తిరుపతి కేంద్రం. ఇప్పుడు విందాం పొలం కబుర్లు.
2: రైతు సోదరులకు నమస్కారం. కిసాన్ వాణికి సుస్వాగతం. ఈనాటి మన పొలం కబుర్లలో వృక్ష సంబంధ మందుల గురించి కొన్ని విషయాలు తెలుసుకుందామా?

మొక్కల నుండి తయారయ్యే క్రిమికీటకనాశులు సస్యరక్షణకు ఉపయోగపడతాయి. వీటి వాడకం వల్ల, రసాయన మందుల వాడకం వల్ల కలిగే హానిని మనం నివారించవచ్చు. అయితే ఇప్పటికే రసాయనాలు అధికంగా వాడడానికి అలవాటు పడి ఉన్నందువలన వృక్ష సంబంధ మందుల ప్రభావం వెంటనే కనిపించకపోవచ్చు. దీన్ని ఆచరణలో పెట్టినప్పుడు క్రమంగా సత్ఫలితాలు వస్తాయి. వేప, పొగాకు, వెల్లుల్లి, సీతాఫలం, పచ్చిమిరప, బంతి, కానగ ఉత్పత్తుల్లో ఇటువంటి గుణాలు ఉన్నట్లు పరిశోధనలు వెల్లడించాయి. వీటి ద్వారా వ్యవసాయ ఉద్యాన పంటలకు నిల్వ ధాన్యానికి పురుగుల నుండి రక్షణ కల్పించవచ్చు. ఇందులో వేప ఉత్పత్తులకు ప్రత్యేక ప్రాధాన్యం ఉంది. ఇవి అద్భుతమైన ఫలితాలను ఇస్తాయి. అయితే ఇవి పురుగుల నియంత్రణ కన్నా నిరోధకాలుగా ఎక్కువ భాగం పనిచేస్తాయి. వేప మందు చల్లిన పైరు నుండి పురుగు దూరంగా వెళ్ళిపోతుంది. అవి వికర్షకాలు, అంటే రెప్లెంట్స్గా పనిచేస్తాయి. వేప గింజల్లో 0.3 నుంచి 0.6% అజాడిరిక్టిన్ అనే మూల పదార్థం ఉంది. ఇది ఘాటైన చేదు రుచి, వాసన కలిగిస్తుంది. ఈ మందులు వాడిన పైరు మీద పురుగులు వాడడానికి ఇష్టపడవు. గుడ్లు పెట్టే శక్తి తగ్గుతుంది. గుడ్లు పెట్టిన వాటి నుండి లార్వాలు బయటకు వచ్చిన ఆహారం తీసుకోలేవు. లార్వా దశలో రావాల్సిన మార్పులకు అవరోధం కలుగుతుంది. సంతతి పెరగదు. క్రమంగా పురుగులు క్షీణిస్తాయి. మేలు చేసే సహజ శత్రువులకు ఎలాంటి హాని కలగజేయు, కనుక అభివృద్ధి చెందుతాయి. అంటే ఇవి మనకు ఉపయోగపడతాయి. ఇతర పురుగు మందులతో కలిపి వీటిని చల్లుకోవచ్చు. వేపను తీసుకొని, అంటే 1 లీటర్ నూనెకు 200 లీటర్ల నీరు, 200 గ్రాముల సబ్బు పొడి, అంటే సర్ఫ్ కలిపి ద్రావణం తయారు చేసుకోవాలి. ఇది ఎకరాకు సరిపోతుంది. నూనె నీరు కలవదు కనుక ముందుగా సబ్బు పొడి వేసి బాగా గెలకొట్టి నురగొచ్చిన తర్వాత నీటితో కలపాలి. ఇది మొక్కపై పిచికారీ చేయడం వల్ల కాయతులుచు పురుగు, రసం పీల్చే పురుగులు, ఆకులు తినే పురుగులు నివారించవచ్చు. ప్రస్తుతం మార్కెట్లో వేప నూనె ఖరీదు 80 నుంచి 100 రూపాయల వరకు ఉంటుంది. ఇక వేప గింజల కషాయం విషయానికి వస్తే, 10 కిలోల వేప గింజల మెత్తటి పొడిని 200 లీటర్ల నీటిలో ఒకరోజంతా నానబెట్టాలి. ఈ ద్రావణానికి 2 కిలోల సబ్బు పొడి వేసి బాగా కలయిపెట్టి వడగట్టుగా వచ్చిన కషాయాన్ని పైరుపై పిచికారీ చేయాలి. తెల్లదోమ, ఆకుముడత, పురుగులను సమర్థవంతంగా ఇది అరికడుతుంది. ప్రతి పంట నాశించే శనగపచ్చ పురుగు గుడ్లను, పప్పుధాన్యపు పైర్లపై రెక్కల పురుగుల గుడ్లను, ఇవి వాటిపైన పెట్టడాన్ని మనం నివారించవచ్చు. మొదటి దశలో చిన్న గొంగళి పురుగు, కాయదొలుచు పురుగులను మనం అరికట్టేయచ్చు. ఇక వేపపిండి ద్రావణంతో, అంటే నూనె తీసివేయగా మిగిలిన పిండిని నీటితో కలిపి ద్రావణం చేసి ఉపయోగించుకోవచ్చు. 10 కిలోల పిండి 200 లీటర్ల నీటిలో 1 వారం పాటు నానబెట్టి తేటను వేరు చేసి మొక్కలపైన పిచికారీ చేయాలి. చీని, నిమ్మ, నారుమళ్ళు ఆశించే ఆకుముడత, పేనుబంక, సిల్లి, నారింజ పురుగులను నివారించవచ్చు. టమోటో, వంగ ఇలాంటి కూరగాయల పైర్ల మీద ఆకుముడత, ఇతర పురుగులను కూడా అరికట్టచ్చు. ఇక వేప పిండి, అంటే వేప చెక్క, ఇది మేలైన చిక్కటి సేంద్రియ ఎరువు. గింజ నుండి నూనె తీసేసిన వేప పిండిలో 5.2% నత్రజని, 1.1% భాస్వరం, 1

0: శాతం పొటాషు ఉంటుంది. ఇది ఎరువుగానే కాక సస్యరక్షణకు కూడా ఉపయోగపడుతుంది. వేపపిండి ఎకరానికి 150 నుంచి 200 కిలోలు వాడినప్పుడు వేరు పురుగులను ఇది నిరోధిస్తుంది. వరిలో కాండం దొల్చే పురుగు ఉల్లికోడు ఉధృతి దక్కుతుంది. కొన్ని బ్యాక్టీరియా తెగుళ్ళను కూడా అరికట్టచ్చు. నులు పురుగులను కూడా అదుపులో ఉంచుతుంది. వేపపిండితో కలిపిన యూరియా వాడినప్పుడు నత్రజని నెమ్మదిగా విడుదలై మొక్కకు ఎక్కువ కాలం అందుబాటులో ఉంటుంది. వృధా అయ్యే శాతం తగ్గుతుంది. ప్రస్తుతం మార్కెట్లో వేపపిండి ధర క్వింటాలు 1 కి 300 నుంచి 400 వరకు ఉంది. ఇక వేపాకులు. ఎండిన వేపాకులు లేదా పొడిని కలిపి నిలువ చేసిన ధాన్యానికి పురుగు పట్టదు. వేపాకుల కషాయంలో ముంచి ఆరబెట్టిన గోని సంచుల్లో నిలువ చేసిన ధాన్యానికి పురుగు సోకదు. వేపాకులు పచ్చి ఆకు ఎరువుగా పొలానికి వేసినందువల్ల సేంద్రియ పదార్థం పోషకాలతో పాటు పురుగు నిరోధక ప్రయోజనాలు కలిసి వస్తాయి. ఇక పొగాకు కషాయం. 1 కిలో నాటు పొగాకు రొద్దు అంటే పేస్ట్ను 10 లీటర్ల నీటిలో 12 గంటలు నానబెట్టాలి. 200 గ్రాముల సబ్బు పొడి కలిపి వడగట్టాలి. ఈ కషాయాన్ని మూల పదార్థంగా వాడుకోవాలి. దీని నుండి 1 లీటర్ తీసుకొని 10 లీటర్ నీటిలో కలిపిన ద్రావణాన్ని పైరుపై పిచికారీ చేయడం వల్ల దీనివల్ల పేనుబంక, ఆకుముడత, తెల్లదోమ, పచ్చదోమ, దేవు పురుగుల్ని సమర్థవంతంగా మనం అరికట్టవచ్చు. ఇక వాడకంలో జాగ్రత్తల విషయానికి వస్తే, 1 పంటకాలంలో 1 లేదా 2 సార్లు మాత్రమే తగినంత వ్యవధిలో పిచికారీ చేయాలి. అంతకు మించి కొడితే పంటకు హాని కలుగుతుంది. కషాయం తయారు చేసిన వారు పిచికారి చేసే వ్యక్తులకు తగినంత జాగ్రత్త పాటించాలి. లేకపోతే పొగాకు ఘాటుకు శ్రుతపోవడం తీవ్రమైన ఆరోగ్య హాని కలిగే ప్రమాదం ఉంది. ఇక మిరప వెల్లుల్లి మిశ్రమ ద్రావణం. 3 కిలోల తొడిమలు తీసేసిన పచ్చిమిరపకాయలను బాగా రుబ్బి 10 లీటర్ల నీటిలో 1 రాత్రంతా నానబెట్టాలి. 500 గ్రాములు పొట్టి తీసిన వెల్లుల్లి పాయలను బాగా నూరి వేరొక పాత్రలో 250 మిల్లీల కిరోసిన్ రాత్రంతా నానబెట్టాలి. మరొక పాత్రలో 1 లీటర్ నీటిలో 75 గ్రాముల సబ్బు పొడిని కలపాలి. ఈ మూడింటిని వేరువేరుగా వడగట్టుగా వచ్చిన ద్రావణాన్ని కలిపి 4 గంటల పాటు నిల్వ ఉంచాలి. ఈ మిశ్రమాన్ని 100 లీటర్ల నీటిలో కలిపి ఎకరం విస్తీర్ణంలో పైరుపై పిచికారీ చేయాలి. ఇది తొలి దశలో గొంగళి పురుగులు, కాయదొలిచే పురుగులపై క్రిమి సంహరణగా పనిచేస్తుంది. వెల్లుల్లో ఉండే అల్లిసిన్ అనే పదార్థం వల్ల పురుగులో సంతానోత్పత్తి తగ్గిపోతుంది, విష ప్రభావానికి లోనవుతాయి. పచ్చిమిర్చిలో కాప్సిన్ అనే ఆల్కలాయిడ్ ఉండడం వల్ల పురుగుల శరీరంపై పడినప్పుడు విష ప్రభావానికి లోనై చనిపోతాయి. పురుగు శరీరంపై కిరోసిన్ పడినప్పుడు ముడుచుకుని పోయి గట్టిపడేటట్లు చేస్తుంది. వీటి మిశ్రమ ద్రావణం ప్రత్తి, వేరుశనగ, కంది పైర్ల మీద పిచికారీ చేయడం వల్ల తొలి దశలో ఉన్న గొంగళి పురుగు, శనగపచ్చ పురుగు, పొగాకు లద్దె పురుగు సమర్థవంతంగా వీటిని అరికట్టచ్చు. అయితే పురుగులు పెద్దవైన దశలో చలితే ప్రయోజనం ఉండదు. కాబట్టి రసాయన మందులకు స్వస్తి చెప్పండి, వృక్ష సంబంధ మందులకు నాంది పలకండి. విషరహిత సేద్యం మన మార్గం, మన ధ్యేయం. ఇప్పుడు చెప్పిన పద్ధతులు రైతులు పాటించి తమ పంటల్లో అధిక దిగుబడులు పొందాలని కోరుకుంటూ రేపటి మన కార్యక్రమంలో మళ్ళీ కలుసుకుందాం.
1: పొలం కబుర్లు విన్నారు. ఈరోజు రాత్రి 7:15 కిసాన్ వాణి కార్యక్రమం ఉంటుంది. ఇందులో పర్యావరణ నియంత్రిత కోళ్ల ఫామ్ నిర్వహణ గురించి, అందులో ఉన్న ప్రయోజనాల గురించి చిత్తూరు జిల్లా పీలేరు రైతు శ్రీ ఎం విజయభాస్కర్ గారితో పరిచయ కార్యక్రమం ప్రసారం చేస్తాం. ఆకాశవాణి తిరుపతి కేంద్రం. సమయం 6:45 అవుతోంది. కొంచెంసేపట్లో ప్రాంతీయ వార్తలు విజయవాడ కేంద్రం నుంచి రిలే.
2: మీకు అప్పగించారు.

ఆకాశవాణి ప్రాంతీయ వార్తలు చదువుతున్నది షేక్ మస్తాన్బే. ముఖ్యాంశాలు. రాష్ట్రంలోని నౌకా విమానాశ్రయాల నిర్మాణాలను నిర్దిష్ట గడువులోపు పూర్తి చేయాలని ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు అధికారులను ఆదేశించారు. ఆంధ్రప్రదేశ్ను దేశంలోనే ప్రముఖ టెక్స్టైల్ హబ్గా అభివృద్ది చేయడానికి కేంద్ర ప్రభుత్వం అన్ని విధాలా సహకరిస్తుందని కేంద్ర మంత్రి గిరిరాజ్ సింగ్ వెల్లడించారు.

0: ఆంధ్రప్రదేశ్లో విద్యుత్ బస్సులను ప్రవేశపెట్టేందుకు చర్యలు చేపట్టినట్లు కేంద్ర మంత్రి పెమ్మసాని చంద్రశేఖర్ పేర్కొన్నారు. సేంద్రీయ వ్యవసాయాన్ని ప్రోత్సహించేందుకు ప్రభుత్వం కట్టుబడి ఉందని తెలంగాణ వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు తెలిపారు. వార్తల వివరాలు. రాష్టంలోని నౌకా విమానాశ్రయాలు, హార్బర్ల నిర్మాణాలను నిర్దేశిత గడువులోపు పూర్తి చేసేలా చర్యలు తీసుకోవాలని ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు అధికారులను ఆదేశించారు. అమరావతిలోని రాష్ట సచివాలయంలో పెట్టుబడులు, మౌలిక సదుపాయాలు, ఆర్టీసీపై నిన్న నిర్వహించిన సమీక్షా సమావేశంలో ఆయన మాట్లాడుతూ, మౌలిక సదుపాయాల ప్రాజెక్టులకు అనుమతులు, టెండర్లు, నిర్మాణ పనులను వేగవంతం చేయాలని సూచించారు. ఆర్టీసీ ఆస్తులను సమర్థవంతంగా వినియోగించి సంస్థను బలోపేతం చేసే ప్రణాళికలు రూపొందించాలని అధికారులను ఆదేశించారు. దగదర్తి, కుప్పం, శ్రీకాకుళం విమానాశ్రయాల నిర్మాణం, భూసేకరణ, నిధుల సమీకరణ, కేంద్ర అనుమతులపై అధికారులకు ముఖ్యమంత్రి దిశానిర్దేశం చేశారు. ఆంధ్రప్రదేశ్ను దేశంలోనే ప్రముఖ టెక్స్టైల్ హబ్గా అభివృద్ది చేయడానికి కేంద్ర ప్రభుత్వం అన్ని విధాలా సహకరిస్తుందని కేంద్ర జౌళి శాఖ మంత్రి గిరిరాజ్ సింగ్ వెల్లడించారు. 2030 నాటికి దేశం నుంచి 350 బిలియన్ డాలర్ల టెక్స్టైల్ ఉత్పత్తుల ఎగుమతులను లక్ష్యంగా పెట్టుకున్నామని తెలిపారు. విజయవాడలో నిన్న నిర్వహించిన సమావేశంలో ఆయన మాట్లాడుతూ, రాష్టంలో చేనేత హస్తకళల అభివృద్దికి కూటమి ప్రభుత్వం తీసుకుంటున్న చర్యలను ప్రశంసించారు. చేనేత హస్తకళాకారులకు ఏడాది పొడవునా ఉపాధి కల్పిస్తూనే పర్యావరణ పరిరక్షణకు నార ఉత్పత్తుల తయారీని ప్రోత్సహిస్తున్నామని తెలిపారు. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన 20 నెలల్లో వెలిగొండ ప్రాజెక్టు టన్నెల్ 2లో క్లిష్టమైన 5.2 కిలోమీటర్ల మేర లైనింగ్ పనులు పూర్తి చేశామని జలవనరుల శాఖ మంత్రి నిమ్మల రామానాయుడు పేర్కొన్నారు. వివిధ ప్రాజెక్టుల పురోగతిపై అధికారులతో దృశ్య మాధ్యమ సమావేశాన్ని ఆయన నిన్న నిర్వహించారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ,
1: వెలిగొండకు సంబంధించినటువంటి టన్నెల్లోకి నీరు పోవాలంటే ఈ కొల్లం వాగు దగ్గర ఒక 4 లక్షల మెట్రిక్ టన్నులు అక్కడ మక్కుంటే రేపు జూలై ఎండింగ్ కల్లా కృష్ణా వాటర్ వచ్చే లోపల ఇది కంప్లీట్ చేయాలి. కాబట్టి ఈ మక్కను తొలగించేటువంటి ప్రక్రియను వేగవంతం చేయమని చెప్పేసి కూడా ఈ రోజు ఆదేశాలు ఇచ్చామని చెప్పి, జూన్ 10 కల్లా ఆ టన్నెల్ 2లో ఉన్నటువంటి బెంచింగ్ బ్యాలెన్స్ పనులు కూడా పూర్తి చేయాలని వాళ్ళకి లక్ష్యం కూడా ఏర్పాటు చేయడం జరిగిందని చెప్పి తెలియజేసుకుంటూ,
0: రాష్ట్రంలో ప్రజా రవాణా వ్యవస్థను మరింత ఆధునికీకరించే లక్ష్యంతో విద్యుత్ బస్సులను ప్రవేశపెట్టేందుకు చర్యలు చేపట్టినట్లు కేంద్ర గ్రామీణాభివృద్ది కమ్యూనికేషన్ శాఖ సహాయ మంత్రి పెమ్మసాని చంద్రశేఖర్ పేర్కొన్నారు. ఈ అంశంపై ఆర్టీసీ, ట్రాన్స్కో తదితర శాఖల అధికారులతో గుంటూరులోని క్యాంపు కార్యాలయంలో సమీక్షా సమావేశాన్ని నిన్న నిర్వహించారు. రాష్ట్రానికి 750 విద్యుత్ బస్సులు మంజూరయ్యాయని, ఈ బస్సుల కొనుగోలుతో పాటు మౌలిక సదుపాయాల అభివృద్దికి కేంద్ర రాష్ట ప్రభుత్వాలు సంయుక్తంగా నిధులు సమకూరుస్తున్నాయని అన్నారు. అన్ని ప్రక్రియలను త్వరితగతిన పూర్తి చేసి ఈ ఏడాది చివరి నాటికి విద్యుత్ బస్సులను ప్రజలకు అందుబాటులోకి తీసుకురావాలని మంత్రి అధికారులను ఆదేశించారు. రాష్ట్రంలో ఉద్యాన పంటల నుంచి ఉత్పత్తి అవుతున్న పీచు, నారకు ప్రోత్సాహకం కల్పించాలని ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు జౌళి శాఖ మంత్రి గిరిరాజ్ సింగ్ను కోరారు. అమరావతిలోని రాష్ట సచివాలయంలో ముఖ్యమంత్రితో కేంద్ర మంత్రి నిన్న సమావేశమయ్యారు. ఈ సందర్భంగా ముఖ్యమంత్రి మాట్లాడుతూ, అరటి, వెదురు, పోకచెక్క ఆకులు, కొబ్బరి పీచు వంటి వనరులతో పర్యావరణ అనుకూల నార ఉత్పత్తుల తయారీకి విస్తృత అవకాశాలు ఉన్నాయని వివరించారు. అరటి సాగవుతున్న జిల్లాల్లో నార ఉత్పత్తి కేంద్రాలు ఏర్పాటు చేయాలని, స్వయం సహాయక సంఘాల కోసం క్లస్టర్ ఆధారిత యూనిట్లకు సహకారం అందించాలని ముఖ్యమంత్రి కోరారు. ఆకాశవాణి ప్రాంతీయ వార్తలు వింటున్నారు. ప్రజాస్వామ్య వ్యవస్థ పటిష్టతకు ఆరోగ్యకరమైన ఓటరు జాబితా కీలకమని భారత ఎన్నికల సంఘం కార్యదర్శి సంతోష్ కుమార్ దుబే పేర్కొన్నారు. దోషరహిత ఓటరు జాబితా లక్ష్యంగా ప్రత్యేక సమగ్ర సవరణ ప్రక్రియను పారదర్శకంగా నిర్వహించేందుకు చర్యలు తీసుకుంటున్నామని తెలిపారు. విజయవాడలో నిన్న నిర్వహించిన సన్నాహక సమావేశంలో సంఘ మరో కార్యదర్శి నవీన్ కుమార్తో కలిసి ఆయన పాల్గొన్నారు. అర్హులైన వారిని ఓటరు జాబితాలో చేర్చడంతో పాటు అనర్హులు, మృతులు, శాశ్వతంగా వలస వెళ్లిన వారు, ఒకటి కంటే ఎక్కువ చోట్ల పేర్లు ఉన్నవారి వివరాలను తొలగించి స్వచ్ఛమైన ఓటరు జాబితా తయారు చేయడమే ప్రత్యేక సమగ్ర సవరణ ప్రక్రియ లక్ష్యమని తెలిపారు. రాష్ట్రంలో

0: సేంద్రీయ వ్యవసాయాన్ని మరింతగా ప్రోత్సహించేందుకు ప్రభుత్వం కట్టుబడి ఉందని తెలంగాణ వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు పేర్కొన్నారు. హైదరాబాద్లో ఒక సంస్థ నిర్వహించిన ఆర్గానిక్ మేళాలో పాల్గొన్న ఆయన, రైతులు సేంద్రీయ వ్యవసాయం వైపు మళ్లాల్సిన అవసరం ఉందని అన్నారు. ప్రస్తుతం మనం వినియోగిస్తున్న ఆహార పదార్థాలు రసాయనాల ప్రభావంతో కలుషితమవుతున్నాయని ఆందోళన వ్యక్తం చేశారు. అధిక దిగుబడుల కోసం అవసరానికి మించి రసాయన ఎరువులు, పురుగుమందులు వినియోగించడం వల్ల భూసారం దెబ్బతింటోందని తెలిపారు. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ తన మనసులోని భావాలను ఆకాశవాణి ద్వారా దేశ ప్రజలతో పంచుకునే మన్ కీ బాత్ మనసులోని మాట కార్యక్రమం 134 సంచిక రేపు ఉదయం 11 గంటలకు ప్రసారమవుతుంది. మన్ కీ బాత్ తెలుగు అనువాదం ప్రధాని ప్రసంగం అయిన వెంటనే ఒకసారి, రాత్రి 8 గంటలకు మరొకసారి ఉభయ తెలుగు రాష్ట్రాల్లోని అన్ని ఆకాశవాణి కేంద్రాల ద్వారా ప్రసారమవుతుంది. గత 12 సంవత్సరాల్లో ప్రధానమంత్రి నరేంద్ర మోదీ నేతృత్వంలోని ఎన్డీఏ ప్రభుత్వం ప్రజాహిత పరిపాలన అందిస్తూ అభివృద్ది సంక్షేమ కార్యక్రమాలను విజయవంతంగా అమలు చేస్తోంది. కేంద్ర ప్రభుత్వం అమలు చేసిన ఉజ్వల యోజనలో లబ్ది పొందిన ప్రకాశం జిల్లా ఒంగోలులో నివాసముండే స్వయం సహాయక సంఘం సభ్యురాలైన జానకి మాట్లాడుతూ,
1: నేను డ్వాక్రా గ్రూప్ సభ్యురాలిని. మన ప్రధానమంత్రి మోడీ గారు 12 సంవత్సరాల నుంచి సంక్షేమ పథకాలు చాలా పెట్టారు. అందులో ఒకటి నాకు చాలా ఉపయోగకరంగా ఉన్నది, అది ఉజ్వల గ్యాస్ గురించి. ఇంత ముందు పొయ్యి మీద వండుకుంటూ, కిరసన స్టవ్ మీద వండుకుంటూ అట్లా ఇబ్బంది పడేదాన్ని. ఆ పథకం వచ్చిన తర్వాత దాని మీద నేను సక్రమంగా అన్ని వంటలు చేసుకుంటూ టయానికి నేను ఏదో ఒక ఉపాధి కోసం వెళ్ళడం జరుగుతుంది.
0: ప్రైవేటు ఉద్యోగం చేసుకునే ఒంగోలు నగరవాసి పొన్నూరు వెంకట శ్రీనివాసులు, ప్రధానమంత్రి మోదీ పాలనలో ప్రవేశపెట్టిన సంక్షేమ పథకాల్లో ఆయుష్మాన్ భారత్ పథకం సామాన్యులకు ఎంతో ఉపయోగపడిందని వివరిస్తూ,
2: ఈరోజు వైద్యం చాలా ఖరీదైపోయింది. కార్పొరేట్ వైద్యం చేయించుకోవాలంటే సామాన్యులకి అందేటటువంటి పరిస్థితి కాదు. అటువంటిది ఈ ఆయుష్మాన్ భారత్ అన్నటువంటి పథకం ద్వారా ప్రతి ఒక్కరికి 5 లక్షల రూపాయల్ని ఏర్పాటు చేసి కార్పొరేట్ వైద్యం చేయించుకునేటటువంటి ఒక అద్భుతమైనటువంటి పథకం. కాబట్టి ఇటువంటి మంచి పథకాన్ని తీసుకొచ్చి ఈ మోడీ గారు కూడా ఇటువంటి ఆయుష్మాన్ భారత్ అన్నటువంటి పథకాన్ని తీసుకొచ్చి సగటు మానవుల యొక్క ఆరోగ్యాన్ని పరిరక్షిస్తున్నందుకు వారికి మరొక మారు ధన్యవాదాలు తెలియజేస్తున్నాం.
0: వాతావరణం. రాష్ట్రంలో ఎండల తీవ్రత, పిడుగులతో కూడిన వర్షాలతో విభిన్న వాతావరణ పరిస్థితులు మరో 2 రోజులు నెలకొంటాయని రాష్ట్ర విపత్తుల నిర్వహణ సంస్థ వెల్లడించింది. రేపటి నుంచి ఉష్ణోగ్రతలు స్వల్పంగా తగ్గే అవకాశముందని తెలిపింది. ఈరోజు 11 మండలాల్లో తీవ్ర వడగాల్పులు, 64 మండలాల్లో వడగాల్పులు ప్రభావం చూపే అవకాశముందని సంస్థ మేనేజింగ్ డైరెక్టర్ ప్రఖర్ జైన్ ఒక ప్రకటనలో పేర్కొన్నారు. మరోవైపు నైరుతి బంగాళాఖాతం, దానిని ఆనుకొని ఉన్న తమిళనాడు తీరంపై ఉపరితల ఆవర్తనం ప్రభావంతో ఈరోజు రేపు రాయలసీమలో పిడుగులతో కూడిన తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కురిసే అవకాశముందని అమరావతిలోని భారత వాతావరణ కేంద్రం తెలిపింది. తెలంగాణలో ఈరోజు ఖమ్మం, నల్గొండ, సూర్యాపేట, మహబూబాబాద్ జిల్లాల్లో అక్కడక్కడ వడగాలులు వీచే అవకాశముందని హైదరాబాద్లోని వాతావరణ కేంద్రం తెలిపింది. అలాగే నల్గొండ, సూర్యాపేట, నాగర్ కర్నూల్, వనపర్తి, జోగులాంబ గద్వాల జిల్లాల్లో ఉరుములు, మెరుపులు, ఈదురుగాలులతో కూడిన వర్షాలు కురిసే అవకాశముందని వెల్లడించింది. ప్రాంతీయ వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరొకసారి. రాష్ట్రంలోని నౌకా విమానాశ్రయాల నిర్మాణాలను నిర్దేశిత గడువులోపు పూర్తి చేయాలని ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు అధికారులను ఆదేశించారు. ఆంధ్రప్రదేశ్ను దేశంలోనే ప్రముఖ టెక్స్టైల్ హబ్గా అభివృద్ది చేయడానికి కేంద్ర ప్రభుత్వం అన్ని విధాలా సహకరిస్తుందని కేంద్ర మంత్రి గిరిరాజ్ సింగ్ వెల్లడించారు. ఆంధ్రప్రదేశ్లో విద్యుత్ బస్సులను ప్రవేశపెట్టేందుకు చర్యలు చేపట్టినట్లు కేంద్ర మంత్రి పెమ్మసాని చంద్రశేఖర్ పేర్కొన్నారు. సేంద్రీయ వ్యవసాయాన్ని ప్రోత్సహించేందుకు ప్రభుత్వం కట్టుబడి ఉందని తెలంగాణ వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు తెలిపారు. ఆకాశవాణి ప్రాంతీయ వార్తలు ఇంతటితో సమాప్తం.
3: ఆకాశవాణి సంప్రతి వార్తాః శ్రూయంతాం. ప్రవాచకః పునీత త్రిపాఠి. అథ వార్తాః. కేంద్రీయ గృహమంత్రి అమిత్ షాహ్ నూతనస్య క్వాడ్రిపార్టైడ్ సెక్యూరిటీ గ్రిడ్ ఇత్యస్య ప్రవర్తనేన సీమప్రబంధనే ప్రముఖస్య పరివర్తనస్య ఘోషణాం అకరోత్. సహ అవదత్ యత్ అస్మాకం సీమాయాః రక్షణం అవైధ ప్రవాసస్య నిర్మూలనం.

సందర్భంగా ఆకాశవాణితో అనుబంధం. ఆకాశవాణి విశ్రాంత సహాయ సంచాలకులు డాక్టర్ కె విజయ గారితో పరిచయ కార్యక్రమం ఉంటుంది. పరిచయకర్త శ్రీ డి సాయి రఘునాథ్ చరణ్. 7:45 ఉదయరాగం సినిమా పాటలు. 8:15 ఆంగ్లంలో వార్తలు. ఢిల్లీ నుంచి రిలే. 8:30 శ్రీ సత్యసాయి జిల్లా సమాచార లేఖ విజయవాడ కేంద్రం నుంచి. 8:35 కర్ణాటక సంగీత కార్యక్రమంలో శ్రీ డి రవికాంత్ గారి గాత్రం మీరు వినవచ్చు. 9:00 వాట్సాప్ చిత్రమంజరి, వాట్సాప్ ద్వారా శ్రోతలు కోరే సినిమా పాటల కార్యక్రమం. అలాగే చరిత్రలో ఈరోజు వినవచ్చు. 10:00 వసుదైక కుటుంబం, వార్తా సమాచారం విజయవాడ కేంద్రం నుంచి. 10:15 వివిధ భారతి కార్యక్రమాలు మొదలవుతాయి. 12:05 ఆంగ్లంలో వార్తలు ఢిల్లీ నుండి. 12:10 వివిధ భారతి కార్యక్రమాలు విజయవాడ కేంద్రం నుంచి. 12:30 హైదరాబాద్ కేంద్రం నుంచి ప్రసారమయ్యే తెలుగులో జాతీయ వార్తలు ఉంటాయి. ఆ తర్వాత 12:40 వివిధ భారతి కార్యక్రమాలు విజయవాడ కేంద్రం నుంచి. 1:20 ప్రాంతీయ వార్తలు, ఆ తర్వాత వివిధ భారతి కార్యక్రమాలు. 3:05 మధ్యాహ్నం ఆంగ్లంలో వార్తలు ఢిల్లీ నుండి. అనంతరం 3:10 వివిధ భారతి కార్యక్రమాలు విజయవాడ కేంద్రం నుంచి ప్రసారమవుతాయి. ఈరోజు సాయంత్రం 5:00 వనితాలోకం స్త్రీల కార్యక్రమంలో గ్రామలక్ష్మి శీర్షికన పసుపు సాగులో మెళకువల గురించి తిరుపతి ఎస్వి వ్యవసాయ కళాశాల ఉద్యాన విభాగం టీచింగ్ అసోసియేట్ ఎన్సి మమత గారి ప్రసంగం మీరు వినవచ్చు. యువవాణి యువజనుల కార్యక్రమంలో ఉద్యోగ సమాచారం, ఆ తర్వాత తెలుసుకుందాం రండి ప్రశ్నోత్తర కార్యక్రమం, అనంతరం అంతర్జాతీయ బంగాళాదుంప దినోత్సవం సందర్భంగా కొన్ని వివరాలు. 6:05 ఆంగ్లంలో వార్తలు ఢిల్లీ నుండి. 6:10 ప్రాంతీయ వార్తలు విజయవాడ కేంద్రం నుంచి రిలే. 6:20 సంస్కృతంలో వార్తలు ఢిల్లీ నుంచి. 6:30 వసంతాల ఆకాశవాణి వివరాలు. అనంతరం అన్నమయ్య పదమంజరి భక్తి గీతాలు. గోవా స్టేట్హుడ్ డే గురించి కొన్ని వివరాలు ప్రసారమవుతాయి. 7:05 తెలుగులో జాతీయ వార్తలు హైదరాబాద్ కేంద్రం నుంచి ప్రసారం. ఈరోజు రాత్రి 7:15 కిసాన్ వాణి వ్యవసాయదారుల కార్యక్రమంలో పర్యావరణ నియంత్రణ కోళ్ల ఫామ్ నిర్వహణ, పర్యావరణ నియంత్రిత కోళ్ల ఫామ్ నిర్వహణ గురించి, దాని యొక్క ప్రయోజనాల గురించి చిత్తూరు జిల్లా పీలేరు రైతు శ్రీ ఎం విజయభాస్కర్ గారితో పరిచయ కార్యక్రమం ప్రసారమవుతుంది. పరిచయకర్త శ్రీ డి సాయి రఘునాథ్ చరణ్. ఈ కార్యక్రమ ప్రాయోజకులు కేంద్ర వ్యవసాయ మరియు రైతు సంక్షేమ మంత్రిత్వ శాఖ, భారత ప్రభుత్వం. 7:45 సినీ భక్తి గీతాలు. 8:00 చిత్రకుసుమాలు సినిమా పాటలు. 8:15 90 వసంతాల ఆకాశవాణి ప్రత్యేక కార్యక్రమం, ఆకాశవాణి అనంతపురం కేంద్ర సమర్పణ విజయవాడ కేంద్రం నుంచి రిలే. 8:30 జాతీయ వార్తలు తెలుగులో విజయవాడ కేంద్రం నుంచి. 8:40 చిత్రకుసుమాలు ఉంటాయి. 9:00 ఆంగ్లంలో వార్తలు. 9:15 స్పాట్ లైట్, ఈ రెండు కార్యక్రమాలు ఢిల్లీ నుంచి ప్రసారం. 9:30 ఏకచిత్రగానం శీర్షికన యమగోళ సినిమా నుంచి అన్ని పాటలు వినవచ్చు. 10:00 అఖిల భారత సంగీత సభా కార్యక్రమం ఢిల్లీ నుంచి రిలే. ఇవి ఈరోజు ఆకాశవాణి తిరుపతి ఎఫ్ఎంలో ప్రసారమయ్యే కార్యక్రమాల వివరాలు. ప్రసార విశేషాలు విన్నారు. సమయం 7:05 కావస్తోంది. కొంచెంసేపట్లో తెలుగులో వార్తలు, ఆకాశవాణి హైదరాబాద్ కేంద్రం నుంచి రిలే.

ఆకాశవాణి వార్తలు చదువుతున్నది త్వరగా ఉషారమణి. బీఎస్ఎఫ్ జవాన్లతో పాటు ప్రజలు, పౌర పరిపాలనా యంత్రాంగం, స్థానిక పోలీసులు, సైన్యం సమిష్టిగా భద్రతకు సంబంధించిన బాధ్యతలు పంచుకునేలాగా

0: కొత్త విధానం రూపొందిస్తున్నామని కేంద్ర హోంమంత్రి అమిత్ షా చెప్పారు. మయన్మార్ అధ్యక్షుడు యుమినాంగ్ లైంగ్ 5 రోజుల భారత పర్యటన నిమిత్తం ఈ ఉదయం బీహార్లోని గయాకు చేరుకుంటారు. మన దేశంలో పెట్రోలియం ఉత్పత్తుల నిల్వలు తగు మొత్తంలో ఉన్నాయని ప్రభుత్వం స్పష్టం చేసింది. ఐపీఎల్ క్రికెట్లో నిన్న న్యూ చండీగఢ్లో జరిగిన క్వాలిఫైర్ 2 మ్యాచ్లో రాజస్థాన్ రాయల్స్పై 7 వికెట్ల తేడాతో ఘన విజయం సాధించి గుజరాత్ టైటన్స్ ఫైనల్లోకి ప్రవేశించింది. కొత్తగా ఆవిర్భవిస్తున్న భద్రతా సవాళ్లను సమర్థవంతంగా ఎదుర్కొనేందుకు వీలుగా సరిహద్దు భద్రతా దళం బీఎస్ఎఫ్కు అదనపు బాధ్యతలను అప్పగించే అంశాన్ని ప్రభుత్వం పరిశీలిస్తోందని కేంద్ర హోంమంత్రి అమిత్ షా చెప్పారు. గుజరాత్లోని భుజ్ పరిధిలో గల భారత్ పాకిస్తాన్ సరిహద్దు వెంబడి వ్యూహాత్మకంగా కీలకమైన 2 కొత్త బార్డర్ అవుట్పోస్టులను ప్రారంభించిన అనంతరం నిన్న అక్కడ బీఎస్ఎఫ్ జవాన్లతో ముచ్చటించిన సందర్భంగా అమిత్ షా ఈ విషయం చెప్పారు. బీఎస్ఎఫ్ స్థాపించిన 60 సంవత్సరంలో సరిహద్దు భద్రతకు సంబంధించిన బీఎస్ఎఫ్ భావనను పూర్తిగా మార్చాలని నిర్ణయం తీసుకున్నట్లు అమిత్ షా చెప్పారు. కేవలం సరిహద్దు భద్రత అనే సంప్రదాయ పద్ధతి స్థానంలో ప్రాంతీయ భద్రత టెరిటోరియల్ సెక్యూరిటీ అనే కొత్త విధానాన్ని ప్రవేశపెడుతూ చతుర్భుజ భద్రత గ్రిడ్ క్వాడ్రాంగ్యులర్ సెక్యూరిటీ గ్రిడ్ ఏర్పాటు చేయనున్నట్లు కూడా అమిత్ షా చెప్పారు.
1: बीएसएफ की सीमा सुरक्षा के कंसेप्ट को पूर्णतया बदलने का निर्णय किया है. एक चतुष्कोणीय कंसेप्ट के साथ एक सुरक्षा ग्रिड हम आने वाले दिनों में बनाएंगे और बॉर्डर सुरक्षा की जगह टेरिटोरियल सुरक्षा का एक नया कंसेप्ट भी लॉन्च करेंगे और बीएसएफ के जवानों की तो प्रमुख जिम्मेदारी ही रहेगी.
0: ఈ విధానం ద్వారా బీఎస్ఎఫ్ జవాన్లతో పాటు ప్రజలు, పౌర పరిపాలన యంత్రాంగం, స్థానిక పోలీసులు, సైన్యం సమిష్టిగా ప్రాథమిక భద్రత బాధ్యతలు పంచుకుంటారని అమిత్ షా చెప్పారు. స్మార్ట్ బార్డర్ సెక్యూరిటీ ప్రాజెక్ట్ కింద సరిహద్దు వెంబడి భద్రతా గ్రిడ్లను బలోపేతం చేసే ప్రయత్నాలు జరుగుతున్నాయని కేంద్ర హోంమంత్రి చెప్పారు. ఈ ప్రయత్నం కోసం 1000 కోట్ల రూపాయలు పెట్టుబడి పెడుతున్నామని, డ్రోన్లు, రాడార్లు, వాచ్ టవర్లు, అత్యాధునిక సాంకేతికత, భద్రతా సిబ్బంది మోహరింపు ద్వారా అత్యంత పటిష్టమైన భద్రతా గ్రిడ్ ఏర్పడుతుందని నమ్మకం ఉందని ఆయన చెప్పారు. ఇది పూర్తయిన తర్వాత దేశ సరిహద్దులను ఉల్లంఘించేందుకు ఎవరూ సహకరించలేరని అమిత్ షా స్పష్టం చేశారు. అన్ని విధాలుగా చొరబాట్లకు ఆస్కారం లేని లీక్ ప్రూఫ్ భద్రతా గ్రిడ్ను స్థాపించడమే లక్ష్యంగా ప్రభుత్వం ఒక కార్యాచరణ ప్రణాళిక రూపొందించిందని అమిత్ షా పేర్కొన్నారు. మన సరిహద్దులను సురక్షితంగా ఉంచడం, అక్రమ వలసను నిర్మూలించడం ద్వారా దేశ జనాభా దామాషాను స్వరూపాన్ని రక్షించడం సాధ్యపడుతుందని ఆయన పునరుద్ఘాటించారు. 6 దశాబ్దాలుగా దేశానికి మొదటి శ్రేణిలో రక్షణగా అందిస్తున్న శక్తిగా నిరుపమానయమైన సేవలు అందిస్తున్నందుకు సరిహద్దు భద్రతా దళాన్ని అమిత్ షా ప్రశంసించారు. పశ్చిమ బెంగాల్తో ఉన్న బంగ్లాదేశ్ సరిహద్దు గురించి ప్రస్తావిస్తూ ఆ రాష్ట్రంలో సరిహద్దు వెంబడి ఫెన్సింగ్ పూర్తి కాకపోవడమే దేశ భద్రతా గ్రిడ్లో ఉన్న అతిపెద్ద లోపాల్లో ఒకటిగా ఉండేదన్నారు. అయితే అక్కడ కొత్త రాష్ట్ర ప్రభుత్వం ఏర్పడడంతో చాలా కాలంగా ఉన్న ఈ ప్రతిష్టంభన తొలగిపోయిందని, పశ్చిమ బెంగాల్ ప్రభుత్వం కేవలం 1 వారం రోజుల్లోనే సరిహద్దు ఫెన్సింగ్ కోసం భూమిని కేటాయించిందని ఆయన చెప్పారు. మయన్మార్ అధ్యక్షుడు యుమినాంగ్ లైంగ్ 5 రోజుల భారత పర్యటన నిమిత్తం ఈ ఉదయం బీహార్లోని గయాకు చేరుకుంటారు. ఆయనతో పాటు పలువురు కేబినెట్ మంత్రులు, ఉన్నతాధికారులు, వ్యాపార ప్రముఖులతో కూడిన ఉన్నత స్థాయి ప్రతినిధి బృందం కూడా ఉంది. ప్రస్తుత హోదాలో అధ్యక్షుడు యుమినాంగ్ లైంగ్ మన దేశంలో పర్యటించడం ఇదే మొదటిసారి. గయాలో మయన్మార్ అధ్యక్షుడు మహాబోధి ఆలయం, సుజాత ఆలయాల్లో ప్రత్యేక ప్రార్థన చేస్తారు. అనంతరం ఆయన ఈరోజు న్యూఢిల్లీ చేరుకుంటారు. రేపు మయన్మార్ అధ్యక్షుడు భారత మయన్మార్ బిజినెస్ ఫోరంలో పాల్గొనే అవకాశం ఉంది. సోమవారం నాడు ప్రధానమంత్రి నరేంద్ర మోదీతో చర్చలు జరుపుతారు. ఇరు దేశాల మధ్య ఉన్న చారిత్రక సాంస్కృతిక సంబంధాలను మరింత బలోపేతం చేయడం పైన వీరిద్దరూ చర్చిస్తారని న్యూఢిల్లీలో విదేశాంగ మంత్రిత్వ శాఖ ప్రతినిధి రణధీర్ జైస్వాల్ నిన్న మీడియాకు తెలియజేశారు. రైతులకు విత్తనాల లభ్యత ఉండేలా చూసేందుకు 174,000 క్వింటాళ్ల జాతీయ విత్తన నిల్వను ఏర్పాటు చేసినట్లు కేంద్ర వ్యవసాయ శాఖ మంత్రి శివరాజ్ సింగ్ చౌహాన్ చెప్పారు. న్యూఢిల్లీలో నిన్న నిర్వహించిన జాతీయ వ్యవసాయ సదస్సు 2వ రోజున ఆయన మీడియాతో మాట్లాడుతూ ఇప్పటి వరకు 9,76,000 ఫార్మర్ ఐడీలు సృష్టించినట్లు పేర్కొన్నారు. ఇకపై వివిధ ప్రభుత్వ పథకాలను పొందేందుకు రైతులకు విడివిడిగా పత్రాలు సమర్పించవలసిన అవసరం ఉండదని ఆయన చెప్పారు. ఎరువుల పంపిణీలో పారదర్శకత, నల్లబజార్ అరికట్టడం, అసలైన రైతులకు సరైన సరఫరా నిర్ధారించవలసిన అవసరాన్ని ఈ సందర్భంగా శివరాజ్ సింగ్ చౌహాన్ ప్రముఖంగా పేర్కొన్నారు. ఆకాశవాణి వార్తలు వింటున్నారు. పశ్చిమాసియా సంక్షోభం కారణంగా

0: ప్రపంచ ఇంధన సరఫరాకు ఆటంకం ఏర్పడుతున్న నేపథ్యంలో కనీసం 30 రోజులకు సరిపడా ఎల్పీజీ నిల్వలు ఏర్పాటు చేయాలని ప్రభుత్వ రంగ చమురు మార్కెటింగ్ కంపెనీలను ప్రభుత్వం కోరింది. పశ్చిమాస్య సంక్షోభంపై నిన్న జరిగిన అంతర్మంత్రిత్వ శాఖల పత్రికా సమావేశంలో పెట్రోలియం ఖనిజవాయు మంత్రిత్వ శాఖ సంయుక్త కార్యదర్శి సుజాత శర్మ ఈ విషయం వెల్లడించారు. సరఫరాలో తలెత్తే ఆటంకాల నుంచి రక్షణ పొందేందుకు తీసుకున్న ముందస్తు చర్యలను వివరిస్తూ మన దేశం ముడి చమురు నిల్వ సామర్థ్యాన్ని పెంచేందుకు కూడా కృషి చేస్తుందని సుజాత శర్మ చెప్పారు.
1: सरकार सभी पेट्रोल पंप पर पेट्रोल और डीजल की आपूर्ति सुनिश्चित करने के लिए भी प्रयासरत है और अपने दैनिक उपयोग में ऊर्जा को बचाने का हर संभव प्रयत्न करें. बल्क और इंडस्ट्रियल कंज्यूमर्स से अपील है कि वो ऑथराइज्ड प्रोक्योरमेंट चैनल से ही डीजल की खरीद करें.
0: దేశంలో పెట్రోల్ డీజిల్ ఎల్పీజీ ముడి చమురు ఖనిజ వాయువు సరిపడా నిల్వలు ఉన్నాయని సుజాత శర్మ తెలియజేశారు. విదేశాంగ మంత్రిత్వ శాఖ అదనపు కార్యదర్శి ఆసిమ్ మహాజన్ మాట్లాడుతూ గల్ఫ్ పశ్చిమాసియా ప్రాంతంలో జరుగుతున్న పరిణామాలను ప్రభుత్వం నిశితంగా గమనిస్తోందని చెప్పారు. భారతీయ పౌరులకు సకాలంలో సహాయం అందించేందుకు ఆ ప్రాంతంలోని భారత రాయబార కార్యాలయాలు కాన్సులేట్లు 24 గంటల పాటు పనిచేసే హెల్ప్ లైన్ నడుపుతున్నాయని కూడా ఆయన తెలియజేశారు.
2: Our embassies and consulates in the region are operating round the clock helplines. Advisories are being issued including information related to local government guidelines, flight and travel situation, consular services and the various welfare measures being undertaken for the community. Our missions are actively engaged with the resident Indian community. We are regularly interacting with the Indian community associations, organizations, professional groups and Indian companies to address their concerns.
0: సమగ్ర శిక్ష అభియాన్ కింద నిధుల విడుదల, వాటి వినియోగంపై కేంద్ర విద్యాశాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ ఒక సమగ్ర సమీక్షా సమావేశం నిర్వహించారు. ఇందులో సమగ్ర శిక్ష 3.0ను మరింత సమర్థవంతంగా, పారదర్శకంగా మార్చడంపై ప్రధానంగా దృష్టి సారించారు. ఈ ఏడాది నుంచి సమగ్ర శిక్ష అభియాన్, పీఎం పోషణ్, ఉల్లాస్, పీఎం శ్రీ, ఇతర ప్రతిష్టాత్మక కార్యక్రమాల వంటి కీలక పథకాలను అనుసంధానం చేస్తూ ఒక సమగ్ర విధానాన్ని రూపొందించనున్నట్లు కూడా మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ సోషల్ మీడియా పోస్టులో తెలియజేశారు. తీర్పులను రిజర్వ్ చేసిన 3 నెలల్లోపే వాటిని వెలువరించాలని దేశవ్యాప్తంగా ఉన్న అన్ని హైకోర్టులను సుప్రీంకోర్టు నిన్న ఆదేశించింది. తీర్పుల ప్రకటనలో జరిగే ఆలస్యం వల్ల లిటిగెంట్లు పూడ్చలే నష్టం జరుగుతోందని అత్యున్నత న్యాయస్థానం అభిప్రాయపడింది. ముఖ్యంగా వ్యక్తిగత స్వేచ్ఛకు సంబంధించిన కేసుల్లో వేగవంతమైన నిర్ణయాలు తీసుకోవడం అవసరమని చెబుతూ ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ సూర్యకాంత్, జస్టిస్ జయమాల్యా బాక్చీలతో కూడిన ధర్మాసనం బెయిల్ దరఖాస్తులపై ఆదేశాలను అదే రోజున వెలువరించాలని స్పష్టం చేసింది. ఒకవేళ వాటిని రిజర్వ్ చేసినట్లయితే మరుసటి రోజే తీర్పును ప్రకటించి అన్లోడ్ చేయాలని ఆదేశించింది. పలు మార్గదర్శకాలను జారీ చేస్తూ బెయిల్ లేదా శిక్షల నిలిపివేత ఉత్తర్వులు వెలువడిన వెంటనే వాటిని అప్లోడ్ చేసి జైలు అధికారులకు చేరవేయాలని, విచారణ ఎదుర్కొంటున్న ఖైదీలను ప్రాధాన్యత ప్రకారం అదే రోజున లేదా గరిష్టంగా మరుసటి రోజు కల్లా విడుదల చేయాలని కూడా సుప్రీంకోర్టు స్పష్టం చేసింది. ఐపీఎల్ క్రికెట్లో నిన్న న్యూ చండీగఢ్లో జరిగిన క్వాలిఫైడ్ 2 మ్యాచ్లో రాజస్థాన్ రాయల్స్పై 7 వికెట్ల తేడాతో ఘన విజయం సాధించి గుజరాత్ టైటన్స్ ఫైనల్లోకి దూసుకువెళ్లింది. 215 పరుగుల లక్ష్యాన్ని ఛేదించే క్రమంలో 2022 ఛాంపియన్ అయిన గుజరాత్ కేవలం 18.4 ఓవర్లలోనే 3 వికెట్లు కోల్పోయి 219 పరుగులు చేసింది. కెప్టెన్ శుభ్మన్ గిల్ 53 పంతుల్లో 104 పరుగులు చేశారు. అంతకుముందు బ్యాటింగ్ ఎంచుకున్న రాజస్థాన్ రాయల్స్ జట్టు నిర్ణీత 20 ఓవర్లలో 6 వికెట్ల నష్టానికి 214 పరుగుల భారీ స్కోర్ నమోదు చేయగా వైభవ్ సూర్యవంశీ 96 పరుగులు చేశారు. ఫైనల్ మ్యాచ్ రేపు రాత్రి 2:30 అహ్మదాబాద్లో ప్రారంభమవుతుంది. విశేషాలు మరొకసారి. బీఎస్ఎఫ్ జవాన్లతో పాటు ప్రజలు కూడా భద్రతా బాధ్యతలు పంచుకునేలా కొత్త విధానాన్ని రూపొందిస్తామని కేంద్ర హోంమంత్రి అమిత్ షా చెప్పారు. మయన్మార్ అధ్యక్షుడు యుమిన్ ఆంగ్లాంగ్ మన దేశంలో భారత పర్యటనను ఈరోజు ప్రారంభిస్తారు. ఐపీఎల్ క్రికెట్లో గుజరాత్ టైటన్స్ ఫైనల్లోకి ప్రవేశించింది. ఆకాశవాణి వార్తలు ఇంతటితో సమాప్తం.
3: ఆకాశవాణి తిరుపతి కేంద్రం 107.5 103.2 MHz ఆకాశవాణి తిరుపతి ఎఫ్ఎం మీరు వింటున్నారు. ఇప్పుడు మా స్టూడియో క్లాక్లో సమయం 7:15 దాటి 18 సెకండ్లు. ఇప్పుడు విందాం

0: హే, మళ్ళీ స్కూల్ స్టార్ట్ అవుతుంది.
1: పాత స్కూల్ బ్యాగులు చాలు కదా, యూనిఫామ్, షూస్ ఈ సంవత్సరం కూడా వాడచ్చుగా.
0: కానీ సన్నీ అన్ని కొత్తవే కావాలంటున్నాడు.
1: ఫీజులు, పైగా బుక్స్, అన్ని ఖర్చే.
2: మీ పిల్లల చదువు విషయంలో అస్సలు కాంప్రమైజ్ అవ్వకండి. ఇప్పుడు మణపురం ఫైనాన్స్ అందిస్తోంది ఎడ్యుకేషన్ కోసం స్పెషల్ గోల్డ్ లోన్. కాల్ 1800-420-2233.
3: మీ మార్కెట్ రిటర్న్స్ ను వేగంగా పెంచుకోవడానికి మీరు సిద్ధంగా ఉన్నారా? LIC ఇండెక్స్ ప్లస్ నెలకి కేవలం 2500 రూపాయల ప్రీమియం తో ఫ్లెక్సీ స్మార్ట్ గ్రోత్ ఫండ్. ఇది నిఫ్టీ 50లోని స్టాక్స్ లో పెట్టుబడి పెడుతుంది. లేదా ఫ్లెక్సీ గ్రోత్ ఫండ్, ఇది నిఫ్టీ 100 పై దృష్టి సారించి అభివృద్ధిని లక్ష్యంగా ఉంచుతుంది. LIC, హర్ పల్ ఆప్కే సాథ్.
0: హే, మళ్ళీ స్కూల్ స్టార్ట్ అవుతుంది.
1: పాత స్కూల్ బ్యాగులు చాలు కదా, యూనిఫామ్, షూస్ ఈ సంవత్సరం కూడా వాడచ్చుగా.
0: కానీ సన్నీ అన్ని కొత్తవే కావాలంటున్నాడు.
1: ఫీజులు, పైగా బుక్స్, అన్ని ఖర్చే.
2: మీ పిల్లల చదువు విషయంలో అస్సలు కాంప్రమైజ్ అవ్వకండి. ఇప్పుడు మణపురం ఫైనాన్స్ అందిస్తోంది ఎడ్యుకేషన్ కోసం స్పెషల్ గోల్డ్ లోన్. కాల్ 1800-420-2233.
4: ఈనాటి ప్రభాత రేఖల కార్యక్రమంలో ఆకాశవాణి 90 వసంతాలు పూర్తి చేసుకుంటున్న ఈ సందర్భంగా ఆకాశవాణితో అనుబంధం శీర్షికలో ఆకాశవాణి విశ్రాంత సహాయ సంచాలకులు డాక్టర్ కె విజయ గారితో పరిచయ కార్యక్రమం ఇప్పుడు వింటారు. పరిచయకర్త శ్రీ డి సాయి రఘునాథ్ చరణ్.
5: శ్రోతలకు నమస్కారం. ఆకాశవాణి 90 వసంతాలు పూర్తి చేసుకుంటున్న సందర్భంగా ఈరోజు మనతో పాటు ఆకాశవాణితో తమ అనుబంధాన్ని పంచుకోవడానికి ఆకాశవాణి విశ్రాంత సహాయ సంచాలకులు డాక్టర్ కె విజయ గారున్నారు. డాక్టర్ విజయ గారు ఆకాశవాణి హైదరాబాద్ కేంద్రం, వరంగల్ కేంద్రం, కర్నూలు, తిరుపతి కేంద్రాలలో వివిధ హోదాల్లో ఆకాశవాణికి తమ సేవలందించారు. వారి స్పష్టమైన ఉచ్చారణ, మధురమైన కంఠస్వరం, భాషపై ఉన్న పట్టు ఇంకా విషయ పరిజ్ఞానంతో డాక్టర్ విజయ గారు శ్రోతల్లో విశేష ఆదరణ పొందారు. ప్రత్యేకంగా మన తిరుపతిలో డాక్టర్ విజయ గారు తెలియని శ్రోతలు ఎవరో ఉండరంటే అది అతిశయోక్తి కాదేమో. మరి ఈరోజు మేడంను అడిగి ఆకాశవాణితో వారుకున్న అనుబంధాన్ని, వారి అనుభవాలను తెలుసుకుందాం. నమస్కారం మేడం.
6: నమస్కారం అండి.
5: మేడం, ముందుగా రేడియోతో మీ పరిచయం గురించి మన శ్రోతలకు తెలియజేస్తారా?
6: పరిచయం తెలియజేసే ముందు 90 వసంతాలు ఆకాశవాణి జరుపుకుంటున్న ఈ సందర్భంలో ఆకాశవాణి సిబ్బందికి, ప్రియమైన శ్రోత మిత్రులందరికీ కూడా శుభాకాంక్షలు తెలియచేస్తున్నాను. నా రేడియో పరిచయం అంటే, చిన్నప్పుడు మా ఇంట్లో ఒక పెద్ద టీవీ సైజ్ అంత రేడియో ఉండేదన్నమాట. అప్పట్లో అంతంత రేడియోలు ఉండేవి. ఆ రేడియోలో పాటలు అవి వస్తూ ఉంటే నాకు తెలియకుండానే ఊరికే గంతులేసేదాన్నమాట ఆ రేడియో ముందు. అది గమనించి మా ఫాదరు కొంచెం ఏమో డ్యాన్స్ ఇంట్రెస్ట్ ఉందని చెప్పి నన్ను ఇక్కడ మ్యూజిక్ కాలేజీలో కూచిపూడి నేర్చుకోవడానికి జాయిన్ చేశారు. అది నా ఫస్ట్ రేడియో పరిచయం అని చెప్పాలి. చిన్నతనం అప్పుడు నాకు 8-10 ఇయర్స్ ఏజ్ అప్పుడన్నమాట. తర్వాత రేడియోతో పరిచయం అంటే, నేను ఇంకిక్కడ చదువుకుని ఉద్యోగంలో జాయిన్ అయిన తర్వాత రేడియో అంటే నాకేం పెద్ద పాటలు వినడం అంతవరకే తెలుసు. అట్లాంటిది రేడియోకి ఆర్టిస్ట్గా వెళ్ళానన్నమాట. నేను కృషి విజ్ఞాన కేంద్రం అనంతపూర్లో నన్ను పోస్ట్ చేయడం జరిగింది. అక్కడ వాళ్ళు అగ్రికల్చర్ ప్రోగ్రామ్స్ గురించి మాట్లాడడానికి ప్రయోగశాలల నుండి పంట పొలాలకు అనే ఒక టాపిక్ ఇచ్చి దాని మీద మాట్లాడడానికి ఆకాశవాణి కడప కేంద్రానికి నేను ఒక ఆర్టిస్ట్గా వెళ్ళాను. తొలిగా ఆకాశవాణిలో అడుగు పెట్టింది ఆ సందర్భం అన్నమాట.
5: అయితే మీరు కృషి విజ్ఞాన కేంద్రంలో ఏ హోదాలో పనిచేసేవారు?
6: నేను బీఎస్సీ, ఎంఎస్సీ అగ్రికల్చర్ చేసిన తర్వాత అసిస్టెంట్ ప్రొఫెసర్గా జాయిన్ అయ్యానండి అగ్రికల్చర్ యూనివర్సిటీలో. నా ఫస్ట్ పోస్టింగ్ కృషి విజ్ఞాన కేంద్రంలో పోస్ట్ చేశారు, రీసెర్చ్ సైడ్.
5: మరి అసిస్టెంట్ ప్రొఫెసర్ అంటే చాలా పెద్ద హోదా ఉన్న పోస్ట్. మరి అది వదులుకొని మీరు రేడియో వైపు ఆకర్షితులు అవ్వడానికి ప్రత్యేకంగా ఏంటి కారణం?
6: ప్రత్యేకంగా కారణాలంటే, ఒకప్పుడు కొంచెం ఇంట్రెస్ట్ ఉండేది మీడియాలో వర్క్ చేస్తే బాగుండనని. నేను బీఎస్సీ, ఎంఎస్సీ అయిన తర్వాత మ్యారేజ్ అయింది. మ్యారేజ్ అయిన తర్వాత మా హస్బెండ్ కూడా అగ్రికల్చర్ యూనివర్సిటీలోనే వర్క్ చేసేవారు. బ్యాంబూ రీసెర్చ్ స్టేషన్లో వర్క్ చేసేవాళ్ళు అన్నమాట. అట్లా ఉండి

అలయన్స్ కూడా మాకు అలానే అయిందనమాట. అయిన తర్వాత తను అగ్రికల్చర్ యూనివర్సిటీ వదిలేసి ఢిల్లీలో ఒక ప్రైవేట్ ఆర్గనైజేషన్ లో జాయిన్ అవ్వడానికి వెళ్లారు. అప్పుడు నేను కేవీకేలో పనిచేసేదాన్ని. అక్కడ నుంచి ఇంకా తను వెళ్లిపోయారని చెప్పి నేను కూడా యూనివర్సిటీ వదిలేసి ఢిల్లీ వెళ్లానమాట. సరే వెళ్తున్నాను కదా, ఇంక అక్కడ వెళ్లిన తర్వాత ఖాళీగా ఉండడం ఎందుకని ఇండియన్ అగ్రికల్చరల్ రీసెర్చ్ ఇన్స్టిట్యూట్ లో పిహెచ్డి ప్రోగ్రామ్ కి జాయిన్ అయ్యాను. ఆ టైంలోనే యూపీఎస్సీలో ప్రోగ్రామ్ ఎగ్జిక్యూటివ్ ఫార్మ్ అండ్ హోమ్ అని ఒకటి ఎంప్లాయ్మెంట్ న్యూస్ లో జాబ్స్ కి పడ్డాయన్నమాట. మా వారు సరదాగా అన్నారు, నీ కరెక్ట్ గా నీ పోస్ట్ కి సరిపోతుంది, నీ ఇంట్రెస్ట్ కి సరిపోతుంది, నువ్వు అప్లై చేస్తావానని. అంటే ఎంఎస్సీ కూడా నాది ఎక్స్టెన్షన్ ఎడ్యుకేషన్ సబ్జెక్ట్ అని అంటే సరే ఊరికే క్యాజువల్ గా అప్లై చేశాము. అప్లై చేసిన 1-1.5 ఇయర్ తర్వాత అది ఇంటర్వ్యూకి పిలవటం. ఆ ఇంటర్వ్యూ కూడా గమ్మత్తుగా, నాకు అప్పటికి ఒక పాప, మా వారు పాపను తీసుకొని వచ్చి బయట యూపీఎస్సీ ఆఫీస్ ముందు తను కూర్చోబెట్టుకుని ఉన్నారు. నేను ఇంటర్వ్యూ అటెండ్ అయ్యి వచ్చాను. వాళ్ళు నా ఎంఎస్సీ థీసిస్ గురించి అవన్నీ కూడా చాలా 1.5 అవర్ ఇంటర్వ్యూ జరిగింది. అయిన తర్వాత ఎవరో ఒక అతను ఆ గ్రూప్ లో

0: తర్వాత అది ఇంటర్వ్యూకి పిలవటం. ఆ ఇంటర్వ్యూ కూడా గమ్మత్తుగా, నాకు అప్పటికి ఒక పాప, మా వారు పాపను తీసుకొని వచ్చి బయట యూపీఎస్సీ ఆఫీస్ ముందు తను కూర్చోబెట్టుకుని ఉన్నారు. నేను ఇంటర్వ్యూ అటెండ్ అయ్యి వచ్చాను. వాళ్ళు నా ఎంఎస్సీ థీసిస్ గురించి అవన్నీ కూడా చాలా 1.5 అవర్ ఇంటర్వ్యూ జరిగింది. అయిన తర్వాత ఎవరో ఒక అతను ఆ గ్రూప్ లో, ఆ మెంబర్స్ లో ఒక తెలుగు అతను ఉన్నాడు. ఆయన చివరి ఇంటర్వ్యూ అయిపోతుందన్న తరుణంలో, అమ్మ నువ్వు ఏదన్నా ఒక పాట పాడతావా అని అడిగారు. మనం పాటలు వినడమే గాని పాటలు పాడడం అనేది లేదు, కానీ ఇది ఇంటర్వ్యూ కదా, మనం రాదు అని చెప్పకూడదు, ఏదో ఒకటి అటెంప్ట్ చేయాలని. స్కూల్లో ఏదో ఒక మంచి పేట్రియాటిక్ సాంగ్ గుర్తుంటే అది ఒక 2 లైన్లు పాడాను. ఓకే అమ్మ బాగుంది అన్నారు. అయిపోయింది ఇంటర్వ్యూ. తర్వాత చాలా రోజులకి పోస్టింగ్ ఆర్డర్స్ నాకు సెలెక్ట్ అయ్యావు, హైదరాబాద్కి పోస్టింగ్ వచ్చిందని వచ్చిందనమాట. యాజ్ ఎ ప్రోగ్రామ్ ఎగ్జిక్యూటివ్ అగ్రికల్చర్ ప్రోగ్రామ్స్ కి జాయిన్ అయ్యానమ్మా.
1: సో మొదట మీరు ఆకాశవాణి హైదరాబాద్ కేంద్రంలో మీ సేవలు అందించారు.
0: అవునండి.
1: ఆ తర్వాత ఇప్పుడు మీరు వివిధ కేంద్రాల్లో వివిధ హోదాల్లో పనిచేశారు కదా, అయితే ప్రత్యేకంగా మీకు ఈ కేంద్రంతో ఎక్కువగా అనుబంధం ఉందని కేంద్రం ఏంటి
0: అంటే, నాది ఎక్కువ సర్వీస్ మీరు అన్నట్టుగా నేను 1989లో హైదరాబాద్ లో జాయిన్ అయ్యి ఆల్మోస్ట్ 10 ఇయర్స్ 1999 దాకా నేను హైదరాబాద్ లో కంటిన్యూస్ గా డిస్టర్బ్ చేయలేదు. కాకపోతే నేను సెలెక్ట్ అయింది అగ్రికల్చరల్ ప్రోగ్రామ్స్ కి. నేను జాయిన్ అయినప్పుడు ఆల్రెడీ అక్కడ ఫామ్ రేడియో ఆఫీసర్ అని ఒక ఆఫీసర్ ఉన్నారు. అందుకని చెప్పి నాకేం చేశారంటే, నేను జాయిన్ అవ్వగానే నాకు అగ్రికల్చర్ ప్రోగ్రామ్స్ ఇవ్వలేదన్నమాట అలాట్మెంట్. మార్నింగ్ ఇన్ఫర్మేషన్ సర్వీసు, తర్వాత కుటుంబ సంక్షేమ కార్యక్రమాలు, మహిళలు పిల్లల కార్యక్రమాలు, కార్మికుల కార్యక్రమం, ఇట్లా అన్ని రకరకాల సెక్షన్స్ అందరూ అప్పటికి బాగా సీనియర్స్ అయి ఉన్నారు. ఏ సీనియర్ ఆఫీసర్ రిటైర్ అయిపోతే ఆ సెక్షన్ నాకు అలాట్ చేసేవారు అనమాట. అట్లా ఫస్ట్ మార్నింగ్ ఇన్ఫర్మేషన్ సర్వీస్ చేశాను. అది చాలా గమ్మత్తుగా రకరకాల ప్రోగ్రామ్స్, అంటే కొత్తగా జాయిన్ అవ్వడం కదా, అది చేస్తే బాగుంటుందేమో, ఇది చేస్తే బాగుంటుందేమో, కొంచెం ఇంట్రెస్ట్ కూడా ఉండేదన్నమాట. కొత్తగా జాబ్ లో జాయిన్ అయితే మనం ఓవర్ ఎంతూజియాజం గా చేస్తూ ఉంటాం కదా. అట్లా చాలా సిరీస్ ఆఫ్ ప్రోగ్రామ్స్ చేశాము. తర్వాత స్టాఫ్ అంతా కలిసి ఒక మంచి ఫ్యామిలీ సీరియల్ లాగా కూడా ఒకటి చేశాము. సుధామ గారు, నేను, శ్యామలాదేవి అని ఒక ఆవిడ ప్రొడక్షన్ అసిస్టెంట్, డ్రామా యూనిట్ ఉండేదన్నమాట, మంచి డ్రామా వాయిస్. అట్లా ఫ్యామిలీ సీరియల్ లాగా ఒక మంచి మెసేజ్ ఆ సీరియల్లో ఒక 10 నిమిషాలు ఒక ఫ్యామిలీ వాతావరణంలో మాట్లాడుకుంటున్నట్టు మెసేజ్ పాస్ ఆన్ చేసేటట్టు. నా ఫస్ట్ ఇంటర్వ్యూ వచ్చి అజయ్ కలాం గారితోనండి, ఆయన డైరెక్టర్ సివిల్ సప్లైస్ అప్పుడు. తర్వాత కన్స్యూమర్ గైడెన్స్ ప్రోగ్రామ్స్ ఫస్ట్ హైదరాబాద్ లో స్టార్ట్ చేసింది నాతోనే అయిందనమాట. అట్లా దాని మీద చాలా సిరీస్ ఆఫ్ ప్రోగ్రామ్స్, వినియోగదారుల కార్యక్రమాలు చాలా చేశాను. అట్లా మార్నింగ్ ఇన్ఫర్మేషన్ సర్వీసు, తర్వాత కార్మికుల కార్యక్రమం చేస్తున్నప్పుడు అప్పుడు మనకి పర్యావరణ పరిరక్షణ గురించి చాలా పెద్ద ఎత్తున ప్రోగ్రామ్స్ చేయాలి, డిఫరెంట్ ఫార్మాట్స్ లో చేయాలి, పబ్లిక్ లో బాగా అవేర్నెస్ తీసుకురావాలని సెంట్రల్ గవర్నమెంట్ పెద్ద స్కీమ్స్ తో ముందుకు వచ్చింది. అప్పుడు చక్కగా మంచి పాటలు పర్యావరణం గురించి, ఇండస్ట్రీస్ లో ఎలా పొల్యూషన్ అవుతుంది, జనరల్ డే టు డే లైఫ్ లో మనం ఎట్లా పొల్యూషన్ ఫేస్ చేస్తున్నాం, అట్లా రకరకాల అంశాల మీద పాటలు ప్రొడ్యూస్ చేసి అవి కూడా చక్కగా ప్లే చేశాము. తర్వాత ఉమెన్ అండ్ చిల్డ్రన్ ప్రోగ్రామ్స్ లో చాలా ప్రోగ్రామ్స్ చేశామండి, ఉమెన్ ఎంపవర్మెంట్. అప్పుడు డ్వాక్రా స్కీమ్ చాలా ఊపులో ఉందన్నమాట. సిఎస్ రామలక్ష్మి గారని ఐఎఫ్ఎస్ ఆఫీసరు, ఆవిడ కమిషనర్ డ్వాక్రా స్కీమ్. అప్పుడు ఆవిడతో డిఫరెంట్ విలేజెస్ కి వెళ్లటం, మంచి మంచి సక్సెస్ఫుల్ గ్రూప్స్ ని మీట్ అవ్వటం, ఉమెన్ ఎంపవర్మెంట్ మీద చాలా ప్రోగ్రామ్స్ చేశాము. కొత్త కొత్త ఆర్టిస్టులను తీసుకురావాలి, ఏదైనా ఒక ప్రోగ్రామ్ చేస్తే ఇంకా దీని గురించి మంచి కళాకారులను ఎట్లా మన రేడియోకి పరిచయం చేయాలనే తపన ఉండేది డిఫరెంట్ డిఫరెంట్ ఫార్మాట్స్ లో ఉమెన్స్ ప్రోగ్రామ్ లో. చిల్డ్రన్స్ ప్రోగ్రామ్స్ అప్పుడు లైవ్, ఇప్పుడు లాగా మనకి రికార్డెడ్ ప్రోగ్రామ్స్ కాదు. చిన్న పిల్లలు వస్తారు, వాళ్ళని అందరినీ తీసుకొచ్చి కూర్చోబెట్టి వాళ్ళతో మాట్లాడి గబుక్కునే ఏడుస్తారు పిల్లలు. అప్పుడు తమ్ముడు కాసేపు అయిన తర్వాత పద్యం చెప్తాడట, కాసేపు మనం చాక్లెట్ ఇద్దామా తమ్ముడికి అనని మెల్లగా బుజ్జగించి పెట్టి, రానా నువ్వే పాట పాడతావు అని ఇంకొక పాపను తీసుకొచ్చి అట్లా పాడించడం చాలా గమ్మత్తుగా ఉండేది లైవ్ చేయడం. రికార్డెడ్ ప్రోగ్రామ్స్ కన్నా కూడా లైవ్ ప్రోగ్రామ్ చేయడం చాలా ఇదనిపించింది. అప్పుడు ఎవ్రీ నవంబర్14 కి చిల్డ్రన్స్ డే ఇన్వైటెడ్ ఆడియన్స్ ప్రోగ్రామ్ ఉండేది, రవీంద్ర భారతిలో చేసేవాళ్ళం అనమాట. తర్వాత 2 ఇయర్స్ అయినాక నాకు అగ్రికల్చర్ సీట్ వచ్చింది. ఇంకా అప్పటి నుంచి ఇంకా తర్వాత హైదరాబాద్ లో మీకు తెలియదే ఉంది, చాలా నేషనల్ ఇన్స్టిట్యూట్స్ అన్ని కూడా హైదరాబాద్ లో ఉన్నాయి. ఐసీఆర్ ఇన్స్టిట్యూట్స్ చాలా ఉన్నాయి, కృషి విజ్ఞాన కేంద్రము, రకరకాల ఎన్ఐఆర్డి, అన్ని అగ్రికల్చర్ రూరల్ డెవలప్మెంట్ కి సంబంధించి బోలెడు సెంట్రల్ ఆర్గనైజేషన్స్ ఉన్నాయి. అందరూ మనకి బాగా స్టూడియోస్ కు వచ్చేవాళ్ళు, చక్కగా వాళ్ళతో ప్రోగ్రామ్స్ చేసేవాళ్ళం. మోర్ దాన్ స్టూడియో

0: స్టూడియో బేస్డ్ ప్రోగ్రామ్స్, బయట వెళ్లి చేసుకొచ్చే ప్రోగ్రామ్స్. ఒకసారి ఓబీకి వెళ్లామంటే అప్పట్లో మెల్ట్రాన్ రికార్డ్స్ ఉండేవి, ఇప్పుడులాగా లేవు. ఆ మెల్ట్రాన్ రికార్డ్స్ తీసుకుని ఒక పెద్ద సూట్ కేసులో సరంజామా, ఇద్దరు ముగ్గురు ఇంజనీర్స్, ప్రోగ్రామ్ ఆఫీసర్స్ అందరూ పెద్ద ఎక్కడికో వెళ్తున్నట్టుగా ఊరు ప్రయాణంలాగా వెళ్లేవాళ్ళం అనమాట. అట్లా వెళ్లి ఓబీ రికార్డింగ్స్ తీసుకుని వస్తే ఒకసారి ఓబీకి వెళ్తే 20-25 ప్రోగ్రామ్స్ దాకా పట్టుకొచ్చేవాళ్ళం అనమాట.
1: ఒకసారి 20-25
0: పిల్లల ప్రోగ్రామ్స్ చేసేవాళ్ళము, గ్రామీణ మహిళలతో చేసేవాళ్ళము, రైతులతో చేసేవాళ్ళము, అలాగే అఫీషియల్స్ తో చేసేవాళ్ళము, తర్వాత సైంటిస్టులతో చేసేవాళ్ళం. అన్ని ప్రోగ్రామ్స్ క్లబ్ చేసుకుని ఒకటి తర్వాత ఒకటి అన్ని ప్యాక్ చేసుకుని మళ్ళీ ఒక నెలకు సరిపడా ప్రోగ్రామ్స్ బ్రాడ్కాస్ట్ చేయడానికి. మధ్య మధ్యలో స్టూడియో బేస్డ్, మిగతావన్నీ కూడా ఓబీ బ్రేక్స్. అక్కడే పాటలు కూడా రికార్డ్ చేసుకొచ్చేవాళ్ళము. ఆ అగ్రికల్చర్ ప్రోగ్రామ్స్ చేయడం ఆ ప్రయాణం ఏమైందంటే, నేను జాయిన్ అయినప్పుడు నిర్మలా వసంత్ అని ఒక సీనియర్ అనౌన్సరు, తర్వాత విజయ్ కుమార్ అని, వాళ్ళిద్దరు పాడి పంట అనే ఒక ప్రోగ్రామ్, స్టాక్ క్యారెక్టర్స్, పెద్దయ్య చిన్నమ్మ డైలాగ్. అది ప్రాంతీయ వార్తలు అయిపోగానే ఆ ప్రోగ్రామ్ ఒక 10 నిమిషాలు ఉండేదన్నమాట. ఆ ప్రోగ్రామ్కి మంచి లిజనర్షిప్ ఉందండి. ఆవిడ రిటైర్ అయిన తర్వాత స్టేషన్ డైరెక్టర్ గారు పిలిచి, ఏమ్మాయి నిర్మల రిటైర్ అయిపోయింది, మీరే చెయ్యాలి ఆ ప్రోగ్రామ్ ఇంకా అనని. నాకు కొంచెం భయం వేసింది, ఎందుకంటే అది చాలా పాపులర్ ప్రోగ్రామ్ అప్పట్లో. నేను న్యాయం చేయగలనో లేదో, ఆవిడ అంత మంచి పేరు తీసుకొచ్చింది ఆ ప్రోగ్రామ్కి అనని కొంచెం ఉండింది. ట్రై చేసి బట్ నేను కూడా మళ్ళీ ఆ చిన్నమ్మ స్థానంలో మెల్లగా సర్దుకున్నాను. అరౌండ్ 15 ఇయర్స్ ఆ చిన్నమ్మ ప్రోగ్రామ్ చేశాను. ఒకసారి డాక్టర్ సి నారాయణ రెడ్డి గారు స్టూడియోకి వచ్చి, ఒకసారి ఆ చిన్నమ్మను పెద్దయ్యని తీసుకొస్తారా అని పిలిపించారనమాట మమ్మల్ని. ఆయన ఏదో తెలుగు టాక్స్ ప్రోగ్రామ్స్కి వచ్చారు. పిలిపిస్తే అప్పుడు గోపిచంద చేసేవాడు పెద్దయ్యగా, ఇద్దరం వెళ్ళాము. ఆయన నేను ఎలా మాట్లాడతానో అలా ఇలానైనా నువ్వు మాట్లాడేది అని అన్నారు. ఆ అబ్బాయి ఎలా మాట్లాడతాడు, ఏం పెద్దయ్యా నువ్వు ఇలానైనా మాట్లాడేది, నేను ఓ చిన్నమ్మ నీకు నేను చాలా గొప్ప ఫ్యాన్ నీకు తెలుసా అన్నాడు ఆయన. నాకు ఒక్కసారి షాక్ అయింది, ఎందుకంటే నారాయణ రెడ్డి గారు అంత పెద్ద వ్యక్తి వచ్చి మనల్ని ఫ్యాన్ అనడం ఏంటి అని నాకు మాట రాలేదు నోట్లో కాసేపు. చాలా ఆనందమైంది, అది నా సర్వీస్లో ఒక మంచి మెమొరీగా ఉండిపోయింది అనుకోవాలి.
1: మేడం, మరి ఇప్పుడు మీకు వివిధ విభాగాల్లో అనుభవం ఉంది, కానీ ప్రత్యేకంగా ఇప్పుడు మీరు వ్యవసాయం బ్యాక్గ్రౌండ్ నుంచి వచ్చారు కాబట్టి వ్యవసాయ కార్యక్రమాలు రూపొందించేటప్పుడు మీకు ఆ బ్యాక్గ్రౌండ్ ఏ విధంగా ఉపయోగపడింది? ఇంకో విషయం ఏంటంటే, ఇప్పుడు వ్యవసాయ కార్యక్రమాల విషయాల్లో మీరు ప్రత్యేకంగా వైవిధ్యభరితంగా ఎటువంటి కార్యక్రమాలు రూపొందించారు?
0: చాలా మంచి ప్రశ్న అడిగారండి. వ్యవసాయ ప్రోగ్రామ్స్కి సెలెక్ట్ అయితే మనం చదువుకుంటాం, చదువుకుని బీఎస్సీ ఎంఎస్సీ పిహెచ్డి చేసుకుంటాం. మనం చదువుకున్న పాఠాలు వేరు, రైతుల అనుభవాలు వేరు. వాళ్ళ అనుభవాల ముందు మనం ఏమీ లేదు, మన బుక్కిష్ నాలెడ్జ్ ఏమీ ఉండదు. ప్రాక్టికల్గా వాళ్ళు పొలం దున్ని చేసేటప్పుడు వాళ్ళు ప్రతి అంశాన్ని గమనిస్తారు. సైంటిఫిక్గా వాళ్ళకి రీజన్ తెలియకపోయినప్పటికీ ఆ నాలెడ్జ్ని వాళ్ళు వేరే విధంగా ఎక్స్ప్రెస్ చేస్తారు. మనం సైంటిఫిక్గా దాన్ని చెప్పడానికి మనం ట్రై చేస్తాం. నేను ప్రోగ్రామ్స్ చేయడం ఒక ఎత్తు అయితే, వాళ్ళ దగ్గర నుంచి నేర్చుకున్నది నేను చాలా ఎక్కువ ఉందని చెప్తానండి. అది మాత్రం నేను 100% చెప్పగలుగుతాను. వాళ్ళ దగ్గర నుంచి నేర్చుకున్నది, గ్రామీణ మహిళలు కానివ్వండి, వాళ్ళకి చదువు అక్షరం ముక్క రాకపోవచ్చు, బట్ వాళ్ళకున్న ఆత్మస్థైర్యం, వాళ్ళకున్న గుండె ధైర్యం, వాళ్ళు మాట్లాడే విధానం, మనం అంత చదువుకున్నా కూడా మనం ఫ్యామిలీ లైఫ్లో కొన్ని నిర్ణయాలు తీసుకోలేం, బట్ వాళ్ళకి చదువు లేకపోయినా ఆ ఆత్మస్థైర్యం, ఆ సంఘాలలో వాళ్ళకున్న ధైర్యము, ఆ బ్యాంకులకు వెళ్ళి వాళ్ళు మాట్లాడే తీరు, అన్ని అంత బాగా ఉంటుంది. మహిళలకి సాధికారత అనేది ఇస్తే ఎంత బాగా వాళ్ళు లైఫ్లో ముందుకు రాగలుగుతారనేది వాళ్ళ దగ్గర నుంచి కూడా నేర్చుకున్నాను. అంటే మనిషి అనేవాడు నిరంతర విద్యార్థి, అది మాత్రం నేను 100% మనం అందరూ యాక్సెప్ట్ చేయాల్సిందే. అట్లా నేను వ్యవసాయదారుల కార్యక్రమంలో అన్ని కార్యక్రమాలు చేస్తూ అన్ని ICR ఇన్స్టిట్యూట్స్ మీద చాలా వరకు డాక్యుమెంటరీస్ చేశాను. తర్వాత సస్యరక్షణ, ఎరువుల యాజమాన్యం కానివ్వండి, అన్ని సీడ్స్ ఎట్లా దాచిపెట్టుకోవాలి, ఇట్లా ప్రతి విషయం మీద కూడా పాటలు రాయించి స్క్రిప్ట్లు పాటలు ప్రొడ్యూస్ చేసి దానికి తగినట్టు సస్యరక్షణ గురించి మాట్లాడినప్పుడు ఆ పాటలు బ్రాడ్కాస్ట్ చేయడం, మనము ఈ గ్యాప్ వచ్చినప్పుడు సమ్మర్లో ఎట్లా మనము నెక్స్ట్ పంటలకు సిద్ధమయ్యేదానికి మన పొలాలను ఎట్లా తయారు చేసుకోవాలి, నేలను ఎట్లా ప్రొటెక్ట్ చేసుకోవాలి, అట్లా ప్రతి చిన్న మైన్యూట్ అంశాన్ని గురించి కూడా పాటలు ప్రొడ్యూస్ చేసి అట్లా ప్రజల్లోకి తీసుకెళ్లగలిగాను బాగా. అట్లా ఉమెన్ కానీ, ఉమెన్స్ ప్రోగ్రామ్ కానీ, చిల్డ్రన్ కానీ, అగ్రికల్చర్ కానీ, డిఫరెంట్ ప్రోగ్రామ్స్లో దాదాపు నాకు తెలియకుండా

0: 200 to 240 దాకా ఫీచర్స్, తర్వాత చిన్న చిన్న నాటికలు అట్లా చేయడం జరిగిందనమాట. అగ్రికల్చర్ ప్రోగ్రామ్స్ తో పాటు నాకు డాక్యుమెంటరీ ఫీచర్స్ సెక్షన్ కూడా ఇచ్చారు మేడం గారు. అప్పుడు దుర్గా భాస్కర్ గారు స్టేషన్ డైరెక్టర్. అప్పుడు ఆ డాక్యుమెంటరీస్ చేసి కొంచెం ప్రోగ్రామ్స్ మీద కొంచెం పట్టు సాధించగలిగానమాట.
1: మరి ఇప్పుడు డాక్యుమెంటరీస్ ఫీచర్స్ అంటుంటే మీరు రూపొందించిన ఈ చివరి పిచ్చుక రూపకానికి అవార్డు లభించింది, దాని గురించి ఒకసారి.
0: అవునండి, చివరి పిచ్చుక ప్రోగ్రామ్ కి అవార్డు రావడం ఒక ఎత్తైతే, అసలు ఆ ప్రోగ్రామ్ ప్రొడ్యూస్ చేసేటప్పుడే చాలా ఎనలేని ఆనందం అయిందండి. ఎందుకంటే ఆ సబ్జెక్ట్ అలాంటిదన్నమాట.
1: అసలు దానికి స్ఫూర్తి ఏంటి మేడం?
0: స్ఫూర్తి ఏంటంటే, అది యాక్చువల్ గా ఒక డైలీ మ్యాగజైన్ బుక్ లో, సండే స్పెషల్ బుక్ లో అది ఒక చిన్న స్టోరీ వచ్చింది చివరి పిచ్చుక అని. డాక్టర్ పాపినేని శివశంకర్ అని ఆయన విజయవాడలో ఉంటారు, మంచి రైటరు. ఆయన రాశారు కథ. ఆ కథ నేను అప్పుడు బాగా అన్ని ఫీచర్స్ అన్ని చేసేదన్నమాట. ఏదైనా చిన్న సబ్జెక్ట్ దొరికితే దాని మీద రూపకం చేస్తే బాగుంటుందని, స్టాఫ్ నే ఇద్దరు ముగ్గురు నేవండి మీరండి మీరండి అని చిన్న చిన్న క్యారెక్టర్ లాగా పెట్టుకుని ప్రోగ్రామ్ చేసి అట్లా చేసేది. మా ప్రోగ్రామ్ సెక్రటరీ ప్రసన్న అని ఉండేది, తను ఉండి ఆ కథ చదివింది. చదివి, మేడం ఇది భలే మంచి బాగుంది కథ, మీరు కానీ చదివారంటే దీన్ని ఫీచర్ చేసేస్తారు మేడం అని అందనమాట. ఏదో ఒకసారి ఇవ్వని చెప్పి బుక్ తీసుకొని చదివాను. కరెక్టే ప్రసన్న అని చెప్పింది, బాగుంది సబ్జెక్ట్ బాగుంది, చేస్తే బాగుండు అనుకుని డ్రామా ప్రొడ్యూసర్ దగ్గరికి వెళ్ళి దీనికి క్యారెక్టర్స్ అవి ఎట్లా సెలెక్ట్ చేసుకోవాలో చూసి. కానీ మళ్ళీ నేను రైటర్కి ఫోన్ చేశాను, ఆయన నంబర్ విజయవాడ స్టేషన్ నుంచి తీసుకుని, ఏమండి దీన్ని ఏదన్నా మీరు చిన్న రూపకం లాగా క్యారెక్టర్స్ పెట్టి రాయగలుగుతారు, నాకు అదంతా ఏం లేదమ్మా, నేను స్టోరీ రైటర్ని, నేను స్టోరీ రాశాను, నేను కావాలంటే ఒక అతన్ని మీకు సజెస్ట్ చేస్తాను, ప్రసాద్ అని ఉన్నాడు నాకు ఫ్రెండ్, మీరు అతన్ని కన్సల్ట్ చేసి చూసుకో. సరే, ఆయన ప్రసాద్ గారి నెంబర్ ఇవ్వడం, ఆయనతో మాట్లాడితే ఆయన మనకు అనుగుణంగా మనం ఎలా చెప్పామో దానికి, సార్ ఇట్లా పిచ్చుకలు మగ పిచ్చుక ఆడి పిచ్చుకలాగా పెట్టి మీరు క్యారెక్టర్స్ పెట్టి రాయండి, ఒక మంచి వ్యాఖ్యానం మధ్య మధ్యలో పెట్టి రాయండి అని ఆయనకి ఏదో కొన్ని సజెషన్స్ చెప్పాను. బట్ ఆయన మనం అనుకున్న రీతిలో ఆ స్క్రిప్ట్ తీసుకురావటం, దాన్ని చక్కగా ప్రొడ్యూస్ చేశాము. వసంత లక్ష్మి అని, తర్వాత శిల్ప అని ఆమె సినిమా కూడా డబ్బింగ్ చెప్తూ ఉంటుంది, అప్పట్లోనే ఫేమస్ టీవీ ఆర్టిస్ట్, వాళ్ళిద్దరిని మేల్ అండ్ ఫీమేల్ పిచ్చుక వాయిస్లుగా తీసుకుని, మిగతా కొన్ని మన స్టాఫ్ కొంతమంది ఆడిషన్ వాళ్ళని తీసుకుని ఆ ప్రోగ్రామ్ చేశామన్నమాట. కానీ ఒక చిన్న ఇంటర్ల్యూడ్ మ్యూజిక్ మధ్యలో వేయడానికి కూడా ఒక వారం రోజులు 10 రోజులు టైం తీసుకున్నామండి. అంత మైన్యూట్ ఆస్పెక్ట్ కూడా ఏది చేస్తే దానికి అంత ఫుల్ న్యాయం అవుతుంది అని. సత్యనారాయణ అని ప్రాపం ప్రొడక్షన్ అసిస్టెంట్ ఆ ప్రోగ్రామ్ కి, డే అండ్ నైట్ ఇద్దరం బాగా సఫర్ అయ్యాం. చిన్న మైన్యూట్ బిట్ కూడా బాగా ట్రై చేసి మంచి మంచి బిట్స్ తీసుకుని చేశాము. తర్వాత అది ఇక్కడ కమిటీలో కూడా బాగుంది అని మంచి అప్రిసియేషన్ వచ్చి ఢిల్లీకి వెళ్ళింది. బట్ అది అవార్డు వస్తుందని మనం ఏం అనుకోలేదు. బట్ ఆ ప్రోగ్రామ్ ప్రొడక్షన్ ఇట్ సెల్ఫ్ ఎంతో మంచి అనుభవం ఇచ్చింది, చాలా సంతృప్తిని ఇచ్చింది అన్నమాట. మనం ఒక మంచి ప్రోగ్రామ్ రేడియోలో ఇన్నేళ్లు సర్వీస్ చేసినందుకు ఒక మంచి ప్రోగ్రామ్ మనం లిజనర్స్ కి ఇవ్వగలిగామని. బట్ అది ఏ స్టేషన్ లో ఎక్కడ బ్రాడ్కాస్ట్ చేసినా వెంటనే ఎవరో ఒకరు ఇద్దరన్నా స్టేషన్ కి వచ్చేవాళ్ళు, అమ్మా మధ్యాహ్నం ఆ ప్రోగ్రామ్ విన్నాం, మీరు చేశారని విన్నాం, చాలా బాగుంది, కళ్ళమ్మ నీళ్లు వచ్చాయి అని అని. పాపం ఇక్కడికి వస్తే కూడా ఇక్కడ ఒక స్వీపర్ ఒక ఆవిడ అప్పట్లో మన దగ్గర క్యాజువల్ గా పనిచేసేది, ఆవిడైతే చాలా ఏడ్చుకుంటూ వచ్చింది నా దగ్గరకి స్టూడియోలో ఇక్కడ బ్రాడ్కాస్ట్ అయినప్పుడు. మళ్ళీ 2-3 సార్లు వేసినప్పుడు కూడా ఎప్పుడు వేసినా అది చాలా కదిలిస్తుంది మేడం, నిజంగా అట్లా మనం తెలియకుండానే ఎన్ని జీవులకి హాని చేస్తున్నాం అనిపించింది. బట్ అనుకోకుండా దానికి ఆకాశవాణి యాన్యువల్ వాళ్ళు ఫస్ట్ ప్రైజ్, అప్పటి వరకు ఫామ్ అండ్ హోమ్ యూనిట్ లో ప్రైజ్ రాలేదు, అది ఫస్ట్ ప్రైజ్ తీసుకోవడం చాలా ఆనందం అనిపించింది.
1: మేడం మరి ఇప్పుడు ఈ వ్యవసాయ కార్యక్రమాల్లో ఇవే కాకుండా మీరు హరిత విప్లవ పితామహుడు నార్మన్ బోర్లాగ్ గారి పరిచయ కార్యక్రమం నిర్వహించారు, దాని గురించి ఒకసారి.
0: అవునండి, ఆయన ఒకసారి మెయిజ్ రీసెర్చ్ గురించి ఇక్కడ ఇంటర్నేషనల్ సెమినార్ ఏదో జరిగిందనమాట హైదరాబాద్ లో, దానికి అటెండ్ అవడానికి వచ్చారనమాట. స్టేషన్ డైరెక్టర్ గారు పిలిచి, నార్మన్ బోర్లాగ్ గారు వస్తున్నారమ్మాయి, నీ పంట పండింది అసలు, నువ్వు యూనివర్సిటీలో ఉంటే ఇవన్నీ చేయగలిగేదానివా, వెళ్ళు వెళ్ళి చూసుకుని రాపో ప్రోగ్రామ్ అని పంపించారనమాట. ఆయన కోసం వెయిట్ చేశాను, రాత్రి 11 అయింది, 11:30 అయింది, రాలేదు. పీక్ వింటర్ సీజన్, వైస్ ఛాన్సలర్ గారి ఇంటి ముందు వెయిట్ చేస్తున్నాము, ఇంజనీర్స్ కూడా వచ్చారు పాపం నాతో పాటు, ఎప్పుడో 11:30 ఎప్పుడో వచ్చారు. అప్పుడు వెళ్ళి నేను ఎంవీ రావు గారు వైస్ ఛాన్సలర్, సార్ ఒక్క 2 మినిట్స్ మాకు ఆయన ప్రోగ్రామ్ కావాలండి, నేను చాలాసేపు నుంచి వెయిట్ చేస్తున్నానంటే ఇంత రాత్రి అయిపోయింది కదమ్మా ఇప్పుడు ఎట్లా అవుతుంది అని, సార్ అలా అనకండి అనని పాపం రిక్వెస్ట్ చేస్తే ఆయన సరైన ఒక 10 మినిట్స్ ఆయనతో ఆయన ఇంటర్వ్యూ లాగా చేసి మనకు బిట్ ఇచ్చారు. అది మళ్ళీ మనం న్యూస్లో కూడా బ్రాడ్కాస్ట్ చేశాము. తర్వాత ఆయన ఆటోగ్రాఫ్ తీసుకున్నాను, ఎందుకంటే గ్రీన్ రెవల్యూషన్కి ఆయన ఫాదర్ ఆఫ్ గ్రీన్ రెవల్యూషన్. ఎంతోమంది స్టార్వేషన్లో ఉన్న పిల్లల జనాలకి ఫుడ్ అందించడానికి ఆయన

0: చేసిన శ్రమకి గుర్తింపుగా నోబెల్ ప్రైజ్ అగ్రికల్చర్ వింగ్ లో రావడం, ఆయన్ని మనం కాంటాక్ట్ చేసి ఆయనతో కూర్చుని అక్కడ మాట్లాడడం, ఆయనతో ఆటోగ్రాఫ్ తీసుకోవడము, అది నా రేడియో సర్వీస్ లో మర్చిపోలేని జ్ఞాపకం అండి. చాలా మహదానందం అనిపించింది అనమాట.
1: మేడం, మరి మీకు మన తిరుపతి కేంద్రంతో ప్రత్యేక అనుబంధం ఉంది, అది ఒకసారి మన శ్రోతలతో పంచుకుంటారు. అలాగే మన సుప్రభాత సేవలను రేడియోలో మళ్లీ వినిపించడంలో మీరు ఎంతో కీలక పాత్ర పోషించారు, అది ఎలా సాధ్యమైందో ఒకసారి తెలియచేస్తారా?
0: ఆకాశవాణి తిరుపతికి నేను 2014లోనండి వచ్చాను. అఆలు ఓనమాలు దిద్దుకున్న ప్లేస్ తిరుపతి, మా తల్లిదండ్రులున్న ప్రదేశం. ఇక్కడ ఒక కేంద్ర ప్రభుత్వ సంస్థకి ఒక ప్రోగ్రామ్ హెడ్ గా రావడం, అది అసలు ఎంత మంచి అనుభూతినిచ్చిందో నేను మాటల్లో చెప్పలేను. మా తల్లిదండ్రులు కూడా చాలా ఆనందపడ్డారనమాట. ఇక్కడికి వచ్చిన తర్వాత సుధాకర్ మోహన్ గారు, పోసా శివశంకర్ అని ఒక అబ్బాయి ఉండేవాడు, వేణుగోపాల్ రెడ్డి అని అగ్రికల్చర్ ప్రోగ్రామ్ ఎగ్జిక్యూటివ్, ఇంజనీర్స్ అందరూ బాగా చక్కగా ఫ్యామిలీ లాగా అందరం, నిర్మల గారు అనౌన్సర్, స్టెనో మేడం, అందరూ కలిసి ఆ చక్కగా ఒక ఫ్యామిలీ వాతావరణం లాగా అందరూ ఈ ప్రోగ్రామ్ చేద్దాం. అప్పుడు మార్కెటింగ్ చాలా ప్రెషర్ ఉండేదన్నమాట, మార్కెటింగ్ చేయాలి, పైసలు తీసుకురావాలి, దానికోసం ఎట్లా చేయాలి, ఆ ప్రోగ్రామ్ చేద్దాం, ఈ ప్రోమో చేద్దాం అని అని. ఇక్కడ కూడా కొన్ని డాక్యుమెంటరీస్ మన రామాలయం పైన, శ్రీకాళహస్త్రి కళంకారీ వర్క్ మీద, అక్షయ క్షేత్రం అని ఉంది ఒకటి ఆర్గనైజేషన్, దాని మీద ఇక్కడ కూడా కొన్ని డాక్యుమెంటరీస్ అవి చేశాము. మెంటలీ రిటార్డెడ్ చిల్డ్రన్స్ గురించి కూడా ఒక మంచి డాక్యుమెంటరీ, ఒక ప్యాక్ అని ఒక ఆర్గనైజేషన్, వాళ్లతో కూడా ప్రోగ్రామ్స్ చాలా చేశాము. ఇక్కడ ఈ ప్రోగ్రామ్స్ చేయడంతో పాటు ఇక్కడ తిరుపతి అంటే ఒక పెద్ద విద్యా సంస్థ, టూరిజం ప్లేస్, యూనివర్సిటీస్ ఉన్నాయి, వెటనరీ, అగ్రికల్చరు, ఎస్వి యూనివర్సిటీ, మహిళా యూనివర్సిటీ, బోలెడే ఎడ్యుకేషనల్ ఇన్స్టిట్యూట్స్ ఉన్నాయి, దేవస్థానం ఇన్స్టిట్యూట్స్ ఉన్నాయి. ఇక్కడ పనిచేస్తున్న సంస్థల్లో ఉన్న పెద్ద పెద్ద ఆఫీసర్స్ వాళ్ళ అనుభవాలన్నీ కూడా, పర్సనాలిటీ ఇంటర్వ్యూస్, చాలా మంచి వాళ్ళు ఇక్కడ మనం తీసుకురావడం జరిగిందండి. రాణి సదాశివమూర్తి గారు కానీ, కృష్ణ, ఇప్పుడున్న జిఎస్ఆర్ కృష్ణమూర్తి గారు, అరుణాచలం గారు, తర్వాత అప్పట్లో వైస్ ఛాన్సలర్ రాజేంద్ర గారు, మురళి గారు, ఇట్లా అందరు పెద్ద పెద్ద వాళ్ళు వచ్చారు. రాస్, మన ఆఫీస్కు పక్కనే ఉన్న రాస్ ఆర్గనైజేషన్, రాయలసీమలోనే ఒక మంచి సర్వీస్ ఓరియంటెడ్ ఆర్గనైజేషన్. అట్లా పెద్దవాళ్లతో పరిచయాలు అవన్నీ చేయడం మూలంగా ఎంతో నేర్చుకోవడం జరిగిందండి. కంటిన్యూస్ లెర్నింగ్ అని ఇందాక చెప్పినట్టు అట్లా మంచి మంచి ప్రోగ్రామ్స్ చేశాం. తర్వాత బ్రహ్మోత్సవాలు ఉన్న ఆ 2 ఏళ్ల టెన్యూర్లో అధిక మాసం వచ్చినప్పుడు 4 బ్రహ్మోత్సవాలు జరిగాయి. ఆ బ్రహ్మోత్సవాలకు వెళ్లి అక్కడ దేవుని సన్నిధిలో కూర్చుని అక్కడున్న వేద పండితులను కూర్చోబెట్టుకుని వాళ్లతో కామెంటరీ వ్యాఖ్యానం చెప్పించి అది మళ్ళీ మనం స్టూడియోకి తీసుకొచ్చి బ్రాడ్కాస్ట్ చేయడం, కొన్ని లైవ్ చేయడం, తర్వాత ఆ ప్రోగ్రామ్స్ అన్నీ కూడా అసలు ఏదో తిరుపతి పట్టణంలో ఉన్నందుకు, ఆ భగవంతుడి సన్నిధిలో మనం పనిచేస్తున్నందుకు మనం వీలైనంత వరకు న్యాయం చేసేటట్టుగా చేయాలి, భక్తులకు మరింత చేరువయ్యేటట్టుగా చేయాలి అనేది తపన ఉండింది. అంతకుముందు ఇక్కడ సుప్రభాతం ప్రోగ్రామ్ లైవ్ ఉండేదట స్టేషన్లో, బట్ సమ్ అనివార్య కారణాల వల్ల మధ్యలో ఆగిపోయిందని చెప్పారు. అది మళ్ళీ రీవై చేస్తే బాగుండండి, ఎవరు శ్రోతలు మన స్టూడియోకి వచ్చినా కూడా సుప్రభాతం మళ్ళీ తీసుకొస్తే బాగుండు మేడం, మీరు ప్రయత్నం చేయండి అని చెప్పేవాళ్ళు. సరే చేద్దాంలేని ఆలోచించుకుంటూ దేవస్థానం వాళ్ళని, పిఆర్ఓ వాళ్ళని మధ్య మధ్యలో వెళ్ళినప్పుడు బ్రహ్మోత్సవాలకి కవర్ చేసినప్పుడు డాక్టర్ రవి గారు పిఆర్ఓ గారు అప్పుడు వాళ్ళతో కూడా సంప్రదించేవాళ్ళము, ట్రై చేయండి మేడం, మళ్ళీ అడగండి, ఈఓ గారు వచ్చారు కదా కొత్త సార్ వచ్చారు, అడగండి మాట్లాడండి అని చెప్తూ ఉండేవాళ్ళు. అప్పుడు మనకి అనుకోకుండా నా అదృష్టము ఆ 25 సంవత్సరాల ఆకాశవాణి తిరుపతి కేంద్రంది కూడా అప్పుడు ఇక్కడ సిల్వర్ జూబ్లీ జరుపుకునే పరిస్థితి వచ్చింది ఇక్కడ. అప్పుడు అందరం కలిసి స్టాఫ్ అంతా చాలా చక్కగా ఇన్వైటెడ్ ఆడియన్స్ ప్రోగ్రామ్ మహతి ఆడిటోరియంలో బ్లైండ్ వాళ్లతో ఒక మంచి కల్చరల్ ప్రోగ్రామ్ పెట్టాము. తర్వాత పాటలు, మన ఇక్కడ పనిచేసి రిటైర్ అయి వెళ్లిన విల్సన్ హెరాల్డ్ గారితో కూడా చక్కగా మంచి పాటలు పాడారు ఆయన, మంచి అప్రిసియేషన్ వచ్చింది. మనం చీఫ్ గెస్ట్ గా డాక్టర్ వెంగమ్మ గారు, అప్పుడు స్విమ్స్ డైరెక్టర్, తర్వాత డాక్టర్ శ్యామశివరావు అని ఆయన ఈఓ, ఆయన్ని మనం ఇన్వైట్ చేశాం ప్రోగ్రామ్కి చీఫ్ గెస్ట్గా రమ్మని. ఆయన కూడా వెటనరీ చేశారనమాట యాక్చువల్గా. సరే ఆయనకి అప్పుడు మన ఆ ప్రోగ్రాంలో మనం మొత్తం మన రేడియో స్టేషన్ ఏం చేస్తుంది ఓవరాల్ పిక్చర్ ఇస్తూ శ్రోతలందరికీ కూడా చాలా మందికి సుప్రభాతం మళ్ళీ రేడియో ద్వారా వినాలని ఆశపడుతున్నారు అని నేను చెప్తున్నప్పుడు చెప్తే అక్కడే స్టేజ్ మీదే ఆయన సుప్రభాతం రేడియోకి ఇస్తున్నామని అనౌన్స్ చేయడం, ఆ పబ్లిక్ నుంచి అందరి కేరింతలు కరతాళ ధనుల మధ్య ఆయన అది చెప్పడం.

0: చాలా ఆనందాన్ని ఇచ్చింది. అందరం ఒక మంచి టీమ్ గా ఉన్న స్టాఫ్ అందరం కలిసి దాన్ని బాగా సక్సెస్ఫుల్ ప్రోగ్రామ్ గా సిల్వర్ జూబ్లీ సెలబ్రేషన్స్. మనకి డైరెక్టరేట్ నుంచి కూడా డైరెక్టర్ సీఈఓ గారు కూడా మెసేజ్ పంపించారు. పోసా ఆ మెసేజ్ కూడా అక్కడ చదివారు. బాగా జరిగిందండి. అట్లా తిరుపతి కేంద్రంలో కూడా చాలా మంచి మంచి ప్రోగ్రామ్స్ చేశాము. ఆ సుప్రభాతం చేయడంతో పబ్లిక్ ఎంత ఆనందపడ్డారంటే అంత ఆనందపడ్డారు. నాకు పర్సనల్గా కూడా, ఎందుకంటే ఇవాళ రేపు ఉన్న రద్దీని మనం గమనించినట్టయితే అందరూ సామాన్యులు సుప్రభాత సేవకు వెళ్లే పరిస్థితి లేదు. అట్లాంటి వాళ్ళకి మనం, వాళ్ళు ఇంట్లోనే ఉండి తలగడ కింద రేడియో పెట్టుకున్న 2:30 వాళ్ళకి, పెద్దవాళ్ళు అయిన తర్వాత నిద్ర సరిగా రాదు, ఫ్యామిలీ ప్రాబ్లమ్స్ ఉంటాయి, ఏజ్ ప్రాబ్లమ్స్ ఉంటాయి, జస్ట్ ట్యూన్ చేసుకుంటే 2:30 వాళ్ళు భగవంతుని సన్నిధిలో ఉన్నారు. మన రేడియోకు ఉన్న గొప్ప మహత్వం ఏంటంటే మనకు ఊహాశక్తినిస్తుంది, భగవంతుడిని ఊహించుకోగలుగుతాం. ఒక నాటకం వింటూ ఉంటే ఆ పాత్రలో మనం వెళ్ళిపోతాం, జీవిస్తాం. ఒక బామ క్యారెక్టర్ కానివ్వండి, ఇంకో క్యారెక్టర్ కానివ్వండి, అక్కడ మనం సినిమా రీల్ లాగా మన ముందు అది కదిలిపోతూ ఉంటుంది అన్నమాట ఆ నాటకం. ఆ క్యారెక్టర్ అలా వస్తూ ఉంటుంది, వెళుతూ ఉంటుంది. జస్ట్ ఇమాజిన్ అండ్ ఫీల్ హ్యాపీ. మనకు రేడియోకున్న ఒక గొప్ప శక్తి అది. ఆ విధంగా ఊహించుకుంటూ వాళ్ళు సుప్రభాతం వినటం, అక్కడ తోమాల సేవ, సహస్ర, దాని తర్వాత ఏం జరుగుతుంది, దాని తర్వాత ఏం జరుగుతుంది, ఇవన్నీ చక్కగా మంచి మంచి భక్తి గీతాలు పెట్టి ఆ ప్రోగ్రామ్ని మీరు ఒకసారి మాకు అబ్జర్వేషన్కి పంపించారనమాట. ఒకరోజు మీరు అక్కడ అబ్జర్వ్ చేయండి. దాన్ని ఎలా చేస్తారో, యు పుట్ ఇట్ అన్ ఎ పేపర్ అండ్ బ్రింగ్ ఇట్ టు మీ, నేను చూస్తానమ్మా, అది యాక్సెప్ట్ కల్లా ఉంటే మనం చేద్దాము అని అన్నారు. సరే, అది గమనించి వచ్చిన తర్వాత కేవీ రావు గారు ఉన్నప్పుడు ప్రోగ్రామ్ ఎగ్జిక్యూటివ్ ఉండేవారు, పాప ఆయన చాలా కోఆపరేట్ చేశారు. వెళ్ళి విని వచ్చిన తర్వాత ఇలా స్టెప్ బై స్టెప్ ఆ సేవ, దానికి కొంచెం ఇంట్రడక్షన్, తర్వాత ఒక మంచి పాట అన్నమయ్య కీర్తన లాగా పెట్టడం, దానికి తగిన మ్యూజిక్ బిట్స్ పెట్టడం, అట్లా అన్నీ చేసి తీసుకెళ్తే ఎగ్జాక్ట్ నేను ఇట్లే అనుకున్నానమ్మా, బాగా వచ్చింది, యు గో అహెడ్ అని చెప్పి ఎంకరేజ్ చేశారు. అట్లా సక్సెస్ఫుల్గా సుప్రభాతం తీసుకురాగలిగాం. అది నా రేడియో సర్వీస్ లో అది ఒక మంచి మైల్ స్టోన్ గా నేను చెప్పుకుంటాను.
1: మేడం, మరి వీటితో పాటు మీరు మహిళల సాధికారత కోసం కూడా చాలా కార్యక్రమాలు చేశారు, అలాగే మీకు చిత్తూరు జిల్లా మహిళా శిరోమణి అవార్డు కూడా లభించింది. ఈ అనుభవం కాస్త పంచుకుంటారు.
0: అది మహిళా శిరోమణి అవార్డు, ఇక్కడ అగ్రశ్రీ ఒక ఎన్జిఓ ఆర్గనైజేషన్ ఉందండి, ఆయన మన దగ్గరకు వచ్చేవారు ప్రోగ్రామ్స్ అవి చేసే, సుందర రామ్ అని. వాళ్లతో అప్పుడు మనకి ఇక్కడ ఉన్న ఎంపీలతో కూడా కొన్ని ప్రోగ్రామ్స్ చేసి సెంట్రల్ గవర్నమెంట్ పంపించమంది అనమాట. ఇక్కడ మనకున్న ఎంపీతో మనం వెళ్ళి వాళ్ళ విలేజెస్ ఒక స్టేజ్ ప్రోగ్రామ్ లాగా చేసి అక్కడ కొంతమందితో రికార్డింగ్స్ తీసుకున్నాము. తర్వాత ఇక్కడ మూలపల్లి అని ఒకటి చంద్రగిరి మనం, అక్కడ కొంతమంది గ్రూప్స్తో రికార్డింగ్స్, చాలా గ్రూప్స్, డ్వాక్రా గ్రూప్స్ అందరితోనూ తీసుకున్నాము. ఇవి కాకుండా వాళ్ళు వాళ్ళకి అప్పుడప్పుడు సెమినార్స్ సదస్సుల్లాగా ఏర్పాటు చేసి వాళ్ళకున్న డౌట్స్ క్లారిఫై, బ్యాంక్ వాళ్ళతో కూడా లింక్ పెట్టి, ఇటు బ్యాంక్ వాళ్ళు ఇటు బెనిఫిషరీస్, ఇంకా వాళ్ళతో వాళ్ళకి కావాల్సిన కార్యక్రమాలు అట్లా కూడా కొన్ని లింక్ చేస్తూ కూడా ప్రోగ్రామ్స్ అన్ని చేశాము అఫీషియల్స్. మెయిన్గా ఫోన్ ఇన్ ప్రోగ్రామ్స్ చాలా బెనిఫిట్ చేశాయి. హయ్యర్ అఫీషియల్ మన స్టూడియోకి వస్తాం, ఎక్కడో లే పర్సన్ దాని గురించి తెలుసుకోవాలనుకుంటూ ప్రతి ఒక్కరూ వెళ్ళి కమిషనర్తో కలిసే పరిస్థితి ఉండదు. అట్లాంటి వాళ్ళకి రేడియో ఒక బ్రిడ్జ్, వాళ్ళని ఒక కమిషనర్ని, ఇక్కడున్న ఒక వ్యవసాయదారుని, కమిషనర్ ఆఫ్ అగ్రికల్చర్ స్టూడియోలో ఉంటారు, ఒక సామాన్య రైతు విలేజ్లో ఉంటాడు, వాళ్ళిద్దరితో మాట్లాడే విధంగా డైరెక్ట్గా వాళ్ళు వాళ్ళ ప్రాబ్లం ఏమిటి అనేది కమిషనర్ దృష్టికి తీసుకురాగలిగితే దానికి పరిష్కార మార్గాలు వాళ్ళు చెప్పగలరు. మీరు నమ్ముతారో లేదో, పూనం మాలకొండయ్య గారని ఒక కమిషనర్ అగ్రికల్చర్ ఐఏఎస్ ఆఫీస్ ఆవిడ పనిచేశారు అక్కడ, ఆవిడతో లైవ్ ప్రోగ్రామ్ చేసినప్పుడు వాళ్ళు రైతులు ఇట్లా మాకు అగ్రికల్చర్ ఆఫీసర్స్ అక్కడ ప్రాబ్లమ్స్ ఉన్నాయి, ఇక్కడ విత్తనాలు లేదు వాళ్ళు చెప్తే ఆవిడ అక్కడికక్కడ నోట్ చేసుకుని వాళ్ళ నేమ్స్. కొంతమంది అఫీషియల్ సస్పెండ్ కూడా అయిపోయారండి, ఆ ప్రోగ్రామ్ బ్రాడ్కాస్ట్ అయిన నెక్స్ట్ డే వాళ్ళు లేరు సర్వీస్లో, అంత యాక్షన్ తీసుకున్నారనమాట మేడం. నాకు ఇది ఫస్ట్ హ్యాండ్ ఇన్ఫర్మేషన్ ఐ గాట్ ఫ్రమ్ ఫార్మర్స్ త్రూ రేడియో అనని కొంచెం భయం కూడా వేసేదనమాట మాకు, ఏమన్నా అఫీషియల్స్ మనల్ని అనుకుంటారేమో అని. కానీ ఒక విధంగా కొంచెం గ్రేట్ కూడా అనిపించేది, మనం చాలా న్యాయం చేయగలిగాము. యాక్చువల్గా ఆయన కావాల్సిందేదో ఆయన అడిగి తెప్పించుకోగలిగారు కదా రేడియో ద్వారా అనేది కూడా అనిపించేది అనమాట. అట్లా ఫోన్ ఇన్ ప్రోగ్రామ్స్ బాగా మంచి సక్సెస్ఫుల్ ఫార్మర్ని తీసుకొచ్చి ఆయనతో ఫోన్ ఇన్ ప్రోగ్రామ్స్ చేయించాం. మిగతా రైతులు మీరు ఎట్లా చేశారు, మీ అనుభవాలు ఏంటి, దాన్ని వీళ్ళు ఎట్లా ఫాలో అవ్వచ్చు, వాళ్ళు కూడా ఆ సక్సెస్ రేంజ్లో ఎట్లా వెళ్ళొచ్చు అని మిగతా ఫార్మర్స్ కూడా ఐడియా ఉండే విధంగా అట్లా కూడా చాలా ప్రోగ్రామ్స్ ఫోన్ ఇన్

0: ద్వారా కూడా బాగా సక్సెస్ అయ్యాయి.
1: మేడం, మరి మీకు దాదాపు 3 దశాబ్దాలు పైగా అనుభవం ఉంది రేడియోతో. మరి ఆకాశవాణి 60 వసంతాలప్పుడు మీరున్నారు, ఇప్పుడు 90 వసంతాలప్పుడు మీ అనుభవాలు పంచుకుంటున్నారు. మరి 60 వసంతాల నుండి 90 వసంతాల వరకు ఆ ప్రయాణం మొత్తం మీరు గమనించారు కాబట్టి, ఎటువంటి మార్పులు చోటు చేసుకున్నాయి ఈ 30 ఏళ్ళుగా
0: ప్రయాణంలో? నేను చెప్పాను కదా, ఫస్ట్ మేము జాయిన్ అయినప్పుడు ఈ రికార్డింగ్స్, ఈ మెల్ట్రాన్ రికార్డింగ్స్, ఓబీకి వెళ్లాలంటే పెట్టెలు ఇవన్నీ సరంజామా ఇంత. తర్వాత చిన్న ఊరికే సెట్ తీసుకుని పాకెట్లో వేసుకుని సెల్ ఫోన్ లాగా వెళ్ళిపోయి ఇక్కడ తిరుపతిలో నేను ఆ చిన్న రేడియో సెట్ వెహికల్ తీసుకుని నేను వెళ్ళి చిత్తూరు కలెక్టరేట్లో ఒకరోజే కలెక్టరేట్కి వెళ్ళి 15 ఇంటర్వ్యూలు తీసుకొచ్చానండి. ఓన్లీ సింగిల్ పర్సన్ ఒక్కరోజు వెళ్ళి కలెక్టరేట్లో డిఫరెంట్ వింగ్స్కి వెళ్ళి అందరితో ఇంటర్వ్యూలు తీసుకొని వచ్చేసాను సాయంత్రానికి. మా వాళ్ళు కూడా మీరు భలే చేసుకొచ్చారు మేడం, అల్లెళ్ళు వచ్చేసారండి అని అన్నారనమాట మన సుధాకర్ అందరూ. అట్లా టెక్నాలజీ అట్లా పెరిగిపోయిందనమాట. అది తర్వాత ఈ 90 వసంతాలు మీరు అన్నారు ఇందాకనే, ఇప్పుడు వస్తున్న టెక్నాలజీని ఉపయోగించుకుని మన రేడియో లిజనర్షిప్ ఎట్లా పెంచుకోగలుగుతాము, ఒకప్పటికి ఇప్పటికీ రేడియో మూలబడిపోయింది అనే మాట రాకుండా మనం ఎట్లా ముందుకెళ్తున్నామంటే, మనం చెప్పుకున్నాం ఇందాక ఎఫ్ఎం వ్యాప్తితో మన స్థానం 10 లంగా ఉంది అని. అదే కాకుండా ఇప్పుడు మనకి యాప్ వచ్చింది న్యూస్ ఆన్ ఎయిర్ యాప్తో, ఎక్కడున్నా దేశ విదేశాల్లో ఉన్నా కూడా మన కార్యక్రమాలు వినే ఇది ఉంది కాబట్టి ఈ కార్యక్రమాలన్నీ కూడా మనం ఎక్కడున్నా మన ప్రజానీకానికి సెకండ్ల వ్యవధిలో వినిపించే గొంతుకుతో వినిపిస్తున్నాము. పనులు చేసుకుంటూ విద్య, విజ్ఞానం, వినోదం, సమాచారం అందిస్తున్నాము. తర్వాత మనకి ఫస్ట్ రేడియో ఉన్నప్పటికీ అప్పుడు లిజనర్షిప్కి, ఇప్పుడు అన్ని ఇన్ని వచ్చేసాయండి ఇంకా రేడియో ఎవరు వింటున్నారు, ఎవరు రేడియో వినేవాళ్ళు లేరండి అనే పరిస్థితికి కొంతకాలం వచ్చింది. కానీ ఎఫ్ఎం వచ్చిన తర్వాత మన సీటు మనకు 10 లం, మన స్థానం మనకు 10 లంగా ఉంది అని మనం చెప్పుకునే స్థాయికి వచ్చాం. ఇవన్నీ కూడా ట్రెమెండస్ చేంజెసే కదా. 60 ఇయర్స్ అని మీరు అడిగారు, అప్పుడు నేను అక్కడ ప్రోగ్రామ్ ఎగ్జిక్యూటివ్గా పనిచేసేదాన్ని. మన దగ్గర క్యాజువల్ అనౌన్సర్స్గా పనిచేసిన వాళ్ళు ఐఏఎస్ ఆఫీసర్లు అయి ఉన్నారు. ఆ అతన్ని మనం ఐఏఎస్ ఆఫీసర్గా 60 ఇయర్స్ ఆఫ్ ఆకాశవాణి అప్పుడు ఆయనతో మనం లైవ్ చేశాను నేను. ఆపర్చునిటీ నాకు వచ్చింది. శారదా శ్రీనివాసన్ గారు రేడియో ఆర్టిస్ట్గా, ఆవిడ తెలియని వాళ్ళంటూ లేరు. మీరు రేడియోలో పనిచేస్తున్నామంటే ఏమిటి, మీరు శారదా శ్రీనివాసన్ గారిని చూసారా, మీరు మాట్లాడతారా ఆమెతో అని అడిగేవాళ్ళు అనమాట. మా బంధువులు కూడా ఎంతో మంది నన్ను ఒకసారి తీసుకెళ్లి శారదా శ్రీనివాసన్ గారిని చూపించవా అని అడిగిన వాళ్ళు కూడా చాలా మంది మా రిలేటివ్స్లోనే ఉన్నారు. మన దగ్గర అసిస్టెంట్ స్టేషన్ డైరెక్టర్గా చేసిన ఆవిడ రమాదేవి గారు అని, హిమాచల్ గవర్నర్ అయింది ఆవిడ. గవర్నర్ అయ్యి 60 ఇయర్స్ ఆఫ్ ఆకాశవాణి అప్పుడు ఆవిడ మన స్టూడియోకి వస్తే ఆవిడతో నేను ప్రోగ్రామ్ చేశాను, శారదా శ్రీనివాసన్ గారితో చేశాను. ఇట్లా పెద్ద పెద్ద వాళ్ళ ఆశీర్వాదం తోడైంది కాబట్టి రేడియో అంటే అసలు ఏమీ తెలియదు, రేడియో అంటే ఏమీ తెలియని స్టేజ్లో రేడియోలో ఎంటర్ అయ్యి ఏదో ఇంత స్థాయికి రాగలిగామంటే అదందరి శ్రోతల అభిమానం. శ్రోతలు మనల్ని రిసీవ్ చేసుకున్నది, మనం వాళ్ళకి ఏమి ఇచ్చామో తెలియదు కానీ వాళ్ళ నుంచి వాళ్ళు ఇచ్చిన స్ఫూర్తి, వాళ్ళు ఇచ్చిన తృప్తి ఇంత స్థాయికి తీసుకెళ్లిందని నేను ఎప్పుడు అనుకుంటానండి.
1: మేడం, మరి ఈ తరం రేడియో బ్రాడ్కాస్టర్స్కి వాళ్ళు ఏ రకంగా ఈ కార్యక్రమాలు ముందుకు తీసుకెళ్లాలో మీ సూచనలు సలహాలు అందిస్తారు?
0: ఇప్పుడు రేడియో అనేది మనం ఇందాకే అనుకున్నాం, ఊహాశక్తిని ఇస్తుంది, ఇమాజినేషన్ తో కూడా మన ప్రోగ్రామ్స్ చాలా సైన్స్ లేకపోతే ఒక డ్రై సబ్జెక్ట్ కూడా ఉండొచ్చు, కానీ దాన్ని లిజనరు ఎంత బాగా వినేయగలిగా మనం చేయగలుగుతామనేది ఆ ప్రోగ్రామ్ ఆఫీసర్ మీద ఆధారపడి ఉంటుందండి. చాలా ప్యాలెటబుల్ గా ఆ ప్రోగ్రామ్ ని ఎట్లా చేయొచ్చు, మన ప్రజెంటేషన్ ద్వారా వాళ్ళని ఎట్లా ఆకట్టుకోవచ్చు, ఆ ప్రోగ్రామ్ కి తగినట్టుగా సాంగ్స్ వేయడం ద్వారా ఇంకెంత బాగా రిసీవ్ చేసుకుంటారు, అట్లా చిన్న చిన్న టిప్సే. ఇప్పుడు వాళ్ళకి దేవర్ ఆల్ హైలీ ఎడ్యుకేటెడ్, ఇప్పుడు వస్తున్న కొత్త ప్రోగ్రామ్ ఆఫీసర్లు కూడా ఎవరు క్వాలిఫికేషన్స్ లో తక్కువ లేరు. వాళ్ళు చేసి ఇంట్రెస్ట్ ఉండాలి. దేర్ ఇస్ నో లిమిట్ ఫర్ ప్రొడక్షన్. ఏ సబ్జెక్ట్ తీసుకున్నా మీరు చేయగలిగే సృజనాత్మక శక్తి అనేది ఉండాలి. కానీ ప్రోగ్రామ్స్ ఎవరు మనం బాగా చేస్తామంటే ఏ డైరెక్టర్ కూడా నో అని చెప్పరు. ఇది చేస్తామండి, నాకు ఇది ఇంట్రెస్ట్ ఉంది, ఈ ప్రోగ్రామ్ ఇలా చేయగలుగుతాను అని మనం చెప్పి చేయగలిగితే ఎంత డ్రై సబ్జెక్ట్ అయినా అది పరమ బోరు వినలేరు ఆ సబ్జెక్టు అనుకున్న టాపిక్ను కూడా మనం అంత ఆకర్షణీయంగా అంత చెప్పే విధానంలో మన ప్రజెంటేషన్ తీసుకొచ్చి వాళ్ళని వినగలిగేగా చేయొచ్చు. అట్లా కొంచెం క్యూరియాసిటీ ఇప్పుడున్న న్యూ జనరేషన్ మీలాగా అందరూ ప్రోగ్రామ్స్ మీద ఆసక్తిని పెంచుకోవాలి. మన ముందు వాళ్ళు ఎలా చేశారు అనేది కొంచెం ఫాలో అవ్వాలి. తర్వాత ప్రోగ్రామ్స్ అవి కూడా వినాలి. ఇప్పుడున్న కొత్త సబ్జెక్ట్స్ ని మనం ఆ యాంగిల్

0: లో మనం ఎట్లా తీసుకురాగలుగుతాం అనేది ఆలోచించుకోవాలి. అట్లా చేయగలిగితే డెఫినెట్ గా అందరూ కూడా బాగా చేయగలుగుతారండి. దేర్ ఇస్ నో లిమిట్. మనం చెయ్యాలి అనే ఎంతూజియాజం ఉండాలి. దాన్ని ఎట్లా మనం పబ్లిక్ లోకి తీసుకెళ్లాలి అనే కొంచెం జ్ఞానం పెట్టుకుని ప్రోగ్రామ్ ని ప్రజెంట్ చేయగలిగితే మంచి ప్రోగ్రామ్స్ చేసే అవకాశం ఉంది. ఒక్క మాట ఇస్తాండి, ఈ తిరుపతి కేంద్రంలో నేను జస్ట్ రిటైర్ అవ్వక ముందు, జస్ట్ ఒక 2-3 మంత్స్ ఒక 4 మంత్స్ ముందు సంస్కార్ గీత్ అని ఒక ప్రోగ్రామ్ చేయాలని సెంట్రల్ గవర్నమెంట్ మనకు ఒక ఆర్డర్ పంపించింది. మనిషి పుట్టుక నుండి మరణం దాకా వివిధ సందర్భాలలో ఎలాంటి పాటలు పాడుకుంటారు మొత్తం ఆల్ ఓవర్ ఇండియాలో అన్ని రాష్ట్రాలలో పుట్టుక నుంచి మరణం వరకు అని కేవీ రావు గారు అప్పుడు ఉన్నారు, విలేజెస్ కు వెళ్లి సుధాకర్ గారు అందరం విలేజెస్ కు వెళ్లి రకరకాల ప్రోగ్రామ్స్ డిఫరెంట్ ఫార్మాట్స్ లో, ఇప్పుడు మనం సంగీతం సాహిత్యం తర్వాత నాటకం ఈ 64 కళల్లో ఆ మేజర్ ఉన్న 3 కళల్లో రేడియో ఎంతో మంది కళాకారులకి ప్రోత్సాహాన్ని అందిస్తూ వాళ్లకి పోషణ ఇస్తూ ఈ సంస్కృతి సంప్రదాయాలు ఈ కళలు ఇంక ఇంతటితో అంతరించిపోయినాయి అనకుండా దాన్ని ఆర్కైవల్ లెవెల్లో కూడా మనం పెట్టుకుంటూ తరతరాలకి ముందు తరాలకు కూడా అందించే విధంగా ఈ రేడియో 90 వసంతాలు జరుపుకుంటున్న ఈ తరుణంలో ఇక ఇంకో 10 ఏళ్లలో శతమానం భవతి అని అనిపించుకునే తరుణం రాబోతున్నప్పుడు ఇవన్నీ కూడా ముందు తరాలకు అందించాలని అంత ఉత్సాహంతో ఈ నూతన కార్యక్రమ సిబ్బంది కూడా పనిచేయాలని అంతే ఉత్సాహంతో పని చేస్తారని ముందుకు తీసుకెళ్తారని ఈ రేడియో ప్రాచుర్యం ఇలానే ముందుకు ఉండాలి ఉంటుందని కూడా ఆశిస్తూ సెలవు తీసుకుంటున్నాను. నమస్కారం అండి.
1: ధన్యవాదాలు మేడం. మరి మన ఆకాశవాణి తిరుపతి కేంద్రానికి వచ్చి 3 దశాబ్దాల మీ అనుభవ సారాన్ని మన శ్రోతలతో పంచుకున్నారు. అలాగే ఆకాశవాణి శతవసంతాలు పూర్తయ్యే సమయాన్ని కూడా మళ్ళీ మీరు మన ఆకాశవాణి కేంద్రానికి వచ్చి మీ అనుభవాన్ని మరోసారి పంచుకోవాలని మేము కోరుకుంటున్నాము. ధన్యవాదాలు.
0: నమస్కారం.
2: ఇంతవరకు ప్రభాత రేఖల కార్యక్రమంలో ఆకాశవాణి 90 వసంతాలు పూర్తి చేసుకుంటున్న ఈ సందర్భంగా ఆకాశవాణితో అనుబంధం ఆకాశవాణి విశ్రాంత సహాయ సంచాలకులు డాక్టర్ కె విజయ గారితో పరిచయ కార్యక్రమం ఇంతవరకు విన్నారు. పరిచయకర్త శ్రీ డి సాయి రఘునాథ్ చరణ్. ఇప్పుడు కొన్ని వాణిజ్య ప్రకటనలు విందాం.
3: హే, మళ్ళీ స్కూల్ స్టార్ట్ అవుతుంది.
4: పాత స్కూల్ బ్యాగులు చాలు కదా, యూనిఫామ్ షూస్ ఈ సంవత్సరం కూడా వాడొచ్చుగా.
3: కానీ సన్నీ అన్ని కొత్తవే కావాలంటున్నాడు.
4: ఫీజులు పైగా బుక్స్ అన్ని ఖర్చే.
5: మీ పిల్లల చదువు విషయంలో అస్సలు కాంప్రమైజ్ అవ్వకండి. ఇప్పుడు మణపురం ఫైనాన్స్ అందిస్తోంది ఎడ్యుకేషన్ కోసం స్పెషల్ గోల్డ్ లోన్. కాల్ 1800-420-2233.
3: హే, మళ్ళీ స్కూల్ స్టార్ట్ అవుతుంది.
4: పాత స్కూల్ బ్యాగులు చాలు కదా, యూనిఫామ్ షూస్ ఈ సంవత్సరం కూడా వాడొచ్చుగా.
3: కానీ సన్నీ అన్ని కొత్తవే కావాలంటున్నాడు.
4: ఫీజులు పైగా బుక్స్ అన్ని ఖర్చే.
5: మీ పిల్లల చదువు విషయంలో అస్సలు కాంప్రమైజ్ అవ్వకండి. ఇప్పుడు మణపురం ఫైనాన్స్ అందిస్తోంది ఎడ్యుకేషన్ కోసం స్పెషల్ గోల్డ్ లోన్. కాల్ 1800-420-2233.

0: ఈనాటి ప్రభాత రేఖల కార్యక్రమం ఇంతటితో సమాప్తం.
1: హే, మళ్ళీ స్కూల్ స్టార్ట్ అవుతుంది.
2: పాత స్కూల్ బ్యాగులు చాలు కదా, యూనిఫామ్, షూస్ ఈ సంవత్సరం కూడా వాడచ్చుగా.
1: కానీ సన్నీ అన్ని కొత్తవే కావాలంటున్నాడు.
2: ఫీజులు, పైగా బుక్స్, అన్ని ఖర్చే.
3: మీ పిల్లల చదువు విషయంలో అస్సలు కాంప్రమైజ్ అవ్వకండి. ఇప్పుడు మణపురం ఫైనాన్స్ అందిస్తోంది ఎడ్యుకేషన్ కోసం స్పెషల్ గోల్డ్ లోన్. కాల్ 1800-420-2233.
0: ఈనాటి ప్రభాత రేఖల కార్యక్రమం ఇంతటితో సమాప్తం. ఆకాశవాణి తిరుపతి కేంద్రం 107.5, 103.2 మెగాహెర్ట్స్ పై ఆకాశవాణి తిరుపతి ఎఫ్ఎం మీరు వింటున్నారు.
1: హే, మళ్ళీ స్కూల్ స్టార్ట్ అవుతుంది.
2: పాత స్కూల్ బ్యాగులు చాలు కదా, యూనిఫామ్, షూస్ ఈ సంవత్సరం కూడా వాడచ్చుగా.
1: కానీ సన్నీ అన్ని కొత్తవే కావాలంటున్నాడు.
2: ఫీజులు, పైగా బుక్స్, అన్ని ఖర్చే.
3: మీ పిల్లల చదువు విషయంలో అస్సలు కాంప్రమైజ్ అవ్వకండి. ఇప్పుడు మణపురం ఫైనాన్స్ అందిస్తోంది ఎడ్యుకేషన్ కోసం స్పెషల్ గోల్డ్ లోన్. కాల్ 1800-420-2233.
0: ఆకాశవాణి తిరుపతి కేంద్రం. ఇప్పుడు విందాం ఉదయరాగం సినిమా పాటల కార్యక్రమం. ముందుగా ఈ పాట వినండి.

0: హే, మళ్ళీ స్కూల్ స్టార్ట్ అవుతుంది.
1: పాత స్కూల్ బ్యాగులు చాలు కదా, యూనిఫామ్, షూస్ ఈ సంవత్సరం కూడా వాడచ్చుగా.
0: కానీ సన్నీ అన్ని కొత్తవే కావాలంటున్నాడు.
1: ఫీజులు, పైగా బుక్స్, అన్ని ఖర్చే.
2: మీ పిల్లల చదువు విషయంలో అస్సలు కాంప్రమైజ్ అవ్వకండి. ఇప్పుడు మణపురం ఫైనాన్స్ అందిస్తోంది ఎడ్యుకేషన్ కోసం స్పెషల్ గోల్డ్ లోన్. కాల్ 1800-420-2233.
3: కార్యక్రమంలో తర్వాత మీరు వినబోతున్న పాట 1820 లవ్ స్టోరీ సినిమా నుంచి పాట. పాడినవారు దీపిక శ్రీరామచంద్ర. ఈ పాటకు గీతం శివగణేష్, సంగీతం శ్రీమురళి.

0: హే, మళ్ళీ స్కూల్ స్టార్ట్ అవుతుంది.
1: పాత స్కూల్ బ్యాగులు చాలు కదా, యూనిఫామ్, షూస్ ఈ సంవత్సరం కూడా వాడచ్చుగా.
0: కానీ సన్నీ అన్ని కొత్తవే కావాలంటున్నాడు.
1: ఫీజులు, పైగా బుక్స్, అన్ని ఖర్చే.
2: మీ పిల్లల చదువు విషయంలో అస్సలు కాంప్రమైజ్ అవ్వకండి. ఇప్పుడు మణపురం ఫైనాన్స్ అందిస్తోంది ఎడ్యుకేషన్ కోసం స్పెషల్ గోల్డ్ లోన్. కాల్ 1800-420-2233.
3: తర్వాత మీరు వినబోతున్న పాట ఖైదీ నెంబర్ 150 సినిమా నుంచి పాట వినండి. హరిహరన్ హరిహరన్ శ్రేయా ఘోషల్ ఆలపించిన ఈ పాట.

ఉదయరాగం సినిమా పాటలు విన్నారు. శ్రోతలు తిరిగి ఉదయం 9 గంటలకు వాట్సాప్ చిత్రమంజరి వాట్సాప్ ద్వారా శ్రోతలు కోరిన సినిమా పాటలు వినవచ్చు. మీరంతా కూడా వాట్సాప్ చేశారు, మీరు కొన్ని పాటలు 9 గంటల నుంచి 10 గంటల వరకు ప్రసారమవుతాయి. ఆకాశవాణి తిరుపతి కేంద్రం, సమయం 8:15 కావస్తుంది. ఇక కొంచెంసేపట్లో మార్నింగ్ న్యూస్, ఆంగ్లంలో వార్తలు, ఢిల్లీ నుంచి రిలే.

0: last night. With this victory, Gujarat Titans have set up the title clash against defending champions Royal Challengers Bengaluru, which will be played in Ahmedabad tomorrow at 7:30 p.m. Chasing a formidable target of 215 runs, the 2022 champions produced a batting masterclass, reaching 219 for 3 in just 18.4 overs. Skipper Shubman Gill led from the front with a scintillating 104 off 53 balls, while Sai Sudarshan scored 58 runs. Gill was adjudged player of the match. And now for a look at today's newspapers, it's over to Tanvi Khurana.
1: Thank you, Naresh. Ministry of Home Affairs clears record CAPF deployment for 57-day Amarnath pilgrimage, says the Pioneer. IMD lowers monsoon outlook and puts off date of onset to June, is a top headline in the Hindu. Decades driest monsoon looms. Met cuts estimate to 90% of 50-year average, notes the Indian Express. Under the headline, next energy challenge, cheap power, costly transition. Financial Express writes that though consumers understand the long-term savings for a push to green energy, the challenge is affordability at the point of purchase. Hindustan Times carries a picture of Blue Origin's New Glenn rocket exploding in a massive fireball during a test on a Florida launch pad as the firm was preparing the vehicle for its fourth launch, slated to deploy a batch of satellites for Amazon's Leo. In its editorial, Breather for Now, For How Long? The Times of India writes that as a tentative US-Iran deal awaits Trump's signature, the global economy is hoping for a break. But geopolitics as well as politics in Trump camp and among Iran hardliners means conflict can restart after a few months. And finally, demand for gold turning cold on steep duty hike. Under that headline, the Economic Times says that gold sales have fallen 70% on muted customer sentiment, already hurt by surge in fuel and food prices. And with that, it's back to you, Naresh.
0: Thank you, Tanvi. And now before we end the bulletin, the headlines once again. Centre asked oil marketing companies to build 30 days LPG reserves as West Asia conflict persists. National Family Health Survey shows major gains in maternal and child health. Institutional deliveries rise to 90.6%. Myanmar President Min Aung Hlaing to arrive in India this morning on a five-day visit. IMD forecasts heavy rainfall and thunderstorms across several states in the country today. Indian athletes shine at Asian Under-20 Athletics Championships in Hong Kong, clinch 7 medals, including 4 gold on day two. And in IPL cricket, Gujarat Titans beat Rajasthan Royals by 7 wickets to set up title clash with Royal Challengers Bengaluru. And with that, we end the morning news. Have a nice day.
2: Akasimani Sri Satyasai Jilla Samachara Lekha Vintaru Rachana D. Pratima. పుట్టపర్తిలో భారీ యుద్ద విమానాల తయారీ పరిశ్రమకు సీఎం చంద్రబాబు, కేంద్ర మంత్రి రాజ్నాథ్సింగ్ శంకుస్థాపన. పుట్టపర్తిలో రహదారి వనం కార్యక్రమంలో 330 మొక్కలు నాటిన అధికారులు, ప్రజాప్రతినిధులు. ధర్మవరంలో ప్లాస్టిక్ నిర్మూలన అవగాహన కార్యక్రమంలో పాల్గొన్న మంత్రి సత్యకుమార్ యాదవ్. కాళసముద్రం గ్రామంలో స్వచ్ఛతా కార్యక్రమాన్ని పరిశీలించిన కలెక్టర్ శ్యాంప్రసాద్. పుట్టపర్తి కలెక్టరేట్లో జిల్లాస్థాయి బాలల హక్కుల పరిరక్షణ సమావేశం నిర్వహణ. పాలసముద్రం నాసిక్ అకాడమీలో 76వ బ్యాచ్ ఐఆర్ఎస్ అధికారుల పాసింగ్ అవుట్ పెరేడ్ ఘనంగా నిర్వహణ. పుట్టపర్తి పీజీఆర్ఎస్ కార్యక్రమంలో ప్రజల నుంచి 336 అర్జీల స్వీకరించిన కలెక్టర్. శ్రీ సత్యసాయి జిల్లా పుట్టపర్తిలో భారీ ప్రతిష్టాత్మక యుద్ద విమానాల తయారీ పరిశ్రమకు ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు, కేంద్ర రక్షణ శాఖ మంత్రి రాజ్నాథ్సింగ్ సంయుక్తంగా శంకుస్థాపన చేశారు. దేశ రక్షణ రంగంలో ఆత్మనిర్భర్ భారత్ లక్ష్యానికి ఈ పరిశ్రమ కీలకంగా మారనుందని వారు పేర్కొన్నారు. ఈ పరిశ్రమ ఏర్పాటుతో స్థానిక యువతకు వేల సంఖ్యలో ఉపాధి అవకాశాలు లభించనున్నాయని తెలిపారు. అత్యాధునిక సాంకేతికతతో యుద్ద విమానాల విడిభాగాలు, తయారీ పనులు ఇక్కడే చేపట్టనున్నట్లు వెల్లడించారు. పుట్టపర్తి ప్రాంతం పారిశ్రామికంగా మరింత అభివృద్ది చెందే దిశగా ఇది చారిత్రాత్మక అడుగని అభివర్ణించారు. శ్రీ సత్యసాయి జిల్లా పుట్టపర్తిలో జిల్లా అటవీశాఖ ఆధ్వర్యంలో రహదారి వనం కార్యక్రమం ఘనంగా నిర్వహించారు. గణేష్ సర్కిల్ నుంచి ఫైర్ స్టేషన్ వరకు జరిగిన ఈ కార్యక్రమంలో మొత్తం 330 మొక్కలను నాటారు. జిల్లా కలెక్టర్ శ్యాంప్రసాద్,

0: ఎస్పీ సతీష్ కుమార్, ఎమ్మెల్యే పల్లె సింధూర్ రెడ్డి ముఖ్య అతిథులుగా హాజరయ్యారు. విద్యార్థులతో కలిసి అధికారులు, ప్రజాప్రతినిధులు మొక్కలు నాటి పర్యావరణ పరిరక్షణపై అవగాహన కల్పించారు. ప్రతి ఒక్కరూ ఒక మొక్క నాటి దానిని సంరక్షిస్తే భవిష్యత్తులో అదే మనల్ని రక్షిస్తుందని కలెక్టర్ తెలిపారు. పర్యావరణాన్ని కాపాడడం ప్రతి పౌరుడి బాధ్యతని అందరూ ముందుకు రావాలని పిలుపునిచ్చారు. శ్రీ సత్యసాయి జిల్లా ధర్మవరంలోని కాలేజ్ సర్కిల్ వద్ద భారీ ప్లాస్టిక్ నిర్మూలన అవగాహన కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో రాష్ట్ర వైద్యారోగ్య శాఖ మంత్రి సత్యకుమార్ యాదవ్, జిల్లా కలెక్టర్ ఎ శ్యాంప్రసాద్ పాల్గొన్నారు. ప్రజలకు పర్యావరణ పరిరక్షణ, స్వచ్ఛత, ఆరోగ్య సంరక్షణపై అవగాహన కల్పించారు. పెద్ద సంఖ్యలో ప్రజలు, విద్యార్థులు, అధికారులు కార్యక్రమంలో పాల్గొని స్వచ్ఛతపై ప్రతిజ్ఞ చేశారు. మంత్రి సత్యకుమార్ యాదవ్ మాట్లాడుతూ రాష్ట ప్రభుత్వం స్వచ్ఛతకు అత్యంత ప్రాధాన్యతనిస్తోందని అన్నారు. ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ఆదేశాల మేరకు ప్రతి నెలా స్వచ్ఛతా కార్యక్రమాలను ఉద్యమంలా నిర్వహిస్తున్నట్లు తెలిపారు. కదిరి మండలంలోని కాలసముద్రం గ్రామ పంచాయతీలో నిర్వహించిన స్వచ్ఛతా కార్యక్రమాన్ని జిల్లా కలెక్టర్ ఎ శ్యాంప్రసాద్ పరిశీలించారు. నడిమిపల్లిలో ఇంటింటి చెత్త సేకరణ, తడి పొడి చెత్త వేరుచేసే విధానంపై గ్రామస్తులను అడిగి తెలుసుకున్నారు. ప్లాస్టిక్, ఇనుము, గాజు వంటి వ్యర్థాలను స్వచ్ఛరథం ద్వారా సేకరిస్తున్న విధానాన్ని కలెక్టర్ పరిశీలించి సంతృప్తి వ్యక్తం చేశారు. గ్రామాల్లో పరిశుభ్రతపై ప్రజల్లో మరింత అవగాహన పెంచాలని అధికారులకు సూచించారు. స్వచ్ఛపదం కార్యక్రమంలో భాగంగా రోడ్ల పక్కన పేరుకుపోయిన వ్యర్థాలను తొలగించే కార్యక్రమంలో కలెక్టర్ పాల్గొన్నారు. గ్రామాలను పరిశుభ్రంగా ఉంచడం ప్రతి ఒక్కరి బాధ్యతని కలెక్టర్ పేర్కొన్నారు. శ్రీ సత్యసాయి జిల్లా పాలసముద్రంలోని నాసిక్ అకాడమీలో 76వ బ్యాచ్ ఇండియన్ రెవెన్యూ సర్వీస్ అధికారుల పాసింగ్ అవుట్ పెరేడ్ ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమానికి కేంద్ర ఆర్థిక శాఖ సహాయ మంత్రి పంకజ చౌదరి ముఖ్య అతిథిగా హాజరై గౌరవ వందనం స్వీకరించారు. అనంతరం ప్రత్యేక వాహనంలో పెరేడ్ను పరిశీలించిన మంత్రి అధికారులను అభినందించారు. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ప్రవేశపెట్టిన ముద్రా యోజన, స్కిల్ ఇండియా, స్టార్టప్ ఇండియా వంటి పథకాల అమల్లో అధికారులు కీలక పాత్ర పోషించాలని సూచించారు. దేశ సేవాభావం, కర్తవ్య నిష్ఠతో ప్రతి సివిల్ సర్వీస్ అధికారి విధులు నిర్వర్తించాలని మంత్రి పంకజ చౌదరి పేర్కొన్నారు. జీఎస్టీ అమలుతో భారత ఆర్థిక వ్యవస్థ మరింత బలోపేతమవుతుందని ఆయన తెలిపారు. ధర్మవరం ఎన్డీఏ కార్యాలయంలో ఏపీ టిట్కో అధికారులతో రాష్ట్ర మంత్రి సత్యకుమార్ యాదవ్ ప్రత్యేక సమీక్ష నిర్వహించారు. రేగాటిపల్లి ప్రాంతంలో నిర్మాణంలో ఉన్న 1440 ఏపీ టిట్కో గృహాలను వేగవంతంగా పూర్తి చేయాలని అధికారులను ఆదేశించారు. సీసీ రోడ్లు, డ్రైనేజీలు, నీటి సరఫరా, ఎస్టీపీ వంటి మౌలిక వస్తుల పనులను నాణ్యతతో పూర్తి చేయాలని సూచించారు. ఆగస్టు 2026 నాటికి అన్ని ఇళ్లను లబ్దిదారులకు అందించేలా చర్యలు తీసుకుంటామని మంత్రి తెలిపారు. పేదల సొంత ఇంటి కలను సాకారం చేయడమే ఎన్డీఏ ప్రభుత్వ ప్రధాన లక్ష్యమని మంత్రి సత్యకుమార్ యాదవ్ పేర్కొన్నారు.
1: శ్రీ సత్యసాయి జిల్లా సమాచార లేఖ విన్నారు. రచన డి ప్రతిమ. ఈ సమాచార లేఖ ఆకాశవాణి విజయవాడ కేంద్రం నుండి వెలువడింది.
2: ఆకాశవాణి తిరుపతి కేంద్రం 107.5 103.2 మెగాహెడ్స్ పై ఆకాశవాణి తిరుపతి ఎఫ్ఎం మీరు వింటున్నారు. ఇప్పుడు కర్ణాటక సంగీత కార్యక్రమం. ముందుగా వాణిజ్య ప్రకటన విందాం.
3: ముఖాన మొటిమల గజ్జా బొబ్బలా, నడుగులో తామరా, బురద పుల్లా.
4: 80 సంవత్సరాలుగా మీ ఆరోగ్యానికి శ్రేయోభిలాషి. సైబాల్.
5: హే, మళ్ళీ స్కూల్ స్టార్ట్ అవుతుంది.
6: పాత స్కూల్ బ్యాగులు చాలు కదా, యూనిఫామ్, షూస్ ఈ సంవత్సరం కూడా వాడచ్చుగా.
5: కానీ సన్నీ అన్ని కొత్తవే కావాలంటున్నాడు.
6: ఫీజులు, పైగా బుక్స్, అన్ని ఖర్చే.
7: మీ పిల్లల చదువు విషయంలో అస్సలు కాంప్రమైజ్ అవ్వకండి. ఇప్పుడు మణపురం ఫైనాన్స్ అందిస్తోంది ఎడ్యుకేషన్ కోసం స్పెషల్ గోల్డ్ లోన్. కాల్ 1800-420-2233.
2: ఈనాటి కర్ణాటక సంగీత కార్యక్రమంలో శ్రీ డి రవికాంత్ గారి గాత్రం వింటారు. ముందుగా ఇకనైనా రాధా గురుస్వామి.

0: హే, మళ్ళీ స్కూల్ స్టార్ట్ అవుతుంది.
1: పాత స్కూల్ బ్యాగులు చాలు కదా, యూనిఫామ్, షూస్ ఈ సంవత్సరం కూడా వాడచ్చుగా.
0: కానీ సన్నీ అన్ని కొత్తవే కావాలంటున్నాడు.
1: ఫీజులు, పైగా బుక్స్, అన్ని ఖర్చు.
2: మీ పిల్లల చదువు విషయంలో అస్సలు కాంప్రమైజ్ అవ్వకండి. ఇప్పుడు మణపురం ఫైనాన్స్ అందిస్తోంది ఎడ్యుకేషన్ కోసం స్పెషల్ గోల్డ్ లోన్. కాల్ 1800-420-2233.

0: హే, మళ్ళీ స్కూల్ స్టార్ట్ అవుతుంది.
1: పాత స్కూల్ బ్యాగులు చాలు కదా, యూనిఫామ్, షూస్ ఈ సంవత్సరం కూడా వాడచ్చుగా.
0: కానీ సన్నీ అన్ని కొత్తవే కావాలంటున్నాడు.
1: ఫీజులు, పైగా బుక్స్, అన్ని ఖర్చు.
2: మీ పిల్లల చదువు విషయంలో అసలు కాంప్రమైజ్ అవ్వకండి. ఇప్పుడు మనపురం ఫైనాన్స్ అందిస్తోంది ఎడ్యుకేషన్ కోసం స్పెషల్ గోల్డ్ లోన్. కాల్ 1800-420-2233.

0: చివరిగా మీరు విన్నది సొగసు చూడతరమా. కన్నడ గౌళదారం రాగం రూపకతాళం త్యాగరాజస్వామి వారి కీర్తన. ఈనాటి కర్ణాటక సంగీత కార్యక్రమం ఇంతటితో సమాప్తం. ఇప్పుడు ఒక వాణిజ్య ప్రకటన.
1: హే, మళ్ళీ స్కూల్ స్టార్ట్ అవుతుంది.
2: పాత స్కూల్ బ్యాగులు చాలు కదా, యూనిఫామ్ షూస్ ఈ సంవత్సరం కూడా వాడచ్చుగా.
1: కానీ సన్నీ అన్ని కొత్తవే కావాలంటున్నాడు.
2: ఫీజులు పైగా బుక్స్ అన్ని ఖర్చు.
3: మీ పిల్లల చదువు విషయంలో అసలు కాంప్రమైజ్ అవ్వకండి. ఇప్పుడు మణపురం ఫైనాన్స్ అందిస్తోంది ఎడ్యుకేషన్ కోసం స్పెషల్ గోల్డ్ లోన్. కాల్ 1800-420-2233.
0: ఆకాశవాణి తిరుపతి కేంద్రం 107.5-103.2 MHz పై ఆకాశవాణి తిరుపతి ఎఫ్ఎం మీరు వింటున్నారు. ఇప్పుడు మీరు వినబోతున్న కార్యక్రమం వాట్సాప్ చిత్రమంజరి. వాట్సాప్ ద్వారా శ్రోతలు కూడిన సినిమా పాటల కార్యక్రమం అది. ఈ కార్యక్రమానికి చాలామంది వాట్సాప్ చేశారు. శ్రోతలు మీరు కూడా వాట్సాప్ చేయాలంటే కనుక వెంటనే మాకు వాట్సాప్ చేయండి. మా వాట్సాప్ నెంబర్ 8772-4665-05. ఓకే, కార్యక్రమానికి ముందుగా మనం వాట్సాప్ చేశారు శ్రోత. వీరు ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లా పెద్దాపురం మండలం పెద్దాపురం గ్రామం నుంచి, ఎన్టీఆర్ నగర్ కాలనీ నుంచి, బండారు త్రిమూర్తుల గుప్తా, గొల్లపూడి నాగలక్ష్మి గారు, జగదీష్ రేవతి, రేష్వంత్ బాబు, నాగభాగ్యశ్రీ, గొల్లపూడి సూర్య భార్గవి వీరంతా కోరుతున్న పాట ఏంటంటే రాజన్న సినిమా నుంచి అమ్మా అవని అనే పాట కోరుతున్నారండి. ఓకే శ్రోతలు, మీరు కోరిన ఈ పాట ఇప్పుడు విందామా?

0: హే, మళ్ళీ స్కూల్ స్టార్ట్ అవుతుంది.
1: పాత స్కూల్ బ్యాగులు చాలు కదా, యూనిఫామ్, షూస్ ఈ సంవత్సరం కూడా వాడచ్చుగా.
0: కానీ సన్నీ అన్ని కొత్తవే కావాలంటున్నాడు.
1: ఫీజులు పైగా బుక్స్ అన్ని ఖర్చే.
2: మీ పిల్లల చదువు విషయంలో అస్సలు కాంప్రమైజ్ అవ్వకండి. ఇప్పుడు మణపురం ఫైనాన్స్ అందిస్తోంది ఎడ్యుకేషన్ కోసం స్పెషల్ గోల్డ్ లోన్. కాల్ 1800-420-2233.
3: తర్వాత శ్రోత మనకు నమస్తే మేడం అంటూ స్టార్ట్ చేసేసారు. మరి మాకు తప్పకుండా గుడ్ మార్నింగ్ మేడం, మాకు సుడిగుండాలు సినిమా నుంచి వినరా సోదర అనే పాట వినిపించండి అంటూ రాసిన శ్రోత ఎవరంటే సోమనాథం జనార్దన్ రావు. సోమనాథం జనార్దన్ రావు, వనజమ్మ, వెంకటభావన, వెంకమ్మ, ఓబులమ్మ, లక్ష్మయ్య, బంగారు సుబ్బారావు, అలాగే బండారు సుబ్బారావు తర్వాత తిరుపతమ్మ, నారాయణ, రేవతి, నిత్య, కౌశిక్, అలాగే వీరంతా కూడా మరి తాటిపత్తి గ్రామం నుంచి అండి. పొట్టి శ్రీరాములు నెల్లూరు జిల్లా పొదలకూరు మండలం తాటిపత్తి గ్రామం నుంచి మాకు మరి వాట్సాప్ చేశారు. ఓకే శ్రోతలు, మీకు ధన్యవాదాలు. ఈ పాట వింటారు, ఓకేనా?

0: గుండె బలంతో దండి చేరి ఉప్పు వండినారు, ఉప్పు వండినారు.
1: పాట విన్నారు కదా. తర్వాత శ్రోత నమస్తే మేడం అంటూ వాట్సాప్ మెసేజ్ స్టార్ట్ చేసేసారు. అందరూ బాగున్నారా, మరి కార్యక్రమాలు చాలా బాగున్నాయి అంటూ మరకు మెసేజ్ పెడుతూ మాకు వీళ్ళు ఎక్కడి నుంచి అంటే చిన్న గొట్టిగిల్లి మండలం కోటపల్లి నుండి ఈశ్వరయ్య అలాగే మా కుటుంబ సభ్యులందరం కలిసి మేము మెసేజ్ చేస్తున్నాం, మాకు ఆయుధం సినిమా నుంచి మా పాట వినిపించండి అంటూ మరి కోరుతున్న ఈ శ్రోతల కోసం ఈ పాట వినిపిద్దామండి. అది వింటూ ఉండండి మీ అభిమాన ఛానల్ ఆకాశవాణి తిరుపతి ఎఫ్ఎంలో వాట్సాప్ చిత్రమంజరి. ఈ పాట ఇప్పుడు విందాం. వినే ముందుగా ఒక వాణిజ్య ప్రకటన.
2: ముఖాన మొటిమల సై బాల్, గజ్జా బొబ్బలా సై బాల్, నడుగులో తామరా సై బాల్, బురద పుల్లా సై బాల్.
3: 80 సంవత్సరాలుగా మీ ఆరోగ్యానికి శ్రేయోభిలాషి సై బాల్.

0: పోలీస్?
1: మిస్ సీమా
0: చెప్పండి.
1: ఇప్పటికిప్పుడే పోలీస్ స్టేషన్ కి వచ్చేయండి. ఆగండి, లేదంటే ఇంటికే వస్తా.
0: కానీ నేను ఎందుకు?
1: ఒక్కరే వేరే గదిలోకి వెళ్ళండి. మీ బాబు మా కస్టడీలో ఉన్నాడు. ఇంకా మీరేమో డిజిటల్ అరెస్ట్ లో ఉన్నారు.
0: డిజిటల్ అరెస్ట్?
1: 100,000 రూపాయలు ఇవ్వండి, బతికిపోతారు.
0: ఇంత డబ్బా?
1: సరే, ఒక పని చేయండి, ఒక లింక్ పంపాము, ఇప్పుడు ప్రాసెసింగ్ కోసం 30,000 పంపండి, లేదంటే మీ బాబు జైలుకి వెళ్తాడు.
0: జైలుకి నువ్వే వెళ్తావు. నీ మొహం రికార్డ్ అయింది. డిజిటల్ అరెస్ట్ అనేది ఏది లేదు, ఇదంతా మోసం. అందుకే కంగారు పడకండి. పోలీస్, బ్యాంక్, ఆర్బీఐ వంటి వాటి పేర్లతో వచ్చే సైబర్ నేరగాళ్ల ఫోన్ లేదా వీడియో కాల్ పట్ల

0: అప్రమత్తంగా ఉండండి, వారికి డబ్బులు పంపకండి, ఇంకా వెంటనే పోలీస్ కి రిపోర్ట్ చేయండి.
1: హలో మమ్మా.
0: హాయ్.
2: ఆర్బిఐ అంటుంది.
0: విషయాలు తెలుసుకోండి, జాగరూకంగా ఉండండి.
3: వాట్సాప్ చిత్ర మంచిలో తర్వాత మెసేజ్ చేసిన శ్రోత, అలుడా మజాక సినిమా నుంచి మాకు పాట వినిపించండి అంటూ అనంతపురం జిల్లా కొడిమి గ్రామం నుంచి అఖిల్, అరుణ, సద్ధానప్ప, లింగరాజు, సుధీర్ కోరుతున్నారు. ఆ పాట ఇప్పుడు విన్నాం.

0: ప్రభుత్వాణి.
1: మీ సలహాలు సూచనలతో కార్యక్రమాలను మరింత వినూత్నంగా అందించే ప్రయత్నం చేస్తుంది మీ ఆకాశవాణి.
0: ఆసక్తి గల శ్రోతలందరూ, ప్రతి సోమవారం సాయంత్రం 6:30 ప్రసారమయ్యే కేర్ ఆఫ్ ఆకాశవాణి కార్యక్రమంలో తమ అమూల్యమైన అభిప్రాయాలను ఉత్తరాల ద్వారా అందించేందుకు సంప్రదించవలసిన మా చిరునామా
1: కేర్ ఆఫ్ ఆకాశవాణి, కేర్ ఆఫ్ స్టేషన్ డైరెక్టర్ ఆకాశవాణి, అన్నమయ్య సర్కిల్, తిరుపతి 517501.
0: మా చిరునామా మరొకసారి, కేర్ ఆఫ్ ఆకాశవాణి, కేర్ ఆఫ్ స్టేషన్ డైరెక్టర్ ఆకాశవాణి, అన్నమయ్య సర్కిల్, తిరుపతి 517501.
1: లేదా మా ఇమెయిల్ ఐడి aartptylettersatgmail.com.
0: ఇంకా మా వాట్సాప్ నెంబర్ 8772466605. ఈ నెంబర్ మీద కూడా మీ విలువైన సలహాలు సూచనలు అందించవచ్చు.
1: గుర్తుంచుకోండి, ఇకపై ప్రతి సోమవారం సాయంత్రం 6:30 శ్రోతల అభిప్రాయ మాలిక కేర్ ఆఫ్ ఆకాశవాణి.
0: మీరు వింటున్నారు వాట్సాప్ చిత్రమంజరి 107.5 103.2 MHz పై. శ్రోతలు, మరొక శ్రోత మనకు వాట్సాప్ చేశారు. వారు ఎవరంటే, అడవిరాముడు సినిమా నుంచి కృషి ఉంటే మనుషులు ఋషులవుతారు అనే పాట వినిపించండి అంటూ నల్గొండ జిల్లా చందంపేట మండలం చిత్తియాలగం నుంచి దామోజు వెంకటాచారి, వరలక్ష్మి, కృష్ణమ్మ, మధు, రవి, నవీన, రాధిక, త్రిలోక్, నెహన్, శ్రీరామదాసు, కృష్ణాచారి, అనిత, సాయి, వర్షిత్, సాయి రిక్విత్ కోరుతున్నారు. వారి కోసం, శ్రోతలందరి కోసం ఈ పాట

0: హే, మళ్ళీ స్కూల్ స్టార్ట్ అవుతుంది.
1: పాత స్కూల్ బ్యాగులు చాలు కదా, యూనిఫామ్, షూస్ ఈ సంవత్సరం కూడా వాడచ్చుగా.
0: కానీ సన్నీ అన్ని కొత్తవే కావాలంటున్నాడు.
1: ఫీజులు, పైగా బుక్స్, అన్ని ఖర్చే.
2: మీ పిల్లల చదువు విషయంలో అస్సలు కాంప్రమైజ్ అవ్వకండి. ఇప్పుడు మణపురం ఫైనాన్స్ అందిస్తోంది ఎడ్యుకేషన్ కోసం స్పెషల్ గోల్డ్ లోన్. కాల్ 1800420223.

ఆకాశవాణి తిరుపతి కార్యక్రమాలను అమితంగా ఆదరిస్తున్న అభిమాన శ్రోతలకు మా కార్యక్రమాలపై మీ అభిప్రాయాలను వ్యక్తపరచడానికి సరి అయిన వేదిక మా కేర్ ఆఫ్ ఆకాశ.

కరకుపోయడే అంతరించగా కవిగా ఆతడు అవతరించగా మనిషి అతనిలో మేల్కొన్నాడు కడకు మహర్షే అయినా.

0: ఎల్ఐసి యొక్క బీమా కవచ్ మీ జీవిత అవసరాలకు అనుగుణంగా మారుతూ ఉండే ఒక ప్యూర్ ప్రొటెక్షన్ ప్లాన్. కీలకమైన లైఫ్ స్టేజెస్ లో మీ సమ్ అష్యూర్డ్ ని పెంపొందించుకునే అవకాశం, ఫ్లెక్సిబుల్ ప్రీమియం పేమెంట్ ఆప్షన్స్ ని ఎంజాయ్ చేస్తూ 100 సంవత్సరాల వరకు అందుబాటులో ఉండే లైఫ్ టైమ్ రిస్క్ కవర్ తో ఎల్లప్పుడూ సురక్షితంగా ఉండండి. ఎల్ఐసి హర్ పల్ ఆప్కే సాథ్.
1: ఏళ్ల సుదీర్ఘ ప్రస్థానంలో గ్రామాల నుండి నగరాల వరకు అన్ని భాషల్లో అన్ని వేళల్లో
2: సమాచారం, సంగీతం, విద్య, వైద్యం, విజ్ఞానంతో పాటు వినోదాన్ని ప్రపంచం నలుమూలలకు చేరవేస్తున్న విశ్వసనీయ వాణి ఆకాశవాణి.
1: రైతులకు మార్గదర్శిగా, విద్యార్థులకు విజ్ఞాన ప్రధాతగా,
2: కళాకారులకు వేదికగా, ప్రజలందరికీ ప్రియనేస్తంగా
1: 90 వసంతాలుగా మీ అందరి ఆధారాభిమానాలతో అవిశ్రాంత సేవలందిస్తున్న మీ అపురూప వాణి ఆకాశవాణి.
2: వింటూ ఉండండి 103.2, 107.5 మెగాహెర్ట్స్ పై ఆకాశవాణి తిరుపతి ఎఫ్ఎం.
3: వాట్సాప్ చిత్రమంజరి కార్యక్రమానికి స్వాగతం, పునఃస్వాగతం. శ్రోతల తర్వాత ఆకాశవాణి సిబ్బందికి నమస్కారాలు అంటూ అన్నమయ్య జిల్లా తంబళ్ళపల్లి మండలం, అది కుక్కరాజుపల్లి గ్రామం పంచాయతీ రేకులగుంట నుంచి వీరు రాస్తున్నారు చిటికి సీమరామరెడ్డి, వాళ్ళ కుటుంబ సభ్యులంతా. వీరంతా బాలకృష్ణ గారు నటించిన నిప్పులాంటి మనిషి సినిమా నుంచి బోల్తా కొట్టా వంటే అనే పాట తప్పకుండా వినిపించండి అంటూ మరి కోరుతున్నారు. ఓకే శ్రోతలు, మీరు కోరిన పాట ఇప్పుడు విందామా?

0: ఏర్పరిచిన అసాధారణ నిబద్ధతను, అమూల్యమైన కృషిని, ఆ కృషిలో నిక్షిప్తమైన త్యాగనిరతిని ప్రతిబింబించేలా
1: ప్రతి సోమవారం ఉదయం 8:35
0: మీ ప్రియమైన ఆకాశవాణి తిరుపతి కేంద్రం అందిస్తున్న ప్రత్యేక ప్రేరణాత్మక కార్యక్రమం
2: రత్న దీపికావళి.
1: ఈ శ్రావ్య వేదికలో ప్రతి వారం పద్మ విభూషణ్ అవార్డు పొందిన ఒక మహనీయుని జీవన ప్రస్థానాన్ని అక్షర దీపాలుగా అందించే ప్రయత్నం చేస్తున్నాం.
0: తప్పక వినండి రత్న దీపికావళి
1: ప్రతి సోమవారం ఉదయం 8:35
0: మీ ఆకాశవాణి తిరుపతి ఎఫ్ఎం 103.2 107.5 మెగాహెర్ట్స్ పై.
3: తర్వాత పాత సినిమా ఎస్వి రంగారావు, ఆయన సినిమా మాయాబజార్ నుంచి మాకు వివాహ భోజనం అనే పాట వినిపించండి అంటూ వాళ్ళు నవ్వుతో పాటు టైప్ చేసేసారండి. ఆహాహ అని వీరు కోరిన వారు ఎవరంటే గూడూరు నుంచి సావిత్రమ్మ గోపాలనాయుడు. ఓకే శ్రోతలు, మీరు కోరిన పాట ఇప్పుడు విందాం.

0: హే, మళ్ళీ స్కూల్ స్టార్ట్ అవుతుంది.
1: పాత స్కూల్ బ్యాగులు చాలు కదా, యూనిఫామ్, షూస్ ఈ సంవత్సరం కూడా వాడచ్చుగా.
0: కానీ సన్నీ అన్ని కొత్తవే కావాలంటున్నాడు.
1: ఫీజులు, పైగా బుక్స్, అన్ని ఖర్చే.
2: మీ పిల్లల చదువు విషయంలో అస్సలు కాంప్రమైజ్ అవ్వకండి. ఇప్పుడు మణపురం ఫైనాన్స్ అందిస్తోంది ఎడ్యుకేషన్ కోసం స్పెషల్ గోల్డ్ లోన్. కాల్ 1800-420-2233.
3: కాలం మారింది, సాంకేతికత మారింది, కానీ మన హృదయాలను కలిపిన ఆ స్వరం మాత్రం మారలేదు.
4: ఏ శుభ సమయంలో ఈ కవి హృదయంలో
5: 90 వసంతాల ప్రయాణం సంగీతం, సాహిత్యం, సంస్కృతి, సమాచారంతో ప్రతి ఇంటికి చేరిన మన ఆకాశవాణి.
3: తరతరాల జ్ఞాపకాల సాక్షిగా, మన భావాలకు మాధ్యమంగా ఇప్పుడు ఘనంగా జరుపుకుంటోంది ఆకాశవాణి 90 వసంతాలు.
5: ప్రత్యేక కార్యక్రమాలు, విశిష్ట అతిథులు, అపూర్వ గాన విహారం వింటూ

0: ఉండండి మీ ఆకాశవాణిలో.
1: వాట్సాప్ చిత్రమంజరి వింటున్నారు 107.5 103.2 మెగా హెడ్స్ పై శ్రోతలు. తర్వాత శ్రోత వెంకటగిరి నుండి వర్ష, సురేష్ కుమార్, శ్రీదేవి. వీరు ఈ అబ్బాయి చాలా మంచోడు సినిమా నుంచి చందమామ కథలో అనే పాట వినిపించండి అంటూ మనకు వాట్సాప్ చేశారు. ఓకే శ్రోతలు, మీరు కోరిన ఈ పాట ఇప్పుడు విందామా?

0: భారతీయ సంస్కృతికి ప్రతిధ్వనిగా, తెలుగు భాషా వైభవానికి వేదికగా తరతరాల మనసులను తాకిన మధుర స్వరం, అదే మన ఆకాశవాణి.
1: సంగీతం, సాహిత్యం, సంప్రదాయం, సమాచారం 90 వసంతాలుగా ప్రజల హృదయాల్లో నిలిచిన ఆకాశవాణి ఘనప్రస్థానానికి వందనం.
0: ఆకాశవాణి 90 వసంతాలు ప్రత్యేక కార్యక్రమాల పరంపరలో మీరు కూడా భాగస్వాములు కండి.
1: వింటుండండి మీ ఆకాశవాణి.
0: జీవితం ఒక ప్రయాణం అంటారు, మరి మీ జీవితం మరింత ఉత్సాహంగా, ఆనందంగా మారాలి అంటే నిరంతరం ప్రయాణం చేస్తూ ఉండాలి.
1: ఒకవేళ మీకు ఆ ప్రయాణం చేయడానికి వీలు కాకపోతే, మన ఆకాశవాణి ప్రతి మంగళవారం ఉదయం ప్రసారం చేస్తున్న ఓబాటసారి కార్యక్రమాన్ని తప్పక వినండి.
0: పచ్చని కొండల పలుకులు, ఆహ్లాదకర జలపాతాల జలజలలు, సాగర తీరపు సరిగమలు, ప్రకృతి సోయగాల పరిమళములు,
1: ఇవే కాకుండా చారిత్రక కట్టడాలు, భవిష్యత్ అద్భుతాలు, ఇలా ప్రపంచం నలుమూలనున్న పర్యాటక ప్రదేశాలను మీకు పరిచయం చేస్తూ ఉంటాం. ఆ దృశ్యాలు కనిపించేలా మా మాటలు మీకు వినిపిస్తూ ఉంటాం.
0: వినండి ప్రతి మంగళవారం ఉదయం 7:20 మీ అభిమాన ఆకాశవాణి తిరుపతి ఎఫ్ఎం పై ఓ పాటసారి ప్రపంచ పర్యాటక ప్రదేశాల గురించిన కార్యక్రమం. చివరిగా ఆంధ్రకేసరి సినిమా నుంచి వేదనలా ఘోషించే గోదావరి అనే పాట వినిపించండి అంటూ మరి శ్రోతలు సతీష్, సుమలత, సంతోష్ కుమార్, నిత్య సంతోషిని, కట్ల రాజేశ్యం, సరోజిని, మాయ, కట్ల వారి కుటుంబ సభ్యులంతా కూడా భద్రాద్రి కొత్తగూడెం నుంచి మరి రాంపురం నుంచి కోరారు. వారి కోసం ఈ పాట విందాం.

0: శేషలింగము కడు మిగిలిను చాలు. వేదంద ఘోషించి గోదావరి అమరధామంగా శోభిల్లి.
1: ఇంతవరకు వాట్సాప్ చిత్రమంజరి, వాట్సాప్ ద్వారా శ్రోతలు కోరిన సినిమా పాటలు విన్నారు. ఆకాశవాణి తిరుపతి కేంద్రం, సమయం 10 గంటలు కావస్తోంది. ఇక కొంచెంసేపట్లో వసుధైక కుటుంబం వార్తా సంచిక కార్యక్రమం ఆకాశవాణి విజయవాడ కేంద్రం నుంచి రిలే.

ఈ వారం రోజుల్లో జరిగిన అంతర్జాతీయ వార్తా విశేషాలను మీకు అందించే వసుదైక కుటుంబం కార్యక్రమానికి స్వాగతం. పశ్చిమాసియాలో కొనసాగుతున్న ఉద్రిక్తతలకు తెరదించుతూ అమెరికా ఇరాన్ మధ్య గత కొన్ని వారాలుగా సాగుతున్న చర్చలు ఇప్పుడొక తాత్కాలిక ఒప్పందం దిశగా పయనిస్తున్నాయి. ఈ ఒప్పందం కుదిరితే రెండు దేశాల మధ్య 60 రోజుల పాటు కాల్పుల విరమణ కొనసాగుతూ ప్రధాన అంశాలపై విస్తృత చర్చలు జరగనున్నాయి. ఇరాన్ దగ్గర ఉన్న అధికంగా శుద్ది చేసిన యురేనియం నిల్వలపై నియంత్రణలు విధించడం, భవిష్యత్తులో అణు ఆయుధాలు అభివృద్ది చేయబోమని హామీ ఇవ్వడం వంటి అంశాలు ఈ ఒప్పందంలో ఉన్నాయి. ఇక మరో కీలక అంశం హార్మో జలసంధి. ప్రపంచ చమురు రవాణాకు అత్యంత కీలకమైన ఈ మార్గాన్ని పూర్తిగా తెరవడం, మైన్స్ తొలగించడం, నౌకాయానంపై ఆంక్షలు తగ్గించడం వంటి ప్రతిపాదనలు ఈ చర్చల్లో ఉన్నాయి. దీనికి ప్రతిగా అమెరికా కూడా తన నావికా ఆంక్షలను దశల వారీగా తగ్గించనుంది. ఇరాన్పై ఉన్న ఆర్థిక ఆంక్షల సడలింపు, విదేశాల్లో నిలిచిపోయిన $1 బిలియన్ ఆస్తుల విడుదలపై కూడా చర్చలు జరుగుతున్నాయి. ఇరాన్కు మానవతా సహాయం అందించే ప్రత్యేక వ్యవస్థను ఏర్పాటు చేయాలన్న ప్రతిపాదన కూడా ముందుకు వచ్చింది. అయితే ఈ ఒప్పందంపై అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ తుది నిర్ణయం తీసుకోవాల్సి ఉంది. అమెరికా ఇరాన్ దేశాల మధ్య ఓవైపు శాంతి ఒప్పందం కోసం ప్రయత్నాలు జరుగుతుండగా మరోవైపు రెండు దేశాలు పరస్పర దాడులకు దిగుతున్నాయి. అమెరికాకు చెందిన ఓ యుద్ధ విమానాన్ని కూల్చివేశామని ఇరాన్ శుక్రవారం ప్రకటించింది. శుక్రవారం తెల్లవారుజామున బుషేర్ ప్రావిన్స్ లోని జామ్ ప్రాంతంలో శత్రుదేశానికి చెందిన ఓ యుద్ధ విమానాన్ని నిలువరించినట్లు ఇరాన్ తెలిపింది. ఇక అమెరికా ఇరాన్ కు చెందిన 4 డ్రోన్స్ ను హార్మోవ్ జలసంధి సమీపంలో కూల్చివేసింది. ఇవి ఆత్మరక్షణ చర్యలో భాగంగానే చేశామని అమెరికా ప్రకటించింది. అయితే బందర్ అబ్బాస్ సమీపంలో అమెరికా జరిపిన దాడులను ఇరాన్ ధృవీకరించింది. ఒక అమెరికా సైనిక స్థావరాన్ని లక్ష్యంగా చేసుకుని తాము కూడా ప్రతీకారం తీర్చుకున్నామని తెలిపింది. యుక్రెయిన్పై రష్యా భారీ క్షిపణి డ్రోన్ దాడులు కొనసాగిస్తోంది. యుక్రెయిన్ రాజధాని కీవ్ నగరంపై రష్యా సోమ మంగళవారాల్లో భారీ దాడులు కొనసాగింది.

0: ఇచ్చింది. కీవ్ నగరంపై సిస్టమాటిక్ స్ట్రైక్స్ ప్రారంభిస్తామని, నగరాన్ని విడిచి వెళ్లిపోవాలని విదేశీయులకు రష్యా సూచించింది. ఈ దాడుల్లో పలువురు గాయపడగా విద్యుత్ మౌలిక సదుపాయాలు కూడా దెబ్బతిన్నాయి. యుక్రెయిన్ మిత్రదేశాలు రష్యా బెదిరింపులకు తలగ్గుబోమని ప్రకటించాయి. యుక్రెయిన్ యుద్ద ప్రభావంతో నాటో రష్యా మధ్య ఉద్రిక్తతలు మరింత పెరిగాయి. పోలాండ్ బాల్టిక్ ప్రాంతాల్లో అమెరికా నాటో కూటమి తమ దళాలను మోహరిస్తున్నాయి. రష్యా చేస్తున్న డ్రోన్ చొరబాట్లు, గగనతల భద్రత, అణు ఆయుధ విన్యాసాలపై ఐరోపా ఆందోళన వ్యక్తం చేస్తోంది. నాటో దేశాలు ఐరోపా భద్రతపై మరింత అప్రమత్తమయ్యాయి. మరోవైపు యుక్రెయిన్కు స్వీడన్ 16 గ్రైపన్ యుద్ధ విమానాలను అందించేందుకు అంగీకరించింది. అమెరికా నుంచి మరిన్ని పేట్రియట్ రక్షణ వ్యవస్థలు కావాలని యుక్రెయిన్ అధ్యక్షుడు వలడిమిర్ జెలెన్స్కీ కోరారు. బెల్జియం సహా పలు యూరోపియన్ దేశాలు కీవ్ నగరంలోని విదేశీ రాయబార కార్యాలయాలపై వచ్చిన బెదిరింపుల నేపథ్యంలో రష్యా రాయబారులను పిలిపించి నిరసన వ్యక్తం చేశాయి. ఇదే సమయంలో యునైటెడ్ కింగ్డమ్, యూకే, పోలాండ్ మధ్య ద్వైపాక్షిక రక్షణ ఒప్పందం కుదిరింది. నాటో వెలుపులు కూడా ఐరోపా భద్రత సహకారాన్ని బలోపేతం చేయడమే దీని లక్ష్యం. ఇక రష్యా యుక్రెయిన్ యుద్ధం ప్రమాదకర స్థాయికి చేరుకుంటోందని ఐక్యరాజ్యసమితి హెచ్చరించింది. రష్యా జరుపుతున్న భారీ దాడులు ఐరోపా భద్రతకు ముప్పుగా మారుతున్నాయని ఐక్యరాజ్యసమితి సెక్రటరీ జనరల్ ఆంటోనియో గుటెరెస్ పేర్కొన్నారు. ఎబోలా వైరస్ కాంగో, ఉగాండా దేశాల్లో తీవ్ర రూపం దాల్చుతోందని ప్రపంచ ఆరోగ్య సంస్థ WHO హెచ్చరించింది. సాయుధ ఘర్షణలు, ఆహార కొరత, వైద్య సదుపాయాల లోపం ఈ పరిస్థితిని మరింత క్లిష్టతరం చేస్తున్నాయని WHO తెలిపింది. కాంగోలోని ఇటురీ ప్రాంతాన్ని కేంద్రంగా చేసుకున్న ఈ వైరస్ ఉగాండా వరకు వ్యాపించినట్లు పేర్కొంది. ఇప్పటి వరకు 240 మందికి పైగా మరణించినట్లు అధికారులు వెల్లడించారు. దీంతో ఆఫ్రికా దేశాలు అప్రమత్తమవుతున్నాయి. ఉగాండా కాంగో దేశంతో తన సరిహద్దులను మూసివేసింది. ఫిజీ ప్రభుత్వం తమ దేశ పౌరులను మధ్యఆఫ్రికా పర్యటనలను విరమించుకోవాలని సూచించింది. దక్షిణ లెబనాన్ అంతటా ఇజ్రాయెల్ మంగళవారం జరిపిన వైమానిక దాడుల్లో 31 మంది ప్రాణాలు కోల్పోగా 40 మంది గాయపడ్డారు. లెబనాన్ ప్రజారోగ్య మంత్రిత్వ శాఖ తెలిపిన వివరాల ప్రకారం ఇజ్రాయెల్, హిజ్బుల్లా మధ్య సరిహద్దు ఉద్రిక్తతలు తీవ్రమవుతున్న నేపథ్యంలో అనేక పట్టణాలు, గ్రామాలను లక్ష్యంగా చేసుకుని ఈ దాడులు జరిగాయి. దక్షిణ నగరమైన టైర్ సమీపంలో బూర్జల్ షెమాలి ప్రాంతంలో జరిగిన దాడి అత్యంత ఘోరమైనదని, అక్కడ 14 మంది ప్రాణాలు కోల్పోగా మరో 16 మంది గాయపడ్డారని లెబనీస్ ఆరోగ్య అధికారులు తెలిపారు. ఇజ్రాయెల్ జరిపిన ఈ దాడిలో హమాస్ మిలిటరీ చీఫ్ మహ్మద్ ఒడేహ్ను హతమార్చినట్లు ఇజ్రాయెల్ ప్రకటించింది. రష్యా రాజధాని మాస్కోలో నిర్వహించిన తొలి అంతర్జాతీయ భద్రతా వేదికతో పాటు 14వ అంతర్జాతీయ భద్రతా అధికారుల సమావేశంలో భారత్ తరపున అజిత్ దోబాల్ పాల్గొని ప్రసంగించారు. పశ్చిమాసియాలో కొనసాగుతున్న ఉద్రిక్త పరిస్థితులు ప్రపంచ ఆర్థిక వ్యవస్థపై తీవ్ర ప్రభావం చూపే ప్రమాదం ఉందని ఆయన ఈ సందర్భంగా ఆందోళన వ్యక్తం చేశారు. ముఖ్యంగా హార్మోజ్ జలసంధి, ఎర్ర సముద్రం మార్గాల్లో అంతర్జాతీయ వాణిజ్య రవాణా ఎలాంటి అంతరాయం లేకుండా కొనసాగడం అత్యంత కీలకమని స్పష్టం చేశారు. సముద్ర రవాణాపై పెరుగుతున్న ముప్పులు, ఇంధన మౌలిక వసతులపై దాడులు ప్రస్తుతం పరిస్థితి ఎంత సున్నితంగా ఉందో చూపిస్తున్నాయని తెలిపారు. అంతర్జాతీయ జలమార్గాల్లో వాణిజ్య రవాణా సురక్షితంగా, నిరంతరాయంగా కొనసాగకపోతే ప్రపంచ ఆర్థిక వ్యవస్థ దెబ్బతింటుందని హెచ్చరించారు. ఐక్యరాజ్యసమితి పనితీరుపై కూడా అజిత్ దోబాల్ ఈ సందర్భంగా కీలక వ్యాఖ్యలు చేశారు. రెండో ప్రపంచ యుద్ధం అనంతరం 1945 ఏర్పాటైన అంతర్జాతీయ సంస్థలు ప్రస్తుత భద్రతా సవాళ్లను ఎదుర్కొనే స్థాయిలో లేవని అన్నారు. అందుకే ఐక్యరాజ్యసమితిలో అత్యవసర సంస్కరణలు అవసరమని స్పష్టం చేశారు. ముఖ్యంగా గ్లోబల్ సౌత్ దేశాలకు తగిన ప్రాతినిధ్యం కల్పించాల్సిన అవసరం ఉందన్నారు. అభివృద్ధి చెందుతున్న దేశాల ప్రయోజనాలు, అభిప్రాయాలకు అంతర్జాతీయ వేదికల్లో సముచిత ప్రాధాన్యం ఇవ్వాలని పేర్కొన్నారు.
1: Today, power is no longer concentrated in the few hands, though few may think it to be. Emerging countries are rising, and rising with resolve and determination. They are rising in their economic capabilities, military strength, demographic strength, and a multipolar world is emerging, in which the aspirational states require and want equal participation of all the powers and countries of the global south, and it will be, and that is the only way that can ensure a very secure and stable world.
0: Gaza bhoobhagamlo 70% paiga swadhinam cheskovalani sainyanni aadeshinchinatlu Israel pradhan mantri Benjamin Netanyahu teliparu. Aakramita West Bank lo nirvahinchina oo karyakramamlo ayana maatladutu Hamas pai Israel tana pattunu bigustundannaru. Prastutam Gaza bhoobhagamlo 60% tama chetullo undani, దశల వారీగా ముందుకు సాగుతూ 70% చేరుకోవాల్సిందిగా సైన్యానికి ఆదేశాలు జారీ చేశానని నెతన్యాహు వెల్లడించారు. ఆస్ట్రేలియా ప్రధానమంత్రి

0: యాంటోనీ అల్బనేస్ గురువారం ఆ దేశ పార్లమెంట్లో మాట్లాడుతూ విద్య, వాణిజ్యం, సంస్కృతి వంటి రంగాలలో భారత్ ఆస్ట్రేలియా సంబంధాలు మరింత బలపడుతున్నాయని చెప్పారు. భారత ప్రధానమంత్రి నరేంద్ర మోదీకి ఆతిథ్యం ఇవ్వడానికి ఎదురుచూస్తున్నానని యాంటోనీ అల్బనీస్ తెలిపారు. భారతదేశ ఆర్థిక వృద్ధిని ప్రముఖంగా ఆయన ఈ సందర్భంగా ప్రస్తావిస్తూ ఆర్థిక సహకార వాణిజ్య ఒప్పందం ఈసీటీఏ ద్వారా ఇరు దేశాల మధ్య వాణిజ్య సంబంధాలు మరింత మెరుగుపడ్డాయని తెలిపారు. ప్రపంచంలోనే అత్యధిక జనాభా కలిగిన దేశమైనప్పటికీ ఈ దశాబ్దంలో ప్రపంచంలో మూడవ అతిపెద్ద ఆర్థిక వ్యవస్థగా భారత్ ఎదుగుతోందని చెప్పారు. ప్రధానమంత్రిగా తాను ఇప్పటి వరకు భారత్లో 2 సార్లు పర్యటించడం తనకు లభించిన గొప్ప గౌరవాలలో ఒకటని ఆల్బనీస్ గుర్తు చేసుకున్నారు. ఆస్ట్రేలియా సమాజానికి భారతీయ సమాజం చేసిన సేవలను, ఇరు దేశాల మధ్య సంబంధాలను వారు ఎలా బలోపేతం చేశారో యాంటోనీ ఆల్బనీస్ వివరిస్తూ,
1: Last time, Prime Minister Modi's visit will be made extraordinary by so many of the million-strong Indian-Australian community, the largest growing migrant community in Australia. Yeah. It's a community that has added so much through their love of this country, their spirit of generosity, and through generations of hard work and aspiration that have strengthened our economy and enhanced our society. Not least, of course, all those wonderful small businesses that have benefited from the Indian diaspora. What these great Australians have done in the process is strengthen the important links between this land that is their home and future and the land of their extraordinary heritage.
0: భారతీయులకు వారి ప్రయోజనాలకు మద్దతు ఇవ్వడానికి ఆస్ట్రేలియా ప్రభుత్వం కట్టుబడి ఉందని ఆయన తెలిపారు. క్వాడ్ విదేశాంగ మంత్రుల సమావేశం న్యూఢిల్లీ వేదికగా మంగళవారం జరిగింది. భారత విదేశాంగ మంత్రి డాక్టర్ ఎస్ జయశంకర్ ఆహ్వానం మేరకు ఆస్ట్రేలియా విదేశాంగ మంత్రి పెన్నీ వాంగ్, జపాన్ విదేశాంగ మంత్రి తోషిమిత్సు మోటెగి, అమెరికా విదేశాంగ కార్యదర్శి మార్కు రుబియో ఈ సమావేశంలో పాల్గొన్నారు. ఇండో పసిఫిక్ స్థిరత్వం, హార్మో జలసంధి సంక్షోభంపై పెరుగుతున్న ఆందోళనల నేపథ్యంలో క్వాడ్ విదేశాంగ మంత్రుల సమావేశం ఇంధన భద్రత, కీలక ఖనిజాలు, సముద్ర నిఘా, పటిష్టమైన సరఫరా గొలుసులపై కొత్త కార్యక్రమాలను ఈ సందర్భంగా ప్రకటించింది. ఈ క్వాడ్ శిఖరాగ్ర సమావేశంలో ఇంధన భద్రత, కీలక ఖనిజాలు, సముద్రయాన కార్యక్రమాల ద్వారా ఇండో పసిఫిక్ ప్రాంతంలో క్వాడ్ సహకారం మరింత విస్తరించింది. క్వాడ్ కూటమి సభ్యదేశాలు ఈ శిఖరాగ్ర సమావేశం అనంతరం మొట్టమొదటి ఇండో పసిఫిక్ సముద్ర నిఘా సహకార ఐపీఎంఎస్సీ కార్యక్రమాన్ని ప్రారంభించాయి. ఈ కార్యక్రమం నిఘా సహకారం, నిపుణుల మార్పిడి, టేబుల్ టాప్ వ్యాయామాల ద్వారా ప్రారంభంలో హిందూ మహాసముద్ర ప్రాంతంపై దృష్టి సారిస్తూ ఇండో పసిఫిక్ లో సముద్ర రంగ అవగాహనను, సమాచార భాగస్వామ్యాన్ని పెంపొందించడమే లక్ష్యంగా పెట్టుకుంది. ఈ 4 దేశాలు ఇండో పసిఫిక్ పార్ట్నర్షిప్ ఫర్ మారిటైమ్ డొమైన్ అవేర్నెస్ ఐపీఎండిఏ కార్యక్రమాన్ని కూడా విస్తరించాయి. ఈ ప్రాంతమంతటా రియల్ టైమ్ సముద్ర సమాచార భాగస్వామ్యాన్ని మెరుగుపరచడానికి ఒక సమగ్ర కామన్ ఆపరేటింగ్ పిక్చర్ను అభివృద్ధి చేసే ప్రణాళికలను ప్రకటించాయి. ఈ 2 కార్యక్రమాలు సముద్ర భద్రతకు విశేషంగా దోహదపడతాయని మార్కు రుబియో పేర్కొంటూ,
2: We have real concrete achievables that we can announce to our respective countries and to the world. On the issue of maritime security, there are 2 big announcements. The first is the launch of the Indo-Pacific Maritime Surveillance Corporation Initiative, which is going to leverage each of our country's maritime surveillance capabilities in the Indo-Pacific to enhance information sharing. Related to that, of course, is also the expansion of the Indo-Pacific Maritime Domain Awareness Initiative, which provides and can provide near real-time commercial maritime domain awareness data countries throughout the Indo-Pacific.
0: అదే విధంగా కీలక ఖనిజాలకు సంబంధించి సమన్వయ పెట్టుబడులు, మైనింగ్, ప్రాసెసింగ్, రీసైక్లింగ్ సహకారం ద్వారా కీలక ఖనిజాల కోసం స్థితిస్థాపకత, వైవిధ్యభరితమైన సరఫరా గొలుసులను బలోపేతం చేసే లక్ష్యంతో క్వాడ్ క్రిటికల్ మినరల్స్ ఇనిషియేటివ్ ఫ్రేమ్వర్క్ను కూడా ఆవిష్కరించారు. ఈ క్వాడ్ విదేశాంగ మంత్రుల సమావేశం అనంతరం ప్రపంచ ఆర్థిక కార్యకలాపాలు, ఇంధన వాణిజ్యం, సముద్ర సంబంధిత వ్యాపారాలకు ఇండో పసిఫిక్ ప్రాంతం రాబోయే కాలంలో మరింత కీలకమైనదిగా మారుతుందని భారత విదేశాంగ మంత్రి డాక్టర్ ఎస్ జయశంకర్ పేర్కొన్నారు. ఇండో పసిఫిక్ ప్రాంతంలో బాధ్యతలు నిరంతరం పెరుగుతున్న దృష్ట్యా క్వాడ్ ఒక విస్తృతమైన వ్యూహాత్మక పాత్రను పోషించడానికి సిద్ధం కావాలని ఎస్ జయశంకర్ పేర్కొంటూ,
3: A free and open Indo-Pacific has many dimensions and facets. Our meeting today took stock of the progress in many of them while encouraging exploration in others. In the coming days, whether it is economic activity, energy trade or maritime commerce, the Indo-Pacific will become even more important to the world. The responsibilities of the Quad will grow commensurately and we must prepare for that.
0: చైనాలోని ఓ బొగ్గు గనిలో సంభవించిన భారీ పేలుడులో 82 మంది కార్మికులు తమ ప్రాణాలు కోల్పోయారు.

షాన్సీ ప్రావిన్స్ లోని టోంగౌజ్ గ్రూప్ కు చెందిన లీషెన్యూ బొగ్గు గనిలో గత శుక్రవారం రాత్రి 7:29 ఈ పేలుడు సంభవించినట్లు స్థానిక అధికారులు వెల్లడించారు. ప్రమాదం జరిగిన సమయంలో మొత్తం 247 మంది కార్మికులు భూగర్భంలో పనిచేస్తున్నారని, వెంటనే ఘటనా స్థలానికి చేరుకుని రెస్క్యూ బృందాలు అక్కడ చిక్కుకున్న మిగిలిన వారిని శనివారం ఉదయం నాటికి సురక్షితంగా బయటకు తీసుకువచ్చారని స్థానిక అధికారులు తెలిపారు. పాకిస్తాన్ లో ఆదివారం చోటు చేసుకున్న ఉగ్రదాడిలో 24 మంది ప్రాణాలు కోల్పోయారు. బలూచిస్తాన్ ప్రావిన్స్ లోని క్వెటా ప్రాంతంలో జాఫర్ ఎక్స్ప్రెస్ పై భారీ బాంబు దాడి జరిగింది. ఈ దాడిలో 24 మంది ప్రాణాలు కోల్పోగా 80 మందికి పైగా గాయపడినట్లు అధికారులు వెల్లడించారు. ఈ ఘటన ఆదివారం ఉదయం చమన్ ఫాటక్ రైల్వే స్టేషన్ సమీపంలో చోటు చేసుకుంది. రైలు సిగ్నల్ దాటుతున్న సమయంలో పేలుడు పదార్థాలతో నిండిన ఓ వాహనం రైలు బోగిని ఢీకొట్టడంతో ఈ పేలుడు సంభవించినట్లు అధికారులు ప్రాథమికంగా నిర్ధారించారు. ఉగ్రవాదానికి మద్దతు ఇస్తున్నందుకు పాకిస్తాన్ తీవ్ర పరిణామాలు ఎదుర్కోవాల్సి ఉంటుందని భారత్ హెచ్చరించింది. పాకిస్తాన్ నిరంతరాయంగా సీమాంతర ఉగ్రవాదం, హింసాత్మక తీవ్రవాదం వంటి వాటిని ప్రోత్సహిస్తూ భారత్పై దాడులకు పాల్పడుతోందని ఆరోపించింది. సీమాంతర ఉగ్రవాదం నుంచి తనను తాను రక్షించుకోవడానికి భారతదేశానికి పూర్తి హక్కు ఉందని తెలిపింది. ఈ మేరకు ఐక్యరాజ్య సమితి భద్రతా మండలి సమావేశంలో భారత శాశ్వత రాయభారి పర్వతనేని హరీష్ వ్యాఖ్యానిస్తూ, భారత్పై పాకిస్తాన్ చేసిన నిరాధారమైన అనవసరమైన వ్యాఖ్యలపై స్పందించడం తప్పడం లేదని చెప్పారు. అనేక యుద్దాలు చేయడం, భారత్పై అకారణంగా దురాక్రమణకు పాల్పడటం, సీమాంతర ఉగ్రవాదానికి నిరంతరంగా మద్దతు ఇవ్వడం ద్వారా పాకిస్తాన్ సార్వభౌమాధికారం, ప్రాదేశిక సమగ్రత వంటి సూత్రాలను ఉల్లంఘించిందని పర్వతనేని హరీష్ తెలిపారు. వాతావరణ మార్పుల ప్రభావంతో పశ్చిమ యూరప్ లో అధిక ఉష్ణోగ్రతలు నమోదవుతున్నాయి. ఫ్రాన్స్ తీర ప్రాంతాల్లో తీవ్ర వేడి కారణంగా స్థానిక బీచ్లకు భారీగా ప్రజలు వెళ్లగా, ప్రమాదకర సముద్ర అలల కారణంగా 2 మరణించారు, 30 మందికి పైగా రక్షించబడ్డారు. ఇటువంటి ఘటనలు ఐరోపా ప్రాంతంలో గత వారంలో తరచుగా జరుగుతున్నాయి. స్పెయిన్, ఇటలీ, గ్రీస్ సహా పలు దేశాల్లో అధిక ఉష్ణోగ్రతలు నమోదవడంతో అధికారులు హెచ్చరికలు జారీ చేశారు. కొన్ని ప్రాంతాల్లో ఉష్ణోగ్రతలు 40 డిగ్రీల సెల్సియస్ కు దాటి నమోదవుతున్నాయని వాతావరణ నిపుణులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ఈ అధిక ఉష్ణోగ్రతల కారణంగా విద్యుత్ వినియోగం, ఆరోగ్య సేవలపై ఒత్తిడి పెరుగుతోందని అధికారులు తెలిపారు. ఇప్పటివరకు ఈ వారం రోజుల్లో జరిగిన అంతర్జాతీయ వార్తా విశేషాలను మీకు అందించే వసుదైక కుటుంబం కార్యక్రమాన్ని విన్నారు. రచన, వ్యాఖ్యానం డివి సత్యనారాయణ, సమర్పణ ప్రాంతీయ వార్తా విభాగం ఆకాశవాణి విశాఖపట్నం కేంద్రం, వెలువడింది ఆకాశవాణి విజయవాడ కేంద్రం నుండి.

వింటున్నారు వివిధ భారతి ఎఫ్ఎం 101.3. మన్ కీ బాత్. గౌరవనీయ భారత ప్రధాని శ్రీ నరేంద్ర మోదీ గారు దేశ ప్రజలను ఉద్దేశించి చేసే ప్రసంగం మన్ కీ బాత్ ఈ నెల 31వ తేదీ ఆదివారం ఉదయం 11 గంటలకు ప్రసారమవుతుంది. దేశంలోని అన్ని ఆకాశవాణి కేంద్రాలు, ఎఫ్ఎం, రెయిన్బో, డిటిహెచ్, వివిధ భారతి కేంద్రాలు ఒకే సమయంలో మన్ కీ బాత్ కార్యక్రమాన్ని ప్రసారం చేస్తాయి. అనంతరం మన్ కీ బాత్ తెలుగు అనువాదం ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాష్ట్రాల్లోని అన్ని కేంద్రాలు వెనువెంటనే ప్రసారం చేస్తాయి. మన్ కీ బాత్ ప్రసంగానికి తెలుగు అనువాదం అదే రోజు రాత్రి 8 గంటలకు పునఃప్రసారమవుతుంది.

మీరు వింటున్నారు వివిధ భారతి 101.3 FM విత్యుడ్ ఆర్జే దీపు అండ్ మనం ఉన్న మార్వెల్లో ప్రోగ్రామ్ లో. సో ఆల్రెడీ క్వశ్చన్ అయితే అడిగేశాను ఏఐ లో జీపీటీ ఫుల్ ఫామ్ ఏంటి అని చెప్పి. సో చాలా మంది అయితే ఆన్సర్లు పంపించారు. సో ఎవరెవరు కరెక్ట్ ఆన్సర్ పంపించారో చూద్దాం. సో కరెక్ట్ ఆన్సర్ అయితే పంపించేశారు ఎవరు అంటే విశ్వజ్ఞ విజయవాడ నుంచి. బట్ మీరు ఇప్పుడు పంపించిన ఆన్సర్కి మీ పేరు ఊరు అయితే పంపించలేదు. నేను ప్రీవియస్ మీరు పంపించిన మెసేజ్ నుంచి చదువుతున్నాను. సో ప్రతి క్వశ్చన్కి కూడా మీ ఆన్సర్తో పాటు మీ పేరు ఊరును కూడా తప్పకుండా మెసేజ్ చేయండి. సో అప్పుడే నేను మీ పేరును చదవగలుగుతాను. అలాగే నెక్స్ట్ ఎవరు పంపిస్తున్నారు అంటే భాస్కర్ గారు పెడన నుంచి పంపిస్తున్నారు. ఎస్ రైట్ ఆన్సర్ పంపించేశారు. అండ్ అలాగే నెక్స్ట్ రాజేష్ హిందూపూర్ నుంచి పంపిస్తున్నారు, రైట్ ఆన్సర్ పంపించేశారు. అండ్ అలాగే కనకారావు గారు పెడన నుంచి పంపిస్తున్నారు, రాంగ్ ఆన్సర్ పంపించేశారు. అండ్ అలాగే నెక్స్ట్ దిస్ ఈజ్ మహాలక్ష్మి అండ్ నారాయణ రావు ఫ్రమ్ విజయవాడ మధుర నగర్ అంటూ పంపించేస్తున్నారు. ఎస్ రైట్ ఆన్సర్ పంపించేశారు. అండ్ అలాగే నెక్స్ట్ ఎవరు అంటే గుడ్ మార్నింగ్ దీపు గారు ఎలా ఉన్నారు అంటూ పంపిస్తున్నారు. ఎవరు అంటే కనుక రజియా ఫ్రమ్ నెరవేడ నుంచి. బట్ నేను అడిగిన క్వశ్చన్కి అయితే ఆన్సర్ చెప్పలేను మీరు. ఎనీవే నెక్స్ట్ హాయ్ దీపు గారు ఏఐలో జీపీటీ ఫుల్ ఫామ్ అంటూ పంపించేశారు. ఎస్ రైట్ ఆన్సర్ పంపించేశారు. సత్య భార్గవి తాడిపత్రి అనంతపూర్ డిస్టిక్ నుంచి. అలాగే పెడన నుండి జోగానందరావు కాలనీ నుంచి అప్పలరాజు గారు పంపిస్తున్నారు, రైట్ ఆన్సర్. అండ్ అలాగే నెక్స్ట్ ఎవరు పంపిస్తున్నారు అంటే సాయి శిరీష బ్యాంక్ కాలనీ తిరుపతి నుండి పంపిస్తున్నారు, రైట్ ఆన్సర్ పంపించేశారు. అలాగే అనంతపురం నుంచి అనురాధ గారు ఎస్ రైట్ ఆన్సర్ పంపించేశారు. అండ్ అలాగే నెక్స్ట్ ఎవరు అంటే గుడ్ మార్నింగ్ అంటూ పంపిస్తున్నారు, బట్ నేను అడిగిన క్వశ్చన్కి అయితే ఆన్సర్ పంపించలేదు అండ్ మీ పేరు కూడా పంపించలేదు. ఎనీవే నెక్స్ట్ గుడ్ మార్నింగ్ అండి అంటూ టిఎల్ఎం సిద్దిపేట నుంచి పంపిస్తున్నారు. ఎస్ రైట్ ఆన్సర్ అయితే పంపించేశారు. సో ఇంతకి రైట్ ఆన్సర్ ఏంటి అంటే ఏఐలో జీపీటీ ఫుల్ ఫామ్ ఏంటి అంటే జనరేటివ్ ప్రీ ట్రైన్డ్ ట్రాన్స్ఫార్మర్. సో నెక్స్ట్ క్వశ్చన్ అయితే అడిగేస్తున్నాను. సో హరివిల్లులో నెక్స్ట్ క్వశ్చన్ ఏంటి అంటే భారతదేశంలో యూపీఐ ద్వారా

డిజిటల్ పేమెంట్స్ ఎవరు నిర్వహిస్తారు? క్వశ్చన్ మళ్ళీ రిపీట్ చేస్తున్నాను. భారతదేశంలో యూపీఐ ద్వారా డిజిటల్ పేమెంట్స్ ఎవరు నిర్వహిస్తారు? సో దీనికి కనుక మీకు ఆన్సర్ తెలిస్తే వెంటనే నాకు వాట్సాప్ చేసేయండి. వాట్సాప్ చేయాల్సిన నెంబర్ 0866243814. అండ్ ఇప్పుడైతే మీ అందరి కోసం ఇంకొక బ్యూటిఫుల్ సాంగ్ అయితే వచ్చేస్తుంది. వింటూ ఉండండి వివిధ భారతి 101.3 FM విత్ యువర్ ఆర్జే దీపు.

0: 101.3 FM విద్యుత్ రాజీ దీపు అండ్ మనం మొన్న మార్వెల్లో ప్రోగ్రామ్ లో సో క్వశ్చన్ కూడా ఆల్రెడీ అడిగేశాను కదా, భారతదేశంలో యూపీఐ ద్వారా డిజిటల్ పేమెంట్స్ ఎవరు నిర్వహిస్తారు అని. సో చాలా మంది మెసేజ్లు పంపించారు, ఎవరు పంపించారు చూద్దాం. ఎస్వి ప్రకాష్ చింతమణి కర్ణాటక నుంచి పంపిస్తున్నారు. సో ఇందాకడ నేను అడిగిన జీపీటీకి ఆన్సర్ పంపించారనమాట, ఎనివే కరెక్ట్ ఆన్సర్ అయితే పంపించేశారు. నెక్స్ట్ విశ్వజ్ఞ విజయవాడ నుంచి పంపిస్తున్నారు, ఎస్ రైట్ ఆన్సర్ అయితే పంపించేశారు. అండ్ అలాగే నెక్స్ట్ గుడ్ మార్నింగ్ అంటూ పంపించేస్తున్నారు, మీ పేరు ఊరు అయితే పంపించలేదు పుల్లారావు గారు. ఎనివే మీ ప్రొఫైల్లో నేమ్ చూసి చెప్పానన్నమాట. సో మెసేజ్ చేసే వాళ్ళు ఎప్పుడు కూడా ఆన్సర్తో పాటు మీ పేరు ఊరు కూడా పంపించండి. నెక్స్ట్ గుడ్ మార్నింగ్ మేడం బాగున్నారా అంటూ పంపిస్తున్నారు బందర్ నుంచి అరుణకృష్ణ అమ్ములు బాజీ బుజ్జి గారు. నేను బాగున్నానండి, బట్ మీరు నేను అడిగిన క్వశ్చన్కి ఆన్సర్ పంపించలేదు. ఎనివే నెక్స్ట్ కనకారావు గారు పెడన్ నుంచి రాంగ్ ఆన్సర్ పంపించేస్తున్నారు. అండ్ అలాగే రాజేష్ హిందూపూర్ నుంచి రైట్ ఆన్సర్ పంపించేశారు. అండ్ అలాగే పెడన జోగానందరావు కాలనీ నుంచి అప్పల్ రాజు గారు పంపిస్తున్నారు, ఎస్ రైట్ ఆన్సర్ అయితే పంపించేశారు. అండ్ అలాగే హాయ్ దీపు గారు, భారతదేశంలో యూపీఐ డిజిటల్ పేమెంట్లను అంటూ పంపించేస్తున్నారు, రైట్ ఆన్సర్. సత్య భార్గవి తాడిపత్రి అనంతపురం డిస్టిక్ నుంచి పంపిస్తున్నారు. అండ్ అలాగే అనంతపురం నుంచి అనురాధ గారు పంపిస్తున్నారు, రైట్ ఆన్సర్ పంపించేశారు. అండ్ అలాగే శోభ రేణిగుంట నుంచి తెలీదమ్మా అంటూ పంపించేశారు. సో చక్కగా జెన్యున్ గా ఆన్సర్ తెలియదు అంటే చక్కగా పంపించారండి. ఎనివే మీకు తెలియకపోయినా పర్వాలేదు, ఆల్మోస్ట్ మెసేజెస్ అన్ని అయిపోయాక నేను ఎలాగో ఆన్సర్ రివీల్ చేస్తాను కాబట్టి. నెక్స్ట్ ఎవరు అంటే గనక శివప్రియ గారు తిరుపతి నుంచి రైట్ ఆన్సర్ పంపించేశారు. అండ్ అలాగే భాస్కర్ గారు పెడన్ నుంచి రైట్ ఆన్సర్ పంపించేశారు. అలాగే హాయ్ మేడం గుడ్ మార్నింగ్ ఎలా ఉన్నారు అంటూ బంగారు పాళ్యం నుండి నాగరాజు సంధ్య పంపిస్తున్నారు, ఎస్ రైట్ ఆన్సర్ పంపించేశారు. అండ్ అలాగే గుడ్ మార్నింగ్ దీపు గారు అంటూ పంపించేస్తున్నారు, రైట్ ఆన్సర్ పంపించేశారు. ఎవరు అంటే వివి లక్ష్మీ గారు కొల్లిపాట నుండి పంపిస్తున్నారు. అండ్ అలాగే గుడ్ మార్నింగ్ అంటూ పంపించారు ద్వారక అంటూ, బట్ ఆన్సర్ అయితే పంపించలేదు. ఎనివే నెక్స్ట్ ఎవరు పంపిస్తున్నారు అంటే సిద్దిపేట నుంచి ఎల్లమ్ గారు పంపిస్తున్నారు, ఎస్ రైట్ ఆన్సర్ అయితే పంపించేశారు. సో ఆన్సర్ ఏంటి అంటే భారతదేశంలో యూపీఐ ద్వారా డిజిటల్ పేమెంట్స్ ఎవరు నిర్వహిస్తారు అంటే ఎన్పిసిఐ అన్నమాట. సో నేషనల్ పేమెంట్స్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా. ఆన్సర్ నేషనల్ పేమెంట్స్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా. సో హర్విల్లు ప్రోగ్రామ్ లో ఇంకొక క్వశ్చన్ అయితే అడిగేస్తున్నాను. నెక్స్ట్ క్వశ్చన్ ఏంటి అంటే యూపీఐ ఫుల్ ఫామ్ ఏంటి. సో మళ్ళీ క్వశ్చన్ రిపీట్ చేస్తున్నాను, యూపీఐ ఫుల్ ఫామ్ ఏంటి. సో దీనికి గనక మీకు ఆన్సర్ తెలిస్తే వెంటనే నాకు వాట్సాప్ చేసేయండి. వాట్సాప్ చేయాల్సిన నెంబర్ 0866243814. ఇప్పుడైతే మీ అందరి కోసం ఇంకొక బ్యూటిఫుల్ సాంగ్ అయితే వచ్చేస్తుంది, వింటూ ఉండండి వివిధ భారతి 101.3 FM విత్ యువర్ ఆర్జే దీపు.
1: లక్ష్మమ్మో పద్మమ్మో శాంతమ్మో శారదమ్మో గౌరమ్మో కృష్ణ

0: పోలీస్
1: మిస్ సీమా
0: చెప్పండి.
1: ఇప్పటికిప్పుడే పోలీస్ స్టేషన్ కి వచ్చేయండి. ఆగండి, లేదంటే ఇంటికే వస్తా.
0: కానీ నేను ఎందుకు?
1: ఒక్కరే వేరే గదిలోకి వెళ్ళండి. మీ బాబు మా కస్టడీలో ఉన్నాడు, ఇంకా మీరేమో డిజిటల్ అరెస్ట్ లో ఉన్నారు.
0: డిజిటల్ అరెస్ట్?
1: 100,000 రూపాయలు ఇవ్వండి, బతికిపోతారు.
0: ఇంత డబ్బా?
1: సరే, ఒక పని చేయండి, ఒక లింక్ పంపాము, ఇప్పుడు ప్రాసెసింగ్ కోసం 30,000 పంపండి, లేదంటే మీ బాబు జైలుకు వెళ్తాడు.
0: జైలుకి నువ్వే వెళ్తావు. నీ మొహం రికార్డ్ అయింది. డిజిటల్ అరెస్ట్ అనేది ఏదీ లేదు, ఇదంతా మోసం. అందుకే కంగారు పడకండి. పోలీస్, బ్యాంక్, ఆర్బీఐ వంటి వాటి పేర్లతో వచ్చే సైబర్ నేరగాళ్ల ఫోన్ లేదా వీడియో కాల్ పట్ల అప్రమత్తంగా ఉండండి. వారికి డబ్బులు పంపకండి, ఇంకా వెంటనే పోలీస్ కి రిపోర్ట్ చేయండి.
2: హలో మమ్మా.
0: హాయ్.
3: ఆర్బీఐ అంటుంది.
0: విషయాలు తెలుసుకోండి, జాగరూకంగా ఉండండి. హే, మళ్ళీ స్కూల్ స్టార్ట్ అవుతుంది.
4: పాత స్కూల్ బ్యాగులు చాలు కదా, యూనిఫామ్, షూస్ ఈ సంవత్సరం కూడా వాడచ్చుగా.
0: కానీ సన్నీ అన్ని కొత్తవే కావాలంటున్నాడు.
4: ఫీజులు, పైగా బుక్స్, అన్ని ఖర్చే.
0: మీ పిల్లల చదువు విషయంలో అస్సలు కాంప్రమైజ్ అవ్వకండి. ఇప్పుడు మణపురం ఫైనాన్స్ అందిస్తోంది ఎడ్యుకేషన్ కోసం స్పెషల్ గోల్డ్ లోన్. కాల్ 1800-420-2233.
5: నవపదులు నిండి నూతన సబుగులతో, నిత్యోత్సాహంతో ప్రతి తరానికి నూతనోత్తేజాన్ని నింపుతూ మునుపటి కళలను పరిచయం చేస్తూ
6: అలరిస్తున్న పలుకుల రాణి 90 ఏళ్లు కాదు, 90 కోట్ల గుండె చప్పుళ్లుగా మారిపోయి 100 ఏళ్లకు సిద్ధమవుతున్న పసిడి వన్నెల వాణి
5: మన ఆకాశవాణి.
6: భరతావనికే
5: ప్రసారవాణి. పరిచయమే లేని ఎన్నో వేల గొంతుకులన్నింటినీ మిళితం చేసి ఒక్క గొంతుకులా కోటి గుండెల్ని కదిలించింది.
6: కదిలిస్తూనే ఉంది. ఇంతే అందంగా 100 వసంతాలకు చేరుకోవడానికి సిద్ధంగా ఉంది.
5: ఆకాశ

మీరు వింటున్నారు వివిధ భారతి 101.3 ఎఫ్ఎం విత్ యూర్ ఆర్జే దీప్. సో క్వశ్చన్ అయితే అడిగేశాను కదా, యూపీఐ ఫుల్ ఫామ్ ఏంటి అని చెప్పి. సో చాలా మంది ఆన్సర్లు అయితే పంపించేశారు. ఫస్ట్ ఎవరు పంపిస్తున్నారంటే విశ్వజ్ఞ విజయవాడ నుంచి పంపిస్తున్నారు. ఎస్ రైట్ ఆన్సర్ పంపించేశారు. అండ్ అలాగే కనకారావు గారు పెడన నుంచి పంపిస్తున్నారు, రైట్ ఆన్సర్ పంపించేశారు. అలాగే పెడన జోగానందరావు కాలనీ నుంచి అప్పలరాజు గారు పంపిస్తున్నారు. ఎస్ కొంచెం రాంగ్ ఆన్సర్ పంపించారనమాట, అంటే సగం కరెక్ట్ ఆన్సర్ సగం రాంగ్ ఆన్సర్ పంపించేశారు. ఎనీవే నెక్స్ట్ భాస్కర్ గారు పెడ నుంచి రైట్ ఆన్సర్ పంపించేశారు. అండ్ అలాగే రాజేష్ గారు హిందూపూర్ నుంచి

రైట్ ఆన్సర్ పంపించేశారు. అండ్ అలాగే శ్రీ చరణ్ ఫ్రమ్ పుల్లూరు నుంచి పంపిస్తున్నారు, ఎస్ రైట్ ఆన్సర్ అయితే పంపించేశారు. అలాగే కొల్లిపార నుండి వివి లక్ష్మి గారు పంపిస్తున్నారు, రైట్ ఆన్సర్ పంపించేశారు. అండ్ అలాగే నెక్స్ట్ రైట్ ఆన్సర్ పంపించేశారు బందర్ నుంచి అరుణ, కృష్ణ, అమ్మలు, బాజీ, బుజ్జి. అలాగే వేటపాలెం రామానగర్ బొడ్డు బాల సుబ్రహ్మణ్యం గారు పంపించేస్తున్నారు, ఎస్ రైట్ ఆన్సర్ పంపించేశారు. అండ్ అలాగే ద్వారకా గారు ఏలూరు నుంచి పంపిస్తున్నారు, రైట్ ఆన్సర్ పంపించేశారు. అండ్ అలాగే లలిత, మురళి, బాను కామకూరు తిరుపతి డిస్టిక్ నుంచి పంపిస్తున్నారు, రైట్ ఆన్సర్ పంపించేశారు. అలాగే గుడ్ మార్నింగ్ మేడం అంటూ బంగారు పాళ్యం నుండి నాగరాజు, సంధ్య పంపించేస్తున్నారు, రైట్ ఆన్సర్ పంపించేశారు. అండ్ అలాగే అగస్య ఫ్రమ్ తిరుపతి నుంచి పంపిస్తున్నారు, రైట్ ఆన్సర్ పంపించేశారు. నెక్స్ట్ రఘువీర్ సింగ్, సుగుణాబాయి గారు ఏలూరు నుంచి పంపిస్తున్నారు, రాంగ్ ఆన్సర్ పంపించేశారు. అండ్ అలాగే నెక్స్ట్ రైట్ ఆన్సర్ పంపించేశారు కానీ బట్ మీ పేరైతే పంపించలేదు. నెక్స్ట్ ఎవరు అంటే కడప నుంచి వినయ్, దీపు, సౌజన్య పంపిస్తున్నారు, రైట్ ఆన్సర్ పంపించేశారు. అండ్ అలాగే కర్నూలు జిల్లా కోడుమూరు మండలం అల్లి నగరం నుండి సురేంద్రబాబు గారు పంపిస్తున్నారు, రైట్ ఆన్సర్ పంపించేశారనమాట. ఎనివే ఇంతకీ ఆన్సర్ ఏంటి అంటే యూపీఐ ఫుల్ ఫామ్ ఏంటి అంటే యూనిఫైడ్ పేమెంట్స్ ఇంటర్ఫేస్ అనమాట. సో యూపీఐ ఫుల్ ఫామ్ యూనిఫైడ్ పేమెంట్స్ ఇంటర్ఫేస్ అనమాట. సో ఇప్పుడే పంపించేశారు. ఓకే, ఇందక్కడ రాంగ్ సగం రాంగ్ సగం రైట్ అన్నారు కదా, పెడన జోగానందరావు కళ్ళ నుంచి అప్పల్ రాజు గారు, దాన్ని కొంచెం మోడిఫై చేసి ఆన్సర్ పంపించారనమాట. ఎస్, ఇప్పుడు సరిపోయింది, కరెక్ట్ గా కరెక్ట్ ఆన్సర్ పంపించేశారు. ఎనివే మరి స్టూడియోలో టైం చూస్తే 10:39:49 కావస్తుంది. మరి ఇక హ్యాలీవిన్ ప్రోగ్రామ్ కి టాటా బాబాయ్ చెప్పేసే టైం అయితే వచ్చేసింది. అండ్ అలాగే మీ ఆర్జే దీపు కూడా సైనింగ్ ఆఫ్ చెప్పేసే టైం అయితే వచ్చేసిందనమాట. బోల్డ్ అని ఇంట్రెస్టింగ్ విషయాలైతే నేను మీతో షేర్ చేశాను అని అనుకుంటున్నాను ఈరోజు. ఇంకొక రోజు ఇంకొన్ని ఇంట్రెస్టింగ్ విషయాలతో మళ్ళీ మీ ముందుంటానమాట. అంటిల్ అండ్ టేక్ కేర్ అందరూ కూడా, ఎండలు కాబట్టి చక్కగా మంచి మంచి జాగ్రత్తలు అయితే తీసుకుంటూ ఉండండి. అండ్ ఇప్పుడైతే మీ అందరి కోసం ఇంకొన్ని బ్యూటిఫుల్ సాంగ్స్ అయితే వచ్చేస్తున్నాయి, వింటూ ఉండండి వివిధ భారతి 101.3 FM.

0: సమయం 10:45 కావస్తుంది. ఇప్పుడు షుగర్ వ్యాధి గురించి అవగాహన ప్రాయోజిత కార్యక్రమం వింటారు. నిర్వహణ డాక్టర్ ఆర్ఎల్వి ఫణికుమార్, జనరల్ ఫిజిషియన్ అండ్ డయాబెటాలజిస్ట్. స్పాన్సర్డ్ బై బాలాజీ హాస్పిటల్స్ అండ్ డయాబెటీస్ సెంటర్, భవానీపురం, విజయవాడ.
1: షుగర్, బీపీ, థైరాయిడ్ అదుపులో లేని వారికి అత్యాధునిక వైద్య సేవలు అందిస్తున్న హాస్పిటల్ బాలాజీ హాస్పిటల్, భవానీపురం, విజయవాడ. జనరల్ ఫిజిషియన్స్, డయాబెటాలజిస్టుల పర్యవేక్షణలో షుగర్, బీపీ, థైరాయిడ్ సమస్యలున్న వారికి సమగ్రమైన వైద్య సేవలు అందిస్తోంది బాలాజీ హాస్పిటల్, స్వాతి సెంటర్, భవానీపురం, విజయవాడ. ఫోన్ నంబర్ 9154064744, 9154064744.
2: డాక్టర్ ఆర్ఎల్వి ఫణికుమార్ గారు, నమస్కారం అండి. మీరు విజయవాడలో ప్రముఖ జనరల్ ఫిజిషియన్ అండ్ డయాబెటాలజిస్ట్గా వైద్య సేవలు అందిస్తున్నారు కదా. ముఖ్యంగా షుగర్ ఉంది అని అనుమానం వచ్చి, డౌట్ వచ్చి మిమ్మల్ని సంప్రదించారనుకోండి షుగర్ స్పెషలిస్టుల దగ్గరికి, వెంటనే ఎలాంటి జాగ్రత్తలు అతను తీసుకోవాలనేటువంటిది ముందు చెప్పండి డాక్టర్ గారు.
3: ముఖ్యంగా మనం షుగర్ పేషెంట్స్ ఎవరన్నా వచ్చినప్పుడు, ఎవరన్నా మనకి షుగర్ రిపోర్ట్స్ వచ్చినప్పుడు, ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం చూడాల్సింది టెస్ట్లు వచ్చేసి 3 నెలల యావరేజ్ చూస్తామండి. 3 నెలల యావరేజ్ అనేది, అది కూడా చాలా మెథడ్స్లో చేస్తారు, కాకపోతే యాక్యురేట్గా రావడానికి మనం హెచ్పిఎల్సి మెథడ్లోనే ఎంచుకుంటాము. హెచ్పిఎవన్సి గురించి మనం క్లుప్తంగా చెప్పినప్పుడు ఏంటంటే, ఎవరైనా సరే షుగర్ వచ్చే అవకాశం ఉందా, షుగర్ వచ్చిందా అని తెలుసుకోవడానికి మనం హెచ్పిఎవన్సి అనేది చేస్తాము. సో హెచ్పిఎవన్సి చేసినప్పుడు అది 5.6 లోపల ఉంటే మందులు ఏం అవసరం లేదు, మీరు నార్మల్ పర్సన్ అని చెప్తాము. 5.7 నుంచి 6.4 దాకా ఉంటే అది ప్రీ డయాబెటిక్ కింద మనం కన్సిడర్ చేసి, అతనికి ఆహార నియమాలు, తర్వాత శారీరక వ్యాయామము, తర్వాత వెయిట్ రిడక్షన్ ద్వారా తను షుగర్ తగ్గించుకునే అవకాశం గురించి మన పేషెంట్కి కౌన్సిలింగ్ ఇవ్వడం జరుగుతుందండి. అలా కాకుండా ఎవరికైనా సరే 6.5 అబవ్ ఉన్నప్పుడు ఆ పేషెంట్ యొక్క కాంప్లికేషన్ రిస్క్ బట్టి మనం ట్రీట్మెంట్ అడ్వైజ్ చేయడం జరుగుతుందండి. సో ఎవరికైనా సరే షుగర్ పేషెంట్స్కి హెచ్పిఎవన్సీ ఐడియల్గా 7 లోపల మెయింటైన్ చేయాల్సిన అవసరం ఉంది. సో ఎవరికైనా సరే మనం డైరెక్ట్గా చూసినప్పుడు 10-12 అలా చూసినప్పుడు పేషెంట్కి ఇంకేదైనా కాంప్లికేషన్స్ లైక్ డయాబెటిక్ కీటోసిరోసిస్, డయాబెటిక్ కీటోసిస్, తర్వాత కొన్ని సందర్భాల్లో కిడ్నీ ప్రాబ్లమ్స్తో కూడా పేషెంట్ వస్తూ ఉంటారు. సో అలాంటి పేషెంట్స్కి మనం ఖచ్చితంగా ఇన్సులిన్ అనేది అడ్వైజ్ చేస్తూ ఉంటాము. సో ఇది ఏంటంటే ఒక ఫార్ములా ప్రకారం కాదండి, పేషెంట్ యొక్క ప్రతి పేషెంట్ ప్రతి పర్సన్ డిఫరెంట్ కాబట్టి, సో పేషెంట్ యొక్క ఏజ్, పేషెంట్కి వచ్చిన రకమైన డయాబెటీస్, ఏ రకమైన డయాబెటీస్ అనేది మనం ఫస్ట్ నిర్ధారణ చేసి, అంటే టైప్1 డయాబెటీసా, టైప్2 డయాబెటీసా, జెస్టేషనల్ డయాబెటీసా అనేది మనం, ఈ 3 కామన్గా ఉంటాయి కాబట్టి ఈ 3 చూసుకుని మనం పేషెంట్కి ట్రీట్మెంట్ అడ్వైస్ చేస్తూ ఉంటాము. సో ఇది కాకుండా మనం చూసే వేరే పారామీటర్స్ వచ్చేసి ముఖ్యంగా కిడ్నీ అనేది ఫస్ట్ చూస్తామండి. సో షుగర్ పేషెంట్ వచ్చినప్పుడు

0: అంటే బేసిక్ టెస్ట్ వచ్చేసి సీరం క్రియాటిన్ ప్లస్ ఈజీఎఫ్ఆర్ చూస్తాము. అలాగే ఇయర్లీ ఒకసారి పేషెంట్కి డయాబెటీస్ వచ్చిన తర్వాత ఒక 1-2 ఇయర్స్ తర్వాత ఇయర్లీ ఒకసారి ఆల్బిన్ క్రియాటిన్ రేషియో అనేది అంటే యూరిన్లో ఏమైనా మైక్రో ప్రోటీన్స్ పోతున్నాయా అనేది ఒకసారి చెక్ చేసుకుంటాము. అలాగే కొలెస్ట్రాల్ లెవెల్స్ కూడా ఖచ్చితంగా చూస్తాం, ఎందుకంటే షుగర్ పేషెంట్స్ చాలామందికి తెలుసు, షుగర్ పేషెంట్స్కి చాలామందికి కొలెస్ట్రాల్ కూడా పెరిగి ఉంటుంది, ఎస్పెషల్లీ ట్రైగ్లిజరైడ్స్ పెరుగుతూ ఉంటాయి. సో ఈ లిపిడ్ ప్రొఫైల్ చూసుకుని మనం ఆ కొలెస్ట్రాల్ ఒకవేళ ఎక్కువగా ఉంటే దానికి తీసుకోవాల్సిన ఆహార నియమాలతో పాటు మెడిసిన్స్ అడ్వైజ్ చేస్తూ ఉంటాము. దీంతో పాటుగా ఏమన్నా లివర్ ఫంక్షన్లో చాలామంది మీరు వినుంటారు ఫ్యాటీ లివర్ అనేది కామన్గా చూస్తుంటాము. సో ఆ లివర్ ఫంక్షన్ కూడా ఒకసారి మనం టెస్ట్ చేస్తాము, అంటే లివర్ బ్లడ్ టెస్ట్తో పాటు లివర్ ఫంక్షన్ టెస్ట్తో పాటు ఒకసారి ఆ ఫైబ్రో స్కాన్ అనేది ఒకటి అడ్వైజ్ చేస్తాము. దాంతోపాటు కొంతమందికి షుగర్ వచ్చిన 2 ఇయర్స్ తర్వాత 1 ఇయర్ తర్వాత డిపెండింగ్ అపాన్ ది పేషెంట్ షుగర్ లెవెల్స్ బట్టి ఇయర్లీ ఒకసారి ఫండస్ ఎగ్జామినేషన్ ఏమైనా రెటినోపతి చేంజెస్ అనేది ఇయర్లీ ఒకసారి మనం అడ్వైస్ చేస్తూ ఉంటాము. ఫ్యామిలీ హిస్టరీలో ఏమన్నా అంటే ఇయర్లీ అంటే చిన్న వయసులో గుండె జబ్బులు వచ్చే అవకాశం ఉండే ఫ్యామిలీ వాళ్ళకి ఉంటే కనుక పేషెంట్కి కూడా ఇయర్లీ మనం ఒక్కసారి హెచ్ఎస్సిఆర్పితో పాటు ఈసీజీ అండ్ బేసిక్ కార్డియాక్ ఎవాల్యుయేషన్ అడ్వైస్ చేస్తూ ఉంటాము. అది కాకుండా మెట్ఫార్మిన్ వాడే షుగర్ పేషెంట్స్కి విటమిన్ B12 కూడా అప్పుడప్పుడు మనం సప్లిమెంట్ చేస్తూ లెవెల్స్ చూసుకుంటూ ఉంటాము. పేషెంట్ రెగ్యులర్గా మనం అసలు ఎవ్రీ 3 మంత్స్ షుగర్ ఎలా ఉందో చూసుకోవడానికి మనం ఇప్పుడు HbA1c అనేది అడ్వైస్ చేస్తాం. HbA1c మెయింటైన్ చేసుకుంటూ ఉంటే కాంప్లికేషన్స్ రిస్క్ అనేది చాలా తక్కువగా మెయింటైన్ చేయొచ్చు. కాబట్టి ఇవి బేసిక్ టెస్ట్లు అనేది మనం డయాబెటిక్ పేషెంట్కి అడ్వైస్ చేస్తూ ఉంటాము.
1: డాక్టర్ ఆరెల్వి ఫణికుమార్ గారు చెప్పినంతలో HbA1c చాలా ముఖ్యమైన పరీక్ష అనేటువంటిది అర్థమవుతుందండి. మరి పరగడుపును చేయించుకోండి, అలాగే పరగడుపును పరీక్ష చేయించుకున్న తర్వాత టిఫిన్ చేసో లేకపోతే తిన్న తర్వాత ఒక గంటన్నరకు రండి 2 గంటలకు రండి అని అంటుంటారు. సరే, అప్పుడు కూడా చేయిస్తారు. ఇప్పుడు మీరు చెప్పిన పారామీటర్స్ ప్రకారము HbA1c ఒక 7-8 ఈ మధ్యలో ఉందనుకోండి, ఉండి పరగడుపునదేమో 150-160, తిన్న తర్వాత 200, అంటే ఆ రోజుకి అయ్యో బాబు ఏంటి ఇంత ఉంది, HbA1c చూస్తే 7 ఉంది కదా అని ఇలా అంటుంటారు, మీరు ఏం చెప్తారు ఈ విషయాన్ని?
0: కొన్నిసార్లు ఏమవుతుందంటే తెలుసో తెలియక పేషెంట్స్ వచ్చేసి వచ్చే ముందు రోజు టాబ్లెట్స్ మర్చిపోవడం జరుగుతూ ఉంటుంది, లేకపోతే వచ్చే ముందు రోజు ఏమైనా హెవీ కార్బోహైడ్రేట్ అంటే ఎక్కువ స్వీట్ కానీ రైస్ ఎక్కువగా తినడం జరుగుతూ ఉంటుంది. దానివల్ల టెంపరీగా షుగర్ లెవెల్స్ అప్ అండ్ డౌన్ అయ్యే అవకాశం ఉన్నా కూడా HbA1c అంత తొందరగా అప్ అండ్ డౌన్ అవ్వదు. కాబట్టి మనం HbA1c రిలే చేసుకుని ట్రీట్మెంట్ అనేది మనం అడ్వైజ్ చేస్తూ ఉంటాం. మీకు ఎగ్జాంపుల్ చెప్పాలంటే ఇప్పుడు HbA1c నార్మల్ వచ్చి షుగర్ బాగా ఎక్కువ వచ్చినంత మాత్రాన మనం టాబ్లెట్స్ మార్చేసి పేషెంట్కి ఇబ్బంది కలిగించేటట్టు కాకుండా, ఒకవేళ HbA1c ఎక్కువ వచ్చి షుగర్ నార్మల్ ఉన్నా కూడా అది పేషెంట్కి ఇబ్బంది అవుతుంది. ఈ ఒకరోజు నార్మల్ కనిపిస్తున్నాయి, ఎందుకంటే అతను మేబీ బహుశా కొన్ని కొన్నిసార్లు టాబ్లెట్స్ మధ్య మధ్యలో స్కిప్ అవుతూ ఉండొచ్చు, ఆ 2 రోజులు రెగ్యులర్గా వేసి ఉండొచ్చు, లేకపోతే డైలీ ఆహారం పాటించకుండా టెస్ట్కి వచ్చే ముందు 3 రోజులు ఆహారం పాటించినా కూడా మీకు HbA1c చేంజ్ అయ్యే అవకాశం లేదు. సో షుగర్ వాల్యూస్ మట్టికి నార్మల్ కనిపిస్తాయి. సో HbA1c చేసుకునే మనం ట్రీట్మెంట్ అనేది డిసైడ్ చేస్తూ ఉంటాం. దీంతో పాటుగా ఇప్పుడు మనం లేటెస్ట్గా ఏం చేస్తామంటే బాగా ఫ్లక్చుయేషన్స్ అవుతున్నప్పుడు కంటిన్యూస్ గ్లూకోజ్ మానిటరింగ్ అనేది మనం ఆల్మోస్ట్ 10 ఇయర్స్ నుంచి వాడుతున్నాం. సో కంటిన్యూస్ గ్లూకోజ్ మానిటరింగ్ చిప్ పెట్టేసి పేషెంట్కి 24 అవర్స్ అసలు గ్లూకోజ్ ఎలా ఉంటుందనేది మనం పేషెంటే సెల్ఫ్గా అతను ఫోన్లో ఆ గ్లూకోజ్ మానిటరింగ్ చేసుకుంటూ ఆ వాల్యూస్ అనేది మనకి తెచ్చి ఫాలో అప్ చేసుకునే అవకాశం ఉంటుంది.
1: బిగినింగ్లో అంటే ఒక మోస్తరుగానే ఉందనుకోండి షుగర్ లెవెల్స్, ఓ హై షుగర్ కాకుండా మోస్తరుగా అంటే ప్రీ డయాబెటిక్ అని కాకుండా డయాబెటిక్ అని రక్త పరీక్షల్లో నిర్ధారణ పరీక్షలో తేలింది. ఇన్సులిన్ వాడకం అనేటువంటి దాని ముందు మందులు ఎట్లా వాడాలో చెప్పండి. అసలు
0: ఏమండి అది, యాక్చువల్లీ ఇది ఫార్ములా బేస్డ్గా మనం ఎప్పుడు చెప్పము. ఇన్సులిన్ అనేది అవసరమైనప్పుడు ఇవ్వాల్సిన సందర్భాలు ఉన్నప్పుడు, నార్మల్గా షుగర్ పేషెంట్ టాబ్లెట్స్ మీద కంట్రోల్ ఉన్న పేషెంట్కి సడన్గా ఎమర్జెన్సీ సర్జరీ చేయాల్సి వస్తే ఇన్సులిన్ వాడతాం టెంపరీగా, అది మళ్ళీ మనం ఆపేసి టాబ్లెట్లోకి షిఫ్ట్ చేసేస్తాము. కొంతమంది ఏమనుకుంటారంటే ఇన్సులిన్ అనేది పెద్ద అపోహ ఏంటంటే ఇన్సులిన్ అనేది అలవాటు అయిపోతుంది బాడీకి, సో ఇన్సులిన్ స్టేజ్కి వచ్చేసావు ఇంకా అది చివరి దశ. సో అలాంటి మాటలన్నీ రాంగ్ అండి. బేసికల్గా ఏంటంటే ఆ పేషెంట్ యొక్క సపోజ్ ఏదైనా ట్రీట్మెంట్ అవసరమైనప్పుడు అతనికి టెంపరీగా టాబ్లెట్స్ ఆపేసి నార్మల్గా కంట్రోల్ అయిన పేషెంట్ కూడా ఇన్సులిన్ ఒక వారమో ఒక 15 రోజులు వాడి మళ్ళీ బ్యాక్ టు టాబ్లెట్స్ వచ్చే అవకాశం ఉంటుంది. సో కొంతమందికి ఇంకేదో కాంప్లికేషన్స్ ఉన్నాయి, సో అది ఇన్ఫెక్షన్ ఉంది, ఏదో లంగ్ ఇన్ఫెక్షన్ కాల్ ఇన్ఫెక్షన్ ఉంది, ఆ టైంలో టాబ్లెట్స్ ఇస్తూ షుగర్ లెవెల్ ఫ్లక్చువేట్ అవుతూ మనం వదిలిపెట్టేస్తే ఆ కాల్ ఇన్ఫెక్షన్ పెరిగిపోయి ఆంపుటేషన్ దాకా వెళ్ళే అవకాశం ఉంది. కాబట్టి సో అడ్మిటెడ్ పేషెంట్స్కి ఇన్సులిన్ సేఫ్, డిపెండింగ్ అపాన్ ద పేషెంట్ కండిషన్ బట్టి మనం ఇన్సులిన్ అడ్వైజ్ చేస్తూ ఉంటాం. సో కొంతమందికి ఏదైనా కిడ్నీ ప్రాబ్లం టెంపరీగా

0: అక్యూట్ కిడ్నీ ఇంజరీ ఉన్నప్పుడు ట్యాబ్లెట్స్ ఇవ్వకూడదు, అది ప్రాబ్లం రికవర్ అయ్యేదాకా మనం ఇన్సులినే వాడాల్సి వస్తుంది. బట్ సందర్భం బట్టి మనం ట్రీట్మెంట్ చేంజ్ చేస్తూ ఉంటాము. హెచ్బిఏ1సి తక్కువ ఉన్న వాళ్ళకి ఏంటంటే ఫస్ట్ డైట్, వెయిట్ రిడక్షన్, దాంతోపాటు ట్యాబ్లెట్స్లో కూడా సెలక్షన్ ఏంటంటే ఎక్కువగా మనం ఎలాంటి ట్యాబ్లెట్స్ సెలెక్ట్ చేయాలంటే రెండు రకాలుగా చెప్పాలి. బేసికల్గా ప్యాంక్రియాస్ మీద పనిచేసే ట్యాబ్లెట్ కాకుండా ఇండైరెక్ట్గా షుగర్ కంట్రోల్ చేసే ట్యాబ్లెట్స్ మనం అడ్వైస్ చేయాల్సిన అవసరం ఉంటుంది. సో ప్యాంక్రియాస్ మీద పనిచేసే ట్యాబ్లెట్స్ అనేది అవసరమైనప్పుడు ఇవ్వాల్సింది తప్పదు. ఎందుకంటే సో ఎప్పుడు ఒక ఫార్ములా లాగా మనం చెప్పేసి ఇది ఇది అందరూ 10 మంది వాడేయండి అని ఎప్పుడు చెప్పలేము. ఎందుకంటే మనం చూసిన 10 మందిలో 10 మంది డిఫరెంట్గా రెస్పాండ్ అవుతారు. ముఖ్యంగా షుగర్ అనేది ఒకసారి చూపించుకుని మళ్ళీ 1 ఇయర్ దాకా చూపించుకోకుండా సడన్గా సర్ప్రైజ్ లాగా వెళ్ళిన తర్వాత 1 ఇయర్ బ్యాక్ బేసిక్ క్రియాటిన్ టెస్ట్ లేకుండా నేను అసలు ఏ పేషెంట్ని చెక్ చేయను. ఎందుకంటే క్రియాటిన్ లేకుండా మనం ట్యాబ్లెట్స్ రాయం అసలు. సో ఇదేంటంటే ఫార్ములా బేస్డ్ కాకుండా ఒక బేసిక్ సెట్ ఆఫ్ టెస్ట్ చేసుకుని పేషెంట్ ఒక కండిషన్, పేషెంట్ ఒక గ్లూకోజ్ కంట్రోల్ బట్టి మనం మెడిసిన్స్ డిసైడ్ చేస్తాం. పేషెంట్ ఒక ఏజ్ బట్టి కూడా డిసైడ్ చేస్తాం, పేషెంట్ ఒక కన్వీనియన్స్ బట్టి కూడా డిసైడ్ చేస్తాం. సో మల్టిపుల్ ఫ్యాక్టర్స్ ప్లే అవుతూ ఉంటాయి ఇక్కడ. ఇది కాకుండా బేసికల్గా ఇన్సులిన్ వచ్చేసి అవసరమైనప్పుడు, అంటే ఇంకా కొంతమందికి ఏమవుతుందంటే ఆల్మోస్ట్ లైక్ డయాబెటీస్ వచ్చేసి 20-25 ఇయర్స్ అయిపోయిన తర్వాత వాళ్ళ బాడీలో ప్యాంక్రియాస్ సరిగ్గా స్పందించినప్పుడు ట్యాబ్లెట్స్ ఎన్ని వేసినా కూడా వాళ్ళకి ఇన్సులిన్ రెస్పాన్స్ రానప్పుడు, అంటే అప్పుడు సపోజ్ వాళ్ళు మ్యాక్సిమం మెట్ఫార్మినే ఉంది, మ్యాక్సిమం డోస్ బుక్ లిమిట్ 2500 నుంచి 3000 వేసినా కూడా కొంతమంది అంత అడ్వైస్ చేయము అసలు ఎవరికి. 2000 కూడా అడ్వైస్ చేయము యాక్చువల్లీ. సో 2000 మ్యాక్సిమం పెట్టుకుంటారు, కానీ అది వేసిన తర్వాత వాళ్ళ హెచ్బిఏ1సి కంట్రోల్ అవ్వనప్పుడు. సో డెఫినెట్గా వాళ్ళకి డైట్, ఎక్సర్సైజ్, విల్ పవర్ ఇవన్నీ మెయిన్ అండి. సో బేసికల్గా ఏంటంటే పేషెంట్కి ఫస్ట్ విల్ పవర్ కావాలి, మెయిన్ ఏంటంటే డిసిప్లైన్ కావాలి, విల్ పవర్ కావాలి, డైట్ కావాలి, ఎక్సర్సైజ్ కావాలి, ఆ తర్వాత మెడిసిన్స్ అన్నమాట. సో ఈ 4 స్టేజీల తర్వాత మెడిసిన్స్ వస్తాయి. సో ఇదన్నీ ఫాలోఅప్ చేస్తున్నప్పుడు మెడిసిన్స్ అన్ని వాడినా కూడా అతను హెచ్బిఏ1సి 12 ఉందంటే దాని నో పాయింట్, వాళ్ళకి మనం ఖచ్చితంగా ఇన్సులిన్ ఇవ్వాల్సిందే. సో ఇన్సులిన్కి ఏదో అయిపోతుంది అనుకుని 12 హెచ్బిఏ1సి ఉన్న పేషెంట్కి ఆ హెచ్బిఏ1సి 12 మెయింటైన్ అవ్వడం వల్లే అన్ని కాంప్లికేషన్స్ వచ్చేస్తాయి. ఫార్ములా ప్రకారం అందరికీ ఈ పలానా వాళ్ళకి ఇన్సులిన్ ఇచ్చాలి పలానా వాళ్ళకి అనేది ఉండదన్నమాట. అది ఒక రెగ్యులర్ ఫాలోఅప్ చేస్తున్న డాక్టర్కి, ఆ ఫిజిషియన్కి మాత్రమే ఆ పేషెంట్ ఒక స్థితి తెలుస్తుంది, దానికి ఎలా కరెక్ట్ పెట్టాలనేది డాక్టర్కి తెలుస్తుంది.
1: ఎంత షుగర్ లెవెల్ వరకు ఇన్సులిన్ వాడాలండి?
0: బేసికల్గా ఎవరికైనా కొత్తగా వచ్చి పేషెంట్ హెచ్బిఏ1సి అబౌవ్ 9 ఉంటే మనం యాజ్ పర్ గైడ్ లైన్స్ ఇన్సులిన్ అడ్వైజ్ చేసి ట్యాబ్లెట్తో పాటు మనం దాన్ని టైట్రేట్ చేసుకుని కంట్రోల్ చేసిన తర్వాత ఇన్సులిన్ ఆపేస్తాము. అలా కాకుండా 20-30 ఇయర్స్ డయాబెటిక్ పేషెంట్, అన్ని రకాల మందులు వాడేసిన పేషెంట్కి ఇంకా ఏ మందులు వాడినా కూడా ఇన్సులిన్ రెస్పాన్స్ లేనప్పుడు, హెచ్బిఏ1సి కంట్రోల్ అవ్వనప్పుడు ఆబ్వియస్గా ఇన్సులిన్ అనేది అడ్వైజ్ చేస్తూ ఉండాలి. లేకపోతే వచ్చే మేజర్ ఆర్గను కాంప్లికేషన్స్ అన్ని మీకు తెలిసినవే, లైక్ కార్డియాక్, రెయినల్, కిడ్నీ ఇవన్నీ. సో పేషెంట్ పేషెంట్ బట్టి మారుతూ ఉంటుంది. సో ఇన్సులిన్ అనేది కంపల్సరీగా అందరికీ అడ్వైస్ చేయాల్సిన అవసరం లేదు. పరిస్థితి బట్టి, పేషెంట్ అవసరం బట్టి, పేషెంట్కి ఉండే అవకాశాలు బట్టి పేషెంట్కి ట్యాబ్లెట్స్, ఇప్పుడు 3 రకాల ట్యాబ్లెట్స్, 6 రకాల ట్యాబ్లెట్స్ కూడా వేసి వస్తూ ఉంటారు. సో అప్పుడు ఆబ్వియస్గా హెచ్బిఏ1సి 12 ఉంటుంది, అప్పుడు మనం ట్యాబ్లెట్స్ తగ్గించేసి బాబు ఈ ట్యాబ్లెట్స్ కంటే ఇన్సులినే బెటర్ అని అడ్వైస్ చేస్తుంటాం. సో ఇన్సులిన్ అనేది కంపల్సరీ కాదు, కంపల్సరీ కాదంటే అందరికీ కాదు, పేషెంట్ బట్టి అది మారుతూ ఉంటుంది. షుగర్ మెడిసిన్స్ రెగ్యులర్గా డాక్టర్ గారు చెప్పిన విధంగా వాడుకుంటూ హెచ్బిఏ1సి మెయింటైన్ అవుతుంటే సో మనం ఆ ట్యాబ్లెట్సే కంటిన్యూ చేస్తాం ఇన్సులిన్ కాకుండా. ముఖ్యంగా నేను ఇన్సులిన్ వాడేవారికి నేను చెప్పదలుచుకున్న 4 మెయిన్ పాయింట్స్ ఏంటంటే, చాలా మందికి అవగాహన ఉన్నా సరే కొన్ని పల్లెటూరులో కొంతమంది మన పేషెంట్స్ ఏంటంటే బేసికల్గా మిస్టేక్ ఎక్కడ జరుగుతుందంటే, ఇన్సులిన్ అనేది మనకి అవైలబిలిటీలో 2 రకాల బాటిల్స్లో వస్తుంది. అంటే కాన్సన్ట్రేషన్ ఆఫ్ ఇన్సులిన్ ఒకటి వచ్చేసి 40 యూనిట్స్ పర్ ML, ఒకటి వచ్చేసి 100 యూనిట్స్ పర్ ML. అంటే బాటిల్ని చూసినప్పుడు ఏంటంటే ఆ మూలకి మీకు ఇండికేషన్ ఉంటుంది 40 IU పర్ ML, 100 IU పర్ ML. సో ఇక్కడ ఏంటంటే పేషెంట్స్ చేస్తున్న చిన్న మిస్టేక్ వల్ల, అంటే పేషెంట్స్కి తెలియక 40 యూనిట్స్ వాడే పేషెంట్స్, ఇన్సులిన్ వాడే పేషెంట్స్ గురించి నేను చెప్తున్నాను, 40 యూనిట్స్ పర్ ML బాటిల్ వాడుతూ 100 యూనిట్స్ పర్ ML సిరంజ్ వాడితే షుగర్ కంట్రోల్ పూర్తిగా అదుపుతప్పుతుంది. అలాగే 100 యూనిట్స్ పర్ ML బాటిల్ వాడే పేషెంట్స్ 40 యూనిట్స్ పర్ ML వాడే సిరంజ్ తీసుకొచ్చి కనుక ఇన్సులిన్ చేసుకుంటే అతని బాడీలోకి 2.5 రెట్లు ఇన్సులిన్ ఎక్కువ వెళ్ళి షుగర్ డౌన్ అయ్యే అవకాశం ఉంది. సో ఇన్సులిన్ వాడే వాళ్ళు ఖచ్చితంగా అది ఏ కాన్సన్ట్రేషన్ బాటిల్ అనేది చూసుకుని 40 యూనిట్ల బాటిల, 100 యూనిట్ల బాటిల్ చూసుకుని, 40 యూనిట్ల బాటిల్ అయితే 40 యూనిట్ల సిరంజ్ వస్తుంది రెడ్ కలర్ మూతతో వస్తుంది, అదే 100 యూనిట్ల బాటిల్ అయితే కనుక 100 యూనిట్ల సిరంజ్ వస్తుంది, 100 IU సిరంజ్ అనేది ఆరెంజ్ క్యాప్తో ఉంటుంది. సో ఏ బాటిల్కి ఆ సిరంజే వాడాలి. సో పేషెంట్ అపోహ ఏంటంటే 100 యూనిట్స్ బాటిల్ అంటే పవర్ ఎక్కువ, 40 యూనిట్ల బాటిల్ అంటే

0: పవర్ తక్కువ అని ఉంటుంది. కానీ అది కాదు, ఇక్కడ ఏంటంటే యూనిట్స్ ఎప్పుడు మారవు. 100 యూనిట్స్ బాటిల్ వచ్చేసి 1000 యూనిట్లు వస్తుంది, 40 యూనిట్ల బాటిల్ 400 యూనిట్లు వస్తుంది. ఎందుకంటే ఇది 2 10 ml. కాకపోతే కాన్సన్ట్రేషన్ మారుతున్నప్పుడు దానికి డిజైన్ చేసిన సూదిలతోనే వాళ్ళు ఇన్సులిన్ చేసుకోవాలి. సో పొరపాటున ఇంట్లో 100 బాటిల్ 2 ఉండి ర్యాండమ్గా ఏదో మెడికల్ షాప్కి వెళ్ళిపోయి ఇన్సులిన్ సూదిలు అడగగానే వాళ్ళకి చెప్పాలి, బాబు మెడికల్ షాప్ వాళ్ళకి, బాబు నువ్వు ఇంట్లో 100 బాటిల్ ఉంది, నువ్వు 100 సిరంజ్ అంటే ఆరెంజ్ క్యాప్ ఉండే సిరంజ్, 100 యూనిట్స్ పర్ ml కాన్సన్ట్రేటెడ్ సిరంజ్ అని అడగాలి. అడగకుండా బై మిస్టేక్ ఇన్సులిన్ సిరంజ్ అడిగి వాళ్ళు వీళ్ళకి ఏమి అడగకుండా సిరంజ్లు ఇచ్చేసి రెడ్ క్యాప్తో కనిపిస్తే వీళ్ళు చేసుకుంటే ఖచ్చితంగా 2-3 డేస్ షుగర్ డౌన్ అయిపోతుంది. ఎందుకంటే కాన్సన్ట్రేషన్ వేరీ అవ్వడం వల్ల వీళ్ళు 10 పాయింట్లు చేసుకున్నా వీళ్ళ బాడీలోకి 2.5 టైమ్స్ ఎక్కువ వెళ్ళి డౌన్ అయ్యే అవకాశం ఉంది. కాబట్టి ఇన్సులిన్ వాడేవాళ్ళు అంటే ఇన్సులిన్ పెన్ను వాడే వాళ్ళకి ఏ కాంప్లికేషన్ లేదు. ఎందుకంటే పెన్ను అనేది ప్రీఫిక్స్డ్ కార్ట్రేజెస్ వస్తాయి, వాళ్ళకి ఈజీగా ఉంటుంది. అంటే జస్ట్ ఆ డైల్ తిప్పేసి ఎన్ని యూనిట్లో చేసుకునే అవకాశం ఉంది కాబట్టి పెన్ను వాళ్ళకి కాంప్లికేషన్స్ ఇలాంటి కన్ఫ్యూజన్ ఉండదు. అదే బాటిల్ వాడే వాళ్ళు మాత్రం కంపల్సరీ 100 బాటిల్ వాడేవాళ్ళు 100 సిరంజ్ వాడాలి, 40 బాటిల్ వాడేవాళ్ళు 40 సిరంజ్ వాడాలి. అది మాత్రం ఇన్సులిన్ వాడే పేషెంట్స్ గుర్తుపెట్టుకోవాల్సిన అవసరం ఉంది.
1: ధన్యవాదాలు డాక్టర్ ఆర్ఎల్వి ఫణికుమార్ గారు. నమస్కారం అండి.
0: నమస్కారం అండి.
2: షుగర్, బీపీ, థైరాయిడ్, అదుపులో లేని వారికి అత్యాధునిక వైద్య సేవలు అందిస్తున్న హాస్పిటల్ బాలాజీ హాస్పిటల్, భవానీపురం, విజయవాడ. జనరల్ ఫిజీషియన్స్, డయాబెటాలజిస్టుల పర్యవేక్షణలో షుగర్, బీపీ, థైరాయిడ్ సమస్యలున్న వారికి సమగ్రమైన వైద్య సేవలు అందిస్తోంది బాలాజీ హాస్పిటల్, స్వాతి సెంటర్, భవానీపురం, విజయవాడ. ఫోన్ నంబర్ 9154064744, 9154064744.
3: ఇప్పటిదాకా ప్రకటించిన కార్యక్రమం విన్నారు.

0: వివిధ భారతి ఎఫ్ఎం న్యూస్ హెడ్లైన్స్.
1: వివిధ భారతి న్యూస్ హెడ్లైన్స్ తో మస్తాన్వి. ప్రజాస్వామ్య వ్యవస్థ పటిష్టతకు ఆరోగ్యకరమైన ఓటరు జాబితా కీలకమని భారత ఎన్నికల సంఘం కార్యదర్శి సంతోష్ కుమార్ దుబే పేర్కొన్నారు. దోషరహిత ఓటరు జాబితా లక్ష్యంగా ప్రత్యేక సమగ్ర సవరణ ప్రక్రియను పారదర్శకంగా నిర్వహించేందుకు చర్యలు తీసుకుంటున్నామని తెలిపారు. అర్హులైన వారిని ఓటరు జాబితాలో చేర్చడంతో పాటు అనర్హులు, మృతులు, శాశ్వతంగా వలస వెళ్లిన వారు, ఒకటి కంటే ఎక్కువ చోట్ల పేర్లు ఉన్న వారి వివరాలను తొలగించి స్వచ్ఛమైన ఓటరు జాబితా తయారు చేయడమే ప్రత్యేక సమగ్ర సవరణ ప్రక్రియ లక్ష్యమని తెలిపారు. రాష్టంలో ప్రజా రవాణా వ్యవస్థను మరింత ఆధునికీకరించే లక్ష్యంతో విద్యుత్ బస్సులను ప్రవేశపెట్టేందుకు చర్యలు చేపట్టినట్లు కేంద్ర గ్రామీణాభివృద్ది కమ్యూనికేషన్ శాఖ సహాయ మంత్రి పెమ్మసాని చంద్రశేఖర్ పేర్కొన్నారు. అధికారులతో గుంటూరులోని క్యాంపు కార్యాలయంలో సమీక్ష నిర్వహించి మాట్లాడుతూ రాష్ట్రానికి 750 విద్యుత్ బస్సులు మంజూరయ్యాయని, ఈ బస్సుల కొనుగోలు, మౌలిక సదుపాయాల అభివృద్దికి కేంద్ర రాష్ట ప్రభుత్వాలు సంయుక్తంగా నిధులు సమకూరుస్తున్నాయని అన్నారు. ఆంధ్రప్రదేశ్ను దేశంలోనే ప్రముఖ టెక్స్టైల్ హబ్గా అభివృద్ది చేయడానికి కేంద్ర ప్రభుత్వం అన్ని విధాలా సహకరిస్తోందని కేంద్ర జౌళిశాఖ మంత్రి గిరిరాజ్ సింగ్ వెల్లడించారు. 2030 నాటికి దేశం నుంచి 350 బిలియన్ డాలర్ల టెక్స్టైల్ ఉత్పత్తుల ఎగుమతులు లక్ష్యంగా పెట్టుకున్నామని తెలిపారు. విజయవాడలో నిన్న నిర్వహించిన సమావేశంలో ఆయన మాట్లాడుతూ రాష్టంలో చేనేత హస్తకళల అభివృద్దికి కూటమి ప్రభుత్వం తీసుకుంటున్న చర్యలను ప్రశంసించారు. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ తన మనసులోని భావాలను ఆకాశవాణి ద్వారా దేశ ప్రజలతో పంచుకునే మన్ కీ బాత్ మనసులోని మాట కార్యక్రమం 134వ సంచిక రేపు ఉదయం 11 గంటలకు ప్రసారమవుతుంది. మన్ కీ బాత్ తెలుగు అనువాదం ప్రధాని ప్రసంగమైన వెంటనే ఒకసారి, రాత్రి 8 గంటలకు మరొకసారి ఉభయ తెలుగు రాష్ట్రాల్లోని అన్ని ఆకాశవాణి కేంద్రాల ద్వారా ప్రసారమవుతుంది. తిరుమల శ్రీవారి సర్వదర్శనానికి రద్దీ కొనసాగుతుండటంతో తిరుమల తిరుపతి దేవస్థానం అధికారులు స్వామివారి అభిషేక సేవ అనంతరం జరిగే తోమాల సేవ సమయంలో సామాన్య భక్తులను దర్శనానికి అనుమతినిచ్చారు. వివిధ భారతి న్యూస్ హెడ్లైన్స్ తిరిగి 12 గంటలకు వింటారు.

0: ఆర్తి ఎఫ్ఎం 101.3.
1: చిన్నమ్మాయి, ఓ చిన్నమ్మాయి, రా రా అమ్ముడు. ఏంటి ఇట్లా వచ్చావు?
2: ఏం లేదు చిన్నమ్మాయి, నీకు విషయం చెప్పాలని వచ్చాను.
1: ఏంటో విషయం?
2: నీకు తెలుసా, మన ఆకాశవాణి 90 వసంతాలు పూర్తి చేసుకుని పండగ చేసుకుంటోంది.
1: అవునా?
2: అవును చిన్నమ్మాయి.
1: అయితే మన రైతు సోదరులందరూ కూడా ఈ పండగ తప్పనిసరిగా చేసుకోవాలమ్మడు.
2: అవును చిన్నమ్మాయి, ఎందుకంటే విత్తనం వేసిన దగ్గర నుండి పంట మార్కెట్ లో అమ్మే వరకు కావలసిన సలహాలను శాస్త్రవేత్తల వ్యవసాయ సూచనలతో పల్లె సీమల్లో పొలం పనులు చేసి పసిడి పంటలు పండించే మన రైతు సోదరుల ప్రియ నేస్తం ఆకాశవాణి కదా.
1: అందుకే కదా మన ఆకాశవాణి శ్రవణానందం శాశ్వత అనుబంధం అయింది మనందరికీ.
2: అవును చిన్నమ్మాయి, ఇప్పటికీ ఇక ముందు రైతు బాగుంటే దేశం బాగుంటుంది అనే నమ్మకంతో రైతులతో పాటే ముందుకు సాగుతోంది ఆకాశవాణి.
1: అవునమ్మడు, కాబట్టి మనం ఈ పండుగను తప్పనిసరిగా చేసుకోవాలి.
2: అవునవును.
0: వింటున్నారు వివిధ భారతి ఎఫ్ఎం 101.3.
3: అబ్బబ్బా, ఈ గదిలో ఫ్యాన్ ఆఫ్ చేయలేదు, అక్కడ ఆ గదిలో ఏసీ స్విచ్ ఆఫ్ చేయలేదు.
4: ఏమైందమ్మా అలా ఉంటే?
3: అన్ని నడవాలంటే కరెంటు కావాలి కదా.
4: ఆ కావాలి.
3: మరి ఆ కరెంటు తయారవ్వాలంటే ఎన్నో వనరులు అవసరం. ఆ వనరులు ఎప్పటికైనా అయిపోయేవే. కాలుష్యాన్ని తగ్గించాలన్నా, భవిష్యత్తు తరాలకి అన్ని వనరులు అందాలన్నా, డబ్బులు ఆదా చేయాలన్నా అవసరమైనంత వరకే కరెంటు వాడాలి.
4: ఓకే అమ్మా, ఇక నుంచి అవసరం ఉన్న చోటే ఎలక్ట్రిక్ అప్లయన్సెస్ ఆన్ చేస్తాను, అవసరం లేని ప్రదేశాల్లో కట్టేసి విద్యుత్ ఆదా చేస్తాను.

0: తెలుగు పాట అంటే అమృతం తాగినంత అనుభూతి మన తెలుగు వారికి.
1: పాట ఆస్వాదన ఎప్పుడూ అమృతమే. అందమైన పదాలతో అద్దిన అలంకారం పాట, చక్కని ఛందస్సుతో దిద్దిన చమత్కారం పాట,
0: భాష గొప్పతనం తెలిపే సాహిత్యపు సంతకం,
1: కవుల కలం నుంచి జాలువారి సంగీత ప్రియుల మదిలో సుస్థిర స్థానాన్ని సంపాదించుకున్న పాటలు,
0: అలనాటి ఆణిముత్యాలు మరపురాని గీతాలు,
1: తెలుగు పాటలోని మాధుర్యాన్ని ఆస్వాదించడానికి
0: సంగీత ప్రియుల్ని రారమ్మంటున్న కార్యక్రమం
1: మధుర స్వరాలు ఓన్లీ ఆన్ ఆకాశవాణి వివిధ భారతి 101.3 పై.

హాయ్ హలో, వింటున్నారు వివిధ భారతి ఎఫ్ఎం 101.3 అండ్ స్టూడియోలో టైం 11:06:25. నేను మీ క్రిష్. ఈ రోజు ఫుల్ గా ఎంటర్టైన్ చేయడానికి నేనైతే రెడీగా ఉన్నాను. ఈవినింగ్ 5 o'clock వరకు అండ్ ఎస్పెషల్లీ ఈ టైంలో 11 to 12 మధ్యలో సినిమా కబుర్లు, లేటెస్ట్ ఫిల్మ్ అప్డేట్స్ తో బ్యూటిఫుల్ సాంగ్స్ మీ అందరి కోసం ప్లే చేస్తూ ఉంటాను. వింటూ స్టే ట్యూన్డ్.

0: Shakti FM 101.3.
1: సాంగ్ విన్నారు ఫ్రమ్ ద మూవీ ఐ మనోహరుడు నుంచి ప్లే చేశాను అండ్ ఈ సాంగ్ ని కంపోజ్ చేసింది ఏఆర్ రెహమాన్. అండ్ మనం ఉన్నాం సినిమా కబుర్లలో. ఫస్ట్ న్యూస్ ఏంటి అంటే ఫిల్మ్ న్యూస్ ఏంటి అని అంటే, మెగాస్టార్ మూవీ విశ్వంభర చాలా మందికి గుర్తుండే ఉంటుంది. ఆల్మోస్ట్ 2 ఇయర్స్ పైనే షూటింగ్ అయితే స్టార్ట్ అయింది. యాక్చువల్లీ ఈ మూవీ షూటింగ్ స్టార్ట్ అయినప్పుడు ఎంత బజ్ క్రియేట్ చేసిందో అంతే లేట్ అవుతూ వచ్చిందనమాట ఈ మూవీ. అండ్ యాక్చువల్గా ఈ జూలైకి రిలీజ్ అవ్వాలి ఈ మూవీ, బట్ డిలే అవుతూ మొత్తానికి ఆగస్ట్ అంటున్నారు, సెప్టెంబర్ అంటున్నారు, అండ్ నెక్స్ట్ ఇయర్ కూడా పోస్ట్పోన్ అయ్యే ఛాన్సెస్ ఉంటాయంటున్నారు. మరి ఏంటి ఆ రీజన్స్ అనేది ఇంకొక సాంగ్ తర్వాత మాట్లాడుకుందాం. వింటూ స్టే ట్యూన్.

0: विविध भारती FM 101.3।
1: లైఫ్ చాలా బోరింగ్ గా ఉంది యార్, అయితే సినిమాకి వెళ్దామా?
2: వీకెండ్ లో మంచి సిరీస్ ని ఫ్రెండ్స్ అందరితో కలిసి బిందు వచ్చేద్దామా?

0: विविध भारती FM 101.3।
1: లైఫ్ చాలా బోరింగ్ గా ఉంది యార్, అయితే సినిమాకి వెళ్దామా? వీకెండ్ లో మంచి సిరీస్ ని ఫ్రెండ్స్ అందరితో కలిసి బింజ్ వాచ్ చేద్దామా?
2: అక్క, పోనీ ఎక్కడికన్నా టూర్ కెళ్దామా?
1: చూడండి, ఎంజాయ్ చేయాలనుకునే వాళ్ళు టూ టైప్స్. టైప్ వన్, పనులన్నీ పక్కన పడేసి ఎంజాయ్ చేయాలనుకునే వాళ్ళు. టైప్ టూ, ఒక్క నిమిషం కూడా వేస్ట్ చేయకుండా అన్ని వర్క్స్ ని టైం కి కంప్లీట్ చేస్తూ ఎంజాయ్మెంట్ కి కూడా టైం ఇచ్చేవాళ్ళు. నేను టైప్ టూ, ఓకేనా?
3: అయితే నువ్వు ఆకాశవాణి విజయవాడ వివిధ భారతి FM 101.3 వినాల్సిందే. ఓ పక్కన వర్క్ కంప్లీట్ చేసుకుంటూనే ఇన్ఫర్టైన్మెంట్ కూడా దొరుకుతుంది. అదే ఇన్ఫర్మేషన్ ప్లస్ ఎంటర్టైన్మెంట్.
4: మిస్ సీమా,
5: చెప్పండి.
4: ఇప్పటికిప్పుడే పోలీస్ స్టేషన్ కి వచ్చేయండి. ఆగండి, లేదంటే ఇంటికే వస్తా.
5: కానీ నేను ఎందుకు?
4: ఒక్కరే వేరే గదిలోకి వెళ్ళండి. మీ బాబు మా కస్టడీలో ఉన్నాడు. ఇంకా మీరేమో డిజిటల్ అరెస్ట్ లో ఉన్నారు.
5: డిజిటల్ అరెస్ట్?
4: 100,000 రూపాయలు ఇవ్వండి, బతికిపోతారు.
5: ఇంత డబ్బా?
4: సరే, ఒక పని చేయండి, ఒక లింక్ పంపాము, ఇప్పుడు ప్రాసెసింగ్ కోసం 30,000 పంపండి, లేదంటే మీ బాబు జైలుకి వెళ్తాడు.
5: జైలుకి నువ్వే వెళ్తావు. నీ మొహం రికార్డ్ అయింది. డిజిటల్ అరెస్ట్ అనేది ఏదీ లేదు, ఇదంతా మోసం. అందుకే కంగారు పడకండి. పోలీస్, బ్యాంక్, RBI వంటి వాటి పేర్లతో వచ్చే సైబర్ నేరగాళ్ల ఫోన్ లేదా వీడియో కాల్ పట్ల అప్రమత్తంగా ఉండండి. వారికి డబ్బులు పంపకండి. ఇంకా వెంటనే పోలీస్ కి రిపోర్ట్ చేయండి.
6: హలో మమ్మా.
5: హాయ్.
7: RBI అంటుంది.
5: విషయాలు తెలుసుకోండి, జాగరూకంగా ఉండండి.

0: సాంగ్ విన్నారు ఫ్రమ్ ద మూవీ సైనికుడు నుంచి ప్లే చేశాను. అండ్ ఈ సాంగ్ ని కంపోజ్ చేసింది హ్యారీ జయరాజ్. అండ్ ఈ పాటను పాడింది ఎస్పి బాలసుబ్రహ్మణ్యం అండ్ ముని కృష్ణన్ అండ్ కవితా సుబ్రహ్మణ్యం. సో ఈ పాటకు లిరిక్స్ అందించింది కులశేఖర్. అండ్ మనమున్నాం సినిమా కబుర్లు. మూవీ అప్డేట్స్ మాట్లాడుకుంటున్నాం. ఫస్ట్ అప్డేట్ చెప్తున్నాను మెగాస్టార్ మూవీ విశ్వంభర గురించి. అంటే లేట్ అవుతూ వస్తుందని చెప్పాను, నెక్స్ట్ ఇయర్ రిలీజ్ ఉండొచ్చు అని కూడా చెప్తున్నాను. అండ్ అది కూడా డౌట్, ఐ మీన్ ఈ ఇయర్ రిలీజ్ కూడా డౌటే అనమాట, ఎందుకంటే విఎఫ్ఎక్స్ వర్క్ అనేది ఇంకా పెండింగ్ లోనే ఉంది కాబట్టి. అండ్ ఇంకో విషయం ఏంటంటే ఓటీటీ డీల్ కంప్లీట్ అయితే గానీ థియేటికల్ రిలీజ్ ఉండదు ఈ మూవీకి. ఈ మూవీకే కాదు, ఇప్పుడు రీసెంట్ గా వచ్చే ఏ మూవీస్కైనా సరే ఓటీటీ డీల్ అనేది లాక్ చేస్తే తప్ప థియేటర్లో రిలీజ్ చేయడానికి ఛాన్స్ ఉండదన్నమాట. అండ్ అది జరగాలి అని అంటే ముందు విఎఫ్ఎక్స్ వర్క్ కంప్లీట్ చేసి ఫైనల్ ఎడిటింగ్ లాక్ చేసి అండ్ టాప్ డిజిటల్ కంపెనీస్ కు స్పెషల్ స్క్రీనింగ్ కూడా చేయాలి. సో అదనమాట సంగతి. అండ్ రీసెంట్ గా ఇంకొక రూమర్ కూడా చక్కెర్లు పడుతుంది ఫిల్మ్ ఇండస్ట్రీలో, ఏంటంటే మ్యూజిక్ కంపోజింగ్ గురించి. ఎంఎం కీరవాణి గారు యాక్చువల్ గా ఈ మూవీకి మ్యూజిక్ అందిస్తున్నారు అండ్ ఒక సాంగ్ కూడా రిలీజ్ అయింది. బట్ బ్యాక్గ్రౌండ్ స్కోర్ విషయానికి వస్తే వేరే కంపోజర్ చేయొచ్చు అండ్ టాక్ అయితే వినిపిస్తుంది. మరి ఆ కంపోజర్ ఎవరనేది వెయిట్ అండ్ సీ, చూద్దాం అది కూడా అవునా కాదా, అసలు కరెక్టా కాదా. ఇన్ కేస్ అయితే ఆ కంపోజర్ ఎవరు బ్యాక్గ్రౌండ్ స్కోర్ అనేది కొన్ని రోజులు వెయిట్ చేయాల్సిందే. ఆల్రెడీ లేట్ అవుతుంది కాబట్టి మేబీ నెక్స్ట్ ఇయర్లో రిలీజ్ ఉండొచ్చు ఈ విశ్వంభర. అయితే ఇంకొక లవ్లీ సాంగ్ మీ అందరి కోసం ప్లే చేస్తాను, దాని తర్వాత మరిన్ని ఫిల్మ్ అప్డేట్స్ మాట్లాడుకుందాం. వింటూ స్టే ట్యూన్.
1: హే, మళ్ళీ స్కూల్ స్టార్ట్ అవుతుంది.
2: పాత స్కూల్ బ్యాగులు చాలు కదా, యూనిఫామ్ షూస్ ఈ సంవత్సరం కూడా వాడచ్చుగా.
1: కానీ సన్నీ అన్ని కొత్తవే కావాలంటున్నాడు.
2: ఫీజులు పైగా బుక్స్ అన్ని ఖర్చే.
1: మీ పిల్లల చదువు విషయంలో అస్సలు కాంప్రమైజ్ అవ్వకండి. ఇప్పుడు మనపురం ఫైనాన్స్ అందిస్తోంది ఎడ్యుకేషన్ కోసం స్పెషల్ గోల్డ్ లోన్. కాల్ 1800-420-2233.

0: వింటున్నారు వివిధ భారతి ఎఫ్ఎం 101.3.
1: హే, మళ్ళీ స్కూల్ స్టార్ట్ అవుతుంది.
2: పాత స్కూల్ బ్యాగులు చాలు కదా, యూనిఫామ్, షూస్ ఈ సంవత్సరం కూడా వాడచ్చుగా.
1: కానీ సన్నీ అన్ని కొత్తవే కావాలంటున్నాడు.
2: ఫీజులు, పైగా బుక్స్, అన్ని ఖర్చు.
1: మీ పిల్లల చదువు విషయంలో అస్సలు కాంప్రమైజ్ అవ్వకండి. ఇప్పుడు మనపురం ఫైనాన్స్ అందిస్తోంది ఎడ్యుకేషన్ కోసం స్పెషల్ గోల్డ్ లోన్. కాల్ 1800-420-2233.

0: Jyoti FM 101.3.
1: లైఫ్ చాలా బోరింగ్ గా ఉంది యార్, అయితే సినిమాకి వెళ్దామా? వీకెండ్ లో మంచి సిరీస్ ని ఫ్రెండ్స్ అందరితో కలిసి బింజ్ వాచ్ చేద్దామా?
2: అక్క, పోనీ ఎక్కడికన్నా టూర్ కెళ్దామా?
1: చూడండి, ఎంజాయ్ చేయాలనుకునే వాళ్ళు టూ టైప్స్. టైప్ వన్, పనులన్నీ పక్కన పడేసి ఎంజాయ్ చేయాలనుకునే వాళ్ళు. టైప్ టూ, ఒక్క నిమిషం కూడా వేస్ట్ చేయకుండా అన్ని వర్క్స్ ని టైం కి కంప్లీట్ చేస్తూ ఎంజాయ్మెంట్ కి కూడా టైం ఇచ్చేవాళ్ళు. నేను టైప్ టూ, ఓకేనా?
3: అయితే నువ్వు ఆకాశవాణి విజయవాడ వివిధ భారతి ఎఫ్ఎం 101.3 వినాల్సిందే. ఓ పక్కన వర్క్ కంప్లీట్ చేసుకుంటూనే ఇన్ఫర్టైన్మెంట్ కూడా దొరుకుతుంది. అదే ఇన్ఫర్మేషన్ ప్లస్ ఎంటర్టైన్మెంట్.

సూపర్ సాంగ్ విన్నారు ఫ్రమ్ ద మూవీ సుబ్బు నుంచి ప్లే చేశాను. ఎంఎం కీరవాణి అండ్ కవితా సుబ్రహ్మణ్యం పాడిన ఈ సాంగ్ ని కంపోజ్ చేసింది మెలోడీ బ్రహ్మం మణిశర్మ. అండ్ మనం ఉన్నాం సినిమా కబుర్లలో. గమ్యం, వేదం, కంచే లాంటి మూవీస్ తో ఒక సెన్సిబుల్ డైరెక్టర్ గా పేరు సంపాదించుకున్నారు డైరెక్టర్ క్రిష్ అనమాట. బట్ రీసెంట్ గా లాస్ట్ ఫ్యూ మూవీస్ మాత్రం కొంచెం డిసప్పాయింట్ చేశాయనే చెప్పాలి కమర్షియల్ సక్సెస్ పరంగా. అయితే కొంచెం గ్యాప్ తర్వాత తన నెక్స్ట్ ప్రాజెక్ట్ ని ట్రాక్ లోకి తీసుకొచ్చారు క్రిష్ అయితే. అది కూడా కొంతమంది యంగ్ యాక్టర్స్ తో ఏ హడావుడి లేకుండా ఒక కంటెంట్ బేస్డ్ ఎమోషనల్ ఎంటర్టైనింగ్ డ్రామాను సైలెంట్ గా షూటింగ్ స్టార్ట్ చేశారంట ఈ మూవీ. సో హోప్ మళ్ళీ ఆయన బ్యాక్ అవుతారని నేనైతే ఎక్స్పెక్ట్ చేస్తున్నాను. ఎందుకంటే ఒక మంచి డైరెక్టర్ ఆయన కంటెంట్ కానీ ఆయన కాన్సెప్ట్స్ కానీ అన్ని కూడా యూనిక్ గా ఉంటాయి. ఆయన మూవీస్ టేకింగ్ కూడా చాలా చాలా యూనిక్ గా ఉంటుంది. సో ఆయన మళ్ళీ బౌన్స్ బ్యాక్ అవ్వాలని చెప్పి నేనైతే కోరుకుంటున్నాను. అండ్ బ్యాక్ టు బ్యాక్ బ్యూటిఫుల్ సాంగ్స్ తో బై బై చెప్పేద్దాం సినిమా కబుర్లకు మాత్రమే. అండ్ ఎగ్జాక్ట్ గా 12 o'clock న్యూస్ తర్వాత మళ్ళీ కలుద్దాం. మీకు తెలుసాలో విన్ టూ స్టేడియం.

0: హే, మళ్ళీ స్కూల్ స్టార్ట్ అవుతుంది.
1: పాత స్కూల్ బ్యాగులు చాలు కదా, యూనిఫామ్, షూస్ ఈ సంవత్సరం కూడా వాడచ్చుగా.
0: కానీ సన్నీ అన్ని కొత్తవే కావాలంటున్నాడు.
1: ఫీజులు, పైగా బుక్స్, అన్ని ఖర్చు.
0: మీ పిల్లల చదువు విషయంలో అస్సలు కాంప్రమైజ్ అవ్వకండి. ఇప్పుడు మణపురం ఫైనాన్స్ అందిస్తోంది ఎడ్యుకేషన్ కోసం స్పెషల్ గోల్డ్ లోన్. కాల్ 1800-420-2233.

జోష్ఫుల్ గా ఉండాలి అంటే జోరుగా హుషారుగా వినాల్సిందే. మీరందరూ తెలుసుకోవాల్సిన కొత్త కొత్త విషయాలు తెలుసుకోవాలి, ఇంకా నేర్చుకోవాలి అంటే మీకు తెలుసా వినాల్సిందే. ధైర్యాన్ని తెచ్చుకోవాలి అంటే ధీరా వినాల్సిందే. రోజంతా ఏదో ఒకటి చేయాలి అని చెప్పి ఆలోచిస్తూ ఏది చేయకుండా ఉంటూ ఫైనల్ గా రిఫ్రెష్ అయ్యి మీరు అనుకున్నదని చేసేయాలి అంటే సందడే సందడే వినాల్సిందే. అసలు ఇవన్నీ వినాలి అంటే ఏం చేయాలి? 101.3 వివిధ భారతి అసలు ట్యూన్ చేయాలి. ఆకాశవాణి 90 వసంతాల నుండి ఇలాంటి ఎన్నో వినూత్న కార్యక్రమాలను నిర్వహిస్తూ శ్రోతల మనసులో తనదైన స్థానాన్ని సంపాదించుకున్న సంగీత ప్రియులందరి స్నేహమై మన ఆకాశవాణి. ఇది మనందరి మనోవాణి.

0: विविध भारती एफएम न्यूज हेडलाइंस
1: వివిధ భారతి న్యూస్ హెడ్లైన్స్ తో మస్తన్వి. రాష్టంలో 18 గిగావాట్ల గ్రీన్ ఎనర్జీని ప్రధాన గ్రిడ్కు అనుసంధానించేందుకు గ్రీన్ ఎనర్జీ కారిడార్ను 22,000 కోట్ల రూపాయలతో ఏర్పాటు చేస్తున్నట్లు ప్రభుత్వం ప్రకటించింది. గ్రీన్ ఎనర్జీ కారిడార్ 3 పథకం కింద దీన్ని చేపడుతున్నట్లు పేర్కొంది. ఈ ప్రాజెక్టు ప్రతిపాదనలు రూపొందించినట్లు తెలిపింది. గ్రీన్ ఎనర్జీ కారిడార్ రాష్టంలో విద్యుత్ సరఫరా పరిస్థితి, వచ్చే 6 నెలల ప్రణాళిక వంటి తదితర అంశాలపై ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు సచివాలయంలో అధికారులతో సమీక్ష నిర్వహించారు. గోదావరి పుష్కరాల్లో భాగంగా 6 జిల్లాల పరిధిలో 262 పంచాయతీలను మురుగురహితంగా తీర్చిదిద్దాలని ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ అధికారులను ఆదేశించారు. నదిలో కాలుష్య కారకాలను అడ్డుకునేందుకు నిరంతర పర్యవేక్షణ వ్యవస్థ, ఆర్టీజీఎస్ తరహా కంట్రోల్ రూం ఏర్పాటు చేయాలని అన్నారు. గోదావరి పుష్కరాలకు నదీ సమీపంలోని గ్రామాలు, పట్టణాల్లో చేపట్టాల్సిన మురుగు నివారణ చర్యలు, ఇతర ఏర్పాట్లపై పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ది, అటవీ, పర్యావరణ శాఖ అధికారులతో పవన్ కళ్యాణ్ సమావేశం నిర్వహించారు. మహిళలకు 33% రిజర్వేషన్లు అమలు చేయడం మహిళా సాధికారతకు నిదర్శనమని చిన్న మధ్యతరహా పరిశ్రమలు, గ్రామీణ పేదరిక నిర్మూలన శాఖ మంత్రి కొండపల్లి శ్రీనివాస్ అన్నారు. విజయనగరంలో నిన్న ఆయన మాట్లాడుతూ జూన్ 1 నుంచి విశాఖ రైల్వే జోన్ అమల్లోకి వస్తోందని, జూన్ 30 నాటికి భోగాపురం విమానాశ్రయం, యాక్సెస్ రోడ్స్, భూములిచ్చిన రైతుల సమస్యలు పూర్తి చేస్తామని చెప్పారు. ప్రజలు తమ సమస్యల పరిష్కారం కోసం దూర ప్రాంతాలకు వెళ్లి సమయం, డబ్బు వృధా చేసుకోకుండా ప్రభుత్వమే వారి వద్దకు వచ్చి సమస్యను తెలుసుకుని పరిష్కరించేందుకు ప్రత్యేక పీజీఆర్ఎస్ కార్యక్రమాలు చేపట్టిందని పశ్చిమగోదావరి జిల్లా కలెక్టర్ చెదలవాడ నాగరాణి చెప్పారు. రాష్ట ప్రభుత్వం ప్రత్యేకంగా నిర్వహిస్తున్న 1 నెల 1 గ్రామం 4 సందర్శనలు కార్యక్రమంలో భాగంగా ఆచంట నియోజకవర్గంలోని వాసవి పెనుగొండలో ప్రత్యేక పీజీఆర్ఎస్ కార్యక్రమం నిర్వహించారు. రాష్టంలో ఎండల తీవ్రత, పిడుగులతో కూడిన వర్షాలతో విభిన్న వాతావరణ పరిస్థితులు మరో 2 రోజుల పాటు నెలకొంటాయని రాష్ట విపత్తు నిర్వహణ సంస్థ వెల్లడించింది. రేపటి నుంచి ఉష్ణోగ్రతలు స్వల్పంగా తగ్గే అవకాశముందని తెలిపింది. ఈరోజు 11 మండలాల్లో తీవ్ర వడగాల్పులు, 64 మండలాల్లో వడగాల్పుల ప్రభావం చూపే అవకాశముందని సంస్థ మేనేజింగ్ డైరెక్టర్ ప్రఖర్ జైన్ ఒక ప్రకటనలో తెలిపారు.

0: సుప్రభాత వేళ శుభోదయం పలుకుతూ
1: మంగళధ్వనితో మేలుకొలుపుతూ
0: భక్తి గీతాలతో మనసును పరవశింపచేస్తూ
1: సూక్తులతో సుధలు పంచుతూ
0: ప్రతి ఒక్కరి మదిలో ఉదయ రాగాలను పలికి

0: వస్తు అలనాటి సినీ సాహిత్య సంగీత ప్రముఖుల పరిచయాలను నేటి తరానికి అందిస్తూ
1: సినీ గీతాలతో మనసును మైమరిపిస్తూ
0: వనితల వికాసానికి సమవాణిని వినిపిస్తూ
1: కర్షక కార్మికులకు వెన్నుముకగా నిలుస్తూ
0: ఆరోగ్యపరంగా వయోధికులకు సూచనలు ఇస్తూ
1: ప్రపంచ వార్తా సమాచారాన్ని ప్రజలకు చేరువ చేస్తూ
0: నాటి ఇంటి రేడియో నుండి నేటి చరవాణి వరకు శ్రవణానందాన్ని కలిగిస్తోంది 97 ఘన చరిత్ర కలిగిన ప్రజావాణి మన ఆకాశవాణి.
2: వింటున్నారు వివిధ భారతి FM 101.3.

0: హే, మళ్ళీ స్కూల్ స్టార్ట్ అవుతుంది.
1: పాత స్కూల్ బ్యాగులు చాలు కదా, యూనిఫామ్, షూస్ ఈ సంవత్సరం కూడా వాడచ్చుగా.
0: కానీ సన్నీ అన్ని కొత్తవే కావాలంటున్నాడు.
1: ఫీజులు, పైగా బుక్స్, అన్ని ఖర్చు.
0: మీ పిల్లల చదువు విషయంలో అస్సలు కాంప్రమైజ్ అవ్వకండి. ఇప్పుడు మనపురం ఫైనాన్స్ అందిస్తోంది ఎడ్యుకేషన్ కోసం స్పెషల్ గోల్డ్ లోన్. కాల్ 1800-420-2233.
2: వివిధ్ భారతి ఎఫ్ఎం 101.3.

వింటూ ఎంజాయ్ చేస్తున్నారు భారత ఎఫ్ఎం 101.3 అండ్ స్టూడియోలో టైం 12:17. మీకు తెలుసాలో మీకు తెలియని అమేజింగ్ విషయాలు చాలా చెప్తానని చెప్పాను. దేని గురించి మాట్లాడుకుందాం ఈ రోజు అంటే ప్రపంచంలో ఎన్నో నగరాలు ఉన్నాయి, అవునా? వాటిల్లో హిస్టారికల్ సిగ్నిఫికెన్స్ ఉన్న నగరాలున్నాయి, ఆధ్యాత్మిక ప్రాధాన్యం గల నగరాలున్నాయి, అండ్ టూరిస్ట్ అట్రాక్షన్ ఉన్న సిటీస్ ఇంకొన్ని ఉన్నాయి. అయితే ఇలాంటి వాటి గురించి చాలా మందికి తెలిసే ఉంటుంది, చాలాసార్లు వినే ఉంటారు. బట్ వీటికి భిన్నంగా ప్రపంచంలో అక్కడక్కడ కొన్ని రహస్య నగరాలు కూడా ఉన్నాయన్నమాట. కానీ వీటి గురించి బయట ప్రపంచానికి ఏమీ తెలియదు. అండ్ ఇంకొక విషయం ఏంటంటే మ్యాప్స్లో కూడా ఈ సిటీస్కి సంబంధించి ఎక్కడ ఒక సిటీస్ ఎక్కడ కూడా మ్యాప్స్లో కనిపించవు. అలాంటి కొన్ని రహస్య నగరాలలో ఒకదాని గురించి ఈరోజు చెప్తాను. బట్ ఈ సాంగ్ తర్వాత మాట్లాడుకుందాం. విన్ టూ స్టేజ్ యూన్ టూ విత్ భారతీ ఎఫ్ఎం 101.3. నేను మీ క్రేష్.

0: వీకెండ్ లో మంచి సిరీస్ ని ఫ్రెండ్స్ అందరితో కలిసి బింజ్ వచ్చేద్దామా?
1: అక్క పోనీ ఎక్కడికన్నా టూర్ కెళ్దామా?
0: చూడండి, ఎంజాయ్ చేయాలనుకునే వాళ్ళు టూ టైప్స్. టైప్ వన్, పనులన్నీ పక్కన పడేసి ఎంజాయ్ చేయాలనుకునే వాళ్ళు. టైప్ టూ, ఒక్క నిమిషం కూడా వేస్ట్ చేయకుండా అన్ని వర్క్స్ ని టైం కి కంప్లీట్ చేస్తూ ఎంజాయ్మెంట్ కి కూడా టైం ఇచ్చేవాళ్ళు. నేను టైప్ టూ, ఓకేనా?
2: అయితే నువ్వు ఆకాశవాణి విజయవాడ వివిధ భారతి ఎఫ్ఎం 101.3 వినాల్సిందే. ఓ పక్కన వర్క్ కంప్లీట్ చేసుకుంటూనే ఇన్ఫర్టైన్మెంట్ కూడా దొరుకుతుంది. అదే ఇన్ఫర్మేషన్ ప్లస్ ఎంటర్టైన్మెంట్.

వింటూ ఎంజాయ్ చేస్తున్నారు యూత్ భారతి ఎఫ్ఎం 101.3 అండ్ స్టూడియోలో టైం 12:24:58. మనమున్నాం మీకు తెలిసాలో మీకు తెలియని అమేజింగ్ విషయాలు చాలా చెప్తానని చెప్పాను. అందులో ఈ రోజు మాట్లాడుకోబోయే టాపిక్ ఏంటంటే, అంటే ప్రపంచంలో చాలా నగరాలు ఉంటాయి, లైక్ హిస్టారికల్ సిగ్నిఫికెన్స్ ఉన్న నగరాలు ఉంటాయి, ఆధ్యాత్మిక ప్రాధాన్యం గల నగరాలు ఉంటాయి, అండ్ టూరిస్ట్ అట్రాక్షన్ ఉండే నగరాలు కూడా చాలా ఉంటాయి. బట్ నేను చెప్పబోయే ఈ సిటీ ఏంటంటే, అసలు బయట ప్రపంచానికి ఎవరికీ కూడా ఈ సిటీ అనేది ఒకటి ఉందని ఎవరికీ తెలియదు అన్నమాట. అంటే కొన్ని రహస్య నగరాలు ఉన్నాయి ప్రపంచంలో, అలాంటి రహస్య నగరాలు చాలా ఉన్నాయి. అందులో ఈ రోజు మనం ఒక రహస్య నగరం గురించి మాట్లాడుకుందాం. దాని పేరు బర్లింగ్టన్ బంకర్ అనమాట. సో ఇది ఇంగ్లాండ్లో ఉంది. యాక్చువల్గా సిటీ కాదు, నిజంగా చెప్పాలి అంటే ఒక పెద్ద సువిశాలమైన భూగర్భ స్థావరం అని చెప్పొచ్చు అనమాట. బట్ మ్యాటర్ ఏంటంటే, ఇందులో డెవలప్ అయిన సిటీస్లో ఉండే సమస్త సౌకర్యాలన్నీ కూడా చక్కగా పుష్కలంగా ఉంటాయి. అసలు దీన్ని ఎందుకు ఇలా కన్స్ట్రక్ట్ చేశారు అనేది మాట్లాడుకుందాం. ఇంకొక లవ్లీ సాంగ్ తర్వాత వింటూ స్టేడియం.

0: హే, మళ్ళీ స్కూల్ స్టార్ట్ అవుతుంది.
1: పాత స్కూల్ బ్యాగులు చాలు కదా, యూనిఫామ్, షూస్ ఈ సంవత్సరం కూడా వాడచ్చుగా.
0: కానీ సన్నీ అన్ని కొత్తవే కావాలంటున్నాడు.
1: ఫీజులు, పైగా బుక్స్, అన్ని ఖర్చు.
0: మీ పిల్లల చదువు విషయంలో అస్సలు కాంప్రమైజ్ అవ్వకండి. ఇప్పుడు మణపురం ఫైనాన్స్ అందిస్తోంది ఎడ్యుకేషన్ కోసం స్పెషల్ గోల్డ్ లోన్. కాల్ 1800-420-2233.
2: స్టూడియోలో సమయం 12:29:47. మరికొద్ది సేపట్లో అంటే 12:30 కు తెలుగులో వార్తలు వింటారు హైదరాబాద్ నుండి.

0: ఆకాశవాణి తెలుగులో వార్తలు వింటారు.
1: ఆకాశవాణి వార్తలు చదువుతున్నది తురగా ఉషారమణి. బీఎస్ఎఫ్ జవాన్లతో పాటు ప్రజలు, పౌర పరిపాలన యంత్రాంగం, స్థానిక పోలీసులు, సైన్యం సమిష్టిగా భద్రతకు సంబంధించిన బాధ్యతలు పంచుకునేలాగా కొత్త విధానం రూపొందిస్తున్నామని కేంద్ర హోంమంత్రి అమిత్ షా చెప్పారు. మయన్మార్ అధ్యకుడు యుమి నాంగ్ లైంగ్ 5 రోజుల భారత పర్యటనలో మొదటి రోజున ఈవేళ మహాబోధి ఆలయాన్ని సందర్శించారు. కర్ణాటకలో కొత్త ముఖ్యమంత్రిని ఎన్నుకునేందుకు శాసనసభాపక్ష సమాపేశం ఈ రోజు జరుగుతుంది. ఐపీఎల్ క్రికెట్లో గుజరాత్ టైటన్స్ ఫైనల్కి ప్రవేశించింది. కొత్తగా ఆవిర్భవిస్తున్న భద్రతా సవాళ్లను సమర్థవంతంగా ఎదుర్కొనేందుకు వీలుగా సరిహద్దు భద్రతా దళం బీఎస్ఎఫ్కు అదనపు బాధ్యతలను అప్పగించే అంశాన్ని ప్రభుత్వం పరిశీలిస్తోందని కేంద్ర హోంమంత్రి అమిత్ షా అన్నారు. గుజరాత్లోని భుజ్ పరిధిలో కల భారత్ పాకిస్తాన్ సరిహద్దు వెంబడి వ్యూహాత్మకంగా కీలకమైన 2 కొత్త బార్డర్ అవుట్పోస్టులను ప్రారంభించిన అనంతరం అక్కడ బీఎస్ఎఫ్ జవాన్లతో ముచ్చటించిన సందర్భంగా అమిత్ షా ఈ విషయం చెప్పారు. బీఎస్ఎఫ్ స్థాపించిన 60వ సంవత్సరంలో సరిహద్దు భద్రతకు సంబంధించిన భావనను పూర్తిగా మార్చాలని నిర్ణయం తీసుకున్నట్లు అమిత్ షా చెప్పారు. కేవలం సరిహద్దు భద్రత అనే సంప్రదాయ పద్దతి స్థానంలో ప్రాంతీయ భద్రత టెరిటోరియల్ సెక్యూరిటీ అనే కొత్త విధానాన్ని ప్రవేశపెడుతూ చతుర్భుజ భద్రత గ్రిడ్ క్వాడ్రాంగ్యులర్ సెక్యూరిటీ గ్రిడ్ ఏర్పాటు చేయనున్నట్లు కేంద్ర హోంమంత్రి ప్రకటించారు. ఈ విధానం ద్వారా బీఎస్ఎఫ్ జవాన్లతో పాటు ప్రజలు, పౌర పరిపాలనా యంత్రాంగం, స్థానిక పోలీసులు, సైన్యం సమిష్టిగా భద్రత బాధ్యతలు పంచుకుంటారని ఆయన చెప్పారు. స్మార్ట్ బార్డర్ సెక్యూరిటీ ప్రాజెక్ట్ కింద సరిహద్దు వెంబడి భద్రతా గ్రిడ్లను బలోపేతం చేసే ప్రయత్నాలు జరుగుతున్నాయని హోంమంత్రి చెప్పారు. దీనికోసం 1000 కోట్ల రూపాయల పెట్టుబడి పెడుతున్నామని, డ్రోన్లు, రాడార్లు, వాచ్ టవర్లు, అత్యాధునిక సాంకేతిక పరిజ్ఞానాలు, భద్రతా సిబ్బంది మోహరింపు ద్వారా పటిష్టమైన భద్రతా గ్రిడ్ ఏర్పడుతుందనే నమ్మకం ఉందని ఆయన చెప్పారు. ఇది పూర్తయిన తర్వాత దేశ సరిహద్దులను ఉల్లంఘించేందుకు ఎవరూ సాహసించలేరని అమిత్ షా స్పష్టం చేశారు. అన్ని విధాలుగా చొరబాట్లకు ఆస్కారం లేని లీక్ ప్రూఫ్ భద్రతా గ్రిడ్ను స్థాపించడమే లక్ష్యంగా ప్రభుత్వం ఒక కార్యాచరణ ప్రణాళికను రూపొందించిందని ఆయన చెప్పారు. సరిహద్దులను సురక్షితంగా ఉంచడం, అక్రమ వలసలు నిర్మూలించడం దేశ జనాభా స్వరూపాన్ని రక్షించడానికి కీలకమని ఆయన పునరుద్ఘాటించారు. కర్ణాటకలో రాజీనామా చేసిన ముఖ్యమంత్రి సిద్దరామయ్య వారసుడిగా కొత్త నాయకుడిని ఎన్నుకునేందుకు కర్ణాటక కాంగ్రెస్ శాసనసభాపక్షం ఈ రోజు సాయంత్రం 4 గంటలకు బెంగళూరులో సమావేశమవుతుంది. ముఖ్యమంత్రి సిద్దరామయ్య రాజీనామాను గవర్నర్ తవర్చంద్ గెహ్లోట్ ఇప్పటికే ఆమోదించారు. అలాగే కొత్త నాయకుడిని ఎన్నుకునే వరకు ఆయన ఆపద్ధర్మ ముఖ్యమంత్రిగా కొనసాగవలసిందిగా కోరారు. కాంగ్రెస్ శాసనసభాపక్ష నూతన నాయకుడిగా డీకే శివకుమార్ అధికారికంగా ఎన్నికయ్యే అవకాశం ఉందని ఆకాశవాణి విలేకరి తెలియజేస్తున్నారు. ఈ సీఎల్పీ సమాపేశానికి తప్పనిసరిగా హాజరు కావాలని కాంగ్రెస్ కు చెందిన 136 మంది ఎమ్మెల్యేలను కోరారు. ఏఐసీసీ ప్రధాన కార్యదర్శి, కర్ణాటక ఇన్ఛార్జ్ రణ్దీప్ సింగ్ సూర్జేవాలా ఈ సమాపేశానికి పరిశీలకుడిగా వ్యవహరిస్తారు. సీఎల్పీ తన కొత్త నాయకుడిని ఎన్నుకున్న తర్వాత ఆయన గవర్నర్ కలిసి కొత్త ప్రభుత్వం ఏర్పాటు చేయడానికి అనుమతి కోరడంతో పాటు మంత్రిమండలి ప్రమాణ స్వీకారం తేదీని కూడా ఖరారు చేస్తారు. భారత్లో 5 రోజుల పర్యటనలో భాగంగా మయన్మార్ అధ్యకుడు యుమి నాంగ్ లైంగ్ ఈరోజు బోధ్గయ చేరుకున్నారు. ఈ పర్యటనలో ఆయన ప్రపంచ ప్రసిద్ది గాంచిన మహాబోధి ఆలయం

0: చారిత్రాత్మక సుజాత ఆలయాన్ని సందర్శించి ప్రత్యేక ప్రార్థన చేశారు. అనంతరం బోధ్గయాలోని పలు మయన్మార్ బౌద్ధ మఠాలను కూడా అధ్యక్షుడు సందర్శిస్తారు. అంతకుముందు గయా విమానాశ్రయానికి చేరుకున్న అధ్యక్షుడికి బీహార్ వ్యవసాయ శాఖ మంత్రి విజయ్ కుమార్ సిన్హా ఘన స్వాగతం పలికారు. మయన్మార్ అధ్యక్షుడితో పాటు ఉన్నతాధికారులు, బౌద్ధ ప్రతినిధులతో కూడిన ఉన్నత స్థాయి ప్రతినిధి బృందం కూడా ఈ పర్యటనలో పాల్గొంటోంది. అధ్యక్షుడు యుమి నాంగ్ లైంగ్ పర్యటన భారత మయన్మార్ దేశాల మధ్య చారిత్రక, సాంస్కృతిక, బౌద్ధ వారసత్వ సంబంధాలను మరింత బలోపేతం చేయడంలో ఒక ముఖ్యమైన భాగమని భావిస్తున్నారు. అలాగే ఇరు దేశాల మధ్య ద్వైపాక్షిక సహకారానికి ఈ పర్యటన కొత్త ఉత్తేజనిస్తుందని కూడా భావిస్తున్నారు. వార్తలు వింటున్నారు. మరిన్ని అప్డేట్స్ కోసం ఆకాశవాణి హైదరాబాద్ ప్రాంతీయ వార్తా విభాగం ఎక్స్ హ్యాండిల్ @AIRNews_HYD ఫాలో కండి. AIR న్యూస్ హైదరాబాద్ యూట్యూబ్ ఛానల్ కి సబ్స్క్రైబ్ చేయండి. ఈరోజు గోవా రాష్ట అవతరణ దినోత్సవం సందర్భంగా రాష్ట ప్రజలకు రాష్టపతి ద్రౌపది ముర్ము శుభాకాంక్షలు తెలియజేశారు. సోషల్ మీడియా పోస్టులో రాష్టపతి గోవా కేవలం తన సుసంపన్న సాంస్కృతిక వారసత్వానికి, ఆత్మీయ ఆతిథ్యానికే కాకుండా విద్యా సాంకేతికత, స్టార్టప్లు, సుస్థిర అభివృద్ధి రంగాల్లో సాధించిన విశేషమైన పురోగతికి కూడా ఎంతో ప్రసిద్ది చెందిందని ప్రశంసించారు. ఆవిష్కరణలు, పర్యావరణ పరిరక్షణ, సమగ్ర వృద్ధి పట్ల ఉన్న నిబద్దతతో వికసిత్ భారత్ వైపు సాగే ప్రయాణంలో గోవా ఒక ముఖ్యమైన పాత్ర పోషిస్తుందని రాష్టపతి పేర్కొన్నారు. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ కూడా గోవా ప్రజలకు శుభాకాంక్షలు తెలియజేస్తూ గోవా తన సజీవ సంస్కృతికి, గొప్ప వారసత్వానికి, ప్రకృతి అందాలకు, దయాహృదయమైన ప్రజలకు ప్రపంచవ్యాప్తంగా ప్రసిద్ది చెందిందని చెప్పారు. రాష్ట ప్రగతి గుర్తింపు కోసం అవిశ్రాంతంగా శ్రమించిన వారందరినీ గుర్తు చేసుకోవడానికి ఈ సందర్భం ఒక గొప్ప అవకాశమని నరేంద్ర మోదీ తన సందేశంలో పేర్కొన్నారు. రక్షణ సిబ్బంది ప్రధానాధికారి జనరల్ అనిల్ చౌహాన్ ఈరోజు న్యూఢిల్లీలోని జాతీయ యుద్ద చిహ్నం వద్ద త్రివిధ దళాల గౌరవ వందనాన్ని స్వీకరించారు. అనంతరం తన సైనిక సేవకు వీడ్కోలు పలికారు. దేశ అత్యున్నత సైనికాధికారిగా ఆయన విశిష్ట పదవీకాలం ముగింపునకు ఈ వేడుక ప్రతీకగా నిలిచింది. యుద్ద స్మారకం వద్ద పుష్పగుచ్చం ఉంచి నివాళులర్పించిన అనంతరం జనరల్ చౌహాన్ మాట్లాడుతూ, త్రిదళాల గౌరవ వందనంతో పదవీ విరమణ చేయడం తనకు దక్కిన గొప్ప గౌరవంగా భావిస్తున్నానని చెప్పారు.
1: It's a matter of great honor for me to suffer and wait with the tri-services guard of honor. I thank the three services and headquarter IDS for it. With the conclusion of the guard of honor, I bid farewell to my colleagues in uniform, comrades in arms forever. I laid the wreath at the war memorial for the last time in uniform as a humble tribute to those who laid down their lives in the line of duty. This is symbolic of my transiting from uniform to a civilian life. I had a very satisfying and an excellent tenure.
0: 1981లో భారత సైన్యంలో చేరిన జనరల్ చౌహాన్ 40 ఏళ్లకు పైగా దేశానికి సేవలందించారు. తన విశిష్ట సైనిక జీవితంలో అనేక కీలకమైన కమాండ్ స్టాఫ్ బాధ్యతలు నిర్వహించారు. పరమ విశిష్ట సేవా మెడల్, ఉత్తమ యుద్ద సేవా మెడల్, అతి విశిష్ట సేవా మెడల్, సేనా మెడల్, విశిష్ట సేవా మెడల్స్ ను అందుకున్నారు. జనరల్ చౌహాన్ తర్వాత లెఫ్టినెంట్ జనరల్ ఎన్ఎస్ రాజా సుబ్రహ్మణి ఈ బాధ్యతలను స్వీకరిస్తారు. దేశంలో మాతా శిశు ఆరోగ్యం, పోషకాహారం, ఆర్థిక రక్షణ రంగాల్లో సాధించిన వేగవంతమైన ప్రగతిని ప్రతిబింబించే డేటాతో కూడిన జాతీయ కుటుంబ ఆరోగ్య సర్వే 6వ నివేదికను కేంద్ర ఆరోగ్య కుటుంబ సంక్షేమ మంత్రిత్వ శాఖ విడుదల చేసింది. ఎన్ఎఫ్హెచ్ఎస్ 6 సర్వేను ఆరోగ్య మంత్రిత్వ శాఖ 2023-24 కాలంలో నిర్వహించింది. దేశవ్యాప్తంగా 715 జిల్లాల్లోని 6,79,000 గృహాలను కవర్ చేసింది. నిన్న విడుదల చేసిన ఈ సర్వే నివేదిక ప్రకారం మన దేశంలో ఆసుపత్రి ప్రసవాలు, ఇన్స్టిట్యూషనల్ డెలివరీలు 2019-21లో 80.6% ఉండగా అది 2023-24 నాటికి 90.6% పెరిగినట్లు తెలుస్తోంది. గర్భిణీ స్త్రీల్లో 95.9% మంది ప్రసవ పూర్వ సంరక్షణ యాంటీనేటల్ కేర్ పొందారని, అలాగే మొదటి త్రైమాసికంలోనే ఈ సంరక్షణను పొందుతున్న తల్లుల సంఖ్య 70% నుంచి 76.2% పెరిగిందని సర్వే చూపించింది. ఐపీఎల్ క్రికెట్లో న్యూ చండీగఢ్లో జరిగిన క్వాలిఫైర్ 2 మ్యాచ్లో రాజస్థాన్ రాయల్స్పై 7 వికెట్ల తేడాతో ఘన విజయం సాధించి గుజరాత్ టైటన్స్ ఫైనల్లోకి దూసుకువెళ్లింది. 215 పరుగుల భారీ లక్ష్యాన్ని ఛేదించే క్రమంలో 2022 ఛాంపియన్ అయిన గుజరాత్ జట్టు కేవలం 18.4 ఓవర్లలోనే 3 వికెట్లు కోల్పోయి 219 పరుగులు చేసింది. ఫైనల్ మ్యాచ్ రేపు రాత్రి 7:30 గంటలకు అహ్మదాబాద్లో

0: నరేంద్ర మోదీ స్టేడియంలో జరుగుతుంది. విశేషాలు మరొకసారి. బీఎస్ఎఫ్ జవాన్లతో పాటు ప్రజలు, పౌర పరిపాలనా యంత్రాంగం, స్థానిక పోలీసులు, సైన్యం సమిష్టిగా భద్రతకి సంబంధించిన బాధ్యతలు పంచుకునేలాగా కొత్త విధానం రూపొందిస్తున్నామని కేంద్ర హోంమంత్రి అమిత్ షా చెప్పారు. మయన్మార్ అధ్యకుడు యుమిన్ ఆంగ్ హ్యాంగ్ 5 రోజుల భారత పర్యటనలో మొదటి రోజున ఈవేళ మహాబోధి ఆలయాన్ని సందర్శించారు. కర్ణాటకలో కొత్త ముఖ్యమంత్రిని ఎన్నుకునేందుకు శాసనసభాపక్ష సమాపేశం ఈరోజు జరుగుతుంది. ఐపీఎల్ క్రికెట్ లో గుజరాత్ టైటన్స్ జట్టు ఫైనల్లోకి ప్రవేశించింది. ఆకాశవాణి వార్తలు ఇంతటితో సమాప్తం.
1: వింటున్నారు వివిధ భారతి ఎఫ్ఎం 101.3.
2: హే, మళ్ళీ స్కూల్ స్టార్ట్ అవుతుంది.
3: పాత స్కూల్ బ్యాగులు చాలు కదా, యూనిఫామ్, షూస్ ఈ సంవత్సరం కూడా వాడచ్చుగా.
2: కానీ సన్ని అన్ని కొత్తవే కావాలంటున్నాడు.
3: ఫీజులు, పైగా బుక్స్, అన్ని ఖర్చే.
2: మీ పిల్లల చదువు విషయంలో అస్సలు కాంప్రమైజ్ అవ్వకండి. ఇప్పుడు మణపురం ఫైనాన్స్ అందిస్తోంది ఎడ్యుకేషన్ కోసం స్పెషల్ గోల్డ్ లోన్. కాల్ 1800-420-2233.
4: గౌరవనీయ భారత ప్రధాని శ్రీ నరేంద్ర మోదీ గారు దేశ ప్రజలను ఉద్దేశించి చేసే ప్రసంగం మన్ కీ బాత్ ఈ నెల 31వ తేదీ ఆదివారం ఉదయం 11 గంటలకు ప్రసారమవుతుంది. దేశంలోని అన్ని ఆకాశవాణి కేంద్రాలు, ఎఫ్ఎం రెయిన్బో, డిటిహెచ్, వివిధ భారతి కేంద్రాలు ఒకే సమయంలో మన్ కీ బాత్ కార్యక్రమాన్ని ప్రసారం చేస్తాయి. అనంతరం మన్ కీ బాత్ తెలుగు అనువాదం ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాష్ట్రాల్లోని అన్ని కేంద్రాలు వెనువెంటనే ప్రసారం చేస్తాయి. మన్ కీ బాత్ ప్రసంగానికి తెలుగు అనువాదం అదే రోజు రాత్రి 8 గంటలకు పునఃప్రసారమవుతుంది.

0: సాంగ్ విన్నారు ఫ్రమ్ ద మూవీ సెవెన్ సెన్స్ నుంచి ప్లే చేశాను. ఈ సాంగ్ ని పాడింది కార్తీక్, విజయప్రకాశ్ అండ్ రీటా అండ్ శాలిని. అండ్ పాటను కంపోజ్ చేసింది హరీష్ జయరాజ్. అండ్ ఈ పాటకు లిరిక్స్ అందించింది భువనచంద్ర. మనమున్న మీకు తెలుసాలో మీకు తెలియని ఒక రహస్య నగరం గురించి చెప్తానని చెప్పాను. ఈ మ్యాటర్ ఏంటంటే, ఇందులో డెవలప్ అయిన సిటీస్ లో ఎంతైతే అంటే ఎన్ని సమస్త సౌకర్యాలు అయితే ఉంటాయో అవన్నీ కూడా ఇక్కడ కూడా కన్స్ట్రక్ట్ చేశారనమాట. బట్ ఎందుకు అనే క్వశ్చన్ రైజ్ అయింది కదా. సో వీళ్ళు చెప్పేది ఏంటంటే, ఎప్పుడైనా అణుయుద్ధం అనేది వస్తే గవర్నమెంట్ లో ఉన్నత స్థానాల్లో ఉన్న వాళ్ళకి అలాగే సెక్యూరిటీ కల్పించడానికి యునైటెడ్ కింగ్డమ్ గవర్నమెంట్ ఏం చేసిందంటే, ఈ భూగర్భ నగరాన్ని 1950s లో నిర్మించిందనమాట. 1950 ఆ దశకంలో నిర్మించింది. బ్రిటిష్ రాజకుటుంబం సభ్యులతో సహా గవర్నమెంట్ లోని కొన్ని కీలక పదవుల్లో ఉండే 4000 మెంబర్స్ వరకు కూడా ఈ సిటీలో సురక్షితంగా, క్షేమంగా, హాయిగా ఆశ్రయం పొందడానికి అన్ని ఏర్పాట్లు ఇక్కడ చేసుంచారనమాట. అంటే ఎప్పుడైనా చెప్పాను కదా, అణుయుద్ధం లాంటి విపత్తులు వస్తే వాళ్ళందరూ కూడా, అంటే గవర్నమెంట్ ఆఫీషియల్స్ ఎవరైతే ఉంటారో వాళ్ళందరూ కూడా ఆల్మోస్ట్ ఒక 4000 మెంబర్స్ వరకు ఏ హ్యాపీగా సెక్యూర్డ్ గా ఇక్కడ ఉండొచ్చు అనమాట. అందుకని దీన్ని కన్స్ట్రక్ట్ చేశారు. మొత్తానికి ఈ స్థావరాన్ని ఎన్నో కష్టాలతో ఓర్చి నిర్మించి దాచారు అలాగా. అయితే దశాబ్దాలు గడిచినా సరే దీనిని యూజ్ చేసుకునే అవసరమే ఏర్పడలేదంట. అది సంగతి. అండ్ ఇంకో విషయం ఉంది, అది కూడా మాట్లాడుకుందాం ఇంకొక లవ్లీ సాంగ్ తర్వాత. వింటూ స్టడీ వింటూ విత్ భారతీ ఎఫ్ఎం 101.3. మనమున్నాం మీకు తెలుసాలు.
1: మృదు మధురంగా, మృదు మధురంగా

0: హే, మళ్ళీ స్కూల్ స్టార్ట్ అవుతుంది.
1: పాత స్కూల్ బ్యాగులు చాలు కదా, యూనిఫామ్, షూస్ ఈ సంవత్సరం కూడా వాడచ్చుగా.
0: కానీ సన్నీ అన్ని కొత్తవే కావాలంటున్నాడు.
1: ఫీజులు పైగా బుక్స్ అన్ని ఖర్చే.
0: మీ పిల్లల చదువు విషయంలో అసలు కాంప్రమైజ్ అవ్వకండి. ఇప్పుడు మణపురం ఫినాన్స్ అందిస్తోంది ఎడ్యుకేషన్ కోసం స్పెషల్ గోల్డ్ లోన్. కాల్ 1800-420-2233.
2: వింటూ ఎంజాయ్ చేస్తున్నారు యూత్ భారతి ఎఫ్ఎం 101.3 అండ్ స్టూడియోలో టైం 12:53. ఇందాక చెప్పాను కదా యునైటెడ్ కింగ్డమ్ గవర్నమెంట్ ఏదైతే ఉందో అది ఈ నగరాన్ని కన్స్ట్రక్ట్ చేసిందని చెప్పి, ఈ రహస్య నగరాన్ని. అండ్ ఇప్పటి వరకు విషయం ఏంటంటే అసలు అవసరమే రాలేదు ఈ నగరానికి సంబంధించి. అండ్ ఈ నిర్మాణానికి ఎవ్రీ ఇయర్ దాని మెయింటెనెన్స్ కోసం చాలా ఎక్స్పెన్సెస్ అవుతూ పెరుగుతూ రావడంతో గవర్నమెంట్ ఏం చేసిందంటే 2016లో, అంటే 2016వ సంవత్సరంలో దీన్ని చాలా చీప్ గా, అంటే 1.5 మిలియన్ పౌండ్స్కు, అంటే దాదాపు 17.42 కోట్లకి అమ్మకానికి పెట్టింది. అయినా సరే ఇప్పటి వరకు దీన్ని కొనుక్కోవడానికి ఎవ్వరూ ముందుకు రాలేదన్నమాట. అండ్ ఇంకో విషయం ఏంటంటే గవర్నమెంట్ దీన్ని అమ్మకానికి పెట్టేంత వరకు కూడా జనాలకి అసలు ఇలాంటి ఒక రహస్య నగరం ఉంది అని చెప్పి కూడా ఎవరికీ తెలియదు అనమాట. సో ఎప్పుడైతే గవర్నమెంట్ అనౌన్స్ చేసిందో అప్పుడే తెలిసింది, ఓకే ఇట్లాంటి సిటీ ఒకటి ఉంది, ఇందుకు కన్స్ట్రక్ట్ చేశారనమాట, దీని పర్పస్ కన్స్ట్రక్ట్ చేశారనమాట అని అప్పుడు జనాలకి తెలిసింది. అది సంగతి. అండ్ ఈ రహస్య నగరం గురించి ఈ రోజు మీకు తెలుసా, మీకు బాగా నచ్చిందని అనుకుంటున్నాను. ఒక బ్యూటిఫుల్ సాంగ్ తో బై బై చెప్పేస్తున్నాను మీకు తెలిసాక మాత్రమే. అండ్ ఎగ్జాక్ట్ గా 1 o'clock న్యూస్ తర్వాత మళ్ళీ కలుద్దాం.

0: సంవత్సరాలుగా పల్లె నుంచి పట్టణం వరకు ప్రతి ఇంటిలో పలికిన ఆప్యాయగానం ఆకాశవాణి. సుప్రభాతం నుండి సంగీత విభావరి వరకు ప్రతి తరంగం ఒక అనుభూతిగా భారతదేశ మనసులో మాటయింది. రాగాల మధురిమ, నమ్మకమైన వార్తలు, మనసును తాకే కథలు, నాటకాలు, కాలం మారిన మధుర స్వరంగా అమర గాథగా సంతోషంలోనూ అవసరంలోనూ మీ వెన్నంటి ఉండే నేస్తం తొంభై సంవత్సరాల మధురవాణి.
1: హే, మళ్ళీ స్కూల్ స్టార్ట్ అవుతుంది.
2: పాత స్కూల్ బ్యాగులు చాలు కదా, యూనిఫామ్, షూస్ ఈ సంవత్సరం కూడా వాడచ్చుగా.
1: కానీ సన్నీ అన్ని కొత్తవే కావాలంటున్నాడు.
2: ఫీజులు పైగా బుక్స్ అన్ని ఖర్చు.
1: మీ పిల్లల చదువు విషయంలో అసలు కాంప్రమైజ్ అవ్వకండి. ఇప్పుడు మణపురం ఫైనాన్స్ అందిస్తోంది ఎడ్యుకేషన్ కోసం స్పెషల్ గోల్డ్ లోన్. కాల్ 1800420223.

వివిధ భారతి న్యూస్ హెడ్లైన్స్ తో మస్తాన్వే. కొత్తగా ఉద్భవిస్తున్న భద్రతా సవాళ్లను సమర్థవంతంగా ఎదుర్కొనేందుకు వీలుగా సరిహద్దు భద్రతా దళానికి అదనపు బాధ్యతలు అప్పగించే అంశాన్ని ప్రభుత్వం పరిశీలిస్తోందని కేంద్ర హోంమంత్రి అమిత్ షా అన్నారు. పోలవరం జిల్లా సరిహద్దు అటవీ ప్రాంతంలో పెద్దపులి సంచారంపై ప్రజలు అధికారులు నిరంతరం అప్రమత్తంగా ఉండాలని ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ ఆదేశించారు. పులి కదలికలపై ఆధునిక సాంకేతికతతో నిరంతర పర్యవేక్షణ వ్యవస్థలను అందుబాటులో ఉంచాలని అన్నారు. పోలవరం జిల్లా చిక్కిలింత పంచాయతీలో పులిదాడిలో 9 దూడలు మృతి చెందడం పట్ల పవన్ విచారం వ్యక్తం చేశారు. స్వచ్ఛమైన పరిసరాలు, ఆరోగ్యకరమైన సమాజ నిర్మాణమే రాష్ట ప్రభుత్వ లక్ష్యమని మహిళా శిశు సంక్షేమ శాఖ మంత్రి గుమ్మిడి సంధ్యారాణి అన్నారు. ఈరోజు సాలూరు పట్టణంలో నిర్వహించిన స్వర్ణాంధ్ర స్వచ్చాంధ్ర కార్యక్రమంలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా మంత్రి స్వయంగా చీపురుపల్లి రోడ్లు కాలువలు శుభ్రం చేసి ప్రజలకు ఆదర్శంగా నిలిచారు. ప్రజల భాగస్వామ్యంతోనే స్వచ్ఛాంధ్ర సాధ్యమవుతుందని పేర్కొన్నామే, పరిశుభ్రత ప్రతి పౌరుడి బాధ్యతని అన్నారు. విశాఖపట్నం, మచిలీపట్నం మున్సిపల్ కార్పొరేషన్ల వార్డుల పునర్విభజన ప్రక్రియను నిలువరించాలని కోరుతూ వేర్వేరుగా దాఖలైన 2 పిటిషన్లపై హైకోర్టు విచారణ జరిపింది. వేసవి సెలవుల తర్వాత ఈ వ్యాజ్యాలపై రెగ్యులర్ బెంచ్ విచారణ జరుపుతుందని పేర్కొంటూ వార్డుల పునర్విభజన ప్రక్రియపై అప్పటి వరకు స్టే విధించింది. పూర్తి వివరాలతో కౌంటర్ దాఖలు చేయాలని ప్రతివాదులను ఆదేశించింది. ప్రజలకు నిత్యావసర సరుకులు అందుబాటు ధరల్లో లభించేలా ప్రభుత్వం కట్టుదిట్టమైన చర్యలు తీసుకుంటోందని పౌర సరఫరాల శాఖ మంత్రి నాదెండ్ల మనోహర్ చెప్పారు. బహిరంగ మార్కెట్లో ధరల పెరుగుదల తీరును నిరంతరం సమీక్షిస్తూ అవసరమైన చర్యలు తీసుకునేలా అధికారులకు ఆదేశాలు జారీ చేసినట్లు తెలిపారు. గత 12 సంవత్సరాల్లో ప్రధానమంత్రి నరేంద్ర మోదీ నేతృత్వంలోని ఎన్డీఏ ప్రభుత్వం ప్రజాహిత పరిపాలన అందిస్తూ అభివృద్ది సంక్షేమ కార్యక్రమాలను విజయవంతంగా అమలు చేస్తోంది. కేంద్ర ప్రభుత్వం అమలు చేసిన ఉజ్వల యోజనలో లబ్ది పొందిన ప్రకాశం జిల్లా ఒంగోలు నివాసముండే స్వయం సహాయక సంఘ సభ్యులు హర్షం వ్యక్తం చేస్తున్నారు. తిరుపతిలోని గోవిందరాజస్వామి బ్రహ్మోత్సవాలు అంగరంగ వైభవంగా జరుగుతున్నాయి. బ్రహ్మోత్సవాల్లో ప్రధాన ఘట్టం రథోత్సవం ఈరోజు ఉదయం అత్యంత వైభవంగా జరిగింది. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ తన మనసులోని భావాలను ఆకాశవాణి ద్వారా దేశ ప్రజలతో పంచుకునే మన్ కీ బాత్ మనసులోని మాట కార్యక్రమం 134వ సంచిక రేపు ఉదయం 11 గంటలకు ప్రసారమవుతుంది. వివిధ భారతి న్యూస్ హెడ్లైన్స్ తిరిగి 3 గంటలకు వింటారు.

0: సినీ ప్రేక్షకుల్ని తన్మయత్వంలో ముంచిన సినిమాలు.
1: సాంకేతికంగా సృజనాత్మకంగా అద్భుతాల్ని సృష్టించి గోల్డెన్ గ్లోబ్ అవార్డును సొంతం చేసుకున్న తెలుగు సినిమా విశేషాలు.
2: పొలం గట్టు దుమ్ములోన పోట్ల చిత్త దూకినట్టు పోలేరమ్మ జాతరలో పోతరాజూగినట్టు
0: చరిత్రలో నిలిచిపోయిన సినిమాల తెర వెనుక ముచ్చట్లు.
3: ప్రతిరోజు ఉదయం 11 గంటలకు మీ విద్యార్థి ఆకాశవాణి FM 101.3 పై సినిమా కబుర్లు.

0: विविध भारती एफएम 101.3।
1: లైఫ్ చాలా బోరింగ్ గా ఉంది యార్, అయితే సినిమాకి వెళ్దామా?
2: వీకెండ్ లో మంచి సిరీస్ ని ఫ్రెండ్స్ అందరితో కలిసి బింజ్ వాచ్ చేద్దామా?
3: అక్క, పోనీ ఎక్కడికన్నా టూర్ కెళ్దామా?
1: చూడండి, ఎంజాయ్ చేయాలనుకునే వాళ్ళు టూ టైప్స్. టైప్ వన్, పనులన్నీ పక్కన పడేసి ఎంజాయ్ చేయాలనుకునే వాళ్ళు. టైప్ టూ, ఒక్క నిమిషం కూడా వేస్ట్ చేయకుండా అన్ని వర్క్స్ ని టైం కి కంప్లీట్ చేస్తూ ఎంజాయ్మెంట్ కి కూడా టైం ఇచ్చేవాళ్ళు. నేను టైప్ టూ, ఓకేనా?
4: అయితే నువ్వు ఆకాశవాణి విజయవాడ వివిధ భారతి ఎఫ్ఎం 101.3 వినాల్సిందే. ఓ పక్కన వర్క్ కంప్లీట్ చేసుకుంటూనే ఇన్ఫర్టైన్మెంట్ కూడా దొరుకుతుంది. అదే ఇన్ఫర్మేషన్ ప్లస్ ఎంటర్టైన్మెంట్.

వింటూ ఎంజాయ్ చేస్తున్నారు భారత ఎఫ్ఎం 101.3 అండ్ స్టూడియోలో టైం 1:12 అండ్ వెల్కమ్ టు ధీరా చెప్పేద్దాం. సో ఈ రోజు అంటే ఒక ధీర గురించి మాట్లాడుకుందాం. ఆ ధీర ఎవరు ఏంటనేది చాలా విషయాలు మాట్లాడుకుందాం, బట్ ఒక బ్యూటిఫుల్ సాంగ్ తర్వాత వింటూ స్టే ట్యూన్డ్.

0: TFM 101.3
1: తెలుగు పాట అంటే అమృతం తాగినంత అనుభూతి మన తెలుగు వారికి.
2: పాట ఆస్వాదన ఎప్పుడూ అమృతమే. అందమైన పదాలతో అద్దిన అలంకారం పాట, చక్కని ఛందస్సుతో దిద్దిన చమత్కారం పాట,
1: భాష గొప్పతనం తెలిపే సాహిత్యపు సంతకం,
2: కవుల కళ్ళ నుంచి జాలువారి సంగీత ప్రియుల మధ్యలో సుస్థిర స్థానాన్ని సంపాదించుకున్న పాటలు,
1: అలనాటి ఆణిముత్యాలు మరపురాని గీతాలు,
2: తెలుగు పాటలోని మాధుర్యాన్ని ఆస్వాదించడానికి
1: సంగీత ప్రియుల్ని రారమ్మంటున్న కార్యక్రమం
2: మధుర స్వరాలు ఓన్లీ ఆన్ ఆకాశవాణి వివిధ భారతి 101.3 పై.
1: విండో ఎంజాయ్ చేస్తున్నారు వివిధ భారతి ఎఫ్ఎం 101.3 అండ్ స్టూడియోలో టైం 1:13:05. సో మన ముందు ధీరాలో ధీర గురించి మాట్లాడుకుందామని చెప్పాను. ఎవరు అని అంటే శీతల్ దేవి అనమాట. ఎక్కడైనా సరే అసాధ్యాన్ని సాధ్యంగా మరిచిన కొంతమంది మహానుభావులు ఉంటారు. అయితే అందులో ధీరలు కూడా చాలా మందే ఉంటారు. అండ్ ఆ ధీరల్లో ఒకరే శీతల్ దేవి. ఆవిడ గురించి మాట్లాడుకుందాం. 2024 అంటే 2024 పారాలింపిక్స్ మిక్స్డ్ టీమ్ కాంపౌండ్ ఈవెంట్లో బ్రాంజ్ పథకాన్ని గెలుచుకున్న శీతల్ దేవి అతి చిన్న వయస్కురాలైన ఇండియన్ పారాలింపియన్ పతాక విజేతగా నిలిచిన పారా ఆర్చర్ అనమాట యాక్చువల్గా. సో ఈరోజు ఆ ధీర గురించి మాట్లాడుకుందాం. చాలా విషయాలు ఉన్నాయి బట్ ఒక లవ్లీ సాంగ్ తర్వాత మాట్లాడుకుందాం. వింటూ స్టే ట్యూన్.

అనురాగ్ కుల్కర్ణి పాడిన బ్యూటిఫుల్ సాంగ్ ఫ్రమ్ ద మూవీ శ్యామ్ సింగర్ ఆయన నుంచి ప్లే చేశాను. అండ్ ఈ సాంగ్ ని కంపోజ్ చేసింది మీకే జమేయర్. మనమున్నాం ధీరాలో, శీతల్ దేవి గురించి మాట్లాడుకుందామని చెప్పాను. పారా ఆర్చర్ ఆవిడ. సో జనవరి 10, 2007 లో జన్మించారు శీతల్ దేవి, జమ్మూ కాశ్మీర్ లోని లోయిధర్ లో. ఫోకోమెలియా అనే ఒక అరుదైన మెడికల్ కండిషన్ వల్ల రెండు చేతులు లేకుండా జన్మించారనమాట శీతల్ దేవి. అయితే 2019 సంవత్సరంలో కిస్ట్వర్ డిస్టిక్ లో జరిగిన ఒక యువజన ప్రోగ్రామ్ కి వెళ్లారు శీతల్ దేవి. సో ఆవిడ్ని చూసిన భారత సైన్య రాష్ట్రీయ రైఫిల్స్ యూనిట్ గమనించి ఎడ్యుకేషన్ కి అలాగే మెడికల్ కి సంబంధించి హెల్ప్ చేయడానికి సిద్ధపడిందనమాట. అండ్ ఆ తర్వాత ఏం జరిగింది, భారత సైన్యం నిర్వహించిన ఒక యువ కార్యక్రమంలో తన కోచ్లు అయిన అభిలాష చౌదరి అలాగే కుల్దీప్ వాధ్వాన్ల దృష్టిని అట్రాక్ట్ చేశారు శీతలైతే. అండ్ అప్పుడు వాళ్ళు అంటే ఆ కోచెస్ తన ఆత్మవిశ్వాసాన్ని చూసి తనకు ట్రైనింగ్ స్టార్ట్ చేయాలని చెప్పి డెసిషన్ కూడా తీసుకున్నారు. అయితే అంతకుముందు ఈ కోచ్లు చేతులు లేని వాళ్ళెవరికీ కూడా విలువిద్య శిక్షణ అనేది ఇవ్వలేదన్నమాట. అయితే తన కాళ్లను

యూజ్ చేసే ఆర్చర్ అయిన మాథ్యూస్ ట్రిజ్మన్ అనే ఆయన గురించి పరిశోధించి తెలుసుకున్న తర్వాత వాళ్ళు ఆమెకి ట్రైనింగ్ ఇవ్వడానికి సిద్ధపడ్డారు అండ్ ట్రైనింగ్ కూడా స్టార్ట్ చేశారనమాట. అండ్ ఆ తర్వాత ఏం జరిగింది, ట్రైనింగ్ తీసుకున్న తర్వాత ఏం జరిగింది, అసలు శీతల్దేవి ఎలా పార్టిసిపేట్ చేశారు, ఏ పథకాలు గెలిచారు అనేది బ్యాక్ టు బ్యాక్ కాదు, మంచి కొద్దిసేపట్లో ప్రాంతీయ వార్తల తర్వాత మాట్లాడుకుందాం. 1 గంట 30 నిమిషాలకి మళ్ళీ కలుద్దాం ధీరాలో. సో 1:20కి ఎగ్జాక్ట్ గా ప్రాంతీయ వార్తలు వింటారు, వింటూ స్టే ట్యూన్.

0: ఆకాశవాణి ప్రాంతీయ వార్తలు చదువుతున్నది కల్పనా మధిర. ముఖ్యాంశాలు. ప్రజా దర్బారులో ఈరోజు ప్రజల నుంచి అర్జీలు స్వీకరించిన ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు. స్వచ్ఛగోదావరి పవిత్ర పుష్కరాలు పేరుతో సమగ్ర కార్యాచరణ ప్రణాళికను ప్రకటించిన ఉప ముఖ్యమంత్రి కె పవన్ కళ్యాణ్. గోదావరి పుష్కరాల నాటికి రాష్ట వ్యాప్తంగా ఎలక్ట్రిక్ బస్సులు అందుబాటులోకి వస్తాయని వెల్లడించిన రవాణా శాఖ మంత్రి మండిపల్లి రాంప్రసాద్ రెడ్డి. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ మన్ కీ బాత్ కార్యక్రమం 134వ సంచిక రేపు ఉదయం 11 గంటలకు ప్రసారం. వార్తల వివరాలు. గుంటూరు జిల్లా మంగళగిరిలోని తెలుగుదేశం పార్టీ కేంద్ర కార్యాలయంలో ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ప్రజల నుంచి అర్జీలు ఈరోజు స్వీకరించారు. అనంతరం ఆయన పార్టీ ముఖ్య నేతలతో సమావేశమయ్యారు. ఈ సమావేశంలో భవిష్యత్ కార్యాచరణపై చర్చించినట్లు పార్టీ వర్గాలు వెల్లడించాయి. ఈ సాయంత్రం ఉండవల్లిలోని క్యాంపు కార్యాలయంలో సీఆర్డీఏ సమావేశంలో ముఖ్యమంత్రి పాల్గొంటారని అధికారులు తెలిపారు. రాష్టంలో సైబర్ నేరాలను అరికట్టేందుకు తక్షణ ఫిర్యాదు నమోదు విధానాన్ని అమల్లోకి తీసుకురావాలని ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు అధికారులను ఆదేశించారు. అమరావతిలోని రాష్ట సచివాలయంలో సైబర్ నేరాలపై నిన్న నిర్వహించిన సమీక్షలో ముఖ్యమంత్రి మాట్లాడుతూ బాధితులు సహాయ కేంద్రానికి సమాచారం ఇచ్చిన వెంటనే ఫిర్యాదు నమోదు చేసి బ్యాంకులను అప్రమత్తం చేయడం ద్వారా ఖాతాల నుంచి డబ్బు బదిలీ కాకుండా చూడాలన్నారు. సైబర్ నేరాలపై ప్రజల్లో విస్తృత అవగాహన కల్పించాలని, ముఖ్యంగా విశ్రాంత ఉద్యోగులే లక్ష్యంగా జరుగుతున్న మోసాలపై అవగాహన పెంచాలని సూచించారు. సైబర్ నేరాల నియంత్రణకు రూపొందిస్తున్న కార్యాచరణను డీజీపీ ముఖ్యమంత్రికి వివరించారు. గోదావరి పుష్కరాలను కాలుష్యరహితంగా పవిత్రంగా నిర్వహించేందుకు రాష్ట ఉప ముఖ్యమంత్రి కె పవన్ కళ్యాణ్ స్వచ్ఛగోదావరి పవిత్ర పుష్కరాలు పేరుతో సమగ్ర కార్యాచరణ ప్రణాళికను నిన్న ప్రకటించారు. గోదావరి పరీవాహక ప్రాంతంలోని 6 జిల్లాల్లో 262 నదీతీర పంచాయతీలను మురుగునీటి రహితంగా తీర్చిదిద్దాలని అధికారులను ఆదేశించారు. ఈ గ్రామాల నుంచి గోదావరిలోకి చేరుతున్న మురుగునీటిని అరికట్టేందుకు మ్యాజిక్ డ్రెయిన్లు, సామూహిక ఇంకుడు గుంతలు ఏర్పాటు చేయాలని సూచించారు. పట్టణ ప్రాంతాల నుంచి వచ్చే మురుగునీటిని ప్లాంట్లలో శుద్ది చేసి విడుదల చేయాలన్నారు. మురుగునీరు, పారిశ్రామిక వ్యర్థాలు నేరుగా గోదావరిలో కలవకుండా ప్రత్యేక పర్యవేక్షణ బృందాలను ఏర్పాటు చేయాలని, గోదావరి పరివాహక ప్రాంతాల్లో సీసీ కెమెరాలు ఏర్పాటు చేసి వ్యర్థ జలాలు గోదావరిలో కలవకుండా నిరంతరం పర్యవేక్షించాలని ఆదేశించారు. గత 12 సంవత్సరాల్లో ప్రధానమంత్రి నరేంద్ర మోదీ నేతృత్వంలోని ఎన్డీఏ ప్రభుత్వం ప్రజాహిత పరిపాలన అందిస్తూ అభివృద్ది సంక్షేమ కార్యక్రమాలను విజయవంతంగా అమలు చేస్తోంది. కేంద్ర ప్రభుత్వం అమలు చేసిన పథకాల ద్వారా ప్రజలకు ఎంతో ఆర్థికంగా లబ్ది చేకూరిందని తూర్పుగోదావరి జిల్లా నరేంద్రపురం గ్రామంలో నివాసముండే శివనాగరాజు తెలియజేస్తూ,
1: మోడీ గారు ప్రధానమంత్రి అయినటికి ప్రమాణ స్వీకారం చేసి 12 సంవత్సరాలు పూర్తిగా వస్తుంది. ఆయన ప్రమాణ స్వీకారం చేసిన కాడి నుంచి భారతదేశం దశ కూడా మారాయి. ప్రతి ఇంటికి మరుగుదొడ్డి ఉండాలన్న సంకల్పంతో ఆయన వచ్చిన మరుగుదొడ్డి నిర్మించి, అలాగే ప్రతి ఇంటికి రేషన్, ఇప్పటికి కూడా కరోనా వచ్చినప్పటి నుంచి ఇప్పటి వరకు కూడా ఉచిత రేషన్ ఇస్తున్నారు. అంటే ఆయన సామాన్య కుటుంబం నుంచి వచ్చాడు కాబట్టి సామాన్యుల బాధలు తెలుసు. ఆ బాధలు తీర్చాలని మొక్కువని దీక్షతో ఈరోజు ప్రధానమంత్రిగా కొనసాగుతున్నారు.
0: ప్రధానమంత్రి నరేంద్ర మోదీ పాలనలో ప్రవేశపెట్టిన సంక్షేమ పథకాల్లో పీఎం కిసాన్ పథకం తనకు ఎంతో ఉపయోగపడిందని నరేంద్రపురం గ్రామానికి చెందిన రైతు విష్ణువు వివరిస్తూ,
2: ఇవాళ ఈ నరేంద్ర మోడీ గారు వచ్చిన తర్వాత పీఎం

0: రక్షణ సంఘం, పీఎం కిసాన్ డబ్బులు మాకు మూడు విడతలుగా పడుతున్నాయి. నేను రైతుగా చాలా ఆహ్వానించడానికి ఇలా మనకి మన దేశంలో నరేంద్ర మోడీ గారు ఇంకా 10 సంవత్సరాలు 20 సంవత్సరాలు ఏకగ్రీవంగా చేస్తే మేము అందరం సత్యశ్యామలం ఉంటామని మేము కోరుతున్నాం.
1: ప్రధానమంత్రి నరేంద్ర మోదీ తన మనసులోని భావాలను ఆకాశవాణి ద్వారా దేశ ప్రజలతో పంచుకునే మన్ కీ బాత్ మనసులోని మాట కార్యక్రమం 134వ సంచిక రేపు ఉదయం 11 గంటలకు ప్రసారమవుతుంది. మన్ కీ బాత్ తెలుగు అనువాదం ప్రధాని ప్రసంగమైన వెంటనే ఒకసారి, రాత్రి 8 గంటలకు మరోసారి ఉభయ తెలుగు రాష్టాలలోని అన్ని ఆకాశవాణి కేంద్రాల ద్వారా ప్రసారమవుతుంది. గోదావరి పుష్కరాల నాటికి రాష్ట వ్యాప్తంగా ఎలక్ట్రిక్ బస్సులు అందుబాటులోకి వస్తాయని రవాణా శాఖ మంత్రి మండిపల్లి రాంప్రసాద్ రెడ్డి తెలిపారు. విజయవాడలో ఆయన పాత్రికేయులతో ఈ రోజు మాట్లాడారు. స్త్రీశక్తి పథకాన్ని ప్రభుత్వం బాధ్యతగా అమలు చేస్తుందని చెప్పారు. బస్సులు మారినా స్త్రీశక్తి పథకంలో మార్పు

0: గోదావరి పుష్కరాల నాటికి రాష్ట వ్యాప్తంగా ఎలక్ట్రిక్ బస్సులు అందుబాటులోకి వస్తాయని రవాణా శాఖ మంత్రి మండిపల్లి రాంప్రసాద్ రెడ్డి తెలిపారు. విజయవాడలో ఆయన పాత్రికేయులతో ఈరోజు మాట్లాడారు. స్త్రీశక్తి పథకాన్ని ప్రభుత్వం బాధ్యతగా అమలు చేస్తుందని చెప్పారు. బస్సులు మారినా స్త్రీశక్తి పథకంలో మార్పులు ఉండవని మంత్రి స్పష్టం చేశారు. 2029 నాటికి 3000 సీఎన్జీ ఎలక్ట్రిక్ బస్సులు అందుబాటులోకి తీసుకురానున్నట్లు మంత్రి మండిపల్లి రాంప్రసాద్ రెడ్డి తెలియజేస్తూ,
1: రాష్ట్రంలో ఏపీఎస్ఆర్టీసీ బస్సుల విషయంలో కీలక నిర్ణయం తీసుకున్నాం. రాష్ట్ర వ్యాప్తంగా రేపు రాబోయే తరంలో వచ్చే ప్రతి ఒక్క బస్సు ఈ బస్సుగా ఉంటుంది. వచ్చే 2-3 నెలల్లోనే 700 ఈ బస్సులను ఏపీఎస్ఆర్టీసీలోకి తీసుకొని రావస్తున్నాం. కాలుష్యం నియంత్రణ ఆంధ్ర రాష్ట్రంలో రేపు రాబోయే తరానికి రాబోయే కాలానికి టోటల్ ఫ్లీట్ అంతా ఏపీఎస్ఆర్టీసీ ఫ్లీట్ అంతా ఈ ఎలక్ట్రికల్ బస్సులే ఉంటాయని తెలియజేసుకుంటున్నా.
0: రాజధాని అమరావతిలో ఇప్పటి వరకు 114 సంస్థలకు 1269 ఎకరాల భూములు కేటాయించినట్లు పురపాలక శాఖ మంత్రి పి నారాయణ తెలిపారు. వీటిలో 70 ప్రభుత్వ, 44 ప్రైవేటు సంస్థలు ఉన్నాయని చెప్పారు. భూముల కేటాయింపుపై మంత్రివర్గ ఉపసంఘం సమావేశం దృశ్య మాధ్యమ విధానంలో నిన్న నిర్వహించారు. ఈ సమావేశానికి మంత్రులు పయ్యావుల కేశవ్, టీజీ భరత్, కందుల దుర్గేష్, కొల్లు రవీంద్ర, గుమ్మిడి సంధ్యారాణి హాజరయ్యారు. అనంతరం మంత్రి నారాయణ పాత్రికేయులతో మాట్లాడుతూ,
2: కొత్తగా ఏదైనా ఇచ్చామంటే తెలుగు కల్చర్ దానికి మాత్రం యాక్చువల్ గా అడిషనల్ ల్యాండ్ ఇచ్చాం. మిగతా అన్ని కొద్దిగా ప్లేసులు మార్చడం, అంటే ల్యాండ్ అక్విజిషన్ వల్ల ఇబ్బంది లేకుండా ఉండేది. ఈ యొక్క హోటల్స్ కి, స్కూల్స్ కి వాటికి ఎక్స్ప్రెషన్ ఆఫ్ ఇంట్రెస్ట్ ఆర్ఎఫ్ పిలవటానికి సిఆర్డీ పర్మిషన్ అడగటం జరిగింది. అయితే ఆల్రెడీ ఉన్నవి కన్స్ట్రక్షన్ అయిపోయి ఒక స్టేజ్కి వచ్చేస్తున్నాయి. అందువల్ల 29,000 మంది అర్హితులు సఫర్ కాకూడదని దీన్ని ముందుకు చేయడానికి నిర్ణయం.
0: పరిసరాల పరిశుభ్రత, పారిశుద్ధ్యం ప్రజలందరి బాధ్యత అని విజయనగరం జిల్లా కలెక్టర్ కార్పొరేషన్ ప్రత్యేక అధికారి ఎస్ రామసుందర్ రెడ్డి అన్నారు. ఆపరేషన్ క్లీన్ స్వీప్ లో భాగంగా స్థానిక కణపాక వద్ద ఆయన ఈరోజు పనులను పరిశీలించారు. కాలువల్లో పూడిక తొలగించే ప్రక్రియలో ఆయన సిబ్బందితో కలిసి పాల్గొన్నారు. అంతకుముందు రోడ్డుకు ఇరువైపులా మొక్కలు నాటారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ, పరిశుభ్రమైన నగరంగా విజయనగరాన్ని తీర్చిదిద్దడానికి ప్రతి ఒక్కరూ కృషి చేయాలని కోరారు. మరోవైపు పార్వతీపురం మన్యం జిల్లాలో చెరువుల పరిరక్షణ, మురుగునీటి కాలువల ఆధునీకరణ, ప్రజారోగ్య రక్షణకు అత్యంత ప్రాధాన్యం ఇస్తున్నామని కలెక్టర్ ఎన్ ప్రభాకర్ రెడ్డి తెలిపారు. ఈరోజు పార్వతీపురంలోని శివాలయం చెరువు వద్ద ఆపరేషన్ క్లీన్ స్వీప్ పనులను పరిశీలించిన ఆయన ప్రజల కోసం నూతనంగా అందుబాటులోకి వచ్చిన వాకింగ్ ట్రాక్ను సందర్శించారు. ఇండియన్ ప్రీమియర్ లీగ్ ఐపీఎల్ 2026 తుది దశకు చేరుకుంది. రేపు రాలీ అహ్మదాబాద్లోని నరేంద్ర మోదీ స్టేడియంలో ఫైనల్ మ్యాచ్ జరగనుంది. ఈ తుది పోటీలో రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు, గుజరాత్ టైటాన్స్ జట్లు పోటీ పడనున్నాయి. నిన్న జరిగిన క్వాలిఫైయర్ 2 మ్యాచ్లో రాజస్థాన్ రాయల్స్ జట్టుపై గుజరాత్ టైటాన్స్ 7 వికెట్ల తేడాతో విజయం సాధించింది. ఇప్పటి వరకు రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు జట్టు 5 సార్లు ఫైనల్కు చేరగా గుజరాత్ టైటాన్స్ 3 సార్లు ఫైనల్కు చేరింది. వాతావరణం. నైరుతి బంగాళాఖాతం, దాని ఆనుకుని ఉన్న తమిళనాడు తీరంపై ఉపరితల ఆవర్తనం ప్రభావంతో ఈరోజు, రేపు రాయలసీమలో పిడుగులతో కూడిన తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉందని అమరావతిలోని భారత వాతావరణ కేంద్రం తెలిపింది. జూనియర్ కళాశాలలకు వేసవి సెలవులను పొడిగిస్తూ ఇంటర్మీడియట్ విద్యామండలి కార్యదర్శి రంజిత్ భాషా ఆదేశాలు జారీ చేశారు. మొదట ప్రకటించిన ప్రణాళిక ప్రకారం జూన్1 నుంచి కళాశాలలు పునఃప్రారంభం కావాల్సి ఉండగా దీన్ని 6 తేదీకి మార్పు చేసినట్లు ఉత్తర్వుల్లో ఆయన పేర్కొన్నారు. ఆకాశవాణి ప్రాంతీయ వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరొకసారి. ప్రజాదర్బార్లో ఈరోజు ప్రజల నుంచి అర్జీలు స్వీకరించిన ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు. స్వచ్ఛ గోదావరి, పవిత్ర పుష్కరాలు పేరుతో సమగ్ర కార్యాచరణ ప్రణాళికను ప్రకటించిన ఉప ముఖ్యమంత్రి కె పవన్ కళ్యాణ్. గోదావరి పుష్కరాల నాటికి రాష్ట వ్యాప్తంగా ఎలక్ట్రిక్ బస్సులు అందుబాటులోకి వస్తాయని వెల్లడించిన రవాణా శాఖ మంత్రి మండిపల్లి రాంప్రసాద్ రెడ్డి. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ మన్ కీ బాత్ కార్యక్రమం 134వ సంచిక రేపు ఉదయం 11 గంటలకు ప్రసారం. ఆకాశవాణి ప్రాంతీయ వార్తలు ఇంతటితో సమాప్తం. తిరిగి సాయంత్రం 6:10 విశాఖపట్నం కేంద్రం నుండి ప్రాంతీయ వార్తలు వింటారు.

0: Claro.
1: వింటున్నారు వివిధ భారతి ఎఫ్ఎం 101.3.
2: హే, మళ్ళీ స్కూల్ స్టార్ట్ అవుతుంది.
3: పాత స్కూల్ బ్యాగులు చాలు కదా, యూనిఫామ్ షూస్ ఈ సంవత్సరం కూడా వాడచ్చుగా.
2: కానీ సన్నీ అన్ని కొత్తవే కావాలంటున్నాడు.
3: ఫీజులు పైగా బుక్స్ అన్ని ఖర్చు.
2: మీ పిల్లల చదువు విషయంలో అస్సలు కాంప్రమైజ్ అవ్వకండి. ఇప్పుడు మనపురం ఫైనాన్స్ అందిస్తోంది ఎడ్యుకేషన్ కోసం స్పెషల్ గోల్డ్ లోన్. కాల్ 1800-420-2233.
4: LIC యొక్క బీమా కవచ్ మీ జీవిత అవసరాలకు అనుగుణంగా మారుతూ ఉండే ఒక ప్యూర్ ప్రొటెక్షన్ ప్లాన్. కీలకమైన లైఫ్ స్టేజెస్ లో మీ సమ్ అష్యూర్డ్ ని పెంపొందించుకునే అవకాశం. ఫ్లెక్సిబుల్ ప్రీమియం పేమెంట్ ఆప్షన్స్ ని ఎంజాయ్ చేస్తూ 100 సంవత్సరాల వరకు అందుబాటులో ఉండే లైఫ్ టైం రిస్క్ కవర్ తో ఎల్లప్పుడూ సురక్షితంగా ఉండండి. LIC హర్ పల్ ఆప్కే సాత్.
5: గౌరవనీయ భారత ప్రధాని శ్రీ నరేంద్ర మోదీ గారు దేశ ప్రజలను ఉద్దేశించి చేసే మన్ కీ బాత్ ఈ నెల 31వ తేదీ ఆదివారం ఉదయం 11 గంటలకు ప్రసారమవుతుంది. దేశంలోని అన్ని ఆకాశవాణి కేంద్రాలు, ఎఫ్ఎం రెయిన్బో, డిటిహెచ్ వివిధ భారతి కేంద్రాలు ఒకే సమయంలో మన్ కీ బాత్ కార్యక్రమాన్ని ప్రసారం చేస్తాయి. అనంతరం మన్ కీ బాత్ తెలుగు అనువాదం ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాష్ట్రాల్లోని అన్ని కేంద్రాలు వెనువెంటనే ప్రసారం చేస్తాయి. మన్ కీ బాత్ ప్రసంగానికి తెలుగు అనువాదం అదే రోజు రాత్రి 8 గంటలకు పునఃప్రసారమవుతుంది.

లియాన్ జోన్స్ కంపోజ్ చేసిన సూపర్ సాంగ్ ఉన్నారు ఫ్రమ్ ద మూవీ ఓరిదేవుడ నుంచి ప్లే చేశాను. అండ్ ఈ సాంగ్ ని పాడింది సిద్ శ్రీరామ్. అండ్ మనం ధీరాలో మాట్లాడుకుంటున్నాం శీతల్ దేవి గురించి. సో పారా ఆర్చర్ అని చెప్పాను, అండ్ పుట్టినప్పుడు ఒక మెడికల్ కండిషన్ వల్ల చేతులు కూడా లేవని చెప్పాను. అండ్ ఇందాక చెప్పాను కదా వాళ్ళ కోచెస్ ఎవరైతే ఉన్నారో వాళ్ళు ట్రైనింగ్ ఇవ్వడం స్టార్ట్ చేశారు శీతల్కి. అలా 11 మంత్స్ ట్రైనింగ్లోనే 2022 సంవత్సరంలో ఏషియన్ పారా గేమ్స్ అండ్ ఉమెన్స్ కాంపౌండ్ బోవిన్ ఈవెంట్లో పోటీ పడి పార్టిసిపేట్ చేసి మన భారతదేశం తరపున 2 బంగారు పతకాలను గెలుచుకున్నారు శీతల్. అంతేకాదు ఉమెన్స్ డబుల్ కాంపౌండ్ ఈవెంట్లో సిల్వర్ మెడల్ సాధించారు. అండ్ మిక్స్డ్ డబుల్స్ అండ్ ఉమెన్స్ ఇండివిజువల్లో గోల్డ్ కూడా సాధించారు శీతల్ దేవి. అలా ఉమెన్స్ కాంపౌండ్ ఓపెన్ కేటగిరీలో పారా వరల్డ్ ఆర్చరీ ర్యాంకింగ్స్లో టాప్కి చేరుకున్నారు శీతల్ దేవి. అండ్ ఇంకా మాట్లాడుకుందాం ఇంకొక లవ్లీ సాంగ్ తర్వాత. వింటూ స్టడీ ఇంటూ వివిధ భారతి FM 101.3 అండ్ మనము నామ్ ధీరాలో.

సూపర్ సాంగ్ విన్నారు ఫ్రమ్ ద మూవీ శ్రీకారం నుంచి ప్లే చేశాను. పృథ్వీ చంద్రపాండే సాంగ్ ని కంపోజ్ చేసింది మిక్కీ జే మేయర్. మన్మనాం ధీరాలో మాట్లాడుకుంటున్నాం శీతల్ దేవి గురించి, పారా ఆర్చర్ ఆవిడ. సో జనవరి 9, 2024 శీతల్ దేవి మన రాష్ట్రపతి భవన్ లో భారత రాష్ట్రపతి గౌరవనీయ ద్రౌపది ముర్ము గారి చేతుల మీదుగా అర్జున అవార్డు 2023 కూడా అందుకున్నారు. అండ్ అంతేకాదు తర్వాత 2024 సమ్మర్ పారాలింపిక్స్ లో ఉమెన్స్ పారా ఆర్చరీలో పోటీ చేసిన యంగెస్ట్ అథ్లెట్ గా ఆమె నిలిచారన్నమాట. అలాగే 2024 సమ్మర్ పారాలింపిక్స్ లో రాకేష్ కుమార్ తో కలిసి మిక్స్డ్ టీమ్ కాంపౌండ్ ఓపెన్ కేటగిరీలో బ్రాంజ్ మెడల్ కూడా గెలుచుకున్నారు. అండ్ ఇంటర్నేషనల్ లెవెల్లో బెస్ట్ యూత్ అథ్లెట్ ఆఫ్ ద ఇయర్ 2023 బై ఏషియన్ పారాలింపిక్ కమిటీతో పాటు బెస్ట్ ఉమెన్ పారా ఆర్చర్ ఆఫ్ ద ఇయర్ 2023 బై వరల్డ్ ఆర్చరీ అవార్డ్స్, ఈ రెండు అవార్డ్స్ కూడా అందుకున్నారు శీతల్ దేవి. దీన్ని బట్టి ఏమర్థమైంది మనకి, లక్ష్యం ఒక్కటే ఉండాలి, నేను కూడా సాధించగలను అని. అదే ప్రపంచానికి నిరూపించి చూపించారు శీతల్ దేవి. శరీరంలో లోపం ఉన్నా సరే మనసులో ధైర్యం ఉంటే అసాధ్యం అనేది ఉండదని నిరూపించారు శీతల్ దేవి. సో బీ బ్రేవ్ అండ్ కీప్ మూవింగ్ ఫార్వర్డ్, అదే జరుగుతూ ఉంటుంది. మనకే ఈ ప్రకృతి అంతా కూడా తోడై మనకి విజయాన్ని అందిస్తుందన్నమాట. ధీరాస్ కాబట్టి ఎప్పుడు కూడా నిరుత్సాహపడొద్దు, డిసప్పాయింట్ అవ్వద్దు. అంటే లైఫ్లో కష్ట సుఖాలు అనేవి కామన్గా వస్తూ ఉంటాయి. కష్టాలు అంటే సుఖం వచ్చినప్పుడు ఎంత హ్యాపీగా ఫీల్ అవుతామో, కష్టం వచ్చినప్పుడు అంతే బాధపడతాం. బట్ దానిలో నుంచి మనల్ని మనమే మోటివేట్ చేసుకోవాలి. మనల్ని ఎవరూ మోటివేట్ చేయరు, మన పక్కన ఎవరు ఉండరని అనుకొని మనకు మనమే మనల్ని మనమే భుజం తట్టుకొని మోటివేట్ చేసుకుంటూ ముందుకు వెళ్తూ ఉండాలన్నమాట. అది సంగతి. అండ్ 1:48:32 స్టూడియోలో టైం. ఇది ఈరోజు ధీరా మీ అందరికీ నచ్చిందని అనుకుంటున్నాను. బ్యాక్ టు బ్యాక్ సూపర్ సాంగ్స్ మీ అందరి కోసం ప్లే చేస్తున్నాను. అండ్ ఎగ్జాక్ట్ గా 2 గంటలకు న్యూస్ కూడా ఉంటుంది ఇంగ్లీష్లో ఢిల్లీ నుంచి. అండ్ 2:15 కలుద్దాం మన ఫేవరెట్ ప్రోగ్రామ్ సందడి సందడిలో. సందడి చేయడానికి గెట్ రెడీ, విన్ టు స్టే ట్యూన్ టు వివిత్ భారతీ FM 101.3. నేను మీ క్రిష్.

0: హే, మళ్ళీ స్కూల్ స్టార్ట్ అవుతుంది.
1: పాత స్కూల్ బ్యాగులు చాలు కదా, యూనిఫామ్, షూస్ ఈ సంవత్సరం కూడా వాడచ్చుగా.
0: కానీ సన్నీ అన్ని కొత్తవే కావాలంటున్నాడు.
1: ఫీజులు, పైగా బుక్స్, అన్ని ఖర్చు.
2: మీ పిల్లల చదువు విషయంలో అస్సలు కాంప్రమైజ్ అవ్వకండి. ఇప్పుడు మణపురం ఫైనాన్స్ అందిస్తోంది ఎడ్యుకేషన్ కోసం స్పెషల్ గోల్డ్ లోన్. కాల్ 1800420223.

0: వింటున్నారు వివిధ భారతి ఎఫ్ఎం 101.3.
1: ఒరే సుబ్బు, నాకు పెళ్ళైపోయింది కాబట్టి నేనెలాగో అమ్మ వాళ్ళని అప్పుడప్పుడు మాత్రమే పలకరించగలను. మరి నువ్వు విదేశీ చదువులంటూ వాళ్ళని పలకరించేందుకు ఎవ్వరూ లేకుండా వెళ్తున్నావు, ఇప్పుడు ఎలారా?
2: ఏం పర్లేదక్కా, అమ్మ నాన్నల్ని పొద్దు పొద్దునే పలకరిస్తూ కాఫీ తాగే టైంకి గరం గరం ముచ్చట్లు చెప్తూ మధ్య మధ్యలో మంచి పాటలు కూడా వినిపిస్తారు. ఇంక నువ్వేం టెన్షన్ పడకు.
1: ఇవన్నీ ఎప్పుడు సెట్ చేసావురా?
2: సెట్ చేయలా, జస్ట్ ట్యూన్ చేసా 101.3 కి.
1: ట్యూన్ చేసావా?
2: అవునక్క, వివిధ భారతి 101.3 లో పొద్దున్నే 7-8 మధ్యలో కాఫీ లాంటి కబుర్లు, లోకల్ టు నాన్ లోకల్ అప్డేట్స్ తో మంచి పాటలతో ఉండే ప్రోగ్రామ్ కాఫీ టైం కి ట్యూన్ అయిపోయా.
1: అయితే వివిధ భారతిలో వచ్చే కాఫీ టైం ప్రోగ్రామ్ వింటూ నాన్న కాఫీని ఎంజాయ్ చేస్తారన్నమాట. ఏ, ఆ కాఫీ కప్ నాదిరా?
2: కానీ అక్క, కాఫీ టైం మాత్రం మనందరిది.
3: ఏక్ జమానే సే కహానీ హై సునా రహీ ఆకాశవాణి. फिर आया एंटरटेनमेंट का रेवोल्यूशन, जब कोने कोने पहुंचा दूरदर्शन. कहानी नहीं बदली, स्टाइल गया है बदल. जो कहानियां हम सुनते आए, देखते आए, अब वही वैसी ही कहानी सुनाएगा डिजिटल.
4: डाउनलोड वेव्स ओटीटी ऐप नाउ एंड वॉच फॉर फ्री.
0: FM 101.3.

సో ఎప్పట్లానే ఫస్ట్ క్వశ్చన్ చాలా ఈజీ క్వశ్చన్ అడుగుతాను. ఏంటంటే సామెత ఇది, నీరు పల్లమెరుగు ఇదేమో దేవుడెరుగు అని సామెత ఏంటది తెలిస్తే 0866244888 నెంబర్కి వాట్సాప్ చేస్తూ ఉండొచ్చు. నీరు పల్లమెరుగు ఇదేమో దేవుడెరుగు అని సామెత ఏంటది తెలిస్తే 0866244888 నెంబర్కి వాట్సాప్ చేస్తూ ఉండొచ్చు. ఈ లవ్లీ సాంగ్ మీ అందరి కోసం వింటూ స్టేట్ యూ.

విండో ఎంజాయ్ చేస్తున్నారు వివిధ భారతి ఎఫ్ఎం 101.3 అండ్ స్టూడియోలో టైం 2:30 ది టైం మన ఫేవరెట్ టైం సందడేస్ అందరికీ వెల్కమ్ చెప్పేస్తూ నేనైతే క్వశ్చన్స్ తో రెడీగా ఉన్నాను. ఆన్సర్స్ తెలిస్తే తెలుసు కదా 0866244888 అనే నెంబర్కి వాట్సాప్ చేస్తూ ఉండొచ్చు.

0: హే, మళ్ళీ స్కూల్ స్టార్ట్ అవుతుంది.
1: పాత స్కూల్ బ్యాగులు చాలు కదా, యూనిఫామ్, షూస్ ఈ సంవత్సరం కూడా వాడచ్చుగా.
0: కానీ సన్నీ అన్ని కొత్తవే కావాలంటున్నాడు.
1: ఫీజులు, పైగా బుక్స్, అన్ని ఖర్చు.
2: మీ పిల్లల చదువు విషయంలో అస్సలు కాంప్రమైజ్ అవ్వకండి. ఇప్పుడు మణపురం ఫైనాన్స్ అందిస్తోంది ఎడ్యుకేషన్ కోసం స్పెషల్ గోల్డ్ లోన్. కాల్ 1800-420-2233.
3: వింటూ ఎంజాయ్ చేస్తున్నారు భారతీయ ఎఫ్ఎం 101.3 అండ్ స్టూడియోలో టైం 2:35 అని మనం సందడే సందడిలో సందడి చేస్తూ నేను ఒక క్వశ్చన్ అడిగాను. ఫస్ట్ క్వశ్చన్ ఎప్పట్లానే చాలా ఈజీ క్వశ్చన్ అడిగాను. నీరు పల్లమెరుగు, ఇదేమో దేవుడెరుగు అని సామెత అని చెప్పాను. ఏంటది తెలిస్తే 0866-2438-14.

వాట్సాప్ చేస్తూ ఉండొచ్చు. హాయ్ గిరిజీ, నమస్తే, గుడ్ ఆఫ్టర్నూన్, హ్యాపీ సాటర్డే అని అంటూ పంపించారు. హైదరాబాద్ కాదు, రోజ్ ఫ్రమ్ గుంటూరు నుంచి సూపర్ సాంగ్స్ ప్లే చేస్తున్నారు అని అంటూ, థ్యాంక్ యూ సో మచ్ రోజ్. అలాగే గుడ్ మార్నింగ్ సులోచన గారు కరీంనగర్ నుంచి, వెరీ గుడ్ మార్నింగ్ మీకు కూడా. అండ్ హాయ్ క్రిష్జీ అని అంటూ పంపించారు. వేదాంతం జానకి శ్రీనివాస్ గారు మచిలీపట్నం నుంచి, చాలా రోజులైంది మీ వాయిస్ విని, చల్లని వాతావరణం మా మచిలీపట్నంలో, మీరు చెప్పే మంచి విషయాలు పాటలు వింటూ పనులు చూసుకుంటా అంటూ, థ్యాంక్ యూ సో మచ్. అండ్ ఆన్సర్ కూడా పంపించండి క్వశ్చన్ వినుంటే. అండ్ బ్రేకింగ్ న్యూస్, ఇదేదో ఫార్వర్డెడ్ మెసేజ్, నేను అడిగిన క్వశ్చన్కి ఆన్సర్ పంపించకుండా ఫార్వర్డెడ్ మెసేజెస్ కూడా పంపిస్తున్నారనమాట. అండ్ గుడ్ మార్నింగ్ ఆర్జే గారు ఫ్రమ్ కొడుమూరు వీరేష్ ఊర్మిళ, ఆర్జే క్రిష్ గారు బాగున్నారా, శ్యామ్ సింగరాజ్ సాంగ్ వేసినందుకు చాలా థ్యాంక్ యూ. కొడుమూరు నుంచి వీరేష్ ఊర్మిళ పంపించారు, థ్యాంక్ యూ సో మచ్. అండ్ విజయవాడ వివిధ భారతి కేంద్రానికి నమస్కారం అని అంటూ, నిజామాబాద్ జిల్లా ఉమ్మేడ నుంచి మమ్మో జనిదిన్, స్నేహభావని జనిదిన్ నమస్కారం, ఆన్సర్ కూడా పంపించండి. అండ్ విశ్వజ్ఞ విజయవాడ నుంచి రైట్ ఆన్సర్, అండ్ శాంతినగర్ నుంచి ఒకే ఒకడు రైట్ ఆన్సర్, శ్యామ్ కల్లూరు నుంచి రైట్ ఆన్సర్, అలాగే హాయ్ నమస్తే విజయవాడ ట్రైన్స్ ఓకే స్టేషన్ డైరెక్టర్ గారికి మరియు ఆర్జీలకు మా హృదయపూర్వక నమస్కారాలు అని అంటూ, సందేశ అందరికీ వెల్కమ్ మీకు కూడా. ఏకలవ్య నగర్ నుంచి బిజిలి వెంకటేష్ అండ్ శ్యామల, ఆన్సర్ కూడా పంపించండి. అండ్ వివి రెడ్డి గారు, హలో క్రిష్ గారు, ఈ మధ్య జరిగిన సో లేదనుకుంటా, నాకు కూడా ఎగ్జాక్ట్గా తెలీదు, తెలిస్తే డెఫినెట్గా షేర్ చేసుకుంటాను. అండ్ రైట్ ఆన్సర్ కూడా పంపించారు. అండ్ ఇంకొక రైట్ ఆన్సర్ ఫ్రమ్ తరాలపల్లి గ్రామం నుంచి పంపించారు, ఎవరు సహస్రోతలకు సమర్పకులకు ఓకే నమస్కారం అని అంటూ, జేరుపతులు బుచ్చయ్య గారు అండ్ ఫ్యామిలీ మెంబర్స్. అండ్ సిఆర్ నగర్ నుంచి రాజేశ్వరి, రామచరణ్, హేమ వీళ్ళందరూ రైట్ ఆన్సర్. అండ్ భాస్కర్ పెడన నుంచి రైట్ ఆన్సర్. అండ్ తిరువీధుల వెంకట సుబ్బారావు గారు, శ్రీదేవి, కృష్ణా జిల్లా కాజగ్రామం నుంచి రైట్ కాదు రాంగ్ ఆన్సర్. అండ్ హాయ్ గుడ్ ఆఫ్టర్నూన్ సార్ అని అంటూ, ఖమ్మం డిస్ట్రిక్ట్ నుంచి రబ్బవరం విలేజ్ నుంచి పంపించారు, నాగుల్మీరా అమిద బేగం వీళ్ళందరూ రైట్ ఆన్సర్. అలాగే చిన్నమ్మయ్య గారు, హలో కిషోర్ బాబు అని అంటూ, నేను చాలా బాగున్నాను, మీరు ఎలా ఉన్నారు? అండ్ ఈరోజు నా స్పెషల్స్ ఏం లేవు, మీ స్పెషల్స్ ఏమైనా ఉంటే షేర్ చేసుకున్న అందరూ కూడా. అండ్ జమలయ్య దొడదేవరపాడు నుంచి పంపించారు రైట్ ఆన్సర్. అండ్ అనంతపురం నుంచి అనురాధ గారు, ఎగ్జాక్ట్లీ రైట్ ఆన్సర్. అలాగే గుడ్ ఆఫ్టర్నూన్ ఎక్స్ప్రెస్ కిషోర్ గారు అంటూ, కుసుమ అంబట్ నగర్ నుంచి రైట్ ఆన్సర్. అండ్ వెరీ గుడ్ ఆఫ్టర్నూన్ అండ్ గుడ్ ఆఫ్టర్నూన్ ఎవ్రీవన్ అంటూ, కొత్తగూడెం నుంచి అకుపాష, వెరీ గుడ్ ఆఫ్టర్నూన్ అండ్ రైట్ కాదు ఆన్సర్ లేదు. అండ్ కాళ్ళ శ్రీనివాసరావు గారు కొదాడ నుంచి రైట్ ఆన్సర్. అండ్ గౌతమి కార్తీక్ అనంతపూర్ నుంచి పంపించారు రైట్ ఆన్సర్. అండ్ సూర్యరమ హైదరాబాద్ నుండి, మీ ప్రశ్నకు సమాధానం అని అంటూ రైట్ ఆన్సర్. అలాగే చందూర్ రావిరాల నుంచి పంపించారు రైట్ ఆన్సర్. అండ్ కుబకూల్ నుంచి ఈశ్వరయ్య గారు, ఎగ్జాక్ట్లీ రైట్ ఆన్సర్. అండ్ గణేష్ రాజు శ్రీవత్స కోనపూర్ నుండి రైట్ ఆన్సర్. అండ్ పాలెంపోలే గారు ఆలగడ్డ నుంచి రైట్ ఆన్సర్. అండ్ హాయ్ అంటూ అంకయ్య గడ్డం పంపించారు బందారుపల్లి నుంచి, నెల్లూరు డిస్టిక్ రైట్ ఆన్సర్. అండ్ నాగశంకర్ ఏ పంపించారు కర్నూలు నుండి, నిజం అని అంటూ, ఓకే రైట్ ఆన్సర్. అండ్ ఎం మురహరి యశోద జానకిరాజు నిజామాబాద్ జిల్లా వీక్లీ బజార్ నుండి రైట్ ఆన్సర్. అలాగే అన్నయ్య నీ ఓకే సంధ్యా వరలక్ష్మి ఫ్రమ్ నాగల్దిన్న నుంచి, ఎగ్జాక్ట్లీ రైట్ ఆన్సర్. అలాగే శ్వేత హైదరాబాద్ నుండి పంపించారు లక్ష్మీ నిష్కాణ్ హనీ. శుభ మధ్యాహ్నం మిత్రమా, హాయ్ కృషి బాగున్నారా? సో కొంచెం గొంతు తేడా ఉందంట, సమ్మర్ కదా, కూల్ కూల్ మజ్జిగ తాగండి. డెఫినెట్గా థ్యాంక్ యూ సో మచ్ మీ అంటే మీరు అవన్నీ చెప్పారు, కొబ్బరి నీళ్లు చాలా పెద్దలు ఇస్తే పంపించారు, అవన్నీ కూడా చదువుతాను. థ్యాంక్ యూ, థ్యాంక్స్ ఎ లాట్. అండ్ ఆన్సర్ కూడా పంపించండి. అండ్ మీ స్పెషల్స్ ఏంటో, లంచ్ స్పెషల్స్ ఏంటో నాతో కూడా షేర్ చేసుకోండి. అండ్ రాజులుడి జయన్న గారు రైట్ ఆన్సర్. అండ్ కనకారావు గారు పెడన నుంచి పంపించారు రైట్ ఆన్సర్. అలాగే శంకరపల్లి ప్రదుడు నుంచి కృష్ణ సంతోష్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్ రైట్ ఆన్సర్. అండ్ కిషోర్ గారు మీరు అడిగిన ప్రశ్నకు సమాధానం అని అంటూ ఉమ్మేడ నుంచి మమ్మ జనిదిన్, స్నేహభావని జనిదిన్ రైట్ ఆన్సర్. అండ్ ఇంకొక ఆన్సర్ ఫ్రమ్ బిజిలి వెంకటేష్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్. అండ్ మైదుగూర్ జాఫర్ హుస్సేన్ వీళ్ళందరూ ఎగ్జాక్ట్లీ రైట్ ఆన్సర్. అండ్ గుడ్ ఆఫ్టర్నూన్ కిషోర్ సార్ అని అంటూ ఆశా శ్రీనివాస్ బెంగళూరు నుంచి రైట్ ఆన్సర్. అండ్ వివి రెడ్డి గారు థ్యాంక్ యూ అని అంటూ ఓకే. అండ్ అలాగే రైట్ ఆన్సర్. అండ్ ప్రియా శ్రీనివాస రెడ్డి గారు సుబ్బారెడ్డిపల్లి గ్రామం నుంచి పంపించారు రైట్ ఆన్సర్. అండ్ మోరంపూడి నుండి తుమ్మకూరు యశ్వంత్ వీళ్ళందరూ రైట్ ఆన్సర్ పంపించారు. అలాగే తిరువేదర వెంకట సుబ్బారావు గారు ఎగ్జాక్ట్లీ రైట్ ఆన్సర్ ఈసారి. అండ్ హాయ్ అన్న, నా పేరు కాత్యాయని, మా అక్క పేరు నందివర్ధిని, ఫ్రమ్ చీరాల బాపట్ల నుంచి పంపించారు, సూపర్. అండ్ హాయ్ హాయ్ మీకు కూడా వెల్కమ్ అండ్ రైట్ ఆన్సర్. అండ్ శాంతినగర్ నుంచి ఒకే ఒకడు రైట్ ఆన్సర్. అండ్ నెంకొండారెడ్డి గారు సిద్ధార్థం మండలం కడప జిల్లా నుంచి రైట్ ఆన్సర్. అలాగే మీరు అడిగిన సామెత అని అంటూ ఆకివీడు నుంచి కిషోర్ అండ్ లక్ష్మణరావు గారు రైట్ ఆన్సర్. అండ్ కానూరు నుంచి తాతారావు గారు గుడ్ ఆఫ్టర్నూన్ మీకు కూడా అండ్ ఆన్సర్ రైట్ ఆన్సర్. అండ్ పెడన జోగనందరావు కాలనీ నుంచి అప్పలరాజు గారు రైట్ ఆన్సర్. అండ్ కొత్తగూడెం నుంచి యాక్కు పాషా రైట్ ఆన్సర్. సో నీరు పల్లమెరుగు ఇదేమో దేవుడెరుగు అని సామెత అని చెప్పాను, ఎగ్జాక్ట్లీ నిజం అనేది రైట్ ఆన్సర్. ఇందాక బై మిస్టేక్ ఆఫ్లోలో చెప్పేశాను అనమాట. ఎనీవే రైట్ ఆన్సర్ నిజం. అండ్ సెకండ్ క్వశ్చన్ అడుగుతున్నాను, గెట్ రెడీ. పెన్ పేపర్ రెడీ పెట్టుకున్నారు కదా, పెన్ పేపర్ క్వశ్చన్స్ అడుగుతాను డెఫినెట్గా. సో ఫైవ్ లెటర్ ఇంగ్లీష్ వర్డ్ ఇది, ఐదు అక్షరాల ఇంగ్లీష్ పదం ఇది. ఇందులో రెండు ఒకటి మూడు కలిపితే కొవ్వు అని అర్థం వస్తుంది. అండ్ ఐదు ఒకటి మూడు కలిపితే ఎలుక అని అర్థం వస్తుంది. అండ్ ఒకటి

మూడు నాలుగు కలిపితే తిన్నారు అని అర్థం వస్తుంది. ఏంటది? ఫైవ్ లెటర్ ఇంగ్లీష్ వర్డ్, అందులో 213 కలిపితే కొవ్వు, 513 కలిపితే ఎలుక, అండ్ 134 కలిపితే తిన్నారు అని అర్థం వస్తుంది. ఏంటది? డీకొండ ప్రసాద్ గారు, నాగూర్బాయ్, విజయవాడ నుంచి హాయ్, బట్ ఆన్సర్ ఏది? అండ్ అలాగే సో వీళ్ళు మాత్రమే పంపించారు. అది సంగతి. ఈ క్వశ్చన్ కి డీకోడ్ చేసి ఆన్సర్ పంపిస్తూ ఉండండి. ఒక లవ్లీ సాంగ్ ప్లే చేస్తాను, వింటూ స్టే ట్యూన్.

లవ్ టుడే మూవీలో నుంచి సూపర్ సాంగ్ విన్నారు అండి. సాంగ్ ని కంపోజ్ చేసింది యువన్ శంకర్ రాజా. అండ్ మనం ఉన్నాం సందడే సందడిలో. సందడి చేస్తూ నేను ఒక క్వశ్చన్ అడిగాను, ఫైవ్ లెటర్ ఇంగ్లీష్ వర్డ్ అని చెప్పాను, దానికి సంబంధించి కొన్ని క్లూస్ కూడా ఇచ్చాను. ఏంటా ఆన్సర్ తెలిస్తే 08662438144 నెంబర్కి వాట్సాప్ చేస్తూ ఉండొచ్చు. వివి రెడ్డి గారు ఎగ్జాక్ట్లీ రైట్ ఆన్సర్, శాంతినగర్ నుంచి ఒకే ఒకడు రైట్ ఆన్సర్, అండ్ ఫణి సత్యశ్రీ తెనాల నుండి రైట్ ఆన్సర్, అండ్ చింతకుంట విలేజ్ వనపర్తి డిస్టిక్ నుంచి పంపించారు ఉమాలత, దివ్య అండ్ ఫ్యామిలీ మెంబర్స్. సో హాయ్ నీకు కూడా, బట్ ఆన్సర్ ఏది? అండ్ తిరువేతుల వెంకట సుబ్బారావు గారు, శ్రీదేవి వీళ్ళందరూ కాజా నుండి పంపించారు రాంగ్ ఆన్సర్. అండ్

గచ్చిబౌలి నుంచి రైట్ ఆన్సర్ అండ్ కాళ శ్రీనివాసరావు గారు కోదాడ నుంచి రైట్ ఆన్సర్ అండ్ అనంతపురం నుండి అనురాధ గారు రైట్ ఆన్సర్ అండ్ సిహెచ్ వేణుజయంపు రైట్ ఆన్సర్ అండ్ భాస్కర్ పెడన నుంచి రైట్ ఆన్సర్ అండ్ కనకారావు గారు పెడన నుంచి రైట్ ఆన్సర్ అలాగే వేదాంతం జానకి శ్రీనివాస్ గారు మచిలీపట్నం నుండి ఎగ్జాక్ట్లీ రైట్ ఆన్సర్ అండ్ కిషోర్ గారు మీరు అడిగిన ప్రశ్నకు మా సమాధానం అంటూ నిజామాబాద్ జిల్లా ఉమ్మేడ నుంచి మమో జనిదిన్ స్నేహబాను జనిదిన్ రైట్ ఆన్సర్ అండ్ అక్కరపాక నుండి పంపించారు సుధాకర్ రైట్ ఆన్సర్ అండ్ పాలెం పోలయ్య గారు ఆళ్ళగడ్డ నుంచి పంపించారు వెరీ గుడ్ ఆఫ్టర్నూన్ మీకు కూడా అండ్ రైట్ ఆన్సర్ అండ్ సులోచన గారు కరీంనగర్ నుండి రైట్ ఆన్సర్ అండ్ ఆశా శ్రీనివాస్ బెంగళూరు నుండి ట్రీట్ కాదు కదా ఇంకొక ఆన్సర్ ఉంది అండ్ హాయ్ క్రిష్జీ థ్యాంక్ యూ మార్నింగ్ నుండి సూపర్ సాంగ్స్ వేస్తున్నారు మా లంచ్ లోపు ఓకే మా లంచ్లో పప్పు చామదంపులు పులుసు అంట కొత్తిమీర చట్నీ ఇవన్నీ చెప్పి నన్ను టెంప్ట్ చేస్తారనమాట బట్ ఎనీవే థ్యాంక్ యూ సో మచ్ షేర్ చేసుకున్నందుకు అండ్ మీ ప్రశ్నకు జవాబు అంటూ హైదరాబాద్ నుండి శ్వేతాలక్ష్మి నిష్కాండ్ హాని ఎగ్జాక్ట్లీ రైట్ ఆన్సర్ అండ్ థ్యాంక్ యూ సో మచ్ అండ్ ఫణి సత్యశ్రీ తెనాల నుండి రైట్ ఆన్సర్ అండ్ ఆర్ వెంకట సుబ్బయ్య గారు ఆర్ లక్ష్మీదేవి కందికాయపల్లి గ్రామం నుంచి రైట్ ఆన్సర్ అలాగే హాయ్ నమస్తే కిషోర్ బాబు భోజనం అయిందా అవలేదు కదా అండ్ అలాగే ఏకలవ్య నగర్ నుంచి బిజ్లీ వెంకటేష్ శ్యామల ఆన్సర్ ఆన్సర్ ఆన్సర్ ఎగ్జాక్ట్లీ రైట్ ఆన్సర్ అలాగే రంగారెడ్డి జిల్లా శంకరపల్లి నుంచి స్పందన వీళ్ళందరూ పంపించారు రైట్ ఆన్సర్ అండ్ నిజామాబాద్ వీక్లీ బజార్ నుండి ఎం మురహరి యశోద జానకిరాజు రైట్ ఆన్సర్ అండ్ పూజారి ధనంజయ్ అనంతపురం జిల్లా నుంచి పంపించారు రైట్ ఆన్సర్ అండ్ పెడన జోగనందరావు కాలనీ నుంచి అప్పలరాజు గారు రైట్ ఆన్సర్ అండ్ నల్గొండ జిల్లా చందంపేట మండలం నుంచి దమ్మోజ్ వెంకటాచారి అండ్ ఫ్యామిలీ మెంబర్స్ రైట్ ఆన్సర్ అండ్ లక్ష్మీ నాగార్జున గారు ఒడియంపేట నుంచి కూడా రైట్ ఆన్సర్ అండ్ 247 ఎగ్జాక్ట్గా స్టూడియోలో టైం మనమున్నాం సందడే సందడిలో నేను అడిగిన క్వశ్చన్ 5 లెటర్ ఇంగ్లీష్ వర్డ్ అని చెప్పాను దానికి సంబంధించి కొన్ని క్లూస్ కూడా ఇచ్చాను చాలామంది ఈజీగా డీకోడ్ చేశారు ఈరోజు క్వశ్చన్స్ అన్ని ఈజీగానే ప్రిపేర్ చేశాను చూద్దాం మరి ఎంతమంది ఆన్సర్ చేస్తారు ఆల్మోస్ట్ అందరూ ఆన్సర్ చేసేలాగే కనిపిస్తున్నారు సో ఆ 5 లెటర్ వర్డ్ ఏంటి అంటే నేను అడిగిన క్వశ్చన్కి ఆన్సర్ ఆఫ్టర్ అనమాట AFTER ఆఫ్టర్ రైట్ ఆన్సర్ కొత్తగూడెం నుండి యాకూబ్ పాషా నూర్జహాన్ పంపించారు రైట్ ఆన్సర్ బట్ ఇప్పుడు నేను ఆన్సర్ చెప్పేశాను కాబట్టి ఎవరు కూడా చకచక టైప్ చేసి పంపించొద్దు నేను ఆన్సర్ రివీల్ చేసేసాను థర్డ్ క్వశ్చన్ అడుగుతున్నాను గెట్ రెడీ ఇప్పుడైతే ఒక సాంగ్ ప్లే చేస్తానో సాంగ్ ఏ సినిమాలో చెప్పండి చాలా సింపులే సాంగ్ ప్లే చేస్తానో సాంగ్ ఏ సినిమాలో చెప్పండి

సో అంతకన్నా అవసరం లేదనుకుంటా సాంగ్ ఏంటో అంటే ఐ మీన్ ఏ సినిమాలో చెప్పడానికి ఆ సాంగ్ విన్నట్టుందా బ్యూటిఫుల్ సాంగ్ ఇది యాక్చువల్ గా ఏఆర్ రహమాన్ కంపోజ్ చేసిన సాంగ్ అండ్ ఈ సాంగ్ ఏ సినిమాలో తెలిస్తే 08662438144 నెంబర్ కి వాట్సాప్ చేస్తూ ఉండొచ్చు ఇంకొక లవ్లీ సాంగ్ మీ అందరి కోసం ప్లే చేస్తూ ఉంటాను వింటూ స్టేట్ యూ

అదనమాట సంగతి, రంభ ఫ్యాన్స్ అలాగా ఎంజాయ్ చేస్తున్నారు పాటలతో. ఎనీవే, ఫ్రమ్ ద మూవీ మహాసముద్రం నుంచి ప్లే చేశాను బ్యూటిఫుల్ సాంగ్, అండ్ ఈ సాంగ్ ని కంపోజ్ చేసింది పాడింది చైతన్య భరద్వాజ్. అండ్ 252 దాటి 28 సెకండ్స్ మనమున్నాం సందడే సందడిలో. సందడి చేస్తూ నేను అడిగిన థర్డ్ క్వశ్చన్ కి ఆన్సర్ చెప్పే ముందు ముందు క్వశ్చన్ రిపీట్ చేస్తాం. క్వశ్చన్ ఏముంది, నేను సాంగ్ ప్లే చేసిన సాంగ్ ఏ సినిమాలో చెప్పమని చెప్పాను. చాలా మందికి తెలుసు అనుకుంటా, చూద్దాం మరి రైటో రాంగో అసలు ఏం పంపించారో. శ్యామ్ కల్లూరు నుంచి రాంగ్ ఆన్సర్, అలాగే కేదర్ వీరేష్ రాజుల మండలం నుంచి రైట్ ఆన్సర్, అండ్ కాళ శ్రీనివాసరావు గారు కోదాడ నుంచి రైట్ ఆన్సర్, అండ్ కనకారావు గారు పెడన నుంచి రైట్ ఆన్సర్, అండ్ అక్కరపాక నుండి సుధాకర్ హీరో స్పెషల్స్ వంకాయ బండకాయ పులుసు అంట, అండ్ రైట్ ఆన్సర్, అండ్ థ్యాంక్ యూ సో మచ్ షేర్ చేసుకున్నందుకు. అండ్ శాంతినగర్ నుంచి ఒకే ఒకడు బాయ్స్ కాదు కదా రాంగ్ ఆన్సర్, అండ్ దిస్ ఇస్ రాజీ ఫ్రమ్ కర్నూలు నుండి రైట్ ఆన్సర్ రాజీ, అండ్ కానూరు నుంచి తాతారావు గారు రైట్ ఆన్సర్, అలాగే ఇంకొక రైట్ ఆన్సర్ ఫ్రమ్ ఊరు పేరు ఏమీ లేదు, అండ్ నల్గొండ జిల్లా చిత్రాల గ్రామం నుంచి దమ్మోజ్ వెంకటాచారి వరలక్ష్మి అండ్ ఫ్యామిలీ మెంబర్స్ రైట్ ఆన్సర్. అండ్ వివి రెడ్డి గారు, అబ్బా నేను సినిమాలో వీక్ అండి అని అంటూ నేను చెప్తాను ఆన్సర్ అయితే, అండ్ ఈ సాంగ్ అని అంటూ శంకర్పల్లి ప్రొద్దుటూరు నుంచి కృష్ణ సంతోష రైట్ ఆన్సర్, అండ్ రాజుల నుంచి బోరెల్లి జయన్న గారు రాంగ్ ఆన్సర్, బాయ్స్ కాదు కదా, అండ్ ఆర్ వెంకట సుబ్బయ్య గారు ఆర్ లక్ష్మీదేవి కందికాయపల్లి గ్రామం నుంచి రైట్ ఆన్సర్, అండ్ హాయ్ కిషోర్ బాబు మీరు అడిగిన ప్రశ్నకు పాట వినిపించారు. మన పాట ఎన్ని సినిమాల్లో అడిగారు సార్, మరి ఇది వచ్చేసరికి ఎగ్జాక్ట్లీ రైట్ ఆన్సర్ మొత్తానికి ఏకలవ్య నగర్ నుంచి బిజిలి వెంకటేష్ శ్యామలా గారు, అండ్ లాస్య శ్రీ జయశ్రీ వీరభద్రపురం నుంచి పంపించారు రైట్ ఆన్సర్, అండ్ పాలెం పోలయ్య గారు ఆళ్ళగడ్డ నుంచి పంపించారు రైట్ ఆన్సర్, అండ్ నాగశంకర్ అలాగే కర్నూలు నుంచి పంపించారు రైట్ ఆన్సర్, అండ్ భాస్కర్ పెడన నుంచి రైట్ ఆన్సర్, అండ్ ప్రసూన గచ్చిబౌలి నుంచి రైట్ ఆన్సర్, అండ్ కిషోర్ గారు మీరు అడిగిన ప్రశ్నకు సమాధానం అని అంటూ నిజామాబాద్ జిల్లా ఉమ్మేడ నుంచి మొహమ్మద్ జనీద్దీన్ స్నేహభాను జనీద్దీన్ రైట్ ఆన్సర్, అండ్ రామలకోట నుండి దుబాయ్ బాషా అబ్దుల్ మన్నాన్ వీళ్ళందరూ పంపించారు రైట్ ఆన్సర్, అండ్ నెక్స్ట్ కొల్లాపూర్ నుండి సోనీ రైట్ ఆన్సర్, అండ్ ప్రేమదేశం సినిమా అనుకుంటున్నాను అని అంటూ ఆశా శ్రీనివాస్ బెంగళూరు నుంచి రాంగ్ ఆన్సర్, అండ్ లక్ష్మీ నాగార్జున ఒడియంపేట నుండి రైట్ ఆన్సర్, అలాగే కొత్తగూడెం నుంచి యాకూబ్ బాషా నూర్జహాన్ ఎగ్జాక్ట్లీ రైట్ ఆన్సర్, అండ్ నిజామాబాద్ జిల్లా వీక్లీ బజార్ నుండి ఎం మురహరి యశోద జానగిరాజు రైట్ ఆన్సర్, అండ్ అనంతపురం నుంచి అనురాధ గారు రైట్ ఆన్సర్, అండ్ అలాగే అమర్నాథ్ మహబూబ్ బాషా గుట్టపాలెం గ్రామం నుంచి పంపించారు రైట్ ఆన్సర్, అలాగే నా పేరు పూజారి ధనంజయ్ అని అంటూ అనంతపురం నుంచి రైట్ ఆన్సర్, అండ్ హాయ్ సార్ మైదుకూర్ జాఫర్ పంపించారు ఎగ్జాక్ట్లీ, ఓకే లోపల మా అమ్మ ముద్దపప్పులో నెయ్యి వేసేసరికి నా మతి పోయింది అనుకున్నా, మతి పోయిందంట, సూపర్ కదా, ఆవకాయ పచ్చడితోనే కదా సూపర్. మొత్తానికి ఆన్సర్ మాత్రం పంపించలేదు. అండ్ పెడని జోగానందరావు కాలనీ నుంచి అప్పలరాజు గారు రైట్ ఆన్సర్, అండ్ రెండవ జవాబు మూడవ జవాబు అని అంటూ రైట్ ఆన్సర్ పంపించారు తరాలపల్లి నుండి జేరుపతులు బుచ్చే గారు, అండ్ వేదాంతం జానకి శ్రీనివాస్ గారు మచిలీపట్నం నుంచి సాంగ్ మూవీ తెలియదు ఒక్కసారే వినిపించారు, నేను చెప్తాను ఆన్సర్ అయితే యు ఆర్ రైట్ ఆన్సర్ అనమాట, దేహం తిరి సాంగ్, సూపర్ సాంగ్ ఇది, అసలు అప్పట్లో మామూలు ఊపు కాదు, హెడ్ ఫోన్స్లో వింటే వేరే ప్రపంచంలో ఉన్నట్టుండేది ఇప్పటికీ కూడా. ఎనీవే యువ మూవీల నుంచి ప్లే చేశాను, అండ్ ఫోర్త్ క్వశ్చన్ అడుగుతున్నాను, గెట్ రెడీ. ఈసారి కూడా మూవీస్కి సంబంధించిన క్వశ్చన్ అడుగుతాను. అల్లర్ నరేష్ అండ్ మోహన్ బాబు గారు కాంబినేషన్లో సినిమా వచ్చింది, ఏంటా సినిమా తెలిస్తే 0866-2488148 నెంబర్కి వాట్సాప్ చేస్తూ ఉండొచ్చు. అల్లరి నరేష్ అండ్ మోహన్ బాబు గారు కాంబినేషన్లో సినిమా వచ్చింది, ఏంటా

0: హే, మళ్ళీ స్కూల్ స్టార్ట్ అవుతుంది.
1: పాత స్కూల్ బ్యాగులు చాలు కదా, యూనిఫామ్, షూస్ ఈ సంవత్సరం కూడా వాడచ్చుగా.
0: కానీ సన్నీ అన్ని కొత్తవే కావాలంటున్నాడు.
1: ఫీజులు, పైగా బుక్స్, అన్ని ఖర్చు.
0: మీ పిల్లల చదువు విషయంలో అస్సలు కాంప్రమైజ్ అవ్వకండి. ఇప్పుడు మణపురం ఫైనాన్స్ అందిస్తోంది ఎడ్యుకేషన్ కోసం స్పెషల్ గోల్డ్ లోన్. కాల్ 1800-420-2233.

కార్యక్రమంలో ఆయన మాట్లాడుతూ లోక్సభ ఎన్నికల నిర్వహణ కోసం 1.8 కోట్ల మంది సిబ్బంది జవాబుదారీతనంతో పనిచేస్తూ స్వేచ్ఛాయుత పారదర్శక ఎన్నికలు నిర్వహించడంలో కీలక పాత్ర పోషిస్తుందని పేర్కొన్నారు. ఏపీఎస్ఆర్టీసీ ప్రైవేటీకరణ, డీజిల్ ధరల కారణంగా టికెట్ రేట్లు పెరుగుతాయనే వార్తలను మంత్రి మన్నిపల్లి రామప్రసాద్ రెడ్డి ఖండించారు. టికెట్ ధరలను పెంచే ఆలోచన లేదని, ప్రైవేటీకరణ కూడా జరగదని స్పష్టం చేశారు. ఖరీఫ్ 2026 సీజన్లో రైతులకు నాణ్యమైన విత్తనాలు, పచ్చి రొట్ట ఎరువుల విత్తనాలు, వ్యవసాయ పరికరాలు సకాలంలో అందించి సాగుకు పూర్తి సహకారం అందించేందుకు రాష్ట ప్రభుత్వం చర్యలు చేపట్టిందని గిరిజన సంక్షేమ శాఖ మంత్రి గుమ్మిడి సంధ్యారాణి తెలిపారు. రాజ్యసభ సభ్యులు సానా సతీష్ బాబు ఈరోజు కాకినాడ కలెక్టర్ హరీంద్ర ప్రసాద్ ను మర్యాదపూర్వకంగా కలిసి ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు తుని పర్యటనకు సంబంధించిన ఏర్పాట్లపై చర్చించినట్లు ఒక ప్రకటనలో తెలిపారు. తెలంగాణ రాష్టంలో బీఈడీ కోర్సుల ప్రవేశాల కోసం నిర్వహించిన తెలంగాణ ఎడ్సెట్ 2026 పరీక్షా ఫలితాలు ఈ రోజు విడుదలయ్యాయి. అభ్యర్థులు ఫలితాలను ఎడ్సెట్ వెబ్సైట్లో చూడవచ్చు. గుంటూరు జిల్లా తెనాలి నియోజకవర్గంలో విద్యుత్ అంతరాయాలను నివారించడానికి మంత్రి నాదెండ్ల మనోహర్ ఆదేశాల మేరకు నియోజకవర్గం అంతటా 74 కొత్త ఎలక్ట్రికల్ ట్రాన్స్ఫార్మర్లను ఏర్పాటు చేశామని అధికారులు ఒక ప్రకటనలో తెలిపారు. రాష్ట ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా అమలు చేస్తున్న ఆపరేషన్ దండాయన కార్యక్రమం కృష్ణా జిల్లాలో విశేష ఫలితాలను ఇస్తోందని, మహిళలు బాలల భద్రతకు అత్యంత ప్రాధాన్యత ఇస్తూ కృష్ణా జిల్లా పోలీసు శాఖ కట్టుదిట్టమైన చర్యలు చేపడుతుందని జిల్లా ఎస్పీవి విద్యాశాఖర్ నాయుడు ఒక ప్రకటనలో తెలిపారు. తీవ్రమైన ఈదురుగాలుల కారణంగా హంసలదేవి బీచ్ వద్ద రక్షణ చర్యల్లో భాగంగా పాలకాయ తిప్ప కరకట్ట వద్ద బీచ్ గేట్లను తాత్కాలికంగా మూసివేస్తున్నట్లు ఫారెస్ట్ రేంజ్ ఆఫీసర్ ఎస్వీకే కుమార్ తెలిపారు. పర్యాటకులు తమ పర్యటనను వాయిదా వేసుకోవాలని ఆయన సూచించారు. పెడన నియోజకవర్గంలోని 4 మండలాల్లో పెడన, బంటుమిల్లి సబ్స్టేషన్లు త్వరలో అందుబాటులోకి వస్తాయని ఎమ్మెల్యే కాగిత కృష్ణప్రసాద్ ఒక ప్రకటనలో తెలిపారు. మండవల్లి రైల్వే స్టేషన్ వద్ద ఎక్స్ప్రెస్ రైళ్లను నిలుపుదల చేయాలని, రిజర్వేషన్ కౌంటర్ను ఏర్పాటు చేయాలని మండల బీజేపీ నాయకులు కేంద్ర మంత్రి భూపతిరాజు శ్రీనివాసవర్మకు వినతి పత్రం సమర్పించారు. దేశవ్యాప్తంగా రైతులు తమ పంటలకు అవసరమైన ఎరువులను ఇకపై ఏపీ ఎయిమ్స్ యాప్ ద్వారా కొనుగోలు చేసేలా కేంద్ర ప్రభుత్వం చర్యలు తీసుకోనుంది. దీనిలో భాగంగా రాష్టంలోని కాకినాడ, కృష్ణా జిల్లాలను పైలట్ ప్రాజెక్టులుగా ఎన్నుకున్నట్లు పెద్దపూడి మండల వ్యవసాయ అధికారి సత్యప్రసాద్ తెలిపారు. కాకినాడ జిల్లాలోని గండేపల్లి వద్ద ఈరోజు 216వ జాతీయ నంబరు రహదారిపై ఒక కారు అదుపు తప్పి పక్కనే ఉన్న పొలాల్లోకి దూసుకెళ్లింది. అక్కడ ఉన్న విద్యుత్ స్తంభాన్ని ఢీకొట్టడంతో కారులో ప్రయాణిస్తున్న 5 యువకులలో ఇద్దరికి తీవ్ర గాయాలైనట్లు స్థానికులు తెలిపారు. రాజమండ్రి సిటీలో 45 లక్షల రూపాయల వ్యయంతో చేపట్టనున్న సీసీ రోడ్డు నిర్మాణ పనులకు ఎమ్మెల్యే ఆదిరెడ్డి శ్రీనివాస్ ఈరోజు శంకుస్థాపన చేశారు. వివిధ భారతి వార్తల ముఖ్యాంశాలు తిరిగి 4 గంటలకు వింటారు.

0: వివిధ భారతి ఎఫ్ఎం న్యూస్ హెడ్లైన్స్.
1: వివిధ భారతి వార్తల ముఖ్యాంశాలు చదువుతున్నది కల్పన. భారతదేశ ఎన్నికల నిర్వహణ అత్యంత పారదర్శకంగా జరుగుతుందని ప్రధాన ఎలక్షన్ కమిషనర్ జ్ఞానేష్ కుమార్ తెలిపారు. ఢిల్లీలో జరిగిన

0: ఏమండో భోజనానికి వస్తారా? మళ్ళీ ఒకటిన్నర అయితే నేను ఆకాశవాణి వనితావాణిలో ఉమెన్ ఎంటర్ప్రినర్స్ తో ఇంటర్వ్యూ వినాలండి. టైం 4 అయిపోతుంది, నేను ఆకాశవాణి యువలయలో పార్టిసిపేట్ చేయాలి.
1: అమ్మా ఇంకా పడుకోలేదా?
2: లేదురా అబ్బాయి, 10 గంటలకు ఆకాశవాణిలో హరికథా గానం వింటే కానీ నిద్ర పట్టదాయే నాకు.
1: ఏంటో, ఇంట్లో ఉన్న 3 తరాల వాళ్ళు ఆకాశవాణికి ఫ్యాన్ అయిపోయారు, ఇక నన్ను పట్టించుకునేదెవరు?
0: అవును మరి, అన్ని తరాల వాళ్ళని అలరించే శ్రోతల హృదయ స్పందన శబ్దవాణి మన 90 సంవత్సరాల ఆకాశవాణి.
3: వింటున్నారు వివిధ భారతి ఎఫ్ఎం 101.3. Akashwani, the news read by Shagun Chopra. Chief of Army Staff General Upendra Dwivedi today said that the Indian Armed Forces remain on high operational alert and are prepared for Operation Sindhu 2.0 if

0: హే, మళ్ళీ స్కూల్ స్టార్ట్ అవుతుంది.
1: పాత స్కూల్ బ్యాగులు చాలు కదా, యూనిఫామ్, షూస్ ఈ సంవత్సరం కూడా వాడచ్చుగా.
0: కానీ సన్నీ అన్ని కొత్తవే కావాలంటున్నాడు.
1: ఫీజులు, పైగా బుక్స్, అన్ని ఖర్చే.
0: మీ పిల్లల చదువు విషయంలో అస్సలు కాంప్రమైజ్ అవ్వకండి. ఇప్పుడు మనపురం ఫైనాన్స్ అందిస్తోంది ఎడ్యుకేషన్ కోసం స్పెషల్ గోల్డ్ లోన్. కాల్ 1800-420-2233.
2: వింటూ ఎంజాయ్ చేస్తున్నారు యూత్ భారతి ఎఫ్ఎం 101.3 అండ్ స్టూడియోలో టైం 3:14:20 అని మనము ఉన్నాం సందడే సదల్లో. సో నేను అడిగిన ఫిఫ్త్ క్వశ్చన్ ఏంటి అని అంటే, 100 కొరడా దెబ్బలైనా సరే దీనికి సరి రావు అని సామెత అని చెప్పాను. దేనికి సరి రావు, యాక్చువల్గా ఇది తినే పదార్థం అని చెప్పాను. చాలా మందికి ఇష్టం ఉండే ఉంటుంది ఇది. కేదరి వీరేష్ రాజల మండలం నుంచి రైట్ ఆన్సర్ అండ్ గౌతమి కార్తీక్ అనంతపూర్ నుంచి పంపించారు ప్రీవియస్ క్వశ్చన్కి రైట్ ఆన్సర్ అండ్ శాంతినగర్ నుంచి ఒకే ఒక్కడు రైట్ ఆన్సర్ ఇప్పుడు అడిగిన క్వశ్చన్కి. అండ్ రాజుల నుంచి బోరెళ్ళి జయన్న రాంగ్ ఆన్సర్, నేను తినే వస్తువు అని చెప్పాను. అండ్ గుడ్ ఆఫ్టర్నూన్ సార్, ప్రోగ్రామ్ సూపర్ అని అంటూ సి బలగల్ మండలం నుంచి ఎం శివశంకర్ థ్యాంక్ యూ సో మచ్. అలాగే అనంతపురం నుంచి అనురాధ గారు ఎగ్జాక్ట్లీ రైట్ ఆన్సర్. అండ్ హాయ్ బ్రో, రాబందంట, కొంతమందికి ఎంత చెప్పినా ఎంత శిక్షించినా మార్పు రాదంట. మరి ఇది ఎందుకు పంపించారో నాకు అర్థమో లేదు. తులసీరామ్ రాజేశ్వరి బాబు తిరుపతి నుంచి పంపించారు. ఏంటండి క్లూ ఇచ్చేశారు, వేదాంతం జానకి శ్రీనివాస్ గారు మచిలీపట్నం నుంచి పంపించారు. ఎగ్జాక్ట్లీ రైట్ ఆన్సర్, ఎందుకంటే కన్ఫ్యూజ్ అవుతారేమో అనుకున్నాను, చాలా మందికి తెలియదేమో ఈ సామెత. అందుకే తినే పదార్థం అని చెప్తే అట్లీస్ట్ నాకు వచ్చే వాటిల్లో అట్లీస్ట్ ఆ తినే పదార్థాలైనా చూద్దామని చెప్పి నేను క్లూ ఇచ్చాను అనమాట. అండ్ మణి శంకర్ కర్నూలు నుండి సందీప్ కిషన్ వర్ష అంట, సో ఏంటో మరి ఇది. అండ్ ఆన్సర్ తెలియదు బ్రో అని అంటూ

ఫ్రమ్ కర్నూలు నుంచి నేను చెప్తాను. అండ్ కొరివికారం, తిరుపతి నుంచి సాయి శిరీష, కొరివికారం అంట, మరి అదేంటో తినే ఐ మీన్ తినే వస్తువు అంటే కొరివికారం అంట. అండ్ మనుషుల పాపాలకు అని అంటూ భ్రమరా సార్ కర్నూలు నుంచి పంపించారు. నేను అడిగిన క్వశ్చన్ ఏంటి, ఆన్సర్స్ ఏంటి, అండ్ ఒక బొట్టుకు సమానం అంట, సి బెళగల మండలం నుంచి, పోలకల నుండి, బాలకొండేశ్, బట్ రాంగ్ ఆన్సర్. అండ్ భాస్కర్ పెడన నుంచి, ఎగ్జాక్ట్లీ రైట్ ఆన్సర్ భాస్కర్. అండ్ తిరుపతి నుంచి సుబ్బరామయ్య గారు, నువ్వే చెప్పు అని అంటూ, సో నేనే చెప్తాను ఆన్సర్ అయితే. అండ్ నాకు ఇష్టమైనవన్నీ పెట్టా. చిన్నమ్మాయి మిరియల్గూడ నుంచి, పూతరేకలు, జిలేబీ, మడతగాజ, బందర్ లడ్డు, నేతి హల్వా. చెప్పాను కదా తినే పదార్థాలు అంటే అన్ని లిస్టులు వస్తాయి, అన్ని నన్ను ఊరించి మాకండి, అసలే నాకు స్వీట్స్ అంటే ఇష్టం. అండ్ పెడ నుంచి జోగానందరావు కాలనీ నుంచి అప్పలరాజు గారు రైట్ ఆన్సర్. అండ్ అలాగే రాంగ్ ఆన్సర్ గోల్నేపల్లి నుండి మిరియల గోవర్ధన్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్. అండ్ చందంపేట మండలం నుంచి దమ్మోజ్ వెంకటేశ్వరి అండ్ ఫ్యామిలీ మెంబర్స్, గారెలు, రాంగ్ ఆన్సర్. అండ్ నువ్వులుండంట గణేష్ రాజు శ్రీవత్స, కోనాపూర్ నుండి రాంగ్ ఆన్సర్. అండ్ ముజఫర్నగర్ కర్నూలు నుంచి దేవేంద్ర బాబు, హాయ్ కృష్ణ అంటూ పంపించారు, హాయ్ మీకు కూడా, బట్ ఆన్సర్ ఏది. అండ్ రంగారెడ్డి జిల్లా శంకర్పల్లి నుంచి పంపించారు కృష్ణ, సంతోష అండ్ ఫ్యామిలీ మెంబర్స్ రైట్ ఆన్సర్. అండ్ నూనె నుంచి శోభారాణి గారు అండ్ ఫ్యామిలీ మెంబర్స్ రైట్ ఆన్సర్. అండ్ లతా ఉయ్యూరు నుండి రైట్ ఆన్సర్. అండ్ హాయ్ అండి అంటూ మైదుకూర్ జాఫర్, ఇంకా ఏంటండి మనం తిరుపతిలోనే ఉండేది ఫేమస్ కాదు కదా, రాంగ్ ఆన్సర్. అండ్ కిషోర్ గారు, మీరు అడిగిన ప్రశ్నకు మా సమాధానం అని అంటూ నిజామాబాద్ జిల్లా ఉమ్మిడ నుంచి మమ్మ జనిదిన్, స్నేహభావన జనిదిన రైట్ ఆన్సర్. అండ్ పాలెం పోలయ్య గారు ఆలగడ్డ నుంచి రైట్ ఆన్సర్. అండ్ కనకారావు గారు పెడల నుంచి రైట్ ఆన్సర్. అండ్ కొరివికారం అంటే పండుమిర్చి అంట, బట్ రాంగ్ ఆన్సర్. వివి రెడ్డి గారు, సో కాళా శ్రీనివాసరావు గారు కోదాడ నుంచి రైట్ ఆన్సర్. అండ్ ఒక సులోష్ణ గారు కరీంనగర్ నుంచి రైట్ ఆన్సర్. అండ్ వంకాయ అన్నయ్య గారు అని అంటూ, బట్ కాదు, తులసీరామ్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్ తిరుపతి నుంచి. అండ్ అల్మాజ్గూడ నుంచి దమ్మోజు మధుసూదనాచారి, శ్రీవాణి, వీళ్ళందరూ పంపించారు రైట్ ఆన్సర్. అండ్ అక్కర్బాగ్ నుండి సుధాకర్, రాంగ్ ఆన్సర్. అండ్ లక్ష్మీ నాగార్జున ఒడియంపేట నుంచి రైట్ ఆన్సర్. అలాగే హాయ్ మిస్టర్ కిషోర్, సూపర్ ఫాస్ట్ ఎక్స్ప్రెస్, శుభ మధ్యాహ్నం అంటూ ఎంఎంఎస్ నివాస్ నల్లపాడు నుంచి పంపించారు, బట్ రాంగ్ ఆన్సర్, నేను తినే పదార్థం అని చెప్పాను. అండ్ కోనసీమ జిల్లా మోరుపాలెం నుండి పంతాడి శ్రీనివాసరావు గారు, గంగాభవాని రైట్ ఆన్సర్. అలాగే దమ్మోజ్ వెంకటాచారి అండ్ ఫ్యామిలీ మెంబర్స్ నల్గొండ జిల్లా చిత్రియాల గ్రామం నుంచి రైట్ ఆన్సర్. ఇంకెవరు పంపించొద్దు, నాకు వచ్చిన ఎస్ఎంఎస్లు అయితే ఇవే. నేను అడిగిన ఫిఫ్త్ క్వశ్చన్కి ఆన్సర్ చెప్పే ముందు ఇంకెవరు కూడా టైప్ చేసి పంపించొద్దు, నేను ఆన్సర్ రివీల్ చేసేస్తున్నాను. 100 కొరడా దెబ్బలైనా సరే ఒక్క బొబ్బట్టుకి సరిరావు అని సామెత అంట. సో బొబ్బట్టుకి సరిరావు అంట, అది సంగతి. నేను తినే పదార్థాలని క్లూ కూడా ఇచ్చాను, చాలామంది ఈజీగా గెస్ చేశారు. అండ్ 6th క్వశ్చన్ అడుగుతున్నాను, గెట్ రెడీ. ఫోర్ లెటర్ ఇంగ్లీష్ వర్డ్ ఇది, 4 అక్షరాల ఇంగ్లీష్ పదం ఇది. ఇందులో 2, 3, 4 కాదు, ఫస్ట్ ఈ క్లూ ఇవ్వను తర్వాత ఆవిస్తాను. 4, 3, 1 కలిపితే కొత్త, 2, 3 కలిపితే అతను, అండ్ 2, 3, 4 కలిపితే కోడి. ఏంటది తెలిస్తే 0866-2-4-888-14 ఈ నెంబర్కి వాట్సాప్ చేస్తూ ఉండొచ్చు. ఫోర్ లెటర్ ఇంగ్లీష్ వర్డ్ ఇది, ఇందులో 4, 3, 1 4, 3, 1 అక్షరాలను కలిపితే కొత్త అని అర్థం వస్తుంది. అండ్ 2, 3 కలిపితే అతను, అండ్ 2, 3, 4 కలిపితే కోడి అని అర్థం వస్తుంది. ఏంటది తెలిస్తే 0866-2-4-888-14 ఈ నెంబర్కి వాట్సాప్ చేస్తూ ఉండొచ్చు. ఈ సాంగ్ మీ అందరి కోసం, వింటూ స్టే ట్యూన్డ్.

బ్యూటిఫుల్ సాంగ్ ఫ్రమ్ ద మూవీ కౌసల్య కృష్ణమూర్తి నుంచి ప్లే చేశారు. అండ్ మనము నా సందడే సందడిలో సందడి చేస్తూ నేను ఒక క్వశ్చన్ అడిగాను, ఏంటా క్వశ్చన్? ఫోర్ లెటర్ ఇంగ్లీష్ వర్డ్ అని చెప్పాను. చాలా ఈజీ క్వశ్చన్ అడిగాను యాక్చువల్ గా. కేదర్ వీరేష్ రాజుల మండలం నుంచి రైట్ ఆన్సర్, నిజామాబాద్ వీక్లీ బజార్ నుండి ఎం మురిహరి యశోద జానగిరాజ్ రైట్ ఆన్సర్, అండ్ నమస్కారం కిషోర్ బాబు అని అంటూ ప్రీవియస్ క్వశ్చన్ కి బిజిలి వెంకటేష్ శ్యామల గారు రైట్ ఆన్సర్, అండ్ గోర్లకాన్ దొడ్డి విలేజ్ నుంచి పంపించారు పాతింటి ఎల్లప్ప జయమ్మ. మైసూర్ లడ్డు అంట కాదు, నేను ఆన్సర్ చెప్పేశాను. అండ్ శాంతినగర్ నుంచి ఒకే ఒకటి ఇప్పుడు అడిగిన క్వశ్చన్ కి రైట్ ఆన్సర్, అండ్ ప్రసూన గచ్చిబౌలి నుంచి రైట్ ఆన్సర్, అండ్ మణిశంకర్ కర్నూలు నుండి రైట్ ఆన్సర్, అలాగే యూసఫ్ ఫ్రమ్ కొలిపార్ నుండి రైట్ ఆన్సర్, అలాగే కనకారావు గారు పెడల నుంచి రైట్ ఆన్సర్, అండ్ ఇంకొక రైట్ ఆన్సర్ ఫ్రమ్ వివి రెడ్డి గారు, అండ్ ఫణి సత్యశ్రీ తెనాల నుండి రైట్ ఆన్సర్, అండ్ దేవసేన తిరుపతి నుంచి రైట్ ఆన్సర్, అండ్ అనంతపురం నుంచి అనురాధ గారు రైట్ ఆన్సర్, అలాగే నరేష్ ఫ్రమ్ అనంతపురం నుంచి రైట్ ఆన్సర్, అండ్ వేదాంతం జానకి శ్రీనివాస్ గారు మచిలీపట్నం నుంచి సిక్స్త్ క్వశ్చన్ ఆన్సర్ అని అంటూ ఎగ్జాక్ట్లీ రైట్ ఆన్సర్, అండ్ హైదరాబాద్ నుండి శ్వేతా లక్ష్మీ నిష్కాన్ హనీ ప్రీవియస్ క్వశ్చన్కి అండ్ ఇప్పుడు అడిగిన క్వశ్చన్కి రైట్ ఆన్సర్, అండ్ గన్నవరం ఇంటి పేరు అని అంటూ శ్రీనివాస్ గన్నవరం, ఓకే అందుకని ఊరు పేరు అనుకుంటానని ఇంటి పేరు అని చెప్పి పంపించారు తిరుపతి నుంచి. సో అర్థమైంది అండ్ రైట్ ఆన్సర్, అండ్ మీరు అడిగిన ప్రశ్నకు మా సమాధానం అని అంటూ నిజామాబాద్ జిల్లా ఉమ్మడి నుంచి మొహమ్మద్ జనీద్దీన్ స్నేహబాణి జనీద్దీన్ రైట్ ఆన్సర్, అలాగే కోనేరు విష్ణు అయ్యప్ప నగర్ నుంచి పంపించారు, ఎందుకు మళ్ళీ డిలీట్ చేశారు ఎస్ఎంఎస్, అండ్ కర్నూలు జిల్లా గోనగండ్ల గ్రామం నుంచి లక్ష్మీదేవి రంగస్వామి శెట్టి రైట్ ఆన్సర్, అండ్ సిహెచ్ వేణు జయంపు నుంచి పంపించారు రైట్. మీరు మెదడికి బాగా మేత పెడుతున్నారు సార్ అంట, మరి ఆ మాత్రం పెట్టాలి కదా, ఎట్లా చెప్పండి. అందుకే మూడు నాలుగు ఈ పెన్ పేపర్ క్వశ్చన్స్ తీసుకొస్తాను అనమాట. అండ్ శరత్ వల్లభనేని కానూరు విజయవాడ నుంచి రైట్ ఆన్సర్, అండ్ నల్గొండ జిల్లా చందంపేట మండలం నుంచి దమ్మోజ్ వెంకటాచారి అండ్ ఫ్యామిలీ మెంబర్స్ రైట్ ఆన్సర్, అండ్ రాజీ కర్నూలు నుండి రైట్ ఆన్సర్, అండ్ ఇంకొక రైట్ ఆన్సర్ ఫ్రమ్ వినుకొండ నుంచి ఎస్ సుబ్రహ్మణ్యాచారి విజయలక్ష్మి గారు పంపించారు, అండ్ అల్మాజ్గూడ నుంచి పంపించారు దమ్మోజ్ మధుసూదనాచారి శ్రీవాణి వీళ్ళందరూ రైట్ ఆన్సర్, అండ్ నూనె నుంచి శోభారాణి గారు రంగారావు అండ్ ఫ్యామిలీ మెంబర్స్ రైట్ ఆన్సర్, అండ్ లలిత మురళి భాను వీళ్ళందరూ తిరుపతి డిస్టిక్ నుంచి పంపించారు రైట్ ఆన్సర్, అండ్ లత ఉయ్యూరు నుండి రైట్ ఆన్సర్, అండ్ సులోచన గారు కరీంనగర్ నుండి రైట్ ఆన్సర్, అండ్ నాగార్జున లక్ష్మి ఫ్రమ్ ముడియంపేట నుండి రైట్ ఆన్సర్, అండ్ గుడ్ ఆఫ్టర్నూన్ క్రిష్ గారు అంటూ జయంత్ అల్వాల్ పంపించారు రైట్ ఆన్సర్, అలాగే నిజామాబాద్ వీక్లీ బజార్ నుండి ఎం మురిహరి యశోద జానకి రాజు రైట్ ఆన్సర్, అండ్

நாராயணா அண்ட் ஃபேமிலி மெம்பர்ஸ் ரைட் ஆன்சர் அண்ட் பாஸ்கர் பெடல் நினைச்சு ரைட் ஆன்சர் அண்ட் பாலம் போலைகர் ஆலகட்டு நினைச்சு ரைட் ஆன்சர் அண்ட் கர்னூல் நிஞ்சி ராமகிருஷ்ண గారు ரைட் ஆன்சர் అలాగే ఇంకొక ரைட் ஆன்சர் ఫ్రమ్ జేర్పోతుల బుచ్చి గారు హనుమకొండ నుంచి పంపించారు అండ్ నెక్స్ట్ పెడన జోగనేంద్ర కాలనీ చప్పల్ రాజు గారు రైట్ ఆన్సర్ సో ఫోర్ లెటర్ ఇంగ్లీష్ వర్డ్ చాలా సింపుల్ గా అడిగాను క్లూస్ కూడా చాలా ఈజీగా ఇచ్చాను ఒకే ఒక క్లూతో వర్డ్ మొత్తం కూడా ఆల్మోస్ట్ వచ్చేసినట్టే అందరికీ అందుకే ఆ క్లూని లాస్ట్ లో చెప్పారనమాట ఎప్పుడైతే ఏంటి మంచి క్లూ ఇచ్చాను ఆన్సర్ కూడా చెప్పారు కాబట్టి ఆన్సర్ రివీల్ చేస్తున్నాను వెన్ రైట్ ఆన్సర్ WHEN వెన్ రైట్ ఆన్సర్ ఒక క్లూ ఇచ్చాను 2 3 4 కోడి అని చెప్పి హెన్తోనే వెన్ వచ్చేసి ఉంటుంది అందరికీ కూడా అండ్ 3:26 దాటి 7 సెకండ్స్ స్టూడియోలో టైం మనమున్నాం సందడే సందడి సెవెంత్ క్వశ్చన్ అడుగుతున్నాను గెట్ రెడీ ఇది కూడా మూవీస్ కి సంబంధించిన క్వశ్చన్ అవసరాలు శ్రీనివాస్ తెలుసు కదా సో అవసరాలు శ్రీనివాస్ చాలా పొడుగ్గా ఉంటారు ఐ మీన్ మంచి మంచి మంచి కామెడీ సినిమాలు చేశారు మంచిగా ఫన్ జనరేట్ చేస్తారు ఆయన డైరెక్ట్ చేసిన ఫస్ట్ మూవీ ఏంటి మీలో అంతమందికి తెలుస్తూ 0866244814 ఈ నెంబర్కి వాట్సాప్ చేస్తూ ఉండొచ్చు బ్యూటిఫుల్ మూవీ నిజంగా ఫస్ట్ టైం నేను అంటే ఆయన డైరెక్షన్లో

వచ్చేసినట్టే అందరికీ. అందుకే ఆ క్లూని లాస్ట్ లో చెప్పాను అనమాట. ఎప్పుడైతే ఏంటి మంచి క్లూ ఇచ్చాను, ఆన్సర్ కూడా చెప్పారు కాబట్టి ఆన్సర్ రివీల్ చేస్తున్నాను. వెన్ రైట్ ఆన్సర్ WHEN వెన్ రైట్ ఆన్సర్. ఒక క్లూ ఇచ్చాను 2-3-4 కోడి అని చెప్పి హెన్ తోనే వెన్ వచ్చేసి ఉంటుంది అందరికీ కూడా. అండ్ 3:26 దాటి 7 సెకండ్స్ స్టూడియోలో టైం, మనమున్నాం సందడే సందడి. 7th క్వశ్చన్ అడుగుతున్నాను, గెట్ రెడీ. ఇది కూడా మూవీస్ కి సంబంధించిన క్వశ్చన్. అవసరాలు శ్రీనివాస్ తెలుసు కదా, సో అవసరాలు శ్రీనివాస్ చాలా పొడుగ్గా ఉంటారు. ఐ మీన్ మంచి కామెడీ సినిమాలు చేశారు, మంచిగా ఫన్ జనరేట్ చేస్తారు. ఆయన డైరెక్ట్ చేసిన ఫస్ట్ మూవీ ఏంటి మీలో ఎంతమంది తెలుసు? 0866-243-8814 ఈ నెంబర్కి వాట్సాప్ చేస్తూ ఉండొచ్చు. బ్యూటిఫుల్ మూవీ నిజంగా. ఫస్ట్ టైం నేను అంటే ఆయన డైరెక్షన్లో వస్తుందంటే అసలు ఎలా తీస్తారు అని చెప్పి వెళ్ళి చూశాను. నాకు చాలా ప్లెజెంట్గా మంచి మ్యూజిక్, మంచి ఆర్టిస్టులు అందరూ, ఐ మీన్ కొత్త హీరో హీరోయిన్ అప్పటికీ మూవీస్ చేస్తున్నారనుకోండి, కొత్త హీరో ప్లెజెంట్గా ఒక బ్యూటిఫుల్ బ్రీజ్ ఎలా ఉంటుందో అంత మంచి సినిమా అనమాట. సో అవసరాల శ్రీనివాస్ ఎవరు అని అంటే మీలో కొంతమందికి తెలియకపోతే చెప్తున్నాను, అష్టాచమ్మ సినిమాలో నానిగారు పక్కన ఉంటారు కదా పొడుగ్గా, ఆయనే అవసరాల శ్రీనివాస్ అనమాట. సో ఆయన డైరెక్ట్ చేసిన ఫస్ట్ మూవీ ఏంటి తెలిస్తే 0866-243-8814 ఈ నెంబర్కి వాట్సాప్ చేస్తూ ఉండొచ్చు. ఈ సాంగ్ మీ అందరి కోసం వింటూ స్టే ట్యూన్డ్.

0: సో అలా ప్రపోజ్ చేశాను అనమాట మన హీరో హీరోయిన్ కి. బ్యూటిఫుల్ సాంగ్ ఫ్రమ్ ద మూవీ రెమో నుండి ప్లే చేశారు. అండ్ 3:31:17 స్టూడియోలో టైం. మనము నా సందడి సందడిలో సందడి చేస్తూ నేను ఒక క్వశ్చన్ అడిగాను, అవసరాల శ్రీనివాస్ డైరెక్ట్ చేసిన ఫస్ట్ మూవీ ఏంటి అని చెప్పి చాలా మంది పంపించారు. ఈజీగా అంటే క్లూస్ కూడా ఇచ్చాను కదా, చాలా క్లూస్ ఇచ్చాను నేను. రైట్ రాంగ్ చూద్దాం మరి ఏమేమి పంపించారు. రైట్ ఆన్సర్ ఫ్రమ్ శాంతినగర్ నుంచి ఒకే ఒక్కడు కనకారావు గారు పెడల నుంచి, అండ్ కోరియర్ విష్ణు అయ్యప్ప నగర్ నుంచి, అండ్ కాదరి వీరేష్ రాజుల మండలం నుంచి, అలాగే రాజోల్ నుంచి బోరెళ్ల జయన్న, అండ్ మణిశంకర్ అండ్ పూర్ణ ఫ్రమ్ కర్నూలు నుండి, అలాగే పెడన జోగానందరావు కాలనీ నుంచి అప్పలరాజు గారు, అండ్ అక్కర్బాగ్ నుండి రమా పంపించారు, అండ్ ప్రసూన గచ్చిబౌలి నుండి, అండ్ నెక్స్ట్ ఉమ్మేడ నుంచి మహమ్మద్ జనీద్దీన్ స్నేహభాను జనీద్దీన్, అండ్ సిహెచ్ వేణు జయంపు నుంచి పంపించారు రైట్ ఆన్సర్, అండ్ భాస్కర్ పెడన నుంచి రైట్ ఆన్సర్, అండ్ తిరుపతి నుంచి దేవసేన, అండ్ ఎం కొండారెడ్డి గారు సిద్ధవటం మండలం నుంచి పంపించారు, అండ్ అలాగే అన్నగారు అని అంటూ తులసి రాజేశ్వరి తిరుపతి నుంచి, అండ్ పాలంపోలే గారు ఆలగడ్డ నుంచి, అలాగే కాళ్ళ శ్రీనివాసరావు గారు కోదాడ నుంచి, అండ్ కానూరు నుంచి తాతారావు గారు, అండ్ ఇంకొక రైట్ ఆన్సర్ ఫ్రమ్ రాజీవ్ ఫ్రమ్ కర్నూలు నుండి, అండ్ శ్రీనివాస్ తిరుపతి నుండి పంపించారు రైట్ ఆన్సర్, అండ్ నిజామాబాద్ వీక్లీ బజార్ నుండి ఎం మురహరి అశోధ జానకిరాజు పంపించారు రైట్ ఆన్సర్, అండ్ హలో క్రిషన్ అని అంటూ మంగళగిరి నుంచి మల్లీశ్వరి గారు రైట్ ఆన్సర్, అండ్ నల్గొండ జిల్లా చిత్రియాల గ్రామం నుంచి దమ్మోజ్ వెంకటాచారి అండ్ ఫ్యామిలీ మెంబర్స్, అండ్ మంగళగిరి నుండి చిన్నమస్తానరావు గారు, పెద్దమస్తానరావు గారు, అండ్ హైదరాబాద్ నుండి శ్వేతాలక్ష్మి నిష్కాన్ హనీ 7th ప్రశ్నకు జవాబు అని అంటూ, అండ్ లతా ఉయ్యూరు నుంచి పంపించారు, అండ్ వేదాంతం దీపిక గీత షాన్విక్ వీళ్ళందరూ పంపించారు మచిలీపట్నం నుంచి రైట్ ఆన్సర్, అండ్ సి బెల్గల్ నుంచి పంపించారు కోమల కొండేష్ రైట్ ఆన్సర్, అలాగే సులోచన గారు కరీంనగర్ నుంచి రైట్ ఆన్సర్, అండ్ ఆల్మస్గూడ నుంచి దమ్మోజు మధుసూదనాచారి గారు పంపించారు, అండ్ ఫ్యామిలీ మెంబర్స్ రైట్ ఆన్సర్, అండ్ రామకృష్ణ కాలనీ నుంచి పంపించారు మా ఊరపు సతీష్ మహానటి అంట కాదు, అండ్ నూనె నుంచి శోభారాణి గారు రంగారావు అండ్ ఫ్యామిలీ మెంబర్స్ రైట్ ఆన్సర్, అండ్ గణేష్ రాజు శ్రీవత్స కోనపూర్ నుండి రైట్ ఆన్సర్, అండ్ గోలకాంత్ దొడ్డి నుంచి పంపించారు పాతింటి ఎల్లప్ప జయమ్మ వీళ్ళందరూ, అండ్ అనంతపురం నుంచి అనురాధ గారు రైట్ ఆన్సర్, అండ్ శరత్ వల్లభనేని ఫ్రమ్ కానూరు విజయవాడ నుంచి, అండ్ రామకృష్ణ గారు కర్నూలు నుండి, అండ్ మై ఫేవరెట్ మూవీ అని అంటూ ఆశా శ్రీనివాస్ బెంగళూరు నుంచి, నాకు కూడా చాలా ఇష్టం సినిమా అంటే, అండ్ బిజీ వెంకటేష్ శ్యామలా వీళ్ళందరూ పంపించారు ఏకలవ్య నగర్ నుంచి రైట్ ఆన్సర్, అండ్ రంగారెడ్డి జిల్లా శంకర్పల్లి నుంచి ప్రొద్దుటూరు కృష్ణ సంతోష రైట్ ఆన్సర్, అండ్ ఫణిసత్యశ్రీ తెనాల నుండి రైట్ ఆన్సర్, అండ్ హాయ్ కిషోర్ సార్ అండ్ భాస్కర్ రెడ్డి అని అంటూ ఒడిశా నుంచి రైట్ ఆన్సర్, అండ్ కుసుమ అంబట్ నగర్ నుంచి ఎగ్జాక్ట్లీ రైట్ ఆన్సర్, అండ్ రబ్బవరం విలేజ్ నుంచి పంపించారు నాగుల్ మీరా అమితా బేగం వీళ్ళందరూ రైట్ ఆన్సర్, అలాగే ఇంకొక రైట్ ఆన్సర్ ఫ్రమ్ లలిత మురళి భాను తిరుపతి డిస్టిక్ నుంచి, అలాగే షరీఫ్ గన్నవరం నుంచి రైట్ ఆన్సర్, అండ్ లక్ష్మీ నాగార్జున ఫ్రమ్ ఒడియంపేట నుంచి రైట్ ఆన్సర్, అండ్ మన్హర్ హాయ్ బ్రో అంటూ పంపించారు హాయ్ మన్హర్ రైట్ ఆన్సర్, అలాగే ఇంకొక రైట్ ఆన్సర్ ఫ్రమ్ జేరుపోతులు బుచ్చయ్య గారు హనుమకొండ జిల్లా నుంచి, అలాగే ఇంకొక రైట్ ఆన్సర్ ఫ్రమ్ పాపారావు గారు టీ నర్సాపురం నుండి, అండ్ కోనసీమ జిల్లా మోరిపాలెం నుండి పంతాడి శ్రీనివాసరావు గారు గంగా భవానీ రైట్ ఆన్సర్, అండ్ రాజేష్ అంబిక ఫ్రమ్ సోలాపూర్ మహారాష్ట్ర నుంచి రైట్ ఆన్సర్. సో అది సంగతి, నాకు వచ్చిన ఎస్ఎంఎస్లు అన్ని చదివాను, అందరూ కూడా మాక్సిమం రైట్ ఆన్సర్స్ పంపించారు ఒక్కళ్ళు తప్ప అనుకుంటా, ఐ థింక్ సో, ఎగ్జాక్ట్గా గుర్తులేదు. ఊహలు గుసగుసలాడే అవసరాల శ్రీనివాస్ గారు డైరెక్ట్ చేసిన ఫస్ట్ మూవీ ఊహలు గుసగుసలాడే, చాలా బ్యూటిఫుల్ మూవీ. ఇందా చెప్పినట్టు అనుకోకుండా వెళ్ళాం, ఫస్ట్ రోజు నూన్ షోకే వెళ్ళాం, బట్ చాలా ఎంజాయ్ చేసి చాలా ప్లెజెంట్గా హ్యాపీగా అనిపించింది నాకైతే సినిమా చూసిన తర్వాత. అండ్ అందులో ఆయన కూడా ఉంటారు, చాలా బాగా మంచి రోల్ ఆయనది కూడా. అది సంగతి, 3:34:40 మనము నా సందడి సందడిలో సందడి చేస్తూ నేను ఒక 8th క్వశ్చన్ అడుగుతున్నాను. వగలాడి రాణికి వాకిట్లో కాపల, ఎవరా వగలాడి రాణి? తెలిస్తే 0866-2488-14 ఈ నెంబర్కి వాట్సాప్ చేస్తూ ఉండొచ్చు. వగలాడి రాణికి వాకిట్లో కాపల, ఎవరా వగలాడి రాణి? తెలిస్తే 0866-2488-14 ఈ నెంబర్కి ఆన్సర్స్ పంపిస్తూ ఉండొచ్చు. ఇంకొక లవ్లీ సాంగ్ మీ అందరి కోసం, చిన్న కమర్షియల్ తర్వాత వింటూ స్టే ట్యూన్.
1: హే, మళ్ళీ స్కూల్ స్టార్ట్ అవుతుంది.
2: పాత స్కూల్ బ్యాగులు చాలు కదా, యూనిఫామ్ షూస్ ఈ సంవత్సరం కూడా వాడచ్చుగా.
1: కానీ సన్నీ అన్ని కొత్తవే కావాలంటున్నాడు.
2: ఫీజులు పైగా బుక్స్ అన్ని ఖర్చు.
1: మీ పిల్లల చదువు విషయంలో అస్సలు కాంప్రమైజ్ అవ్వకండి. ఇప్పుడు మనపురం ఫైనాన్స్ అందిస్తోంది ఎడ్యుకేషన్ కోసం స్పెషల్ గోల్డ్ లోన్. కాల్ 1800-420-2233.

సాంగ్స్ వింటూ ఎంజాయ్ చేస్తున్నారు కదా. మనము నామ్ సందడే సందడిలో సందడి చేస్తూ నేను ఒక క్వశ్చన్ అడిగాను, వగలాడి రాణికి వాకిట్లో కాపలా ఎవరా వగలాడి రాణి అని చెప్పి. ఈసారి ఏంటో మరి తక్కువ ఎస్ఎంఎస్లు వచ్చినాయి చూద్దాం. కనకారావు గారు పెడర నుంచి రైట్ ఆన్సర్, సారీ రాంగ్ ఆన్సర్, మలన్బి కర్నూలు బాలాజీ నగర్ నుంచి పంపించారు ఆన్సర్ రాంగ్ ఆన్సర్, ఫణి సత్యశ్రీ తెనాల నుండి ఎగ్జాక్ట్లీ రైట్ ఆన్సర్, అలాగే కోమల్ దొండేష్ కొండేష్ ఫ్రమ్ సి బెల్గల్ పంపించారు, సూపర్ సార్ సందడే సందడి ప్రోగ్రామ్ చాలా బాగుంది అని అంటూ థ్యాంక్ యూ సో మచ్. అండ్ హాయ్ అన్న అంటూ కనిరప్పలు అంటూ పంపించారు, బట్ రాంగ్ ఆన్సర్ తులసిరామ్ రాజేశ్వరి తిరుపతి నుండి. అండ్ పెడన జోగానందరావు కాలనీ చప్పలరాజు గారు ముక్కు పొడక కాదు. అండ్ ఆశా శ్రీనివాస్ బెంగళూరు నుంచి ఎగ్జాక్ట్లీ రైట్ ఆన్సర్. అండ్ అనంతపురం నుంచి అనురాధ గారు రైట్ ఆన్సర్. అండ్ అక్కరపాక నుండి సుధాకర్ రైట్ ఆన్సర్. అండ్ కర్నూలు జిల్లా గోనగండ్ల గ్రామం నుంచి లక్ష్మీదేవి రంగస్వామి శెట్టి రైట్ ఆన్సర్. అండ్ ఉల్లిగడ్డ అంట బట్ కాదు, దమ్మోజ్ వెంకటాచారి గారు అండ్ ఫ్యామిలీ మెంబర్స్. అండ్ హాయ్ క్రిష్, మీ క్వశ్చన్కి ఆన్సర్ అని అంటూ మంగళగిరి నుంచి మల్లీశ్వరి గారు ఎగ్జాక్ట్లీ రైట్.

ఆన్సర్ అండ్ రాముడు పంపించ ఓకే మణిశంకర్ కర్నూలు నుంచి బట్ రాంగ్ ఆన్సర్ అండ్ లాక్ అండ్ కీ అంట గణేష్ రాజు శ్రీవత్స కోనపూర్ నుండి బట్ రాంగ్ ఆన్సర్ అండ్ భాస్కర్ పెడన నుంచి రైట్ ఆన్సర్ అండ్ లలితా మురళి భానుఫ్రహ్మ తిరుపతి డిస్టిక్ నుంచి రైట్ ఆన్సర్ అండ్ ఒక పనిని త్వరగా చేయాలనుకుంటే మరో వ్యక్తి ఆ పనిని ఆపడం అంట సో ఇదేం కాదు రాంగ్ ఆన్సర్ ఇది ఎం మురహరి శదజానకి రాజు నిజామాబాద్ నుంచి పంపించారు అండ్ షరీఫ్ గన్నవరం నుంచి రైట్ ఆన్సర్ అండ్ కనుపాప అని అంటూ ప్రసూన బట్ రాంగ్ ఆన్సర్ అండ్ రవ్వరం విలేజ్ నుంచి పంపించారు నాగుల్ మీరా అమితా బేగం సారీ రాంగ్ ఆన్సర్ అండ్ మీ 8వ ప్రశ్నకు జవాబు అని అంటూ హైదరాబాద్ నుండి శ్వేతాలక్ష్మి నిష్కాన్ హనీ బట్ కాదు అండ్ సాయి కుమార్ మునేమామ గూడూరు నుంచి పంపించారు రాంగ్ ఆన్సర్ అండ్ లత ఉయ్యూర్ నుండి రాంగ్ ఆన్సర్ అండ్ కిషోర్ గారు అని అంటూ తెలియడం లేదు ఆన్సర్ మీరే చెప్పండి అని అంటూ ఉమ్మడి నుంచి మమ్మ జనిది స్నేహభాను జనిది నేనే చెప్తాను అండ్ పాలెంపోలే గారు ఆళ్లగడ్డ నుంచి ఎగ్జాక్ట్లీ రైట్ ఆన్సర్ అండ్ మన్హర్ పంపించారు రైట్ ఆన్సర్ అండ్ మలన్బి కర్నూలు నుంచి పంపించారు రాంగ్ ఆన్సర్ అండ్ శాంతినగర్ నుంచి ఒకే ఒకడు రైట్ ఆన్సర్ అండ్ అంబట్నగర్ నుంచి కుసుమ పంపించారు రైట్ ఆన్సర్ అండ్ నల్గొండ జిల్లా చందంపేట మండలం నుంచి దమ్మోజ్ వెంకటాచారి అండ్ ఫ్యామిలీ మెంబర్స్ రైట్ ఆన్సర్ ఈసారి వగలాడి రాణికి వాకిట్లో కాపలా ఎవరా వగలాడి రాణి అని చెప్పి క్వశ్చన్ అడిగాను కనకారావు గారు పెడల నుంచి రైట్ ఆన్సర్ ఇంకెవరు కూడా పంపించొద్దు నేను ఆన్సర్ చెప్పేస్తున్నాను ఆల్మాజ్గూడ నుంచి దమ్మోజు మధుసూదనాచారి అండ్ ఫ్యామిలీ మెంబర్స్ రైట్ ఆన్సర్ అండ్ నున్న నుంచి శోభారాణి గారు అండ్ ఫ్యామిలీ మెంబర్స్ రైట్ ఆన్సర్ అండ్ నిజామాబాద్ వీక్లీ బజార్ నుండి ఎం మురహరి శోధజానికి రాజు రైట్ ఆన్సర్ అండ్ జేరుపుతులు బుచ్చే గారు రైట్ ఆన్సర్ అలాగే నిజామాబాద్ వీక్లీ బస్ సారీ నిజామాబాద్ జిల్లా ఉమ్మడి నుంచి మమ్మ జనిదిన స్నేహవాణి జనిదిన రైట్ ఆన్సర్ అండ్ భాస్కర్ రెడ్డి ఒడిశా నుంచి రైట్ ఆన్సర్ అండ్ అప్పలరాజు గారు పెడన నుంచి రైట్ ఆన్సర్ అండ్ నేను ఆన్సర్ చెప్పేస్తున్నాను ఈసారి అన్ని ఎస్ఎంఎస్లు చదివాను కాబట్టి నాలుక రైట్ ఆన్సర్ అనమాట అండ్ లతా ఉయ్యూర్ నుండి టఫ్ అంట నేను చెప్పేసాను ఆన్సర్ అయితే అండ్ రాజన్న సిరిసిల్ల జిల్లా చీర్లవంచ గ్రామం నుంచి పరశురాములు పద్మ వీళ్ళందరూ రైట్ ఆన్సర్ అండ్ పంతాడి శ్రీనివాసరావు గారు అండ్ ఫ్యామిలీ మెంబర్స్ రైట్ ఆన్సర్ ఇంకెవరు పంపించొద్దు 9th క్వశ్చన్ అడుగుతున్నాను గెట్ రెడీ వగలాడి రాణికి వాకిట్లో కాపలా ఎవరా వగలాడి రాణి అని అంటే నాలుక రైట్ ఆన్సర్ అనమాట 9th క్వశ్చన్ గెట్ రెడీ సో ఇది కూడా 5 లెటర్ ఇంగ్లీష్ వర్డ్ ఇందులో 3, 1, 2 కలిపితే వేడిగా అండ్ 3, 4, 5 కలిపితే ఆమె అండ్ 2, 3, 4, 5, 4 కలిపితే అక్కడ అని అర్థం వస్తుంది ఏంటది మళ్ళీ జాగ్రత్తగా నోట్ చేసుకోండి క్లూస్ అయితే 5 లెటర్ ఇంగ్లీష్ వర్డ్ ఇది ఇందులో 3, 1, 2 కలిపితే వేడిగా అని అర్థం వస్తుంది అండ్ 3, 4, 5 కలిపితే ఆమె అని అర్థం వస్తుంది అండ్ 2, 3, 4, 5, 4 కలిపితే అక్కడ అని అర్థం వస్తుంది ఏంటది తెలిస్తే 0866243884 నెంబర్కి వాట్సాప్ చేస్తూ ఉండొచ్చు ఈ సాంగ్ మీ అందరి కోసం వింటూ స్టూడియో

పాపప్ సాంగ్ విన్నారు ఫ్రమ్ ద మూవీ గ్రీక్ వీరుడి నుంచి ప్లే చేసినటువంటి సాంగ్ ని కంపోజ్ చేసింది తమనసెస్ అండ్ ఈ పాటకు లిరిక్స్ అందించింది కృష్ణ చైతన్య అండ్ ఈ పాటను పాడింది నవీన్ మాధవ్ అండ్ రంజిత్. మనమునాం సందడే సందర్లో నేను అడిగిన క్వశ్చన్ ఒక ఫైవ్ లెటర్ ఇంగ్లీష్ వర్డ్ అని చెప్పాను, కొన్ని క్లూస్ కూడా ఇచ్చాను, చాలా ఈజీ క్లూస్ అండ్ ఈజీ వర్డ్ కూడా. గుమ్మం అంట ప్రీవియస్ క్వశ్చన్ కి, బట్ రాంగ్ ఆన్సర్ ఎవరు, గణేష్ రాజు శ్రీవత్స వీళ్ళందరూ. అండ్ నాలుక అంటూ ఎప్పుడు అడిగిన క్వశ్చన్ కి సత్తుబల్ నుంచి కృష్ణమూర్తి శకుంతల వీళ్ళందరూ రైట్ ఆన్సర్, బట్ ప్రీవియస్ క్వశ్చన్స్ అవన్నీ. అండ్ గోర్లకందోడి నుంచి పంపించారు పాతింటి ఎల్లప్ప జయమ్మ వీళ్ళందరూ రాంగ్ ఆన్సర్. అండ్ హైదరాబాద్ బౌరంపేట నుంచి నాలుక అంటూ ప్రీవియస్ క్వశ్చన్ కి రైట్ ఆన్సర్. అండ్ శాంతినగర్ నుంచి ఒకే ఒకడు రైట్ ఆన్సర్ ఇప్పుడు అడిగిన క్వశ్చన్ కి. అండ్ లక్ష్మీనాగార్జున ఒడియంపేట నుంచి పంపించారు రైట్ ఆన్సర్. అండ్ ప్రసూన గచ్చిబౌలు నుంచి రైట్ ఆన్సర్. అండ్ షరీఫ్ గణవరం నుంచి రైట్ ఆన్సర్. అండ్ భాస్కర్ పెడల నుంచి రైట్ ఆన్సర్. అండ్ ఫణి సత్యశ్రీ తెనాల నుండి రైట్ ఆన్సర్. అండ్ ఆశా శ్రీనివాస్ బెంగళూరు నుంచి రాంగ్ ఆన్సర్ కదా. అండ్ కనకారావు గారు పెడల నుంచి రైట్ ఆన్సర్. అండ్ హైదరాబాద్ నుండి శ్వేతాలక్ష్మి నిష్కాన్ హనీ, బట్ రాంగ్ ఆన్సర్. నేను అడిగిన క్లూ ఇచ్చాను నేను, టూ త్రీ ఫోర్ ఫైవ్ ఫోర్ కలిపితే అక్కడ అని అర్థం వస్తుందని చెప్పి క్లూ ఇచ్చాను, ఆన్సర్ అయితే అది కాదు. అండ్ వేదాంతం జానకి శ్రీనివాస్ గారు మచిలీపట్నం నుంచి నైన్త్ ఆన్సర్ ఎయిత్ ఆన్సర్ ఎగ్జాక్ట్లీ రైట్ ఆన్సర్. అండ్ అనంతపురం నుంచి అనురాధ గారు రైట్ ఆన్సర్. అండ్ గోనగండ్ల గ్రామం నుంచి లక్ష్మీదేవి రంగస్వామి శెట్టి రైట్ ఆన్సర్. అండ్ రోజ్ గుంటూరు నుండి రైట్ ఆన్సర్. అండ్ మలన్బి షబానా కర్నూలు నుండి పంపించారు రైట్ ఆన్సర్. అండ్ రాజన్న సిరిసిల్ల జిల్లా చీర్లమంచ గ్రామం నుంచి వేముల పరశురాములు పద్మ రైట్ ఆన్సర్. అండ్ నిజామాబాద్ వీక్లీ బజార్ నుండి ఎం మురహరి యశోద జానకిరాజు రైట్ ఆన్సర్. అండ్ సులోచన గారు కరీంనగర్ నుంచి రైట్ ఆన్సర్. అండ్ నల్గొండ జిల్లా చందంపేట మండలం నుంచి దమ్మోజి వెంకటాచారి అండ్ ఫ్యామిలీ మెంబర్స్ రైట్ ఆన్సర్. అండ్ చిలుకు నారాయణ అండ్ ఫ్యామిలీ మెంబర్స్ రైట్ ఆన్సర్ ప్రీవియస్ క్వశ్చన్ కి నాలుక అంటూ. ఓకే, ఇప్పుడు అడిగిన క్వశ్చన్ కూడా పంపించారు. అండ్ కేదరి వీరేష్ రాజుల మండలం నుంచి రైట్ ఆన్సర్. అండ్ పెడన జోగనేంద్రరావు కాలనీ చప్పలరాజు గారు రైట్ ఆన్సర్. అండ్ పాలంపోలే గారు ఆళ్లగడ్డ నుంచి రైట్ ఆన్సర్. అండ్ భద్రాద్రి కొత్తగూడెం జిల్లా రాంపురం గ్రామం నుంచి గట్ల సతీష్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్ రైట్ ఆన్సర్. అండ్ హాయ్ అన్న, నా పేరు కాత్యాయని అండ్ మా అక్క పేరు నందివర్ధిని ఫ్రమ్ రామకృష్ణపురం నుంచి పంపించారు. సో రైట్ ఆన్సర్ హాయ్. అండ్ ఆల్మాజ్గూడెం నుంచి దమ్మోజు మధుసూదనాచారి శ్రీవాణి వీళ్ళందరూ పంపించారు రైట్ ఆన్సర్. అండ్ కిషోర్ గారు అని అంటూ నిజామాబాద్ జిల్లా ఉమ్మేడ నుంచి మమ్మూద్ జనిద్దీన్ స్నేహభాను జనిద్దీన్ రైట్ ఆన్సర్. అండ్ నొన్న నుంచి శోభారాణి గారు రంగారావు అండ్ ఫ్యామిలీ మెంబర్స్ రైట్ ఆన్సర్. అండ్ సత్తుపల్లి నుంచి కృష్ణమూర్తి గారు శకుంతల వీళ్ళందరూ రైట్ ఆన్సర్. అండ్ కొత్తగూడెం నుంచి రాంపురం, ఓకే భద్రాద్రి కొత్తగూడెం నుంచి రాంపురం గ్రామం నుంచి కట్ల సతీష్ సరోజ్ని రైట్ ఆన్సర్. అండ్ లత ఉయ్యూరు నుండి నేను ఇచ్చిన క్లూ ఏది, టూ త్రీ ఫోర్ ఫైవ్ ఫోర్ కలిపితే క్లూ అది అక్కడ అని చెప్పి దేర్ ఆన్సర్ కాదు. అండ్ జయంతి అల్వాల్ పంపించారు రైట్ ఆన్సర్, యాక్చువల్గా ఒక్క లెటర్ ఎక్కువైందంతే. అండ్ హైదరాబాద్ బౌరంపేట నుంచి సంతోష సుప్రియ రైట్ ఆన్సర్. ఏంటా రైట్ ఆన్సర్? సో నేను అడిగిన క్వశ్చన్ ఫైవ్ లెటర్ ఇంగ్లీష్ వర్డ్ అని చెప్పాను, కొన్ని క్లూస్ కూడా ఇచ్చాను. రైట్ ఆన్సర్ అదర్ అన్నమాట, ఓటీహెచ్ఈఆర్ అదర్ రైట్ ఆన్సర్. చాలామంది గెస్ చేశారు. అండ్ లాస్ట్ అండ్ ఫైనల్ క్వశ్చన్ అడుగుతున్నాను, గెట్ రెడీ. ఇది ఒక సామెతే, ఈ కొండనేమో నేల మీద పెట్టి ఉత్తి కొండనేమో ఉట్టి మీద పెట్టినట్లని సామెత అంట. సో ఈ కొండనేమో నేల మీద పెట్టారంట, ఉత్తి కొండను మాత్రం ఉట్టి మీద పెట్టారంట, ఏంటది? తెలిస్తే 0866243814 నెంబర్కి ఆన్సర్స్ పంపిస్తూ ఉండొచ్చు. అండ్ హాయ్ అన్న, అక్కడ క్లైమేట్ ఎలా ఉంది? నాకు ఇంకా తెలీదు, పొద్దున వచ్చినప్పుడు మాత్రం భలే అనిపించింది నాకైతే.

0: శ్రీరామ్ గారు పంపించారు. అండ్ హాయ్ క్రిష్జీ, ఎక్కువ స్మాల్ వర్డ్స్ తో అడిగారు పాపం. ఓకే, నిద్ర నుంచి ఆగం చేసి అందరూ ఆడుతున్నారంట. అండ్ ఈ హాట్ సమ్మర్లో చక్కగా కూల్ కూల్గా ఆడించి అడిగారు అని అంటూ, హైదరాబాద్ నుండి శ్వేతా లక్ష్మి నిష్కాన్ హని, థ్యాంక్ యూ సో మచ్. అందుకే ఈసారి పెద్ద పెద్ద వర్డ్స్ కాకుండా చిన్న చిన్నవి తీసుకొచ్చాను నేను. అండ్ ఆశా శ్రీనివాస్ బెంగళూరు నుంచి, రాంగ్ ఆన్సర్ కదా. అండ్ ఇంకొక రైట్ ఆన్సర్ ఫ్రమ్ చేరుపోతుల బొచ్చే గారు. అండ్ అది సంగతి, ఇప్పుడు అడిగిన క్వశ్చన్ గుర్తుంది కదా, ఈ కుండనేమో కుండ కొండ కాదు, ఈ కుండనేమో నేల మీద పెట్టి ఉత్తి కుండను మాత్రం ఉట్టి మీద పెట్టినట్లు అని సామెత. సో అది సంగతి, ఏంటా కుండ, ఏం కుండ అది తెలిస్తే 0866244884 ఈ నెంబర్కి వాట్సాప్ చేస్తూ ఉండొచ్చు. ఆ కుండలో ఏముందో గెస్ చేయండి. ఈ సాంగ్ వింటూ స్టే ట్యూన్డ్.
1: హే, మళ్ళీ స్కూల్ స్టార్ట్ అవుతుంది.
2: పాత స్కూల్ బ్యాగులు చాలు కదా, యూనిఫామ్, షూస్ ఈ సంవత్సరం కూడా వాడచ్చుగా.
1: కానీ సన్నీ అన్ని కొత్తవే కావాలంటున్నాడు.
2: ఫీజులు, పైగా బుక్స్, అన్ని ఖర్చు.
1: మీ పిల్లల చదువు విషయంలో అస్సలు కాంప్రమైజ్ అవ్వకండి. ఇప్పుడు మనపురం ఫైనాన్స్ అందిస్తోంది ఎడ్యుకేషన్ కోసం స్పెషల్ గోల్డ్ లోన్. కాల్ 1800420223.

అండి హరిశరణ్ అండ్ జునితా గాంధీ పాడిన సూపర్ సాంగ్ ఉన్నారు ఫ్రమ్ ద మూవీ చిలియా నుండి ప్లే చేశాను అండ్ ఈ సాంగ్ ని కంపోజ్ చేసింది ఏఆర్ రెహమాన్. అండ్ మనము నాం సందడే సందడిలో సందడి చేస్తూ నేను ఒక క్వశ్చన్ అడిగాను. యాక్చువల్ గా సామెత ఇది, ఈ కుండనేమో నేలను పెట్టి ఉత్తి కుండని ఉట్టి మీద పెట్టినట్లు అని సామెత. కోనేరు విష్ణు అయ్యప్ప నగర్ విజయవాడ నుంచి పంపించారు, బట్ రాంగ్ ఆన్సర్. అండ్ శాంతి నగర్ నుంచి ఒకే ఒక్కడు, ఎగ్జాక్ట్ గా ఆన్సర్ కాదు కానీ కొంచెం ఆన్సర్ కింద కన్సిడర్ చేయొచ్చు. అండ్ జయన్న రాజుల నుంచి పంపించారు, ఉత్తికుండ రాంగ్ ఆన్సర్. అండ్ కనకారావు గారు పెడన నుంచి రైట్ ఆన్సర్. అండ్ ఎంఎంఎస్ నివాస్ నల్లపాటి నుంచి పంపించారు, రైట్ ఆన్సర్. అండ్ ఫణి సత్యశ్రీ తెనాల నుండి రాంగ్ ఆన్సర్. అండ్ రాజన్న సిరిసిల్ల జిల్లా చీర్లవంచ గ్రామం నుంచి వేముల పరిశ్రమలు పద్మ, రాంగ్ ఆన్సర్. అండ్ గుడ్ ఆఫ్టర్నూన్ సార్, ఆన్సర్ ఈజ్ అని అంటూ అదర్ ప్రీవియస్ క్వశ్చన్ అంటూ పంపించారు. అండ్ శరత్ బాబు రవి పెనంలూరు నుంచి విజయవాడ నుంచి పంపించారు, రైట్ ఆన్సర్ ప్రీవియస్ క్వశ్చన్కి. అండ్ చందూ రావిరాల పాలకొండ కాదు, ఎగ్జాక్ట్ నాకు సామెత కావాలి. అండ్ హాయ్ అన్న నా పేరు కాత్యాయని అని అంటూ పంపించారు, నిండుకొండ అంట కాదు. అండ్ లక్ష్మీ నాగార్జున ఒడియంపేట నుంచి పంపించారు, ప్రీవియస్ క్వశ్చన్కి రైట్ ఆన్సర్. అండ్ పాలెంపోలే గారు రాంగ్ ఆన్సర్. అండ్ జాప భూమేశ్వర్ భూలక్ష్మి వెల్లుల నుంచి పంపించారు, రాంగ్ ఆన్సర్ నీళ్లకొండ కాదు. అండ్ పెడన జోగనందరావు కాలనీ నుంచి అప్పలరాజు గారు రాంగ్ ఆన్సర్, నీళ్లకొండ కాదు. అండ్ పాలకొండని అని అంటూ కాదు, లలిత మురళి భాను వీళ్ళందరూ తిరుపతి డిస్టిక్ నుంచి, అది కూడా కాదు. పాలు పెరుగు పంపించారు బట్ అది కూడా కాదు. నిజామాబాద్ జిల్లా వీక్లీ బజార్ నుండి ఎం మురహరి యశోద జానకిరాజు. అండ్ నెక్స్ట్ నిజామాబాద్ నుంచి పంపించారు, ఓకే. ఉమ్మిడి నుంచి మమో జనిదిన్ స్నేహబాను జనిదిన్, నీళ్లకొండ కాదు. అండ్ రబ్బవరం విలేజ్ నుంచి పంపించారు నాగుల మీరా అమితా బేగం వీళ్ళందరూ, గట్టికొండ అంట కాదు. అండ్ శ్రీరామదాస్ కృపాచారి అనిత సాయి వర్షిత్ వీళ్ళందరూ సికింద్రాబాద్ నుంచి పంపించారు, విజయవాడకు పంపబోయి హైదరాబాద్కు వివిధ భారతికి పంపారంట ప్రీవియస్ క్వశ్చన్స్కి. సో నాలుక అదర్ అని అంటూ పంపించారు రైట్ ఆన్సర్స్. అలాగే మాలన్బి కర్నూలు నుంచి పంపించారు, నీళ్లకొండ కాదు. అండ్ హాయ్ అన్న కొబ్బరికాయ అంటూ తులసిరామ్ రాజేశ్వరి, బట్ అది కాదు. అండ్ నున్ను నుంచి శోభారాణి గారు, రంగారావు అవినాష్ వీళ్ళందరూ బట్ పంపించారు. సో ఇది ఆన్సర్ కింద తీసుకుందాం. అండ్ కిషోర్ సార్, ఈరోజు ప్రోగ్రామ్ సూపరో సూపరు, క్లూ ఇస్తే ఆనందమే ఆనందం, మెసేజ్లు కూడా నీట్గా చదువుతారు అని అంటూ రామళ్ళకోట నుంచి దుబాయ్ భాష అబ్దుల్ మన్నన్ వీళ్ళందరూ థ్యాంక్ యూ సో మచ్. బట్ ఆన్సర్ మాత్రం రాంగ్ ఆన్సర్, నీళ్లకొండ కాదు. అండ్ కిషోర్ గారు, ఈ చివరి ప్రశ్న మీరే చెప్పాలి అని అంటూ నేనే చెప్తున్న సామెత, వినడానికి చాలా బాగుంటుంది. అండ్ దమ్ము వెంకటాచార్య అండ్ ఫ్యామిలీ మెంబర్స్. అండ్ వేదాంతం జానకి శ్రీనివాస్ గారు మచిలీపట్నం నుండి, ఖాళీ కుండని ఉట్టిలో పెట్టి నీటి కుండని కింద పెట్టినట్లు కాదు. అండ్ సులోచన గారు కరీంనగర్ నుంచి కొంచెం ఆన్సర్ కింద కన్సిడర్ చేయొచ్చు. అండ్ అలాగే హైదరాబాద్ బౌరంపేట నుంచి సంతోష్ సుప్రియ, నీళ్లుండకుండా అంట కాదు. అండ్ హాయ్ క్రిష్ సార్, ఏం భాస్కర్ రెడ్డి అని అంటూ ఒడిశా నుంచి ఆన్సరే. అండ్ భాస్కర్ పెడన నుంచి ఆన్సర్ రైట్ ఆన్సర్. అండ్ హైదరాబాద్ నుండి శ్వేతాలక్ష్మి నిష్కాన్ హనీ పంపించారు, ఓకే రైట్ ఆన్సర్. అండ్ ట్రై చేద్దాం. అలాగే జాఫర్ పంపించారు మైదుకూరు, హాయ్ అండి అని అంటూ రైట్ ఆన్సర్. అండ్ పాలెంపోలే గారు ఆలగడ్డ నుంచి రైట్ ఆన్సర్. అండ్ నిండుకొండ అంట పులిచేర్ల మనోజ్ కుమార్, బట్ రాంగ్ ఆన్సర్. అండ్ ఇంకొక రైట్ ఆన్సర్, రాజన్న సిరిసిల్ల జిల్లా చీర్లవంచ గ్రామం నుంచి వేముల పరశురాములు పద్మ. అండ్ ఆల్మాస్గూడ నుంచి దమ్మోజు మధుసూదనాచారి శ్రీవాణి వీళ్ళందరూ పంపించారు రైట్ ఆన్సర్. అండ్ ఇంకొక రైట్ ఆన్సర్ ఫ్రమ్ జేరుపొత్తుల బుచ్చయ్య గారు హనుమకొండ జిల్లా నుంచి. అండ్ ఇంకొక రైట్ ఆన్సర్ ఫ్రమ్ పెడన జోగనందరావు కాలనీ నుంచి అప్పలరాజు గారు. అండ్ భద్రాద్రి కొత్తగూడెం జిల్లా రాంపురం గ్రామం నుంచి కట్ల సతీష్, సుమలత వీళ్ళందరూ రాంగ్ ఆన్సర్. అండ్ దేవసేన తిరుపతి నుంచి రాంగ్ ఆన్సర్. అండ్ కిషోర్ గారు, మీరు అడిగిన ప్రశ్నకు సమాధానం అని అంటూ రైట్ ఆన్సర్, నిజామాబాద్ జిల్లా ఉమ్మడి నుంచి మొహమ్మద్ జనిద్దీన్ స్నేహబాను జనిద్దీన్. అండ్ అనంతపురం నుంచి అనురాధ గారు రాంగ్, ఓకే రైట్ ఆన్సర్. అండ్ నిజామాబాద్ వీక్లీ బజార్ నుండి ఎం మురహరి యశోద జానకిరాజు రైట్ ఆన్సర్. సో ఆన్సర్ అయితే అప్పుడే రివీల్ చేయను, మరికొద్ది సేపట్లో న్యూస్ హెడ్లైన్స్ వింటారు. అండ్ ఎగ్జాక్ట్గా 4:02కి కలుద్దాం, అప్పుడు ఆన్సర్ రివీల్ చేస్తాను. వింటూ స్టే ట్యూన్డ్.

భారతి ఎఫ్ఎం న్యూస్ హెడ్లైన్స్. వివిధ భారతి వార్తల ముఖ్యాంశాలు చదువుతున్నది కల్పన. బనగానపల్లె మండలం టంగుటూరు ఎస్సీ కాలనీలో పర్యటించిన మంత్రి బీసీ జనార్దన్ రెడ్డి రోడ్లు, డ్రైనేజీ సమస్యలను పరిశీలించారు. జూన్ నెలాఖరులోగా పనులు ప్రారంభించాలని అధికారులకు ఆదేశాలు జారీ చేశారు. అర్బన్ ఛాలెంజ్ ఫండ్ కింద విశాఖకు 1500 కోట్ల రూపాయల విలువైన ప్రాజెక్టులు మంజూరైనట్లు విశాఖ ఎంపీ శ్రీభరత్ ఒక ప్రకటనలో వెల్లడించారు. రాష్టంలో వర్షాలు కురుస్తున్న నేపథ్యంలో రాజధాని అమరావతి గుండా ప్రవహిస్తున్న కొండవీటి వాగు, పాలవాగుల మధ్య నిర్మిస్తున్న రహదారుల వంతెనల వద్ద నీటి ప్రవాహానికి ఆటంకం లేకుండా అధికారులు వెంటనే చర్యలు చేపట్టాలని అమరావతి అభివృద్ది కమిటీ సీఎండీ డి లక్ష్మీ పార్థసారథి అధికారులను ఆదేశించారు. ఎన్టీఆర్ భరోసా పింఛన్లు

పింఛన్లు త్వరలో పంపిణీ చేస్తామని శ్రీకాకుళం జిల్లా గ్రామీణాభివృద్ది శాఖ పథక సంచాలకులు పి కిరణ్ కుమార్ చెప్పారు. పెనుగొండ వైసీపీ కార్యాలయంలో మాజీ మంత్రి ఉషశ్రీ చరణ్ స్పెషల్ ఇంటెన్సివ్ రివిజన్ ఎస్ఐఆర్ పై అవగాహన కార్యక్రమం నిర్వహించారు. అర్హతలు ఉండి ఓటు హక్కు లేనివారు అధికారుల దృష్టికి తీసుకెళ్లాలని, ఎటువంటి అవకతవకలకు తావులేకుండా ఎస్ఐఆర్ పై అవగాహన పెంచుకోవాలని ఉషశ్రీ చరణ్ సూచించారు. సౌత్ కోస్ట్ రైల్వే ప్రధాన ప్రజా సంబంధాల అధికారి సిపిఆర్ఓగా భారతీయ రైల్వే ట్రాఫిక్ సర్వీస్ ఐఆర్టీఎస్ 2013 బ్యాచ్కు చెందిన అధికారి వై బాలాజీ కిరణ్ అదనపు బాధ్యతలు స్వీకరించారు. ప్రస్తుతం ఆయన దక్షిణ కోస్తా రైల్వేలో డిప్యూటీ జనరల్ మేనేజర్ కమ్ సెక్రటరీ టు జనరల్ మేనేజర్గా విధులు నిర్వహిస్తున్నారు. భారతీయ రైల్వేలో ట్రాఫిక్ కమర్షియల్ రంగాల్లో విశేష అనుభవం కలిగిన ఆయన గుంతకల్ డివిజన్లో సీనియర్ డివిజనల్ ఆపరేషన్స్ మేనేజర్గా, సికింద్రాబాద్ మరియు హైదరాబాద్ డివిజన్లో సీనియర్ డివిజన్లో కమర్షియల్ మేనేజర్గా సేవలందించారు. తిరువూరు మున్సిపాలిటీలో కొనసాగుతున్న ఆపరేషన్ క్లీన్ స్లీవ్ కార్యక్రమంలో భాగంగా ఎమ్మెల్యే కొలికిపూడి పారిశుద్ధ్య పనుల్లో పాల్గొన్నారు. ప్రజలు తడి పొడి చెత్తను వేర్వేరుగా మున్సిపల్ సిబ్బందికి అందించాలని ఎమ్మెల్యే కోరారు. ప్రతి ఒక్కరూ కాలువ పక్కన ప్లాస్టిక్ చెత్త వంటి వ్యర్థాలను పడవేయకుండా డస్ట్బిన్ ఏర్పాటు చేసి అందులో వేసేలా ప్రజలకు అవగాహన కల్పించాలని క్లీన్ స్వీప్ ప్రత్యేక కార్యక్రమంలో పశ్చిమగోదావరి జిల్లా కలెక్టర్ నాగరాణి అధికారులకు సూచించారు. పశ్చిమగోదావరి జిల్లా భీమవరం మండలం దొంగపూడి గ్రామం వద్ద ఇసుక లారీ వెళ్తున్న సమయంలో వంతెన కూలిపోయింది. దీంతో లారీ బోల్తాపడి రాకపోకలు పూర్తిగా నిలిచిపోయాయి. పిఠాపురం నియోజకవర్గంలోని యూ కొత్తపల్లి మండలం ఉప్పాడ గ్రామంలో చేపల విక్రయానికి వెళ్తున్న మహిళలు, ఆటో డ్రైవర్ రోడ్డు ప్రమాదంలో మృతి చెందిన ఘటనపై ప్రభుత్వం స్పందించి మృతుల కుటుంబాలకు 2 లక్షల రూపాయల చొప్పున ఆర్థిక సహాయం అందించారు. ఆసియా క్రీడల కోసం జరుగుతున్న సెలక్షన్ ట్రయల్లో రెజ్లర్ వినేష్ ఫోగట్ విజయం సాధించారు. వివిధ భారతి వార్తల ముఖ్యాంశాలు తిరిగి 5 గంటలకు వింటారు.

0: विद भारती एफएम 101.3।
1: ఒక మధురమైన స్వరం 90 ఏళ్లుగా పొద్దున్నే లేచింది మొదలు పడుకునేదాకా ఒక స్వరం మనతోనే ఉంది, అమ్మ లాలిపాట లాంటిది, నాన్న చెప్పే కథ లాంటిది, స్నేహితుడి పలకరింపు లాంటిది. 1936లో మొదలైన ఆ మధురమైన స్వరం 2026 నాటికి 90 వసంతాలు పూర్తి చేసుకుంది. అవునండి, మన ఆకాశవాణి విజయవాడ కృష్ణమ్మ వడిలో కనకదుర్గమ్మ ఆశీస్సులతో 90 ఏళ్లుగా మీ ఇంట్లో ఒక మనిషిలా, ఇంకా ఎన్నో ఏళ్ళు మీ చెంతనే మీకోసమే ఎప్పటికీ మీ ఆకాశవాణి.

విండో ఎంజాయ్ చేస్తున్నారు. వివిధ భారతి ఎఫ్ఎం 101.3 అండ్ స్టూడియోలో టైం 4:05:30 అని మనం నా సందరే సందడిలో ఇందాక వరకు కూడా. సో లాస్ట్ క్వశ్చన్ అడిగాను, దానికి ఆన్సర్స్ కూడా చాలా మంది పంపిస్తున్నారు, చూద్దాం. ఏమీ లేని కూడా ఏజింగ్ ఏజ్ నాకు అర్థం అవ్వలేదు. ఎమిగన్ నుంచి వెంకట్ కుమార్ ఏంటో మరి ఇది. అండ్ లతా ఫ్రమ్ ముయ్యూరు నుండి కవ్వం కాదు. అండ్ సులోచన గారు కరీంనగర్ నుంచి చల్లకుండ కాదు. అండ్ ఈరోజు సందడి అత్యంత ఉత్సాహంతో ఆసక్తితో మంచి మంచి ప్రశ్నలతో

సూపర్ పాటలతో మమ్మల్ని అమితంగా ఆకట్టుకున్నాయి. ఇంతకుమించి కార్యక్రమాన్ని నిర్వహించిన కిషోర్ గారికి మా ప్రత్యేక అభినందనలు అంటూ పంపించారు. థ్యాంక్ యూ సో మచ్, నిజామాబాద్ జిల్లా ఉమ్మేడ నుంచి మమ్మజి నితిన్, స్నేహబాణి నితిన్, థ్యాంక్స్ ఏ లాట్. అండ్ ఉట్టి మీద పాలు పెట్టినట్లంట ఆశా శ్రీనివాస్, బెంగళూరు నుంచి బట్ కాదు. అండ్ చందంపేట మండలం నుంచి దమ్మోజ్ వెంకటేశ్వరి అండ్ ఫ్యామిలీ మెంబర్స్ రైట్ ఆన్సర్. అండ్ సికింద్రాబాద్ ఓల్డ్ అల్వాల్ నుంచి పంపించారు శ్రీరామదాస్ కృపాచారి అండ్ ఫ్యామిలీ మెంబర్స్ రైట్ ఆన్సర్. అండ్ చందు రావిరాల రాంగ్ ఆన్సర్. అండ్ షో సూపర్ క్రిష్ కుసుమ పంపించారు అంబట్నగర్ నుంచి, బట్ లాస్ట్ ఆన్సర్ మీరే చెప్పాలి అని అంటూ నేనే చెప్తాను ఆన్సర్. అండ్ మీరు వచ్చిన దగ్గర నుంచి ఒక నిమిషమైనా బోర్ అనేది కొట్టదు అని అంటూ పంపించారు క్రిష్జీ అని అంటూ. థ్యాంక్ యూ సో మచ్ హైదరాబాద్ నుండి శ్వేత, లక్ష్మి, నిష్కా అండ్ హనీ, థ్యాంక్స్ ఏ లాట్ అండ్ మీన్స్ ఏ లాట్. అండ్ జయంతి అల్వాల్, మై ఆన్సర్ ఈజ్ కర్డ్ ఆర్ మిల్క్ అంట జయంతి అల్వాల్. సో నేను చెప్తాను ఆన్సర్ అయితే. అండ్ షరీఫ్ గన్నవరం నుంచి భద్రాచలం ఏరియా నుంచి పంపించారు, ఎగ్జాక్ట్లీ రైట్ ఆన్సర్. నేను చెప్పనా సామెత ఏంటో, నేతికుండనేమో నేలను పెట్టి ఉత్తికుండనేమో ఉట్టి మీద పెట్టినట్లు అని సామెత అనమాట. సో నేతికుండనేమో నేల మీద పెట్టారంట, ఉట్టికుండను మాత్రం తీసుకెళ్లి ఉట్టి మీద పెట్టారంట, అది సంగతి. ఏదైనా మన అంటే మన ఐ మీన్ మన పెద్దవాళ్ళు ఎవరైతే ఉన్నారో, మన పురాతన వ్యక్తులు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరూ కూడా ఈ సామెతలు కానీ ఏదైనా సరే ఒక టెక్నాలజీకి సంబంధించిన కానీ అవన్నీ ఎప్పుడో యూజ్ చేస్తారనమాట. అవన్నీ మనం ఇప్పుడు వెలుగులోకి తీసుకొచ్చి ఇప్పుడు అవన్నీ తెలుసుకొని వాటి మీనింగ్ తెలుసుకొని మనం మళ్ళీ దాన్ని వాటిని రీక్రియేట్ చేస్తున్నాం, అది సంగతి. అండ్ 4:30:27 స్టూడియోలో టైం. హాయ్ కిషోర్, సూపర్ ఎంటర్టైన్మెంట్ అని అంటూ చిత్యాల రామకృష్ణ, శ్రీదేవి, తేజస్విని అండ్ ఫ్యామిలీ మెంబర్స్ వరంగల్ నుంచి పంపించారు, థ్యాంక్స్ ఏ లాట్. అది సంగతి, ఈరోజు సండే సందడి మీ అందరికీ నచ్చిందని అనుకుంటున్నాను. మొత్తానికి ఆన్సర్ అయితే నేతికుండను, నేతికుండనేమో నేలను పెట్టి ఉత్తికుండను ఉట్టి మీద పెట్టినట్లు సామెత, అది సంగతి. హోప్ యు ఆల్ ఎంజాయ్ చేశారని అనుకుంటున్నాను ఈరోజు సండే సందడి. అండ్ ఈ టైం వివిధ టైం వివిధలో నేను ఒకే హీరోయిన్ సాంగ్స్ వినిపిస్తాను మీ అందరికీ. అండ్ ఆ హీరోయిన్ ఎవరు అని అంటే త్రిష, త్రిష అనమాట. సో సూపర్ అంటూ పంపించారు సులోచన గారు కరీంనగర్ నుంచి, థ్యాంక్ యూ సో మచ్ సులోచన గారు. సో త్రిష హీరోయిన్గా యాక్ట్ చేసిన మూవీస్లో నుంచి లవ్లీ సాంగ్స్ మీ అందరి కోసం బ్యాక్ టు బ్యాక్ ప్లే చేస్తూ ఉంటాను. వింటూ స్టడీ ఇంటూ వివిధ్ భారతీ FM 101.3, నేను మీ క్రిష్.

0: హే, మళ్ళీ స్కూల్ స్టార్ట్ అవుతుంది.
1: పాత స్కూల్ బ్యాగులు చాలు కదా, యూనిఫామ్, షూస్ ఈ సంవత్సరం కూడా వాడచ్చుగా.
0: కానీ సన్నీ అన్ని కొత్తవే కావాలంటున్నాడు.
1: ఫీజులు, పైగా బుక్స్, అన్ని ఖర్చే.
0: మీ పిల్లల చదువు విషయంలో అస్సలు కాంప్రమైజ్ అవ్వకండి. ఇప్పుడు మనపురం ఫైనాన్స్ అందిస్తోంది ఎడ్యుకేషన్ కోసం స్పెషల్ గోల్డ్ లోన్. కాల్ 1800-420-2233.

సాంగ్స్ వింటూ ఎంజాయ్ చేస్తున్నారు కదా అండి. మీరు విన్న సాంగ్ ఫ్రమ్ ద మూవీ ఆడవారి మాటలకు అర్ధలవేర్ల నుంచి ప్లే చేశాను అండ్ సాంగ్ ని కంపోజ్ చేసింది యువన్ శంకర్ రాజా అండ్ ఈ పాటను పాడింది కార్తిక్ అండ్ గాయత్రి అండ్ పాటకు లిరిక్స్ అందించింది చంద్రబోస్ అండ్ మనమున్నాం వివిధాలో. ఒకే హీరోయిన్ సాంగ్స్ వినిపిస్తున్నాను, నా హీరోయిన్ త్రిష. నెక్స్ట్ నీ మనసు నాకు తెలుసు మూవీల నుంచి ఒక లవ్లీ సాంగ్ ప్లే చేస్తున్నాను. వింటూ స్టూడియో వివిధ భారతి FM 101.3 విత్ మీ యువర్ క్రిష్.

0: హే, మళ్ళీ స్కూల్ స్టార్ట్ అవుతుంది.
1: పాత స్కూల్ బ్యాగులు చాలు కదా, యూనిఫామ్, షూస్ ఈ సంవత్సరం కూడా వాడచ్చుగా.
0: కానీ సన్నీ అన్ని కొత్తవే కావాలంటున్నాడు.
1: ఫీజులు, పైగా బుక్స్, అన్ని ఖర్చే.
0: మీ పిల్లల చదువు విషయంలో అస్సలు కాంప్రమైజ్ అవ్వకండి. ఇప్పుడు మణపురం ఫైనాన్స్ అందిస్తోంది ఎడ్యుకేషన్ కోసం స్పెషల్ గోల్డ్ లోన్. కాల్ 1800-420-2233.

సూపర్ సాంగ్ విన్నారు ఫ్రమ్ ద మూవీ ఎంత వారు గాని నుంచి ప్లే చేశాను అండి. సాంగ్ ని కంపోజ్ చేసింది హ్యారీ జయరాజ్ అండి, పాటను పాడింది కార్తీక్. అండ్ మనమున్నాం వివిధాలో. వివిధాలో ఒకే హీరోయిన్ సాంగ్స్ వినిపిస్తున్నాను అండ్ ఆ హీరోయిన్ త్రిష హీరోయిన్ గా యాక్ట్ చేసిన మూవీస్ లో నుంచి లవ్లీ సాంగ్స్ మీ అందరి కోసం వినిపిస్తున్నాను. అండ్ ఇంకా టూ బ్యాక్ టు బ్యాక్ బ్యూటిఫుల్ సాంగ్స్ మీ అందరి కోసం ప్లే చేస్తూ ఉంటాను ఫ్రమ్ ద మూవీస్ యువా అండ్ పిఎస్ టూ నుంచి ప్లే చేస్తున్నాను. సో ఈ సాంగ్స్ తో బై బై చెప్పేస్తూ ఎగ్జాక్ట్ గా 4:50 వెన్నెల ప్రోగ్రామ్ కూడా ఉంటుంది. మళ్ళీ మిమ్మల్ని సోమవారం సాయంత్రం 5 గంటలకు కలుస్తాను. అప్పటి వరకు టేక్ కేర్, బై బై. నేను మీ క్రిష్ సైనింగ్ ఆఫ్.

Hi dear friends, welcome to Vanilla Program with me, your RJ Chetan. Yes, ఇవాళ కూడా ఒక యూస్ఫుల్ ఇన్ఫర్మేషన్ తో మీ ముందుకు వచ్చాను. పిల్లల పెంపకంలో ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి, వాళ్ళని ఫ్యూచర్ కి ఎలా రెడీ చేయాలి, ఎలా సిద్ధపరచాలి అంటే చిన్న పిల్లలుగా ఉన్నప్పుడే వాళ్ళని ఎమోషనల్ గా స్ట్రాంగ్ చేయాలి. ఈ మధ్య ఏంటంటే చాలా ఎక్కువ ఎక్స్టర్నల్ ఇంపాక్ట్స్ ఉన్నాయి పిల్లలపైన. ఆ ప్రభావాలు ఏంటి? ఫ్యామిలీ ప్రెషర్ ఉంటుంది, ఫ్యామిలీలో గొడవలు జరుగుతాయి. అది ఫైనాన్షియల్ కానివ్వండి, ఎమోషనల్ కానివ్వండి, రిలేషన్షిప్ గ్యాప్స్ కానివ్వండి, ఇవన్నిటి గురించి గొడవలు జరిగినా ఏది జరిగినా కూడా ఈ ప్రభావం ఏదైతే ఉందో ఈ ఇంపాక్ట్ పిల్లలపై పడుతుంది. దీస్ కిడ్స్ విల్ బికమ్ ఫ్యూచర్ అడల్ట్స్ అండ్ దే విల్ రన్ దేర్ ఓన్ ఫ్యామిలీస్ అండ్ అట్ ద సేమ్ టైమ్ దే విల్ ఆల్సో రన్ యువర్ ఫ్యామిలీ టు అ లార్జ్ ఎక్స్టెంట్ అనుకుందాం మనం. మగపిల్లలైతే వాళ్ళకి ఏంటంటే బై డిఫాల్ట్ తల్లిదండ్రులను చూసుకునే అవసరం ఉంటుంది, అదొక రెస్పాన్సిబిలిటీ కాబట్టి చూసుకుంటారు. మగపిల్లలు లేని కుటుంబాల్లో ఓన్లీ ఆడవాళ్ళైనా కానీ పేరెంట్స్ ని హాయిగా చూసుకుంటున్నారు, లేదా దే ఆర్ గివింగ్ ఆల్ కంఫర్ట్స్, కేర్ గివర్స్ పెడుతున్నారు, అన్నీ చూసుకుంటున్నారు. అందుకే స్ట్రాంగ్ పిల్లల్ని ముందుకు తేవాలి. జీవితంలో విజయం సాధించిన వ్యక్తులు మానసికంగా దృఢంగా ఉంటారు, ఏదో ఒకటి చేయాలనే స్ఫూర్తి వారిలో ఉంటుంది. అలాంటి వారు కష్టాలకు భయపడరు, రిస్క్ తీసుకునే సామర్థ్యం, ప్రతికూల పరిస్థితులను కూడా చిరునవ్వుతో అధిగమించగల సామర్థ్యం వారిలో ఉంటుంది. ప్రతి తల్లిదండ్రులు తమ బిడ్డ మానసికంగా దృఢంగా ఉండాలని కోరుకుంటారు. అయితే ప్రతి వ్యక్తి ఆరోగ్యం ఒకేలా ఉండదు, అలాగే మానసిక సామర్థ్యం కూడా ఒకేలా ఉండదు. కొంతమంది పిల్లలు మానసికంగా చాలా దృఢంగా ఉంటారు, కాబట్టి కొంతమంది పిల్లలు మానసికంగా బలహీనంగా ఉంటారు. మీ బిడ్డ మానసికంగా దృఢంగా ఉన్నారా లేదా అనే విషయాన్ని నిర్ధారించడానికి కొన్ని సంకేతాలున్నాయి, అవేంటో తెలుసుకోవాలని ఉంది కదా. సో కీప్ లిస్నింగ్ టు వెన్నెలా ప్రోగ్రామ్ విత్ మీ యా ఆర్జే చేతన్. మీ బిడ్డ కష్ట సమయాల్లో కూడా ధైర్యంగా కనిపిస్తే అతని సంకల్ప శక్తి కూడా బలంగా ఉందని అర్థం చేసుకోండి. సంకల్ప శక్తి బలంగా ఉన్న పిల్లలను మానసికంగా దృఢంగా కనిపిస్తారు. పిల్లలు మంచి సమయం లేనప్పుడు లేదా తను బలహీనంగా ఉన్నప్పుడు మీరు కొన్ని సంకేతాలు చూస్తారు. చిన్నపిల్లలకు ఓపిక ఉంటే వాళ్ళు మానసికంగా బలంగా ఉన్నారని అర్థం చేసుకోవాలి. ఎలాంటి చెడు పరిస్థితుల నుంచి బయటపడేందుకు సహనం ఉపయోగపడుతుంది. చాలామంది పిల్లలు చదువుల్లో వైఫల్యం చెంది నిరుత్సాహానికి గురవుతారు, అయితే కొంతమంది పిల్లలు ఓపిక పట్టి మళ్ళీ ప్రయత్నిస్తారు. ఈ సంకేతాలు మీ పిల్లలు ప్రయత్నించడానికి ఎప్పటికీ భయపడరని చూపుతాయి. అందుకే ఓపిక, పేషెన్స్ అనేవి చాలా ముఖ్యం. మీరు తరచుగా చూస్తూ ఉంటారు, ఏదైనా కానీ బోర్డ్ ఎగ్జామ్ కానివ్వండి, ఇంకో ఏమన్నా ఎగ్జామ్స్ క్రాక్ చేయలేకపోతే పిల్లలు ఏడ్చేస్తారు. రిజల్ట్ వచ్చినప్పుడు కాదు, ఎగ్జామ్ రాసొచ్చి ఇంటికి ఏడ్చే పిల్లలు ఎంతో మంది ఉన్నారు. ఇలా ఎగ్జామ్కి ఏడిస్తే ఇంకా జీవితంలో ఏం సాధిస్తారు అని మీరు చెప్పాలి, వాళ్ళకి నేర్పించాలి. ఎగ్జామ్ ఇస్ నాట్ లైఫ్, రిజల్ట్ ఈజ్ నాట్ లైఫ్, జాబ్ లైఫ్ కాదు, మ్యారేజ్ ఫెయిల్ అయితే అది లైఫ్ కాదు. దేర్ ఇస్ స్టిల్ అ లాట్ టు అచీవ్ అండ్ దేర్ ఇస్ స్టిల్ అ లాట్ టు డూ విత్ దేర్ ఓన్ లైఫ్. వాటిని సరిదిద్దుకునే అవకాశాలు వెతకాలి, బాగా చేసుకోవాలి. మీ బిడ్డ నిర్ణయం తీసుకోవడానికి కొంత సమయం తీసుకుంటే బాధపడకండి. మానసికంగా దృఢంగా ఉండేందుకు ఇవి సంకేతాలు. మెంటలీ స్ట్రాంగ్ ఉన్న పిల్లలకు వారి తదుపరి కదలిక చేస్తుంది. మానసికంగా దృఢంగా ఉన్న పిల్లలు తమ కోసం ఏదైనా ఎంచుకోవడానికి ఫస్ట్ ఆలోచిస్తారు, డిసిషన్ తీసుకునే ముందు ఒకసారి ఆలోచిస్తారు, ప్రోస్ అండ్ కాన్స్ వే చేస్తారు, అడ్వాంటేజెస్ అండ్ డిసడ్వాంటేజెస్ చూసుకుంటారు. స్ట్రాంగ్ పిల్లలు, మెంటలీ స్ట్రాంగ్ పిల్లలు అనుకుందాం, వారు దేనిపైనా పెద్దగా కంప్లైంట్స్ చేయరు, ప్రతి పరిస్థితిని ఎదుర్కొంటారు, మార్గాలు వెతుక్కుంటారు, దాంట్లో లెసన్స్ ఏమన్నా ఉంటే నేర్చుకుంటారు. వీక్ అయిన వాళ్ళు ఏం చేస్తారంటే కంప్లైంట్ చేస్తూ ఉంటారు, పరిస్థితులను కంప్లైంట్ చేసుకుంటారు, వేరే వాళ్ళని బ్లేమ్ చేస్తూ ఉంటారు, మొండిగా తయారవుతారు. దే డోంట్ లుక్ అట్ ద రే ఆఫ్ లైట్ అట్ ది ఎండ్ ఆఫ్ ది టనల్. ఇలాంటి వాళ్ళు పెద్ద అయ్యాక గాసిప్ చేయడం మొదలు పెడతారు. అందుకే వాళ్ళని ఓన్ డిసిషన్స్ తీసుకునేలా వాళ్ళని ప్రోత్సహించాలి. డిసిషన్ తీసుకున్నట్టయితే ఆ డిసిషన్ కరెక్టా లేదా తెలుస్తుంది. ఒకవేళ తప్పైతే ఎలాంటి డిసిషన్స్ తీసుకోవాలి, దాని ఎఫెక్ట్ ఏంటి, దాని రిజల్ట్ ఏంటి, దాని కాన్సిక్వెన్స్ ఏంటి అని వాళ్ళకు తెలుస్తుంది. యు హ్యావ్ టు ఎన్కరేజ్ యువర్ కిడ్స్ టు టేక్ మైనర్ డిసిషన్స్. వాళ్ళ టాయ్స్ గురించి కానివ్వండి, వాళ్ళు ఏ సబ్జెక్ట్ ఇష్టపడతారో ఏదైనా కానీ అలా చిన్న చిన్న విషయాలను వాళ్ళకు నేర్పిస్తూ ఉంటే పెద్దయ్యాక వాళ్ళు మెంటల్గా స్ట్రాంగ్ అవుతాయి. డియర్ ఫ్రెండ్స్, పిల్లల్ని పెంచడం ప్రతి పేరెంట్స్ జీవితంలో ఎంతో ఆనందమైన అనుభవం. అయితే పిల్లలు పుట్టిన తర్వాత వారి పెంపకం ఒక పెద్ద బాధ్యతగా మారుతుంది. ఇది చాలామంది తల్లిదండ్రులకు కాస్త కష్టసాధ్యమైంది అనిపించవచ్చు.
అయితే మీరు పాజిటివ్ పేరెంటింగ్ చేయడం వల్ల మీ పిల్లల అభివృద్ధి, ఆరోగ్యం, భవిష్యత్ కోసం ఎంతో ఉపయోగపడుతుంది. పాజిటివ్ పేరెంటింగ్ అనేది పిల్లలతో ప్రేమ, సహకారం, డిసిప్లిన్ మిళితమై దృష్టితో వ్యవహరించడమే. ఇది పిల్లల మానసిక, శారీరక ఆరోగ్యాన్ని దృష్టిలో ఉంచుకొని వారిని పూర్తి స్వతంత్రంగా, మానసికంగా శక్తివంతంగా, శారీరకంగా ఆరోగ్యంగా ఉండేలా చేస్తుంది. ఎన్కరేజ్ యువర్ చిల్డ్రన్, మీ పిల్లల్ని ప్రోత్సహించడం పాజిటివ్ పేరెంటింగ్ లో కీలక పాత్ర పోషిస్తుంది. ఈ వేగవంతమైన జీవితంలో పని, ఇళ్ల పనులు నిమగ్నమై పిల్లలతో సరైన టైం గడపలేకపోతున్నారు చాలా మంది పేరెంట్స్. ఒకవేళ టైం దొరికినా కానీ ఇంకా చెప్పాల్సిన అవసరం లేదు. ఏముంటుంది, టైం దొరికితే ఫస్ట్ చేతిలో ఫోన్ ఉంటుంది. అసలు పిల్లలు ఏమవుతున్నారు, రిలేషన్షిప్స్ ఏమవుతున్నాయి ఆలోచించే ఇది కూడా లేదు. ఆ స్క్రోల్ చేస్తూ ఉంటారు. ఎందుకు స్క్రోల్ చేస్తున్నారో కూడా తెలియదు. దాని నుంచి ఏమన్నా ఆనందం వచ్చిందా అని ఇంకోటితో షేర్ చేసుకుంటున్నారంటే ఒకటి స్క్రోల్ చేయగానే అది మర్చిపోయారు, ఇంకోటి వచ్చింది, ఇంకోటి స్క్రోల్ చేశారు, పైది మర్చిపోయారు. పొద్దున ఏం తిన్నారు అంటే చాలా మంది చెప్పలేరట. నిన్నేం తిన్నావు అంటే చెప్పలేరంట. అంటే అంత దాకా వచ్చింది వ్యవహారం. అర్థమవుతుందా ద నెగటివ్ ఇంపాక్ట్ ఆఫ్ ఇట్? అందుకే పిల్లల్లో కూడా ఇలాంటివి రాకుండా చూడాలంటే యూ హ్యావ్ టు స్పెండ్ టైమ్ విత్ దెమ్. యూ హ్యావ్ టు బికమ్ అ రోల్ మోడల్. వారితో ప్రతిరోజు లేదా వారంలో కనీసం ఒక్కరోజు సమయం కేటాయించండి. వారికి ఇష్టమైన చోటు తీసుకెళ్ళండి, సినిమాలు చూడడం లేదా పార్క్ తీసుకెళ్ళండి. స్పెండ్ టైమ్ విత్ దెమ్. వయసుకు తగ్గట్టుగా పిల్లలకు స్వతంత్రతను ఇవ్వండి. దాని ద్వారా వారు

ఇండిపెండెంట్ నిర్ణయాలు తీసుకుంటారు. బాధ్యతలను అర్థం చేసుకోవడం సాధ్యమవుతుంది. తల్లిదండ్రులు వారితో ఎక్కువ సమయం గడిపి మంచి చెడుల గురించి వివరిస్తే పిల్లల భవిష్యత్తు మరింత మెరుగ్గా ఉంటుంది. పిల్లలను మానసికంగా దృఢంగా తయారు చేయడానికి ఫస్ట్ భావోద్వేగ సంబంధం ఉంటుంది. ఈ భావోద్వేగ సంబంధం అనేది పిల్లలకు నేర్పించాల్సిన ముఖ్యమైన జీవిత నైపుణ్యం. దీని ద్వారా వారు ప్రతికూల భావోద్వేగాలను సులభంగా ఎదుర్కొంటారు. మీ పిల్లలని మానసికంగా దృఢంగా తయారు చేయాలంటే చిన్నప్పటి నుంచే చిన్న చిన్న నిర్ణయాలు తీసుకునేలా ప్రోత్సహించండి. దానికి కావలసిన స్వేచ్ఛనివ్వండి. దీని ద్వారా ఏ పరిస్థితినైనా సులభంగా ఎదుర్కొంటారు. వైఫల్యం మనందరి జీవితంలో ఎదుర్కొనే ఒక చేదు నిజం. మీ పిల్లలు విఫలమైనప్పుడు లేదా తిరస్కరించబడినప్పుడు దాన్ని ఎలా ఎదుర్కోవాలో నేర్పండి. ఈ పరిస్థితిలో వారు ఏం చేయాలో తప్పకుండా చెప్పండి. చిన్నప్పటి నుంచే దీన్ని నేర్చుకుంటే భవిష్యత్తులో ఇలాంటి పరిస్థితులు ఎదురైనప్పుడు నిరాశ చెందకుండా సులభంగా ఎదుర్కొంటారు. మీరు మీ పిల్లల చిన్న ప్రయత్నాలను ప్రోత్సహించినప్పుడు వారు మానసికంగా బలపడతారు. వారికి అపారమైన ప్రేమను కూడా ఇవ్వండి. మీ పిల్లలను మానసికంగా దృఢంగా తయారు చేయాలనుకుంటే ముందుగా వారు ఇష్టపడేది ఏంటి అని తెలుసుకొని చేయండి. మీరు వారిని నియంత్రించడం వల్ల వారు మానసికంగా బలహీనంగా తయారవుతారు. పిల్లలు ఎమోషనల్ గా స్ట్రాంగ్ గా ఉండాలంటే ఫస్ట్ వాళ్ళ ఎమోషన్స్ ఏంటో వాళ్ళు గుర్తించేలా చేసుకోవాలి. వాళ్ళకి చూపండి మీరు, అంటే వాళ్ళని తెలియపరిచేలా చేయండి, వాళ్ళని ఎడ్యుకేట్ చేయండి. పాజిటివ్ యాక్షన్స్ వేటిని అంటారు, నెగటివ్ యాక్షన్స్ వేటిని అంటారు అని. అండ్ మీరే రోల్ మోడల్ లాగా ఉండండి. చిన్న చిన్న గొడవలు అయినప్పుడు మీరు అరిచేసి కేకలు పెడితే, హస్బెండ్ వైఫ్ మధ్య ప్రతి చిన్నదానికి కంప్లైంట్ చేసినట్టు మాట్లాడితే అది వాళ్ళ చిన్నపిల్లల మైండ్ లో ఇంప్రింట్ అవుతుంది. ఓహో, ఇలా జవాబు చెప్పాలా అని వాళ్ళకి తెలుస్తుంది. మీరు ఏదైనా ప్రశ్న వచ్చినప్పుడు లేదా చిన్నగా ఏదైనా గొడవ వచ్చినప్పుడు దాన్ని ఎలా హ్యాండిల్ చేస్తారు అనేది కూడా మీ పిల్లలపై ప్రభావం చూపుతుంది. ఒక్కోసారి అన్ని మనం అనుకున్నట్టు జరగవు. ఎవ్రీథింగ్ ఈజ్ నాట్ వెరీ స్మూత్. ఆ క్రిటికల్ టైంలోనే మీరు ఎలా మేనేజ్ చేసుకుంటున్నారో చూసి పిల్లలు కూడా అది నేర్చుకుంటారు. అది ఒక స్టాండర్డ్ గా, ఒక బెంచ్ మార్క్ లాగా పెట్టుకుంటారు. అందుకే రోల్ మోడల్స్ లాగా ఉండాలి అంటాను. చాలా మంది పేరెంట్స్ ఏంటంటే, తెలుసు బిజీ లైఫ్ స్టైల్ ఉంది, అన్ని ఉన్నాయి అనేసి ఏది చిన్నది ఏదైనా అయినా కానీ గొడవపడిపోతూ ఉంటారు, అరుచుకుంటూ ఉంటారు. సో దిస్ విల్ హ్యావ్ అ వెరీ నెగటివ్ ఇంపాక్ట్ ఆన్ యువర్ చైల్డ్. ఎమోషనలీ స్ట్రాంగ్ కిడ్స్, మెంటలీ స్ట్రాంగ్ కిడ్స్ ని పెంచలేము ఇలాంటి వాతావరణం ఉంటే. అందుకే మీ వాతావరణాన్ని ఫస్ట్ సరి చూసుకోండి. యూ బికమ్ ఎమోషనలీ స్ట్రాంగ్, యువర్ చిల్డ్రన్ విల్ ఆటోమేటికలీ బికమ్ ఎమోషనలీ స్ట్రాంగ్. విత్ దిస్ ఇన్ఫర్మేషన్ అబౌట్ రేజింగ్ యువర్ ఎమోషనలీ స్ట్రాంగ్ చిల్డ్రన్ ఇన్ వెనిలా ప్రోగ్రామ్, దిస్ ఈస్ యువర్ ఆర్జే చేతన్ సింగ్. బై ఫర్ నౌ. ఐ విల్ గెట్ బ్యాక్ టు యూ ఇన్ అ నెక్స్ట్ సెగ్మెంట్. టిల్ దెన్ హ్యావ్ అ గ్రేట్ టైమ్.

0: ఆకాశవాణి విజయవాడ స్టిల్ ద వాయిస్ ఆఫ్ ద నేషన్.
1: మీరింతవరకు వివిధ భారతి తెలుగు కార్యక్రమాలు ఆకాశవాణి విజయవాడ కేంద్రం నుంచి విన్నారు. ఆకాశవాణి తిరుపతి కేంద్రం నిలయంలో సమయం 5 గంటలు. మీరు వింటున్నారు 103.2 మరియు 107.5 మెగాహెడ్స్పై తిరుపతి ఆకాశవాణి. ఇప్పుడు విందాం.

0: కార్యక్రమంలో ముందుగా కొన్ని ప్రకటనలు.
1: ముఖాన మొటిమల
2: సైబాల్,
1: గజ్జా బొబ్బల
2: సైబాల్,
1: నడువులో తామర
2: సైబాల్,
1: బురద పుల్ల
2: సైబాల్.
3: 80 సంవత్సరాలుగా మీ ఆరోగ్యానికి శ్రీ అభిలాషి సైబాల్.
4: హే, మళ్ళీ స్కూల్ స్టార్ట్ అవుతుంది.
5: పాత స్కూల్ బ్యాగులు చాలు కదా, యూనిఫామ్, షూస్ ఈ సంవత్సరం కూడా వాడచ్చుగా.
4: కానీ సన్నీ అన్ని కొత్తవే కావాలంటున్నాడు.
5: ఫీజులు, పైగా బుక్స్, అన్ని ఖర్చు.
6: మీ పిల్లల చదువు విషయంలో అస్సలు కాంప్రమైజ్ అవ్వకండి. ఇప్పుడు మణపురం ఫైనాన్స్ అందిస్తోంది ఎడ్యుకేషన్ కోసం స్పెషల్ గోల్డ్ లోన్. కాల్ 1800-420-2233.
7: పోలీస్

0: మిస్ సీమ
1: చెప్పండి.
0: ఇప్పటికిప్పుడే పోలీస్ స్టేషన్ కి వచ్చేయండి. ఆగండి, లేదంటే ఇంటికే వస్తా.
1: కానీ నేను ఎందుకు?
0: ఒక్కరే వేరే గదిలోకి వెళ్ళండి. మీ బాబు మా కస్టడీలో ఉన్నాడు. ఇంకా మీరేమో డిజిటల్ అరెస్ట్ లో ఉన్నారు.
1: డిజిటల్ అరెస్ట్?
0: 100,000 రూపాయలు ఇవ్వండి, బతికిపోతారు.
1: ఇంత డబ్బా?
0: సరే, ఒక పని చేయండి, ఒక లింక్ పంపాము, ఇప్పుడు ప్రాసెసింగ్ కోసం 30,000 పంపండి, లేదంటే మీ బాబు జైలుకి వెళ్తాడు.
1: జైలుకి నువ్వే వెళ్తావు. నీ మొహం రికార్డ్ అయింది. డిజిటల్ అరెస్ట్ అనేది ఏదీ లేదు, ఇదంతా మోసం. అందుకే కంగారు పడకండి. పోలీస్, బ్యాంక్, ఆర్బీఐ వంటి వాటి పేర్లతో వచ్చే సైబర్ నేరగాళ్ల ఫోన్ లేదా వీడియో కాల్ పట్ల అప్రమత్తంగా ఉండండి. వారికి డబ్బులు పంపకండి. ఇంకా వెంటనే పోలీస్ కి రిపోర్ట్ చేయండి.
2: హలో మమ్మా.
1: హాయ్.
3: ఆర్బీఐ అంటుంది.
1: విషయాలు తెలుసుకోండి, జాగరూకంగా ఉండండి.
4: హే, మళ్ళీ స్కూల్ స్టార్ట్ అవుతుంది.
5: పాత స్కూల్ బ్యాగులు చాలు కదా, యూనిఫామ్, షూస్ ఈ సంవత్సరం కూడా వాడచ్చుగా.
4: కానీ సన్నీ అన్ని కొత్తవే కావాలంటున్నాడు.
5: ఫీజులు, పైగా బుక్స్, అన్ని ఖర్చు.
1: మీ పిల్లల చదువు విషయంలో అస్సలు కాంప్రమైజ్ అవ్వకండి. ఇప్పుడు మణపురం ఫైనాన్స్ అందిస్తోంది ఎడ్యుకేషన్ కోసం స్పెషల్ గోల్డ్ లోన్. కాల్ 1800-420-2233.
6: ఈనాటి వనితాలోకం స్త్రీల కార్యక్రమంలో గ్రామలక్ష్మి శీర్షికన పసుపు సాగులో మెలకువల గురించి తిరుపతి శ్రీ వెంకటేశ్వర వ్యవసాయ కళాశాల ఉద్యాన విభాగం టీచింగ్ అసోసియేట్ ఎన్సి మమతా గారి ప్రసంగం వింటారు.
7: అందరికీ నమస్కారం. ఈరోజు పసుపు సాగులో మెళకువల గురించి తెలుసుకుందాము. పసుపు దుంపల్లోని పసుపు పచ్చదనం అంటే కుర్కుమిన్ కంటెంట్ మరియు సుగంధ తైలం 2-6% ఉంటుంది. దీని వలన ఆహార పదార్థాలకు రంగు, రుచి, సువాసనలు చేర్చుటకు, ఔషధాలలోనూ చర్మ సౌందర్యానికి వన్నె తెచ్చే పరిమళ ద్రవ్యాల తయారీలోనూ, రంగుల పరిశ్రమల్లోనూ ఉపయోగిస్తారు. అధిక కుర్కుమిన్ కల పసుపు రకాలకు చాలా గిరాకీ ఉంటుంది. మన రాష్ట్రంలో పసుపు పంట 2,00,000 హెక్టార్లలో సాగు చేయబడుతూ 1,16,000 టన్నుల దిగుబడి నమోదు చేయబడినది. ఆంధ్రప్రదేశ్లో పసుపు పండించే ముఖ్యమైన ప్రాంతాలు కడప, కర్నూలు, గుంటూరు, కృష్ణా, విశాఖపట్నం, కొంతవరకు తూర్పు మరియు పశ్చిమ గోదావరి మరియు శ్రీకాకుళ జిల్లాల్లో కూడా సాగు చేయబడుతుంది. చిన్న దేశాలైనటువంటి జమైకా, తైవాన్ నాణ్యమైన పసుపును మనకంటే తక్కువ ధరకు అమ్మడానికి అంతర్జాతీయ మార్కెట్లో పోటీ పడుతున్నాయి. కావున అంతర్జాతీయ మార్కెట్ను దృష్టిలో ఉంచుకుని నాణ్యమైన పసుపును పండించాల్సిన ఆవశ్యకత ఎంతైనా ఉంది. అధిక కుర్కుమిన్ శాతం గల అలెప్పి పసుపుకు మంచి మార్కెట్ ఉంది. అలాగే పసుపుకు కావాల్సిన వాతావరణం చూసుకున్నట్టయితే ఇది ఉష్ణమండల పంట, తేమతో కూడిన వేడి వాతావరణం అనువైనది. వర్షపాతం 1200-1400 మిల్లీమీటర్ ఉండి నీటి వసతి ఉన్న ఏ ప్రాంతంలోనైనా పండించవచ్చు. మొలకెత్తేటప్పుడు 25-35 డిగ్రీల సెల్సియస్ ఉష్ణోగ్రత అవసరం. ఇక నేలల విషయానికి వస్తే బలమైన నేలలు పసుపు పండించడానికి శ్రేష్టమైనవి. గరప నేలలు మరియు మురుగునీటి పారుదల సౌకర్యం గల ఇతర నేలలు అనుకూలం. నీరు నిల్వ ఉండే నేలలు, బరువైన నల్ల నేలలు, చౌడు మరియు క్షారభూములు పసుపు పంటకు పనికిరావు. ఉదజని సూచిక 5-7.5 మధ్య ఉండి సేంద్రీయ కర్బన ఎక్కువగా ఉన్న నేలల్లో బాగా పండుతుంది. ఇక రకాలకొస్తే భారతదేశంలో 50 పసుపు రకాలు గుర్తించబడ్డాయి. అందులో ముఖ్యంగా దుగ్గిరాల, ఆర్మూరు, మైదుకూరు, టేకూరిపేట, జిల్పురం 1, జిల్ఫమ్ 2, కృష్ణా రకాలు అధిక పచ్చి పసుపు దిగుబడినిస్తాయి. కానీ మన దేశంలో మరియు రాష్ట్రంలో ఎండిన పసుపు కొమ్మలు మరియు పసుపు పొడికి ఎక్కువ ప్రాముఖ్యత మరియు ప్రాధాన్యత ఉన్నాయి. ఈ మధ్యకాలంలో చేసిన పరిశోధనల వలన 16 అధిక దిగుబడినిచ్చే రకాలను గుర్తించడం జరిగింది. ఇందులో ముఖ్యంగా కేరళలో రూపొందించిన ప్రభ, అలెప్పి సుప్రీం, ప్రతిభ, ప్రగతి, మహారాష్ట్ర నుంచి కృష్ణ, గుజరాత్ నుంచి సుగంధం రకాలు ముఖ్యమైనవి. బీహార్ రాష్ట్రం నుండి విడుదలైన రాజేంద్ర సోనియా అను రకం 10 టన్నుల పచ్చి కొమ్ములు 1 ఎకరాకు దిగుబడినిస్తుంది. ఇక విత్తే సమయానికి వస్తే స్వల్పకాలిక రకాలను మే చివరి వారంలో, మధ్యకాలిక రకాలను జూన్ మొదటి పక్షంలో, దీర్ఘకాలిక రకాలను జూన్ 2వ పక్షంలో విత్తుకోవచ్చు. జూలై 2వ పక్షం నుంచి తర్వాత నాటినట్లయితే దిగుబడి చాలా తగ్గుతుంది. ఇక దీన్ని పసుపు ప్రవర్ధనం ఎలా చేయాలంటే విత్తన

కొమ్మును ఆరోగ్యవంతమైన బలమైన మొక్కల నుండి ఎంపిక చేసుకోవాలి. తల్లి కొమ్మలను పిల్ల కొమ్ములను నాటడానికి వినియోగించుకోవచ్చు. 6 నుంచి 8 సెంటీమీటర్ల పొడవుతో దృఢంగా ఉండే మొలకెత్తు మొగ్గులున్న పిల్ల కొమ్ములు అనువుగా ఉంటాయి. అయితే 20 నుంచి 30 గ్రాముల బరువు ఉండి ఆరోగ్యంగా ఉన్న చిన్న కొమ్ములు కూడా తల్లి కొమ్ములతో సమానంగా దిగుబడులు ఇవ్వగలవని పరిశోధనల ద్వారా దృఢీకరించబడినది. విత్తే లోతు 8 లేక 12 సెంటీమీటర్లు ఉన్న ఎడల దృఢంగా మంచి ఎదుగుదల గల మొక్కలను పొందవచ్చు. విత్తనపు దుంపలుగా తల్లి కొమ్ములు వాడినప్పుడు దిగుబడులు ఎక్కువగా ఉంటాయి. 1 ఎకరాకు 1000 కిలోల విత్తనం అవసరమవుతుంది. కణుపులు కత్తిరించి ప్రోట్రేలలో 4 రోజులు పెంచిన నారును ప్రధాన పొలంలో నాటడం ద్వారా విత్తన మోతాదును చాలా వరకు తగ్గించవచ్చు. ఋతుపవనాలు సమయానికి నారును అందుబాటులో ఉంచుకుని పంటను సకాలంలో నాటుకోవచ్చు. వర్షాలు ఆలస్యమైనప్పుడు ప్రతికూల పరిస్థితులలో కూడా ఈ సాంకేతిక పద్ధతిలో నారును సిద్ధం చేసుకుని 30 రోజుల నారును మొక్కల సాంద్రత తగ్గకుండా ప్రధాన పొలంలో నాటుకునవచ్చును. ఇక నేల తయారీకి వస్తే వేసవిలో భూమిని లోతుగా గుల్లగా దున్నాలి. దుక్కి బాగా మెత్తగా ఉండాలి. 6 నుంచి 8 సార్లు దున్ని ఆఖరి దుక్కిలో 1 ఎకరాకు 10 టన్నుల పశువుల ఎరువు అంతే మోతాదులో చెరువు మట్టి కూడా వేసి కలియదున్నాలి. అలాగే విత్తన శుద్ధి చాలా ప్రముఖమైనది. ఇక విత్తన శుద్ధిని 2 సార్లు చేసుకోవచ్చు. మొదటిసారి విత్తన శుద్ధి చేసుకొని ఆరబెట్టిన తర్వాత నీడ ప్రదేశంలో కుప్పలాగా పోసి నిలువ ఉంచుకోవాలి. 2వసారి విత్తన శుద్ధి నాటేటప్పుడు చేసుకోవాలి. విత్తన శుద్ధి చేసేటప్పుడు మొలక విరగకుండా జాగ్రత్త వహించాలి. ఒకేసారి చేయాలనుకుంటే విత్తనం ఎంపిక చేసుకుని శుద్ధి చేసి నిలువ ఉంచుకోవడమే మంచిది. దీని కొరకు బలమైన మొలకెత్తిన మొగ్గులు గల పిల్ల కొమ్ములను ఎంచుకోవాలి. విత్తన శుద్ధి చేయటం వలన విత్తనం ద్వారా సంక్రమించే దుంప, వేరుకుళ్ళు, తాటాకు తెగులు, ఆకుమచ్చ తెగుళ్లకు కారణమైన శిలీంధ్రాలను నాశనం చేయొచ్చు. భూమిలోని హానికారక శిలీంధ్రాలు కొంతకాలం వరకు విత్తనాన్ని ఆశించవు. ఇక లీటర్ నీటికి 3 గ్రాములు మెటలాక్సిల్ లేదా 3 గ్రాములు మ్యాంకోజెబ్ కలిపిన ద్రావణంలో 40 నిమిషాల సేపు ఉంచి బయటకు తీసి నీడలో ఆరబెట్టి తర్వాత నాటుకోవాలి. విత్తన పసుపుకు పొలుసు పురుగులు ఆశించి ఉంటే శిలీంధ్ర నాశనితో పాటు లీటర్ నీటికి 3 నుంచి 5 మిల్లీలీటర్ మెలాథియన్ లేదా 2 మిల్లీలీటర్ మోనోక్రోటోఫాస్ మందు కలిపి వేస్తే మంచిది. తర్వాత వీటిని ఆరబెట్టి నీరు మార్చి లీటర్ నీటికి 5 గ్రాముల ట్రైకోడర్మ విరిడి చొప్పున కలిపి ఆ ద్రావణంలో దుంపలను ముంచి ఆరబెట్టి తర్వాత నాటుకోవాలి. ఇక నాటే పద్ధతికి వస్తే మన రాష్ట్రంలో పసుపును 3 పద్ధతుల్లో నాటవచ్చు. ఎత్తుమడుల పద్ధతి ఒకటి, ఇంకొకటి సమతల మడుల పద్ధతి, ఇంకొకటి బోధిసాళ్ల పద్ధతి. ఇక ఎత్తుమడుల పద్ధతికి వస్తే ఈ పద్ధతిలో మీటర్ వెడల్పు, మడికి మడికి మధ్య 30 సెంటీమీటర్ల వెడల్పు, కాలువలు ఉండేటట్లు ఎత్తుమడులు తయారు చేసుకోవాలి. వరుసల మధ్య 30 సెంటీమీటర్లు, దుంపల మధ్య 15 సెంటీమీటర్ల ఎడం ఉండేలా నాటుకోవాలి. ఈ పద్ధతిలో దుంపకుళ్ళు తక్కువగా ఉంటుంది. ఇక సమతల మడుల పద్ధతిలో 30 సెంటీమీటర్ దూరంలో మడక సాలు చేసి అందులో 15 సెంటీమీటర్ ఎడంలో విత్తనం వేసి సాళ్లను చదును చేసి 3 మీటర్ల పొడవు, 1.5 నుంచి 2 మీటర్ వెడల్పు గల మడులు చేయవచ్చు. కయ్యల మధ్య నీటి కాలువ చేసి దాని గుండా నీటిని పారిస్తారు. ఈ పద్ధతి వల్ల దుంపకుళ్ళు వచ్చే ఆస్కారం ఎక్కువ, కాబట్టి మురుగునీటి సౌకర్యం ఖచ్చితంగా కల్పించాల్సిన అవసరం ఉంటుంది. అలాగే ఇంకొక పద్ధతి బోధసాళ్ల పద్ధతి. ఈ పద్ధతిలో 45 నుంచి 60 సెంటీమీటర్ల ఎడం ఉండే విధంగా బోధెలు తయారు చేసుకుని ఆ బోధెల మీద 20 సెంటీమీటర్ల ఎడం ఉంచి దుంపలు నాటుకోవాలి. 2 వరుసల మధ్య ఉన్న సాలు ద్వారా నీరు అందించడం వలన బోధె నీటిని పీల్చుకుంటుంది. మొక్క వేర్లు దుంప నీటిలో ఉండవు, కనుక దుంపకుళ్ళు తక్కువగా ఆశిస్తుంది. ఇక అదేవిధంగా మనకు పసుపు పంటలు, అంతర పంటలు కూడా వేసుకోవచ్చు. పసుపులో మొక్కజొన్న, ఆముదం సాగు లాభంగా ఉంటుంది. ఆముదంను అంతర పంటగా 10 నుంచి 12 పసుపు సాళ్లకు 1 వరుస చొప్పున నాటవచ్చు. మొక్కజొన్న లేదా ఆముదం పంటలను అంతర పంటలుగా వేసినప్పుడు 2 పంటలకు సిఫారసు చేసిన ఎరువులు వేయాలి. పసుపును కొబ్బరి, మామిడిలో అంతర పంటగా సాగు చేయవచ్చు. పసుపును మామిడిలో

అంతర పంటగా పెంచుటకు 60 నుంచి 20 సెంటీమీటర్ దూరంలో నాటిన ఎడల అధిక దిగుబడులు పొందవచ్చు. పీటీఎస్ 43, ఎస్సీసీ 360 అను రకాలు అంతర పంటగా అనుకూలమైనవి. ఇక అంతర కృషిలో దుంపలు నాటిన 40 నుంచి 45 రోజులకు కలుపు నివారణ చర్యలు తీసుకోవాలి. నేల మరియు కలుపు ఉధృతి బట్టి పంట కాలంలో 3-4 సార్లు నాటిన 60 రోజులు, 90 రోజులు, 120 మరియు 150 రోజులకు పలు దఫాలుగా కలుపు తీయించాలి. ఎక్కువ విస్తీర్ణంలో పసుపు సాగు చేసినప్పుడు కూలీల ఖర్చు చాలా ఎక్కువ. కావున పొలం తయారీ దశలోనే గడ్డి తుంగ ఎక్కువగా ఉన్న భూముల్లో వాటి నివారణకు గ్లైఫోసేట్ మందును 1 లీటర్ నీటికి 8 మిల్లీలీటర్ కలిపి దానితో పాటు 20 గ్రాముల అమోనియం సల్ఫేట్ లేదా 10 నుంచి 15 గ్రాముల యూరియా కలిపి పచ్చగా ఉన్న కలుపుపై పిచికారీ చేయాలి. దుంపలు నాటిన మరుసటి రోజే ఎకరాకు అట్రజిన్ అనే కలుపు మందును 500 నుంచి 800 గ్రాములు 200 లీటర్ నీటిలో కలిపి తోటలో పదును ఉన్నప్పుడు సమానంగా పిచికారీ చేయాలి. ఇలా చేసినట్లయితే మనము గడ్డిని సమర్థవంతంగా నివారణ చేయొచ్చు. ఇక ఎరువుల యాజమాన్యానికి వస్తే సాధారణంగా పసుపు సాగులో రసాయనిక ఎరువుల వాడకం తక్కువ. పసుపులో నాణ్యమైన ఉత్పత్తులు అధిక దిగుబడులు సాధించాలంటే సమతుల సమగ్రమైన ఎరువులు వేయాల్సిన అవసరం ఎంతైనా ఉంది. ఇక పసుపు నాణ్యత పెంచాలంటే రసాయన ఎరువులతో పాటు సేంద్రియ ఎరువులను తప్పనిసరిగా వాడాలి. పసుపులో అధిక దిగుబడులు పొందుటకు 50% రసాయనిక ఎరువులతో పాటు 4 టన్నుల వర్మీ కంపోస్ట్, 1 ఎకరాకు వేసిన ఎడల నేల స్వభావాన్ని వృద్ధి చేసి కార్బన్ శాతం పెంచడం వలన దుంప పెరుగుదల బాగుంటుంది. పసుపు పంటకు ఎక్కువ పోషకాలు అవసరం. 1 ఎకరా పసుపు ఒక పంటకు మొక్కజొన్న అంతర పంటగా వేసినప్పుడు ఏ ఎరువులు ఎప్పుడెప్పుడు ఎంత మోతాదులో వేయాలంటే ఆఖరి దుక్కిలో 10 టన్నుల పశువుల ఎరువు, 200 కిలోల ఆముదం లేదా వేపపిండి, 10 కిలోల జింక్ సల్ఫేట్, 150 కిలోల సూపర్ ఫాస్ఫేట్, 25 కిలోల మ్యూరేట్ ఆఫ్ పొటాష్ను వేసుకోవాలి. అలాగే నాటిన 40 రోజులకు 200 కిలోల వేపపిండి, 50 కిలోల యూరియా వేసుకోవాలి. ఇక 80 రోజులకి 50 కిలోల యూరియా, 25 కిలోల మ్యూరేట్ ఆఫ్ పొటాష్ను వేసుకోవాలి. అలాగే 120 రోజులకు 50 కిలోల యూరియా, 25 కిలోల మ్యూరేట్ ఆఫ్ పొటాష్ను వేసుకున్నట్లయితే పంట దిగుబడి బాగా ఉంటుంది. పసుపు పంటకు పైపాటుగా వేసే యూరియా, మ్యూరేట్ ఆఫ్ పొటాష్ ఆకులపై వర్షపు నీటి బొట్లు మంచు తేమ లేనప్పుడు వేయాలి. లేకపోతే ఆకుల మీద పడ్డ రసాయన ఎరువులు తేమతో కరిగి గాఢత ఎక్కువై లేత ఆకు కణజాలం దెబ్బతిని ఆకు మాడే ప్రమాదం ఉంది. కాబట్టి రసాయనిక ఎరువులు చల్లేటప్పుడు సుడిలో పడకుండా మొక్కలకు 10 నుంచి 15 సెంటీమీటర్ దూరంలో వేసి మట్టితో కప్పి తేలికపాటి తడి ఇవ్వాలి. అలాగే నీటి యాజమాన్యానికి వస్తే తక్కువ వర్షపాతం ప్రాంతంలో పసుపును నీటి వసతి కింద సాగు చేయాలి. ఇక పసుపు దుంపలు నాటిన వెంటనే ఒక నీటి తడి తప్పనిసరిగా ఇవ్వాలి. తర్వాత మొలకొచ్చి మొక్క భూమి మీద కనబడే వరకు 4 నుంచి 6 రోజులకు ఒకసారి నీరివ్వాలి. భూభౌతిక వాతావరణ పరిస్థితులను గమనించి బరువైన నీళ్ళల్లో సాధారణంగా 15 నుంచి 20 సార్లు, తేలికపాటి నీళ్ళల్లో అయితే 20 నుంచి 25 సార్లు నీరు పెట్టాలి. దుంపకుళ్ళు ఆశించినప్పుడు నీటి తడుల మధ్య వ్యవధి పెంచాలి. దుంపలు పక్వానికి వచ్చే సమయంలో ఎక్కువ తడులు అవసరం ఉంటుంది. పసుపులో బిందు సేద్యం ద్వారా నీటి యాజమాన్యమును చేయదలచినప్పుడు జంట సాళ్ల మధ్య 50 సెంటీమీటర్లు చాలుకి చాలుకి మధ్యలో 45 సెంటీమీటర్ దూరంలో నాటుకోవాలి. గంటకి 4 లీటర్ నీటి విడుదల సామర్థ్యం గల ఎమిటర్స్ను కూడిన లాటరల్స్ను 1 మీటర్ దూరంలో జంట చాళ్ల మధ్య అమర్చుకోవాలి. వాతావరణాన్ని అనుసరించి దినము మార్చి దినము 30 నుంచి 60 నిమిషాల పాటు డ్రిప్ ద్వారా నీరు అందించాలి. ఇక బిందు సేద్యం ద్వారా నాణ్యమైన అధిక దిగుబడులు పొందవచ్చు. అలాగే మల్చింగ్ కూడా మనం చేసుకోవచ్చు. ఈ కాలువల మధ్య భూమిని పచ్చి ఆకులు లేదా ఎండుటాకులతో కప్పి ఉంచాలి. దీనివల్ల పసుపు బాగా మొలకెత్తడమే కాక కలుపు పెరగదు, నేలలో తేమ త్వరగా ఆరిపోదు. ఆకుల ద్వారా సేంద్రియ పదార్థం నేలకు అందడమే కాకుండా ప్రధాన మరియు సూక్ష్మ పోషకాలు కూడా పైరుకు అందుతాయి. దీని వలన దిగుబడులు నాణ్యత పెరుగుతాయి. మల్చింగ్ కొరకు జీలుగ, జనుము, వేప, వెంపలి, సీమ కానుగ, దిరిసన కానుగ

గ్లిసీడియా లాంటి పచ్చి ఆకులను లేదా ఎండుటాకులను కప్పవచ్చు. దీనివల్ల మల్చింగ్ వల్ల మనకు నీరు ఆదా కావడమే కాకుండా దానికి సూక్ష్మ పోషకాలు కూడా అందుతాయి. ఇక పంట మార్పిడికి వస్తే, ఒకసారి పసుపు వేసిన భూముల్లో 2 సంవత్సరాల వరకు పసుపు పంటను మరలా వేయరాదు. వేసినచో దిగుబడులు తగ్గడమే కాకుండా చీడపీడల బెడద ఎక్కువై పంటకు హాని కలిగించే అవకాశం ఉంటుంది. ఇక నీటి సౌకర్యాన్ని బట్టి పసుపును వరి, చెరుకు, అరటి, తమలపాకు మరియు కూరగాయలు మొదలగు పంటలతో పంట మార్పిడి చేసు. పసుపు తర్వాత నువ్వు, ప్రొద్దుతిరుగుడు, సజ్జ, అపరాలు మొదలైనవి సాగు చేయడం వాడుకలో ఉంది. ఈ పంటలు పసుపుకు వేసిన సేంద్రియ, రసాయనిక, మిగులు పోషక పదార్థాలను ఉపయోగించుకొని అధిక దిగుబడులు ఇస్తాయి. ఇట్టి అదనపు పంట ఉత్పత్తికి సుగుణ, సుదర్శన, ప్రగతి లాంటి స్వల్పకాలిక పసుపు రకాలను వాడి అధిక దిగుబడులను పొందవచ్చు. ఇంకా అలాగే పంట కోత మరియు త్రవ్వటంకి వస్తే, పసుపు పంట విత్తిన సుమారు 210 నుంచి 270 రోజులకు త్రవ్వకానికి వస్తుంది. భూమిలో ఉన్నటువంటి పసుపు దుంపలు పక్వానికి చేరుతున్న కొలది మొక్కలు ఆకులు పాలిపోయి ఎండటం ఆరంభమవుతుంది. మొక్కలు ఎండిపోయే వరకు పంట కోయరాదు. పసుపు బాగా పండినట్లు గుర్తు ఏమిటంటే, మొక్కలు బాగా ఎండి నేలపై వాలిపోతాయి. పసుపును తవ్వే 2 రోజుల ముందు మొక్క ఆకులు కాండాలను భూమట్టానికి కోసివేయాలి. తర్వాత తేలికగా నీరు పెట్టి 2 రోజుల తర్వాత దుంపల త్రవ్వకం ప్రారంభించాలి. భూమిలో మిగిలిపోయిన దుంపలను నాగరితో దున్ని ఏరించాలి. తర్వాత పసుపు దుంపలకు అంటి ఉన్న మట్టిని తొలగించి శుభ్రపరచాలి. తవ్వి తీసిన 2 నుంచి 7 రోజుల లోపల ఉడకబెట్టిన ఎడల పసుపు నాణ్యత చెడిపోకుండా ఉంటుంది. పసుపును యంత్రాలతో కూడా త్రవ్వవచ్చు. ఇలా యంత్రాలతో త్రవ్వితే కూలీల ఖర్చు తగ్గుతుంది. కానీ యంత్రాలతో త్రవ్వాలని అనుకున్నప్పుడు నాటే సమయంలోనే యంత్రానికి అనుగుణమైన వరుసల మధ్య దూరం పాటించాలి. ఇక పసుపు ఉడికించే సమయంలో ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలంటే, పొలం నుండి తీసిన కొమ్మలను త్వరగా ఉడికించి ఆరబెట్టాలి. ఆలస్యమైతే నాణ్యత తగ్గిపోతుంది. దుంపలను మరియు కొమ్ములను వేరువేరుగా ఉడకబెట్టాలి. పసుపు ఉడికించే బాణలలో దుంపలు, కొమ్ములు మునిగే వరకు నీరు పోసి సమంగా మంట పెట్టాలి. 45 నుంచి 60 నిమిషాలకు తెల్లటి నురుగు పొంగు, దానితో పాటు పసుపుతో కూడిన మంచి సువాసన పొగలుగా వస్తాయి. అప్పుడు పసుపు నొక్కితే మెత్తగా ఉంటుంది. సన్న పొరక పుల్లను గుచ్చితే లోనుకు దిగబడుతుంది. ఆ దశలో పసుపును బయటకు తీసివేయాలి. తక్కువ ఉడికితే ఎండిన తర్వాత కొమ్ముల్లోని గర్భంలో తొర్రలా ఏర్పడుతుంది. అప్పుడు సులువుగా విరుగుతుంది. ఎక్కువ ఉడికిస్తే ఆరిన తర్వాత కొమ్ము రంగు తగ్గి ఆకారం కోల్పోతుంది. పసుపును ఉడికించేందుకు వాడే నీరు శుభ్రంగా ఉండాలి. బురద నీరు, ఉప్పు నీరు వాడకూడదు. అలాగే పసుపు ఉడికించేటప్పుడు పేడ కలుపుతూ ఉంటారు. అలా పేడ కలపరాదు, ఎందుకంటే నాణ్యత తగ్గిపోతూ ఉంటుంది. అలాగే పసుపు ఉడకబెట్టడంలో మేలైన పద్ధతులు ఇంకా కొన్ని ఉన్నాయి. అవేంటంటే, సుమారు 50 కిలోలు శుభ్రపరిచిన తల్లి దుంపలు కానీ పిల్ల దుంపలు కానీ తీసుకొని మనము పెద్ద సైజు గల జల్లెడ రంధ్రాలు గల ఇనుప తొట్టెలో పోయాలి. ఇరుపక్కల పట్టుకొని ఈ తొట్టిని దీనికన్నా కొంచెం పెద్ద సైజు గల ఇనుప కళాయిలో దించాలి. తొట్టిలోని దుంపలు మునిగే వరకు నీరు పోయాలి. తర్వాత కళాయి కింద మంట వేసి దుంపలు మెత్తబడే వరకు ఉడికించాలి. ఉడికిన తర్వాత దుంపలున్న తొట్టిని పైకి లేపి పొట్టుకొనుచు ద్రావణం కళాయిలోకి దిగిపోతుంది. ఉడికిన దుంపలను పరిశుభ్రమైన స్థలంలో పోసి తిరిగి తొట్టిలో వేరే దుంపలు పోసి ముందుగా చెప్పినట్టుగానే ఉడికించాలి. ఇంకా ఇంకొక పద్ధతి ఏంటంటే, ఆవిరితో కూడా మనము పసుపును ఉడికించుకోవచ్చు. అది ఎలా అంటే, ట్రాక్టర్పై 4 డ్రమ్ములు అమర్చి ఉంచాలి. కరెంటు ద్వారా కానీ, డీజిల్ ద్వారా కానీ, కట్టెల ద్వారా కానీ మధ్యలో ఉన్న ఆవరి ఉత్పత్తి చేసే యూనిట్లో వేడి ఆవరి ఉత్పత్తి అయ్యి దాని ద్వారా 4 మూలల్లో ఉన్న డ్రమ్ముల్లోని పసుపు ఉడుకుతుంది. ఇది తక్కువ కూలీ ఖర్చుతో త్వరగా అయిపోతుంది. ఇప్పుడు ఉడికించే పద్ధతి తెలుసుకున్నాం కదా. అలాగే పసుపు ఉడికించిన తర్వాత పసుపుని ఆరబెట్టుకోవాలి. సమంగా ఉడికిన పసుపును చిన్న బాణెల నుంచి తీసి బయట చదునైన శుభ్రమైన నేల లేదా టార్పలిన్ లేదా సిమెంట్ ప్లాట్ఫామ్పై కుప్పగా పోయాలి. 24 గంటల తర్వాత 2-3 అంగుళాల మందం ఉండేలా పరచాలి. పలుచగా పరిస్తే ఎండిన పసుపు రంగు చెడిపోతుంది.

0: పది నుంచి 15 రోజుల వరకు పసుపు తయారై కొమ్ములన్నీ ఒకే మాదిరిగా కనిపిస్తాయి. పసుపును అప్పుడప్పుడు తిరగబెట్టాలి. మధ్యాహ్నం పూట తిరగబెడితే సమంగా ఎండుతాయి. కొమ్ములు విరిస్తే కంచు శబ్దం వస్తే అది ఆరినట్లు, తేమ శాతం 8 ఉన్నట్లు లెక్క ఎండిన పసుపు. పచ్చి పసుపులో సుమారు 20% తూగుతుంది. ఉడికిన పసుపు తడిస్తే పసుపు రంగు కోల్పోయి నారింజ రంగు వస్తుంది. కావున తడవకుండా పాలిథిన్ షీటు లేదా టార్పలిన్ సిద్ధంగా ఉంచుకోవాలి. వర్షం పడినప్పుడు ఈ పాలిథిన్ షీట్ కానీ ఈ టార్పలిన్ కానీ దానిపైన కప్పేస్తూ ఉండాలి. ఇక పండిన దుంపలను ఆరబెట్టడం ఎలా అంటే, దుంపలను కృత్రిమంగా కూడా 60 డిగ్రీల సెల్సియస్ ఉష్ణోగ్రతతో వేడి గాల్పులు పంపి ఆరబెట్టుకోవచ్చు. దుంపలను ముక్కలుగా కోసి ఆరబెట్టి అలవాటున్న ప్రాంతాల్లో ఈ పద్ధతి ఉపయోగించడం వలన మంచి రంగు మరియు నాణ్యత కలిగిన పసుపు లభిస్తుంది. ఇక పసుపు ఆరబెట్టేటప్పుడు ఆశించే బూజులు మరియు అఫ్లాటాక్సిన్ విష పదార్థాలు కూడా ఉంటాయి. ఈ బూజులు ఆశించినప్పుడు కొమ్మలపై నల్లని, ఆకుపచ్చని మరియు తెల్లని ప్రాంతాలు ఏర్పడుతుంటాయి. ఉడికిన పసుపు తొందరగా ఎండకపోవడం, పసుపులో అఫ్లాటాక్సిన్ వృద్ధి చెందడం జరుగుతుంది. దీని నివారణకు వండిన పసుపును ఆరబెట్టేటప్పుడు పైకి కిందకు తిప్పుతుండాలి. ఉడికించేటప్పుడు తక్కువ ఎక్కువ ఉడికించరాదు. ఎండ గాలి తగిలే సమతులమైన గట్టి కళ్ళంలో ఆరబెట్టాలి. ఉడికిన పసుపును దెబ్బ తగలకుండా చూడాలి. పసుపును ఎండబెట్టేటప్పుడు వర్షంలో కానీ మంచులో కానీ తడవకుండా కప్పి ఉంచాలి. తేమ శాతం 8 వచ్చే వరకు పసుపు కొమ్ములను ఆరబెట్టుకోవాలి. అలాగే పాలిషింగ్ అనేది చాలా ఇంపార్టెంట్. ఎందుకంటే పసుపు బాగా ఆకర్షణీయంగా ఉండాలంటే ఈ పాలిషింగ్ని మనం తప్పకుండా పాటించాలి. అందుకేం చేయాలంటే, ఎండిన పసుపు దుంపలు కొమ్ములు గరుకుగా పొలుసుగా చిన్న చిన్న వేర్లు కలిగి ఆకర్షణీయంగా ఉండవు. కావున వాటిని మెరుగుపరిచే ఆకర్షణీయంగా తయారవుతాయి. మనుషులతో మెరుగు పట్టేందుకు ఎండిన పసుపు దుంపలను కొమ్ములను గట్టి ఉపరితల మీద రుద్ది కానీ లేదా గోనె సంచుల్లో చుట్టి కాళ్లతో రుద్దటం కానీ చేయాలి. మరొక పద్ధతిలో ఒక డ్రమ్ముకు నడుము ఇరుసు పెట్టి దాని పక్కల వ్యాక్యోచించే లోహంతో జల్లెడగా తయారు చేయించి పసుపు దుంపలను కొమ్ములను అందులో పోసి చేతితో ఇరుసును తిప్పితే డ్రమ్ము తిరుగుతుంది. డ్రమ్ము పక్క భాగమందు ఇనుప మెషిన్ అమర్చి ఉండడం వలన ఒకదానికి ఒకటి రాసుకొని పసుపు పెట్టబడుతుంది. ఆఖరి దశలో మెరుగు పెట్టేటప్పుడు పసుపు పొడిని నీళ్లలో కలిపి కొమ్మలపై చిలకరిస్తే సరుకు ఆకర్షణీయంగా తయారవుతుంది. మెరుగు పెట్టేటప్పుడు దుంపలు కొమ్ములు ఆకర్షణీయంగా ఉండేందుకు కృత్రిమ రంగులు వాడరాదు. వీటిని వాడడం వల్ల పసుపు దిగుమతి చేసుకునే దేశాలు అభ్యంతరం తెలుపుతున్నాయి. ఇలాగే దీన్ని మనము ఎండిన దుంపలను కొమ్మలను సైజు బట్టి గ్రేడింగ్ చేసి ప్యాకింగ్ చేసేసుకోవాలి. అలాగే మనకి గ్రేడింగ్ తర్వాత శుభ్రమైన కొత్త గోనె సంచుల్లో ప్యాకింగ్ చేసి మార్కెట్కి పంపించుకోవచ్చు. నమస్కారం.
1: మీరింతవరకు వనితాలోకం స్త్రీల కార్యక్రమంలో గ్రామలక్ష్మి శీర్షికన పసుపు సాగులో మెలకువల గురించి తిరుపతి శ్రీ వెంకటేశ్వర వ్యవసాయ కళాశాల ఉద్యాన విభాగం టీచింగ్ అసోసియేట్ ఎన్సి మమత గారి ప్రసంగం విన్నారు. ఇప్పుడు కొన్ని ప్రకటనలు.
2: హే, మళ్ళీ స్కూల్ స్టార్ట్ అవుతుంది.
3: పాత స్కూల్ బ్యాగులు చాలు కదా, యూనిఫామ్, షూస్ ఈ సంవత్సరం కూడా వాడొచ్చుగా.
2: కానీ సన్నీ అన్ని కొత్తవే కావాలంటున్నాడు.
3: ఫీజులు పైగా బుక్స్ అన్ని ఖర్చే.
2: మీ పిల్లల చదువు విషయంలో అస్సలు కాంప్రమైజ్ అవ్వకండి. ఇప్పుడు మణపురం ఫైనాన్స్ అందిస్తోంది ఎడ్యుకేషన్ కోసం స్పెషల్ గోల్డ్ లోన్. కాల్ 1800-420-2233.

0: ఎలాంటి రుసుము లేకుండానే న్యాయ సలహాలు టెలీలా యాప్ www.tele-law.in వెబ్సైట్ లేదా టోల్ ఫ్రీ నంబర్ 1454 ద్వారా పొందవచ్చు.
1: హే, మళ్ళీ స్కూల్ స్టార్ట్ అవుతుంది.
2: పాత స్కూల్ బ్యాగులు చాలు కదా, యూనిఫామ్, షూస్ ఈ సంవత్సరం కూడా వాడచ్చుగా.
1: కానీ సన్నీ అన్ని కొత్తవే కావాలంటున్నాడు.
2: ఫీజులు, పైగా బుక్స్, అన్ని ఖర్చే.
3: మీ పిల్లల చదువు విషయంలో అస్సలు కాంప్రమైజ్ అవ్వకండి. ఇప్పుడు మణపురం ఫైనాన్స్ అందిస్తోంది ఎడ్యుకేషన్ కోసం స్పెషల్ గోల్డ్ లోన్. కాల్ 1800-420-2233.
4: ఇప్పుడు శ్రీకారం చిత్రం నుంచి ఓ పాట విందాం.

0: సంస్థల గురించిన ఉద్యోగాల విషయాలు కూడా మీకు తెలియజేయబడతాయి. వీటిని జాగ్రత్తగా నోట్ చేసుకుని ఆయా కంపెనీలు కానీ ఆయా గవర్నమెంట్ విభాగాలను కానీ సంప్రదించి పూర్తి వివరాలు తెలుసుకొని దానికి తగ్గట్టుగా మీరు ప్రిపేర్ అవుతారని భావిస్తూ ఈరోజు వివరాలు తెలుసుకుందాం.
1: ఎన్హెచ్ఐడిసిఎల్లో 85 డిప్యూటీ మేనేజర్ పోస్టులకు దరఖాస్తులు ఆహ్వానిస్తున్నారు. భారత ప్రభుత్వ రోడ్డు రవాణా రహదారుల మంత్రిత్వ శాఖ ఆధ్వర్యంలో నేషనల్ హైవేస్ అండ్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ డెవలప్మెంట్ కార్పొరేషన్ లిమిటెడ్ ఎన్హెచ్ఐడిసిఎల్ డైరెక్ట్ రిక్రూట్మెంట్ ప్రాతిపదికన డిప్యూటీ మేనేజర్ పోస్టుల భర్తీకి దరఖాస్తులు కోరుతుంది. మొత్తం పోస్టుల సంఖ్య 85. ఇక అర్హత విషయానికి వస్తే, గుర్తింపు పొందిన యూనివర్సిటీ నుంచి సివిల్ ఇంజనీరింగ్లో డిగ్రీ ఉత్తీర్ణులవ్వాలి. దీనితో పాటు గేట్ స్కోర్ ఉండాలి. ఇక వేతనం విషయానికి వస్తే, నెలకు 50,000 రూపాయల నుంచి 1,60,000 రూపాయల వరకు వేతనం. వయస్సు 34 ఏళ్ళు మించకూడదు. ఇక ఎంపిక విధానం, విద్యార్హతలు షార్ట్ లిస్ట్ గేట్ స్కోర్ ఆధారంగా ఎంపిక చేస్తారు. దరఖాస్తు విధానం, ఆన్లైన్ ద్వారా దరఖాస్తు చేసుకోవాలి. ఆన్లైన్ దరఖాస్తు ప్రారంభ తేదీ 9వ తేదీ మే నెల 2026. ఆన్లైన్ దరఖాస్తులకు చివరి తేదీ 8వ తేదీ జూన్ 2026. ఇక వెబ్సైట్ https://www.nhidcl.com వెబ్సైట్ మరోసారి https://www.nhidcl.com.

ఈనాటి యువవాణి యువజనుల కార్యక్రమంలో ముందుగా ఉద్యోగ సమాచారం, అనంతరం తెలుసుకుందాం రండి ప్రశ్నోత్తరాల కార్యక్రమం, తరువాత అంతర్జాతీయ బంగాళదుంప దినోత్సవ వివరాలు. ఇప్పుడు విందాం

శ్రోతలకు నమస్కారం. ఆకాశవాణి తిరుపతి కేంద్రం ప్రతిరోజు సాయంత్రం 5:30 యువవాణి యువజనుల కార్యక్రమంలో ఉద్యోగ సమాచారాన్ని అందిస్తుంది. ఈ ఉద్యోగ సమాచారంలో ప్రభుత్వ రంగ ఉద్యోగాలు, అలాగే ప్రభుత్వ రంగ

0: మీరు ఇంతవరకు ఉద్యోగ సమాచారం విన్నారు. ఇప్పుడు కొన్ని ప్రకటనలు.
1: హే, మళ్ళీ స్కూల్ స్టార్ట్ అవుతుంది.
2: పాత స్కూల్ బ్యాగులు చాలు కదా, యూనిఫామ్, షూస్ ఈ సంవత్సరం కూడా వాడచ్చుగా.
1: కానీ సన్నీ అన్ని కొత్తవే కావాలంటున్నాడు.
2: ఫీజులు, పైగా బుక్స్, అన్ని ఖర్చే.
1: మీ పిల్లల చదువు విషయంలో అస్సలు కాంప్రమైజ్ అవ్వకండి. ఇప్పుడు మణపురం ఫైనాన్స్ అందిస్తోంది ఎడ్యుకేషన్ కోసం స్పెషల్ గోల్డ్ లోన్. కాల్ 1800-420-2233.
3: LIC యొక్క బీమా కవచ్ మీ జీవిత అవసరాలకు అనుగుణంగా మారుతూ ఉండే ఒక ప్యూర్ ప్రొటెక్షన్ ప్లాన్. కీలకమైన లైఫ్ స్టేజెస్ లో మీ సమ్ అష్యూర్డ్ ని పెంపొందించుకునే అవకాశం. ఫ్లెక్సిబుల్ ప్రీమియం పేమెంట్ ఆప్షన్స్ ని ఎంజాయ్ చేస్తూ 100 సంవత్సరాల వరకు అందుబాటులో ఉండే లైఫ్ టైం రిస్క్ కవర్ తో ఎల్లప్పుడూ సురక్షితంగా ఉండండి. LIC హర్పల్ ఆప్కే సాథ్.
1: హే, మళ్ళీ స్కూల్ స్టార్ట్ అవుతుంది.
2: పాత స్కూల్ బ్యాగులు చాలు కదా, యూనిఫామ్, షూస్ ఈ సంవత్సరం కూడా వాడచ్చుగా.
1: కానీ సన్నీ అన్ని కొత్తవే కావాలంటున్నాడు.
2: ఫీజులు, పైగా బుక్స్, అన్ని ఖర్చే.
1: మీ పిల్లల చదువు విషయంలో అస్సలు కాంప్రమైజ్ అవ్వకండి. ఇప్పుడు మణపురం ఫైనాన్స్ అందిస్తోంది ఎడ్యుకేషన్ కోసం స్పెషల్ గోల్డ్ లోన్. కాల్ 1800-420-2233.
0: ఇప్పుడు విందాం, తెలుసుకుందాం, రండి ప్రశ్నోత్తరాల కార్యక్రమం. ఈ కార్యక్రమంలో ముందుగా 10 ప్రశ్నలు, అనంతరం 10 ప్రశ్నలకు సమాధానాలు తెలియజేయడం అవుతుంది. ఈ ప్రశ్నలు చక్కగా రాసుకోవాల్సిందిగా కోరుతున్నాము. ముందుగా మొదటి ప్రశ్న. ప్రధానమంత్రి నరేంద్ర మోదీకి FAO అగ్రికోలా పథకం 2026 ఎక్కడ ప్రదానం చేయబడింది? ఆప్షన్ ఏ ప్యారిస్, ఆప్షన్ బి రోమ్, ఆప్షన్ సి జెనీవా, ఆప్షన్ డి న్యూయార్క్. ఆప్షన్స్ మరోసారి. ఆప్షన్ ఏ ప్యారిస్, ఆప్షన్ బి రోమ్, ఆప్షన్ సి జెనీవా, ఆప్షన్ డి న్యూయార్క్. ఇక రెండవ ప్రశ్న. భారతదేశంలో పరిశోధన మరియు అభివృద్ధి నిర్వహణ సులభతరం అనగా ఈజ్ ఆఫ్ డూయింగ్ రీసెర్చ్ అండ్ డెవలప్మెంట్ ఇన్ ఇండియా నివేదికను ఏ సంస్థ విడుదల చేసింది? ప్రశ్న మరోసారి. భారతదేశంలో పరిశోధన మరియు అభివృద్ధి నిర్వహణ సులభతరం అనగా Ease of Doing Research and Development in India నివేదికను ఏ సంస్థ విడుదల చేసింది? ఆప్షన్స్. ఆప్షన్ ఏ జాతీయ గణాంక కార్యాలయం, ఆప్షన్ బి భారతీయ రిజర్వ్ బ్యాంక్, ఆప్షన్ సి నీతి ఆయోగ్, ఆప్షన్ డి జీవ సాంకేతిక విజ్ఞాన శాఖ. ఆప్షన్స్ మరోసారి. ఏ జాతీయ గణాంక కార్యాలయం, ఆప్షన్ బి భారతీయ రిజర్వ్ బ్యాంక్, ఆప్షన్ సి నీతి ఆయోగ్, ఆప్షన్ డి జీవ సాంకేతిక విజ్ఞాన శాఖ. ఇక మూడవ ప్రశ్న. రీసెర్చ్ అండ్

అనాలిసిస్ వింగ్ ప్రధాన కార్యాలయం ఎక్కడ ఉంది? ప్రశ్న మరోసారి, రీసెర్చ్ అండ్ అనాలిసిస్ వింగ్ ప్రధాన కార్యాలయం ఎక్కడ ఉంది? ఆప్షన్ ఏ న్యూఢిల్లీ, ఆప్షన్ బి చెన్నై, ఆప్షన్ సి హైదరాబాద్, ఆప్షన్ డి బెంగళూరు. ఆప్షన్స్ మరోసారి, ఆప్షన్ ఏ న్యూఢిల్లీ, ఆప్షన్ బి చెన్నై, ఆప్షన్ సి హైదరాబాద్, ఆప్షన్ డి బెంగళూరు. ఇక నాలుగవ ప్రశ్న, ఎబోలా వ్యాధి ఏ కారకం వల్ల కలుగుతుంది? ప్రశ్న మరోసారి, ఎబోలా వ్యాధి ఏ కారకం వల్ల కలుగుతుంది? ఆప్షన్ ఏ బ్యాక్టీరియా, ఆప్షన్ బి వైరస్, ఆప్షన్ సి శిలీంధ్రం, ఆప్షన్ డి ప్రోటోజోవా. ఆప్షన్స్ మరోసారి, ఆప్షన్ ఏ బ్యాక్టీరియా, ఆప్షన్ బి వైరస్, ఆప్షన్ సి శిలీంధ్రం, ఆప్షన్ డి ప్రోటోజోవా. ఇక ఐదవ ప్రశ్న, భారతదేశపు మొట్టమొదటి మానవ ఏనుగుల సంఘర్షణ పరిశోధన కేంద్రాన్ని స్థాపించడానికి ఏ పులుల సంరక్షణ కేంద్రాన్ని ఎంపిక చేశారు? ప్రశ్న మరోసారి, భారతదేశపు మొట్టమొదటి మానవ ఏనుగుల సంఘర్షణ పరిశోధన కేంద్రాన్ని స్థాపించడానికి ఏ పులుల సంరక్షణ కేంద్రాన్ని ఎంపిక చేశారు? ఆప్షన్ ఏ కన్హా పులుల సంరక్షణ కేంద్రం, ఆప్షన్ సి బంధవ్గఢ్ పులుల సంరక్షణ కేంద్రం, ఆప్షన్ సి పలాము పులుల సంరక్షణ కేంద్రం, ఆప్షన్ డి నాగర్హోలే పులుల సంరక్షణ కేంద్రం. ఆప్షన్స్ మరోసారి, ఆప్షన్ ఏ కన్హా పులుల సంరక్షణ కేంద్రం, ఆప్షన్ బి బంధవ్గఢ్ పులుల సంరక్షణ కేంద్రం, ఆప్షన్ సి పలాము పులుల సంరక్షణ కేంద్రం, ఆప్షన్ డి నాగర్హోలే పులుల సంరక్షణ కేంద్రం. ఇక ఆరవ ప్రశ్న, మానవ చర్మం జుట్టు మరియు కళ్ళకు రంగునిచ్చేది ఏది? ప్రశ్న మరోసారి, మానవ చర్మం జుట్టు మరియు కళ్ళకు రంగును ఇచ్చేది ఏది? ఆప్షన్ ఏ క్వినాక్రిడోస్, ఆప్షన్ బి అలిజారిన్, ఆప్షన్ సి మెలనిన్, ఆప్షన్ డి తాలోసయోనిన్. ఆప్షన్స్ మరోసారి, ఆప్షన్ ఏ క్వినాక్రిడోన్, ఆప్షన్ బి అలిజారిన్, ఆప్షన్ సి మెలనిన్, ఆప్షన్ డి తాలోసయానిన్. ఇక ఏడవ ప్రశ్న, 2029 ప్రపంచ పోలీస్ మరియు అగ్నిమాపక క్రీడలకు ఏ దేశం ఆతిథ్యం ఇస్తుంది? ప్రశ్న మరోసారి, 2029 ప్రపంచ పోలీస్ మరియు అగ్నిమాపక క్రీడలకు ఏ దేశం ఆతిథ్యం ఇస్తుంది? ఆప్షన్ ఏ ఆస్ట్రేలియా, ఆప్షన్ బి భారతదేశం, ఆప్షన్ సి చైనా, ఆప్షన్ డి జపాన్. ఆప్షన్స్ మరోసారి, ఆప్షన్ ఏ ఆస్ట్రేలియా, ఆప్షన్ బి భారతదేశం, ఆప్షన్ సి చైనా, ఆప్షన్ డి జపాన్. ఇక ఎనిమిదవ ప్రశ్న, మౌంట్ అబూలోని ప్రసిద్ధ దిల్వారా ఆలయాలు ఏ మత సమూహానికి చెందిన పవిత్ర తీర్థయాత్ర స్థలం? ప్రశ్న మరోసారి, మౌంట్ అబూలోని ప్రసిద్ధ దిల్వారా ఆలయాలు ఏ మత సమూహానికి చెందిన పవిత్ర తీర్థయాత్ర స్థలం? ఆప్షన్స్ ఏ సిక్కులు, ఆప్షన్ బి జైనులు, ఆప్షన్ సి పార్సీలు, ఆప్షన్ డి బౌద్ధులు. ఆప్షన్స్ మరోసారి, ఆప్షన్ ఏ సిక్కులు, ఆప్షన్ బి జైనులు, ఆప్షన్ సి పార్సీలు, ఆప్షన్ డి బౌద్ధులు. ఇక తొమ్మిదవ ప్రశ్న, జారీ చేయబడిన నోటీసుల ప్రామాణికతను ధృవీకరించుకోవడంలో పౌరులకు సహాయపడటానికి మరియు డిజిటల్ అరెస్టు నకిలీ గుర్తింపు మోసాల నుండి వారిని రక్షించడానికి ఉద్దేశించిన ఏఐ ఆధారిత హెల్ప్ బాట్ అభయ్ను ఏ సంస్థ ప్రారంభించింది? ప్రశ్న మరోసారి, జారీ చేయబడిన నోటీసుల ప్రామాణికతను ధృవీకరించుకోవడంలో పౌరులకు సహాయపడటానికి మరియు డిజిటల్ అరెస్ట్ నకిలీ గుర్తింపు మోసాల నుండి వారిని రక్షించడానికి ఉద్దేశించిన ఏఐ ఆధారిత హెల్ప్ బాట్ అభయ్ను ఏ సంస్థ ప్రారంభించింది? ఆప్షన్ ఏ రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా, ఆప్షన్ బి నీతి ఆయోగ్, ఆప్షన్ సి జాతీయ దర్యాప్తు సంస్థ, ఆప్షన్ డి సెంట్రల్ బ్యూరో ఆఫ్ ఇన్వెస్టిగేషన్. ఆప్షన్స్ మరోసారి, ఆప్షన్ ఏ రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా, ఆప్షన్ బి నీతి ఆయోగ్, ఆప్షన్ సి జాతీయ దర్యాప్తు సంస్థ,

ఆప్షన్ డి సెంట్రల్ బ్యూరో ఆఫ్ ఇన్వెస్టిగేషన్. ఇక 10వ ప్రశ్న, భారత రాజ్యాంగం ప్రకారం సిఏజి అనగా క్యాగ్ అత్యంత ముఖ్యమైన అధికారి అని ఎవరు పేర్కొన్నారు? ప్రశ్న మరోసారి, భారత రాజ్యాంగం ప్రకారం సిఏజి అత్యంత ముఖ్యమైన అధికారి అని ఎవరు పేర్కొన్నారు? ఆప్షన్ ఏ కేఎం మునిషి, ఆప్షన్ బి జవహర్లాల్ నెహ్రూ, ఆప్షన్ సి డాక్టర్ బిఆర్ అంబేద్కర్, ఆప్షన్ డి సర్దార్ వల్లభాయ్ పటేల్. ఆప్షన్స్ మరోసారి, ఆప్షన్ ఏ కేఎం మునిషి, ఆప్షన్ బి జవహర్లాల్ నెహ్రూ, ఆప్షన్ సి డాక్టర్ బిఆర్ అంబేద్కర్, ఆప్షన్ డి సర్దార్ వల్లభాయ్ పటేల్. ఇవి శ్రోతలు 10 ప్రశ్నలు. ఓ పాట అనంతరం ఈ 10 ప్రశ్నలకు సరైన సమాధానాలు తెలియజేయబడుతుంది.

0: కొత్త బంగారు లోకం చిత్రం నుంచి కార్తీక్ ఆలపించగా సంగీతం అందించిన వారు మిక్కీ జే మేయర్, సాహిత్యం అనంత శ్రీరామ్.
1: జీవితం ఒక ప్రయాణం అంటారు, మరి మీ జీవితం మరింత ఉత్సాహంగా ఆనందంగా మారాలి అంటే నిరంతరం ప్రయాణం చేస్తూ ఉండాలి.
2: ఒకవేళ మీకు ఆ ప్రయాణం చేయడానికి వీలు కాకపోతే మన ఆకాశవాణి ప్రతి మంగళవారం ఉదయం ప్రసారం చేస్తున్న ఓబాటసారి కార్యక్రమాన్ని తప్పక వినండి.
1: పచ్చని కొండల పలుకులు, ఆహ్లాదకర జలపాతాల జలజలలు, సాగర తీరపు సరిగమలు, ప్రకృతి సోయగాల పరిమళములు,
2: ఇవే కాకుండా చారిత్రక కట్టడాలు, భవిష్యత్ అద్భుతాలు, ఇలా ప్రపంచం నలుమూలనున్న పర్యాటక ప్రదేశాలను మీకు పరిచయం చేస్తూ ఉంటాం. ఆ దృశ్యాలు కనిపించేలా మా మాటలు మీకు వినిపిస్తూ ఉంటాం.
1: వినండి ప్రతి మంగళవారం ఉదయం 7:20 మీ అభిమాన ఆకాశవాణి తిరుపతి ఎఫ్ఎం పై ఓ పాటసారి, ప్రపంచ పర్యాటక ప్రదేశాల గురించిన కార్యక్రమం.
0: శ్రోతలు, ఇప్పుడు విందాం తెలుసుకుందాం రండి ప్రశ్నోత్తరాల కార్యక్రమంలో 10 ప్రశ్నలకు సరైన సమాధానాలు. ముందుగా మొదటి ప్రశ్న. ప్రధానమంత్రి నరేంద్ర మోదీకి ఎఫ్ఏఓ అగ్రికోలా పథకం 2026 ఎక్కడ ప్రదానం చేయబడింది? ఆప్షన్ ఏ ప్యారిస్, ఆప్షన్ బి రోమ్, ఆప్షన్ సి జెనీవా, ఆప్షన్ డి న్యూయార్క్. ఈ ప్రశ్నకు సరైన సమాధానం ఆప్షన్ బి రోమ్. ఇక రెండవ ప్రశ్న. భారతదేశంలో పరిశోధన మరియు అభివృద్ధి నిర్వహణ సులభతరం అనగా ఈజ్ ఆఫ్ డూయింగ్ రీసెర్చ్ అండ్ డెవలప్మెంట్ ఇన్ ఇండియా నివేదికను ఏ సంస్థ విడుదల చేసింది? ఆప్షన్ ఏ జాతీయ గణాంక కార్యాలయం, ఆప్షన్ బి భారతీయ రిజర్వ్ బ్యాంక్, ఆప్షన్ సి నీతి ఆయోగ్, ఆప్షన్ డి జీవ సాంకేతిక విజ్ఞాన శాఖ. ఈ ప్రశ్నకు సరైన సమాధానం ఆప్షన్ సి నీతి ఆయోగ్. ఇక మూడవ ప్రశ్న. రీసెర్చ్ అండ్ అనాలిసిస్ వింగ్ ప్రధాన కార్యాలయం ఎక్కడ ఉంది? ఈ ప్రశ్నకు ఆప్షన్స్ ఆప్షన్ ఏ న్యూఢిల్లీ, ఆప్షన్ బి చెన్నై, ఆప్షన్ సి హైదరాబాద్, ఆప్షన్ డి బెంగళూరు. ఈ ప్రశ్నకు సరైన సమాధానం ఆప్షన్ ఏ న్యూఢిల్లీ. ఇక నాలుగవ ప్రశ్న. ఎబోలా వ్యాధి ఏ కారకం వల్ల కలుగుతుంది? ఆప్షన్ ఏ బ్యాక్టీరియా, ఆప్షన్ బి వైరస్, ఆప్షన్ సి శిలీంధ్రం, ఆప్షన్ డి ప్రోటోజోవా. ఈ ప్రశ్నకు సరైన సమాధానం ఆప్షన్ బి వైరస్. ఇక ఐదవ ప్రశ్న. భారతదేశపు మొట్టమొదటి మానవ ఏనుగుల సంఘర్షణ పరిశోధన కేంద్రాన్ని స్థాపించడానికి ఏ పులుల సంరక్షణ కేంద్రాన్ని ఎంపిక చేశారు? ఆప్షన్ ఏ కన్వ పులుల సంరక్షణ కేంద్రం, ఆప్షన్ సి బంధవ్గఢ్ పులుల సంరక్షణ కేంద్రం, ఆప్షన్ సి పలాము పులుల సంరక్షణ కేంద్రం, ఆప్షన్ డి నాగర్ హోలే పులుల సంరక్షణ కేంద్రం. ఈ ప్రశ్నకు సరైన సమాధానం ఆప్షన్ సి పలాము పులుల సంరక్షణ కేంద్రం. ఇక ఆరవ ప్రశ్న. మానవ చర్మం, జుట్టు మరియు కళ్ళకు రంగునిచ్చేది ఏది? ఆప్షన్ ఏ క్వినాక్రిడోన్, ఆప్షన్ బి అలిజారిన్, ఆప్షన్

సి మెలనిన్ ఆప్షన్ డి థలోసయోనిన్ ఈ ప్రశ్నకు సరైన సమాధానం ఆప్షన్ సి మెలనిన్. ఇక 7వ ప్రశ్న. 2029 ప్రపంచ పోలీస్ మరియు అగ్నిమాపక క్రీడలకు ఏ దేశం ఆతిథ్యం ఇస్తుంది? ఆప్షన్ ఏ ఆస్ట్రేలియా, ఆప్షన్ బి భారతదేశం, ఆప్షన్ సి చైనా, ఆప్షన్ డి జపాన్. ఈ ప్రశ్నకు సరైన సమాధానం ఆప్షన్ బి భారతదేశం. ఇక 8వ ప్రశ్న. మౌంట్ అబూలోని ప్రసిద్ధ దిల్వారా ఆలయాలు ఏ మత సమూహానికి చెందిన పవిత్ర తీర్థయాత్ర స్థలం? ఆప్షన్ ఏ సిక్కులు, ఆప్షన్ బి జైనులు, ఆప్షన్ సి పార్సీలు, ఆప్షన్ డి బౌద్ధులు. ఈ ప్రశ్నకు సరైన సమాధానం ఆప్షన్ బి జైనులు. ఇక 9వ ప్రశ్న. జారీ చేయబడిన నోటీసుల ప్రామాణికతను ధృవీకరించుకోవడంలో పౌరులకు సహాయపడటానికి మరియు డిజిటల్ అరెస్ట్, నకిలీ గుర్తింపు మోసాల నుండి వారిని రక్షించడానికి ఉద్దేశించిన ఏఐ ఆధారిత హెల్ప్ బాట్ అభయ్ను ఏ సంస్థ ప్రారంభించింది? ఆప్షన్ ఏ రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా, ఆప్షన్ బి నీతి ఆయోగ్, ఆప్షన్ సి జాతీయ దర్యాప్తు సంస్థ, ఆప్షన్ డి సెంట్రల్ బ్యూరో ఆఫ్ ఇన్వెస్టిగేషన్. ఈ ప్రశ్నకు సరైన సమాధానం సెంట్రల్ బ్యూరో ఆఫ్ ఇన్వెస్టిగేషన్. ఇక చివరి ప్రశ్న. భారత రాజ్యాంగం ప్రకారం సిఏజి క్యాగ్ అత్యంత ముఖ్యమైన అధికారి అని ఎవరు పేర్కొన్నారు? ఈ ప్రశ్నకు ఆప్షన్స్. ఆప్షన్ ఏ కెఎం మున్షి, ఆప్షన్ బి జవహర్లాల్ నెహ్రూ, ఆప్షన్ సి డాక్టర్ బిఆర్ అంబేద్కర్, ఆప్షన్ డి సర్దార్ వల్లభాయ్ పటేల్. ఈ ప్రశ్నకు సరైన సమాధానం ఆప్షన్ సి డాక్టర్ బిఆర్ అంబేద్కర్. శ్రోతలు, మీరు ఇంతవరకు 10 ప్రశ్నలకు వాటికి సరైన సమాధానాలు తెలుసుకున్నారు. ఇప్పుడు పాట విందాం.

ఇప్పుడు విందాం అంతర్జాతీయ బంగాళాదుంప దినోత్సవ వివరాలు. ఈరోజు మనం అంతర్జాతీయ బంగాళాదుంప దినోత్సవ సందర్భంగా బంగాళాదుంప ప్రాముఖ్యత గురించి తెలుసుకుందాం. ప్రపంచవ్యాప్తంగా ప్రతి సంవత్సరం మే 30న అంతర్జాతీయ బంగాళాదుంప దినోత్సవంను నిర్వహిస్తున్నారు. ఐక్యరాజ్య సమితి ఆహార మరియు వ్యవసాయ సంస్థ ఆధ్వర్యంలో ఈ దినోత్సవాన్ని జరుపుకుంటారు. ప్రపంచ ఆహార భద్రతలో, పౌష్టికాహారంలో, రైతుల జీవనోపాధిలో బంగాళదుంప పాత్ర ఎంతో కీలకమైనది. బంగాళదుంపను సాధారణంగా పేదల ఆహారం అని కూడా అంటారు, ఎందుకంటే తక్కువ ఖర్చుతో ఎక్కువ శక్తిని అందించే ఆహార పదార్థం ఇది. ప్రపంచంలో గోధుమ, వరి, మొక్కజొన్న తరువాత అత్యధికంగా వినియోగించే పంటలలో బంగాళదుంప ఒకటి. బంగాళదుంపలో కార్బోహైడ్రేట్లు, విటమిన్ సి, పొటాషియం, ఫైబర్ వంటి పోషకాలు సమృద్ధిగా ఉంటాయి. ఇవి శరీరానికి శక్తిని అందించడంతో పాటు ఆరోగ్యాన్ని కాపాడటంలో సహాయపడతాయి. చిన్నారుల నుంచి పెద్దల వరకు అందరూ ఇష్టపడే ఆహార పదార్థంగా బంగాళదుంప ప్రత్యేక స్థానం సంపాదించింది. ప్రపంచవ్యాప్తంగా పర్యావరణ మార్పులు, ఆహార కొరత వంటి సమస్యలు పెరుగుతున్న ఈ సమయంలో తక్కువ కాలంలో అధిక దిగుబడి ఇచ్చే పంటగా బంగాళదుంప రైతులకు ఎంతో ఉపయోగకరంగా మారింది. కొండ ప్రాంతాలలో, చల్లని ప్రాంతాలు మాత్రమే కాకుండా అనేక ప్రాంతాల్లో కూడా దీన్ని సాగు చేస్తున్నారు. మన దేశంలో ఉత్తరప్రదేశ్, పశ్చిమ బెంగాల్, బీహార్ వంటి రాష్ట్రాలు బంగాళదుంప ఉత్పత్తిలో ముందంజలో ఉన్నాయి. రైతుల ఆదాయాన్ని పెంచడంలో కూడా ఈ పంట ముఖ్య పాత్రను పోషిస్తుంది. మీరింతవరకు అంతర్జాతీయ బంగాళదుంప దినోత్సవ వివరాలు విన్నారు.

ఈనాటి యువవాణి యువజనుల కార్యక్రమం ఇంతటితో సమాప్తం. ఆకాశవాణి తిరుపతి కేంద్రం నిలయంలో సమయం 6 గంటలు. ఇప్పుడు విందాం ఈరోజు ప్రసారమయ్యే మా కార్యక్రమాల వివరాలు. 6 గంటల 5 నిమిషాలకు ఆంగ్లంలో వార్తలు ఢిల్లీ కేంద్రం నుంచి, 6 గంటల 10 నిమిషాలకు ప్రాంతీయ వార్తలు విజయవాడ కేంద్రం నుంచి ప్రసారం, 6 గంటల 20 నిమిషాలకు సంస్కృతంలో వార్తలు ఢిల్లీ కేంద్రం నుంచి రిలే, 6 గంటల 30 నిమిషాలకు ముందుగా ఆకాశవాణి 90 వసంతాలు పూర్తి చేసుకుంటున్న సందర్భంగా కొన్ని వివరాలు, అనంతరం గోవా రాష్ట్ర అవతరణ దినోత్సవ వివరాలు, తరువాత అన్నమయ్య పదమంజరి భక్తిగీతాల కార్యక్రమం. 7 గంటల 5 నిమిషాలకు తెలుగులో వార్తలు హైదరాబాద్ కేంద్రం నుంచి, 7 గంటల 15 నిమిషాలకు కిసాన్ వాణి వ్యవసాయదారుల కార్యక్రమంలో పర్యావరణ నియంత్రిత కోళ్ల ఫామ్ నిర్వహణ ప్రయోజనాల గురించి చిత్తూరు జిల్లా పీలేరు రైతు శ్రీ ఎం విజయభాస్కర్ గారితో పరిచయం. పరిచయకర్త శ్రీ డి సాయి రఘునాథ్ చరణ్. ప్రాయోజకులు కేంద్ర వ్యవసాయ మరియు రైతు సంక్షేమ మంత్రిత్వ శాఖ, భారత ప్రభుత్వం. 7 గంటల 45 నిమిషాలకు సినీ భక్తి గీతాలు. 8 గంటలకు 8 గంటల 40 నిమిషాలకు చిత్రకుసుమాలు చిత్రగీతాల కార్యక్రమం. 8 గంటల 15 నిమిషాలకు 90 వసంతాల ఆకాశవాణి ప్రత్యేక కార్యక్రమం. ఆకాశవాణి అనంతపూర్ కేంద్ర సమర్పణలు విజయవాడ కేంద్రం నుంచి రిలే. 9 గంటలకు ఆంగ్లంలో వార్తలు, 9 గంటల 15 నిమిషాలకు స్పాట్లైట్. ఈ 2 కార్యక్రమాలు ఢిల్లీ కేంద్రం నుంచి రిలే. 9 గంటల 30 నిమిషాలకు ఏకచిత్రగానం శీర్షికన యమగోళ చిత్రం నుంచి పాటలు వింటారు. 10 గంటలకు జాతీయ సంగీత సభ కార్యక్రమం ఢిల్లీ కేంద్రం నుంచి రిలే. ఇవి ఈరోజు ప్రసారం కానున్న ప్రసార విశేషాలు. ఇక రేపు ఉదయం 6 గంటలకు ప్రబోధ గీతం, 6 గంటల 5 నిమిషాలకు ఆంగ్లంలో వార్తలు ఢిల్లీ కేంద్రం నుంచి, 6 గంటల 10 నిమిషాలకు భక్తిరంజని కార్యక్రమంలో ముందుగా సూర్యకీర్తనలు, అనంతరం

0: ఉత్సవ భక్తి గీతాలు 6:30 సూక్తిముక్తావళి వ్యాఖ్యాత శ్రీ ఎం ఆడమ్స్. 6:35 పొలం కబుర్లు. 7:00 ప్రసార విశేషాలు. 7:15 ప్రభాతరేఖలు కార్యక్రమంలో ముందుగా 90 వసంతాలు పూర్తి చేసుకుంటున్న సందర్భంగా కొన్ని వివరాలు, అనంతరం చరిత్రలో ఈరోజు, అనంతరం మనస్సులోని మనసు ధారావాహిక నవలా పఠనం 8వ భాగం. రచన మాలతీ చందూర్ గారు, చదివినవారు శారదా శ్రీనివాసన్ గారు. 7:45 ఉదయరాగం చిత్రగీతాల కార్యక్రమం. 8:35 బాలానందం చిన్నపిల్లల కార్యక్రమంలో పీలేరు మండలం శ్రీ భువన విద్యాలయం విద్యార్థులు సమర్పించు కదంబ కార్యక్రమం. 9:00 చిత్రకుసుమాలు సినిమా పాటల కార్యక్రమం. ఇక 10:40 మధ్యాహ్నం 12:10 1:30 3:10 వివిధ భారతి తెలుగు కార్యక్రమాలు విజయవాడ కేంద్రం నుంచి రిలే. 10:55 భారత ప్రధాని గౌరవనీయులు శ్రీ నరేంద్ర మోదీ గారు ఆకాశవాణి ద్వారా దేశ ప్రజలను ఉద్దేశించి చేసే ప్రసంగం మన్ కీ బాత్. అనంతరం మన్ కీ బాత్ ప్రసంగానికి తెలుగు అనువాదం హైదరాబాద్ కేంద్రం చిరిలే. 12:05 ఆంగ్లంలో వార్తలు. 1:20 ప్రాంతీయ వార్తలు విజయవాడ కేంద్రం నుంచి. ఇక రేపు సాయంత్రం 5:00 వనితాలోకం స్త్రీల కార్యక్రమంలో ముందుగా లలిత భక్తి గీతాలు, అనంతరం వికసిత భారతం కేంద్ర ప్రభుత్వ సంక్షేమ కార్యక్రమాల వివరాలు. 5:30 యువవాణి యువజనుల కార్యక్రమంలో ముందుగా ఉద్యోగ సమాచారం, అనంతరం వికసిత భారతం కేంద్ర ప్రభుత్వ సంక్షేమ కార్యక్రమాల వివరాలు. అనంతరం ప్రపంచ పొగాకు వ్యతిరేక దినోత్సవ వివరాలు. 6:00 ప్రసార విశేషాలు. 6:30 ఆకాశవాణి 90 వసంతాలు పూర్తి చేసుకుంటున్న సందర్భంగా కొన్ని వివరాలు, అనంతరం తరిగొండ గీతరవలి. ఇక 7:15 పల్లెసీమలు వ్యవసాయదారుల కార్యక్రమంలో ప్రకృతి వ్యవసాయంలో కషాయాల తయారీ ఇంకా పురుగులు తెగుళ్ల నివారణ గురించి వ్యవసాయ అధికారి పి వాణిగారి ప్రసంగం వింటారు. 8:00 భారత ప్రధాని గౌరవనీయులు శ్రీ నరేంద్ర మోదీ గారు ఆకాశవాణి ద్వారా దేశ ప్రజలను ఉద్దేశించి చేసే మన్ కీ బాత్ ప్రసంగానికి తెలుగు అనువాదం హైదరాబాద్ కేంద్రం నుంచి రిలే. 8:40 చిత్రకుసుమాలు. ఇక రేపు రాత్రి 9:30 ఆపాత మధురాలు పాత సినిమా పాటల కార్యక్రమం. 10:00 రవివాసరీయ సంగీత సభ కార్యక్రమం ఢిల్లీ కేంద్రం నుంచి రిలే. ఇవి ఈరోజు రేపు ప్రసారం కానున్న ప్రసార విశేషాలు. ఆకాశవాణి తిరుపతి కేంద్రం నిలయంలో సమయం 6:05 కావస్తున్నది. మరికొద్ది క్షణాల్లో ఆంగ్లంలో వార్తలు ఢిల్లీ కేంద్రం నుంచి రిలే.
1: దిస్ ఈజ్ ఆకాశవాణి, ద న్యూస్ రెడ్ బై వల్సా విలియమ్స్. Union Minister for Agriculture and Farmers Welfare Shivraj Singh Chauhan today said the Khet Bachao Abhiyan should be made a comprehensive national campaign connecting farms, farmers and villages. The minister said this while chairing a high-level meeting regarding the preparations of the Khet Bachao Abhiyan in New Delhi. During the meeting, he said the focus of the campaign will be on balanced and judicious use of fertilizers, timely advice to farmers in the view of weather-related challenges, active participation at panchayat level and delivering the benefits of the schemes directly to the villages. Prime Minister Narendra Modi will share his thoughts with the people of the country and abroad in the Mann Ki Baat program on Akashvani at 11 a.m. tomorrow. It will be the 134th episode of the monthly radio program. The program will be broadcast across the entire Akashvani and Doordarshan network, the AIR news website and the News on AIR mobile app. It will also be live-streamed on the YouTube channels of AIR News, DD News, the PMO and the Ministry of Information and Broadcasting. Akashvani will broadcast the program in regional languages immediately after the Hindi broadcast. President of Myanmar U Me Aung Hlaing arrived in New Delhi this evening on a 5-day visit to India. Union Minister of State for External Affairs Keerthivardhan Singh received him at the airport. Earlier today, the President of Myanmar visited Gaya in Bihar and prayed at Mahabodhi Temple. He is accompanied by a high-level delegation comprising several cabinet ministers, senior officials and business leaders. This is the first visit of President U Me Aung Hlaing to India in his current capacity. The visiting dignitary will hold discussion.

ఆకాశవాణి ప్రాంతీయ వార్తలు చదువుతున్నది ఏబీఎస్ఆర్ మూర్తి. ముఖ్యాంశాలు. కేంద్ర జౌళి శాఖ మంత్రి గిరిరాజ్ సింగ్ విశాఖలోని ఏపీ మెడ్టెక్ జోన్లో పలు అభివృద్ది కార్యక్రమాలను ఈరోజు ప్రారంభించారు. వ్యర్థాల నుంచి విద్యుత్ తయారీ ప్లాంట్లను రాష్ట్రంలో మరిన్ని ఏర్పాటు చేసే అవకాశాలను పరిశీలించాలని ఉప ముఖ్యమంత్రి కె పవన్ కళ్యాణ్ అధికారులను ఆదేశించారు. ఖరీఫ్ సీజన్లో రైతులకు సాగుకు అవసరమైన సహకారం అందించేందుకు చర్యలు చేపట్టామని మంత్రి గుమ్మడి సంధ్యారాణి తెలియజేశారు. రాష్ట్రవ్యాప్తంగా 3000 విద్యుత్ బస్ సర్వీసుల ఏర్పాటే ప్రభుత్వ లక్ష్యమని మంత్రి మండిపల్లి రామ్ప్రసాద్ రెడ్డి తెలిపారు. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ మన్ కీ బాత్ మనసులోన మాట కార్యక్రమం 134వ సంచిక రేపు ఉదయం 11 గంటలకు ప్రసారమవుతుంది. వివరాలు. ఆంధ్రప్రదేశ్ పర్యటనలో భాగంగా కేంద్ర జౌళి శాఖ మంత్రి గిరిరాజ్ సింగ్ విశాఖపట్నంలోని ఏపీ మెడ్టెక్ జోన్ ఏఎంటీజెడ్ను ఈరోజు సందర్శించారు. ఈ సందర్భంగా మెడికల్ టెక్స్టైల్స్ టెస్టింగ్ ల్యాబ్ను ప్రారంభించిన ఆయన అత్యాధునిక వైద్య పరికరాలు, రోగ నిర్ధారణ, స్టెరిలైజేషన్, 3D ప్రింటింగ్, శస్త్రచికిత్స పరికరాలు, అధునాతన బయోమెటీరియల్స్ తయారీ కేంద్రాలను పరిశీలించారు. అనంతరం ఏఎంటీజెడ్ ప్రతినిధులతో సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ దేశంలో వ్యవసాయ రంగం తర్వాత టెక్స్టైల్

0: టెక్స్టైల్స్ రంగం అత్యధిక ఉపాధి అవకాశాలు కల్పిస్తోందన్నారు. టెక్నికల్ టెక్స్టైల్స్ కోసం ప్రత్యేక పార్క్ ఏర్పాటు చేయాలని ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు కోరామని చెప్పారు. మహిళా సాధికారితే లక్ష్యంగా కేంద్ర రాష్ట ప్రభుత్వాలు పనిచేస్తున్నాయని తెలియజేశారు. ఉప ముఖ్యమంత్రి కె పవన్ కళ్యాణ్ పల్నాడు జిల్లా కొండవీడి సమీపంలోని జిందాల్ వేస్ట్ టు ఎనర్జీ ప్లాంట్ను ఈరోజు సందర్శించారు. వ్యర్థాల నుంచి విద్యుత్ తయారీ ప్రక్రియను ఆశాంతం పరిశీలించిన ఆయన సిబ్బందిని వివరాలు అడిగి తెలుసుకున్నారు. ప్రతిరోజు రాష్ట్రంలో ఉత్పత్తి అవుతున్న చెత్తను సద్వినియోగం చేసుకునే విధంగా మరిన్ని ప్లాంట్లు నెలకొల్పేందుకు ఉన్న అవకాశాలను పరిశీలించాలని అధికారులకు సూచించారు. ఇండోర్ మోడల్లో చెత్తను వేరు చేసేలా పనిచేసేందుకు మార్గదర్శకాలు రూపొందించాలని ఆదేశించారు. అలాగే గోదావరి నది నుంచి వ్యర్థాలను వేరుచేసి విద్యుత్ తయారీకి ఏ విధంగా ఉపయోగించాలి అనే అంశాన్ని కూడా పరిశీలించాలని అధికారులను పవన్ కళ్యాణ్ కోరారు. ఖరీఫ్ 2026 సీజన్లో రైతులకు సాగుకు అవసరమైన పూర్తి సహకారం అందించేందుకు రాష్ట్ర ప్రభుత్వం చర్యలు చేపట్టినట్లు మహిళా శిశు సంక్షేమ శాఖ మంత్రి గుమ్మడి సంధ్యారాణి తెలిపారు. ఉత్పాదకత పెంపు, ప్రకృతి వ్యవసాయ ప్రోత్సాహం, గిరిజన రైతుల ఆర్థికాభివృద్ది లక్ష్యంగా ఖరీఫ్ 2026 విత్తనాల పంపిణీ కార్యక్రమాన్ని పార్వతీపురంలో మంత్రి ఈరోజు ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ జిల్లాలో ఖరీఫ్ 2026కు అవసరమైన 22,348 క్వింటాళ్ల వరి విత్తనాలు సిద్దంగా ఉన్నాయన్నారు. అలాగే పచ్చిరొట్ట ఎరువుల విత్తనాలను అందుబాటులో ఉంచినట్టు వెల్లడించారు. జీలుగ కట్టె జనుము, పిల్లి పెసర విత్తనాలను పెద్ద ఎత్తున సరఫరా చేస్తున్నామని చెప్పారు. కార్యక్రమంలో భాగంగా మంత్రి సమీకృత గిరిజన అభివృద్ది సంస్థ ద్వారా 2023-24 సంవత్సరానికి సంబంధించి 802 టార్పాలిన్లు, 14 ఆయిల్ ఇంజిన్లను లబ్దిదారులకు పంపిణీ చేశారు. సాలూరు, మక్కువ, పాచిపెంట మండలాల్లో మొత్తం 8,100 ఎకరాల్లో ప్రకృతి వ్యవసాయాన్ని ప్రోత్సహించేందుకు పీఎండిఎస్ కిట్లను అందజేస్తున్నట్లు మంత్రి వివరించారు. రోడ్డు రవాణా సంస్థ ఆర్టీసీ ఆధునికీకరణకు ప్రభుత్వం కీలక నిర్ణయాలు తీసుకున్నట్లు రవాణా శాఖ మంత్రి మండిపల్లి రాంప్రసాద్ రెడ్డి తెలిపారు. రాష్ట్రంలో దశల వారీగా విద్యుత్ బస్సుల విస్తరణకు కార్యాచరణ సిద్దమైందని, తొలిదశలో 700 ఈవీ బస్సులు 2 నెలల్లో అందుబాటులోకి రానున్నాయని చెప్పారు. మహావాస్ పథకం కింద 300 ఈవీ బస్సుల కేటాయింపు జరిగిందని, మరో 500 ఈవీ బస్సుల కొనుగోలు ప్రక్రియ పూర్తయినట్టు తెలియజేశారు. రాష్ట్రవ్యాప్తంగా 3,000 విద్యుత్ బస్సుల ఏర్పాటే ప్రభుత్వ లక్ష్యమని మంత్రి స్పష్టం చేశారు. భోగాపురం విమానాశ్రయానికి విజయవాడ నుంచి 40 ప్రత్యేక బస్సులు నడుపుతామని, గోదావరి పుష్కరాలకు గోదావరి అనే పేరుతో ప్రత్యేక బస్ సర్వీసులు నడుపుతామని వివరించారు. ఆర్టీసీని ప్రైవేటీకరించే ఆలోచన ప్రభుత్వానికి లేదన్న మంత్రి, పీపీపీ విధానంలో డిపోల ఆధునికీకరణ చేపడతామని పేర్కొంటూ,
1: గౌరవ ముఖ్యమంత్రి గారు, ఏపీఎస్ఆర్టీసీకి సంబంధించి ఉన్నత స్థాయి సమావేశం ఏర్పాటు చేయడం జరిగింది. రాష్ట్ర వ్యాప్తంగా రేపు రాబోయే తరంలో వచ్చే ప్రతి ఒక్క బస్సు ఈ బస్సుగా ఉంటుంది. వచ్చే 2-3 నెలల్లోనే 700 ఈ బస్సులను ఏపీఎస్ఆర్టీసీలకు తీసుకొని రావస్తున్నాం. ముఖ్యంగా 300 బస్సులను జూలైలో 6 డిపోల్లో ప్రవేశపెడుతున్నాం. అలాగే ఆగస్టు సెప్టెంబర్ మాసంలో 6 డిపోల్లో మరో 450 బస్సులను ప్రవేశపెట్టేదానికి చర్యలు తీసుకున్నాం. బస్సులు కూడా
0: వస్తున్నాయి. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ రేపు ఉదయం 11 గంటలకు ఆకాశవాణిలో ప్రసారమయ్యే మన్ కీ బాత్ మనసులోని మాట కార్యక్రమం 134వ సంచికలో దేశ ప్రజలతో తన భావాలు పంచుకుంటారు. ఈ కార్యక్రమం ఆకాశవాణి, దూరదర్శన్ నెట్వర్క్ అంతటా, ఏఏఆర్ న్యూస్ వెబ్సైట్, న్యూస్ ఆన్ ఎయిర్ మొబైల్ యాప్లో ప్రసారమవుతుంది. అలాగే ఏఏఆర్ న్యూస్, డిడి న్యూస్, పీఎంఓ, సమాచార ప్రసార మంత్రిత్వ శాఖల యూట్యూబ్ ఛానల్లో కూడా ఇది ప్రత్యక్ష ప్రసారం చేయబడుతుంది. హిందీ ప్రసారం ముగిసిన వెంటనే ఆకాశవాణి ఈ కార్యక్రమాన్ని ప్రాంతీయ భాషల్లో ప్రసారం చేస్తుంది. అర్బన్ ఛాలెంజ్ ఫండ్ కింద విశాఖ నగరానికి కేంద్ర ప్రభుత్వం 1,500 కోట్ల రూపాయల విలువైన 3 కీలక మౌలిక సదుపాయాల ప్రాజెక్టులను మంజూరు చేసిందని స్థానిక పార్లమెంటు సభ్యులు మతుకుమిల్లి శ్రీభరత్ తెలిపారు. జిల్లా కలెక్టరేట్లో ఈరోజు నిర్వహించిన దిశా సమావేశం అనంతరం ఆయన పాత్రికేయులతో మాట్లాడుతూ, మధురవాడ జోన్లో అండర్గ్రౌండ్ డ్రైనేజ్ వ్యవస్థ, 24 గంటల తాగునీటి సరఫరా, నగర వ్యాప్తంగా బల్క్, సెమీ బల్క్ వాటర్ సప్లై వ్యవస్థల అభివృద్దికి సంబంధించి ఈ ప్రాజెక్టులు మంజూరైనట్టు తెలియజేశారు. పెరుగుతోన్న నగర జనాభా దృష్ట్యా భవిష్యత్ సమస్యలను ముందుగానే అంచనా వేసి ప్రణాళికాబద్దంగా నగరాలను అభివృద్ది చేయాలనే ఉద్దేశంతో కేంద్ర ప్రభుత్వం ఈ వినూత్న పథకాన్ని తీసుకొచ్చిందన్నారు. విశాఖ నగరాన్ని పర్యావరణ పరిరక్షణతో కూడిన ప్రపంచస్థాయి నగరంగా తీర్చిదిద్దేందుకు కేంద్ర రాష్ట ప్రభుత్వాలు సమన్వయంతో పనిచేస్తున్నాయని శ్రీభరత్ స్పష్టం చేశారు. ఎన్డీఏ కూటమి ప్రభుత్వ హయాంలో గడిచిన 12 సంవత్సరాల్లో ఆర్థిక పునరుద్దరణ, సామాజిక న్యాయం

0: జాతీయ భద్రతతో కూడిన కొత్త శకాన్ని దేశం చూస్తోందని పల్నాడు జిల్లా దాచేపల్లికి చెందిన కొప్పుల నాగేశ్వరరావు అన్నారు. బలమైన నాయకత్వం ఉంటే సుపరిపాలన సాధ్యమేనని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ సారథ్యంలోని ఎన్డీఏ ప్రభుత్వం నిరూపించిందని పేర్కొన్నారు. గరిష్ట పాలన, కనిష్ట ప్రభుత్వం సిద్ధాంతంతో గత 12 ఏళ్లుగా అభివృద్ది వేగాన్ని పెంచారన్నారు. ప్రధానమంత్రి గరీబ్ కళ్యాణ్ అన్న యోజన పథకం ద్వారా 81 కోట్లకు పైగా పేద ప్రజలకు ఎన్డీఏ ప్రభుత్వం ఆహార కొరత లేకుండా చేసిందని పేర్కొన్నారు. ఎన్డీఏ ప్రభుత్వం ఆపరేషన్ సింధూర్ను విజయవంతంగా నిర్వహించిందని కొప్పుల నాగేశ్వరరావు అన్నారు. ఖరీఫ్ సీజన్ ప్రారంభం కానున్న నేపథ్యంలో రైతులకు ఎలాంటి సాగునీటి ఇబ్బందులు లేకుండా ముందస్తు చర్యలు తీసుకోవాలని రాష్ట పర్యాటక శాఖ మంత్రి కొందుల దుర్గేష్ అధికారులను ఆదేశించారు. రాజమండ్రి కలెక్టరేట్ సమావేశ మందిరంలో ఈరోజు నిర్వహించిన తూర్పుగోదావరి జిల్లా సాగునీటి సలహా మండలి సమావేశంలో ఆయన మాట్లాడుతూ, కాలువల మరమ్మతులు కొనసాగుతున్న ప్రాంతాల్లో పరిస్థితులను పరిశీలించి అవసరమైన మేరకు దశల వారీగా నీటిని విడుదల చేయాలని నిర్ణయించినట్టు తెలియజేశారు. రైతులు వర్షాలపై మాత్రమే ఆధారపడకుండా ముందస్తు నాట్లు వేసుకునేందుకు ప్రణాళికలు రూపొందించుకోవాలని సూచించారు. రేపు జరగనున్న ప్రపంచ పొగాకు వ్యతిరేక దినోత్సవాన్ని పురస్కరించుకుని తిరుపతిలో ఈరోజు జిల్లా వైద్యారోగ్యశాఖ ఆధ్వర్యంలో అవగాహన ర్యాలీ నిర్వహించారు. అలిపిరి రోడ్లోని జిల్లా వైద్యారోగ్యశాఖాధికారి కార్యాలయం నుంచి శ్రీ వెంకటేశ్వర వైద్య కళాశాల కూడలి వరకు జరిగిన ర్యాలీని జిల్లా వైద్య ఆరోగ్యశాఖాధికారి డాక్టర్ వి బాలకృష్ణ నాయక్ జెండా ఊపి ప్రారంభించారు. శ్రీ వెంకటేశ్వర వైద్య కళాశాల కూడలి వద్ద మానవహారం నిర్వహించి పొగాకు నిర్మూలన ప్రతిజ్ఞ చేయించారు. ఈ సందర్భంగా డీఎంహెచ్ఓ మాట్లాడుతూ, పొగాకు వినియోగం వల్ల నోటి క్యాన్సర్, ఊపిరితిత్తుల క్యాన్సర్తో పాటు ఇతర ప్రాణాంతక వ్యాధులు వచ్చే ప్రమాదం ఉందన్నారు. ప్రజలు పొగాకు ఉత్పత్తులకు దూరంగా ఉండి ఆరోగ్యకరమైన జీవన విధానాన్ని అలవర్చుకోవాలని సూచించారు. నైరుతి రుతుపవనాలు రానున్న 4-5 రోజుల్లో అరేబియా సముద్రంలోని మరికొన్ని ప్రాంతాలకు, లక్షద్వీప్, కేరళం, తమిళనాడులోని కొన్ని ప్రాంతాలకు విస్తరించేందుకు పరిస్థితులు అనుకూలంగా ఉన్నాయని అమరావతిలోని భారత వాతావరణ కేంద్రం అధికారులు తెలియజేశారు. అలాగే ఈశాన్య, ఆగ్నేయ బంగాళాఖాతంలోని మరికొన్ని ప్రాంతాలకు రుతుపవనాలు మరింతగా విస్తరించే అవకాశం ఉందని తెలియజేశారు. ఆకాశవాణి ప్రాంతీయ వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరొకసారి. కేంద్ర జౌళి శాఖ మంత్రి గిరిరాజ్ సింగ్ విశాఖలోని ఏపీ మెడ్టెక్ జోన్లో పలు అభివృద్ది కార్యక్రమాలను ఈరోజు ప్రారంభించారు. వ్యర్థాల నుంచి విద్యుత్ తయారీ ప్లాంట్లను రాష్ట్రంలో మరిన్ని ఏర్పాటు చేసే అవకాశాలు పరిశీలించాలని ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ అధికారులను ఆదేశించారు. ఖరీఫ్ సీజన్లో రైతులకు పొగాకు సాగుకు అవసరమైన సహకారం అందించేందుకు చర్యలు చేపట్టాలని మంత్రి గుమ్మడి సంధ్యారాణి తెలియజేశారు. రాష్ట్రవ్యాప్తంగా 3000 విద్యుత్ బస్ సర్వీసుల ఏర్పాటే ప్రభుత్వ లక్ష్యమని మంత్రి ఎం రామ్ప్రసాద్ రెడ్డి తెలియజేశారు. ఆకాశవాణి ప్రాంతీయ వార్తలు ఇంతటితో సమాప్తం.
1: ఈఎం ఆకాశవాణి సంప్రతి వార్తా శూయంతాం. ప్రవాచకః పురుషోత్తమ శర్మ. ఆదౌ ముఖ్యాః వార్తాః. కర్ణాటకే కాంగ్రెస్ దళస్య నేతృత్వే విధాయక దళస్య నేతుః చయనాయ ఉపవేశనం ప్రవర్తతే. మ్యామారస్య రాష్ట్రపతిః మిన్ ఆంగ్ లైన్ ఇత్యసౌ అద్య 5 దివసీయ భారతయాత్రాయై బిహారస్య గయాం సంప్రాప్తః. తేన మహాబోధిమందిరస్య దర్శనం కృతం. ఋతువిజ్ఞాన విభాగేన ఉక్తం యత్ వాయుమండలీయ పరిస్థితిభిః అనుమీయతే యత్ దక్షిణ పశ్చిమ ప్రావిట్ ఆగామిషు చతుర్పంచ దినేషు కేరళస్య తమిళనాడోః చ కతిపయ భాగేషు ఆగమిష్యతి. అమెరికాయాః రక్షామంత్రీ పీట్ హెగ్సేత్ ఇత్యసౌ అవోచత్ యత్ యది సందేహ ప్రయాసాః విఫలాః భవిష్యంతి చేత్ అమెరికాయాః సేనా ఇరానం విరుద్ధ్య సైన్య కార్యాచరణం విధాతుం పూర్ణరూపేణ సన్నద్ధా వర్తతే. అపి చ బ్యాడ్మింటన్ క్రీడాయాం సింగపూర్ ఓపెన్ టూర్నమెంట్ ఇతి స్పర్ధాయాం భారతస్య సాత్విక్ సాయిరాజ్ రంకిరెడ్డి చిరాగ్ శెట్టి ఇత్యనయోః యుగలం నిర్ణాయకచక్రే ప్రవిష్టం. అథ వార్తాః విస్తరేణ. కర్ణాటకే కాంగ్రెస్ దళస్య నేతృత్వే విధాయక దళస్య నేతుః చయనాయ ఉపవేశనం ప్రవర్తతే. నివర్తమాన ముఖ్యమంత్రిణః సిద్ధరామయ్యా వర్యస్య త్యాగపత్రం రాజ్యపాలేన థావర్చంద్ గెహ్లోతేన పూర్వమేవ స్వీకృతం. ఉపవేశనస్య అనంతరం అఖిల భారతీయ కాంగ్రెస్ కమిటీ ఇత్యస్య సచివః రణదీప్ సింగ్ సుర్జేవాలా వార్తాహరాన్ సంబోధయిష్యతి. అస్మాకం వార్తాహరేణ సూచితం యత్ అస్మిన్ ఉపవేశనె డీకే శివకుమారః ఔపచారికరూపేణ విధాయకదళస్య నేత చయనితో భవిష్యతి. ఇతః పూర్వం అపి డీకే శివకుమారః రాజ్యపాలం అమిలత్. ఉపవేశనస్య అనంతరం

0: षष्ट्यशीतितमे वर्षे भारतीयसेनायां सेवाम् अवाप्य चत्वारिंशदधिकवर्षेषु देशसेवायां महत्वपूर्णपदेषु कार्यम् अकरोत्। लेफ्टिनेंट जनरल एन एस राजा सुब्रमण्यः जनरल अनिल चौहानस्य स्थानं स्वीकरिष्यति। अमेरिकायाः रक्षामन्त्री पीट हेग्सेथ इत्यसौ अवोचत् यत् यदि सन्धेः प्रयासाः विफलाः भविष्यन्ति चेत् अमेरिकायाः सेना ईरानं विरुध्य सैन्यकार्याचरणं विधातुं पूर्णरूपेण सन्नद्धा वर्तते। अल्पसंख्यक कार्यमंत्री किरेन रिजिजू अद्य सूचितवान् यत् प्रथमवारं भारतीय हज मिशन संस्थया हज समन्वयस्य संचारस्य च उत्कृष्टतायै सऊदी हज उमराह मन्त्रालययोः प्रतिष्ठितौ लाबाट्यूम पुरस्कारौ प्राप्तौ। सामाजिक संचार माध्यमेन श्री रिजिजू अकथयत् यत् 26,000 वर्षस्य हज यात्रायाः मुख्य चरणस्य सफलता अल्पसंख्यक कार्यमन्त्रालयस्य भारतीय हज समित्याः सऊदी अरब देशे भारतीय राजदूतस्य नेतृत्वे भारतीय हज मिशन इत्यस्य जेद्दाह नगरस्य महाव्यवस्थापकस्य च मध्ये अविच्छिन्न समन्वयं प्रतिबिम्बयति। बैडमिंटन क्रीडायां सिंगापुर ओपन टूर्नामेंट इति स्पर्धायां भारतस्य सात्विक साईराज रिंकी रेड्डी चिराग सेट्टी इत्यनयोः युगलं निर्णायक चक्रे प्रविष्टम्। उपांत्य चक्रे भारतीय दलेन दक्षिण कोरिया दलं पराजितम्। महिलानां अंतर्राष्ट्रीय क्रिकेट क्रीडायां अद्य भारत इंग्लैंड दलयोः द्वितीया 20-20 स्पर्धा भविष्यति। इयं स्पर्धा ब्रिस्टल नगरे भविष्यति। भारतीय समयानुसारेण सायं 7 स्पर्धा आरप्स्यते। इति वार्ताः।
1: आकाशवाणी तिरुपति केंद्रम నిలయంలో సమయం 6:30 మీరు వింటున్నారు 103.2 మరియు 107.5 మెగాహెర్ట్స్ పై తిరుపతి ఆకాశవాణి। ఇప్పుడు విందాం ముందుగా ఆకాశవాణి 90 పూర్తి చేసుకుంటున్న సందర్భంగా కొన్ని వివరాలు, అనంతరం గోవా రాష్ట్ర అవతరణ దినోత్సవ వివరాలు, తరువాత అన్నమయ్య పదమంజరి భక్తిగీతాల కార్యక్రమం। ఇప్పుడు విందాం ఆకాశవాణి 90 పూర్తి చేసుకుంటున్న సందర్భంగా కొన్ని వివరాలు। భారతదేశంలో ప్రజల జీవన విధానాన్ని, ఆలోచనలను, సంస్కృతిని ప్రభావితం చేసిన మాధ్యమాలలో ఆకాశవాణి ఒక ప్రత్యేక స్థానం సంపాదించింది। ఇది కేవలం రేడియో ప్రసార సంస్థ మాత్రమే కాదు, దేశ హృదయ స్పందనను వినిపించిన ఒక శక్తివంతమైన వేదిక। భారతదేశంలో రేడియో ప్రసారాల ఆరంభం 1920 ప్రారంభమైంది। అనంతరం 1936 ఆల్ ఇండియా రేడియోగా ఈ వ్యవస్థ పునర్వ్యవస్థీకరించబడింది। తరువాత ఆకాశవాణి అనే పేరు దేశవ్యాప్తంగా ప్రసిద్ధి చెందింది। ప్రారంభ దశలో పరిమిత ప్రసార కేంద్రాలతో ప్రారంభమైన ఈ సంస్థ క్రమంగా దేశవ్యాప్తంగా విస్తరించింది। ఆకాశవాణి ప్రత్యేకత ఏమిటంటే ఇది మాటల ద్వారా ప్రజలతో బలమైన అనుబంధాన్ని ఏర్పరుచుకుంది। కేవలం స్వరంతోనే కోట్లాది మంది మనుషుల మనసులను చేరుకుంది। ఒక వార్త, ఒక పాట, ఒక కార్యక్రమం, ఇంకా ఇవి వినేవారిపై గాఢమైన ప్రభావాన్ని చూపించాయి। అందుకే ఆకాశవాణి వినిపించే ప్రతి మాటకు విశ్వసనీయత ఏర్పడింది। దేశవ్యాప్తంగా విస్తరించిన ప్రసార వ్యవస్థతో ఆకాశవాణి పట్టణాల నుంచి గ్రామాల వరకు ప్రతి ఇంటికి చేరువైంది। భిన్న భాషలు, భిన్న సంస్కృతులు ఉన్న దేశంలో ప్రతి ప్రాంతీయ భాషలో కార్యక్రమాలను అందిస్తూ ప్రజల మనసుల్లో స్థానం సంపాదించింది। వార్తల విషయంలో ఆకాశవాణి నిష్పక్షపాతంగా, స్పష్టంగా సమాచారం అందించడంలో ముందుంది। ఇది ఆకాశవాణి అనే ప్రారంభ వాక్యం భారతీయుల మనసుల్లో ప్రత్యేక స్థానం సంపాదించుకుంది। మీరింతవరకు ఆకాశవాణి 90 పూర్తి చేసుకుంటున్న సందర్భంగా కొన్ని వివరాలు విన్నారు।

0: ఆకాశవాణి.
1: మీ సలహాలు సూచనలతో కార్యక్రమాలను మరింత వినూత్నంగా అందించే ప్రయత్నం చేస్తుంది మీ ఆకాశవాణి.
0: ఆసక్తి గల శ్రోతలందరూ, ప్రతి సోమవారం సాయంత్రం 6:30 ప్రసారమయ్యే కేర్ ఆఫ్ ఆకాశవాణి కార్యక్రమంలో తమ అమూల్యమైన అభిప్రాయాలను ఉత్తరాల ద్వారా అందించేందుకు సంప్రదించవలసిన మా చిరునామా
1: కేర్ ఆఫ్ ఆకాశవాణి, కేర్ ఆఫ్ స్టేషన్ డైరెక్టర్ ఆకాశవాణి, అన్నమయ్య సర్కిల్, తిరుపతి 517501.
0: మా చిరునామా మరొకసారి, కేర్ ఆఫ్ ఆకాశవాణి, కేర్ ఆఫ్ స్టేషన్ డైరెక్టర్ ఆకాశవాణి, అన్నమయ్య సర్కిల్, తిరుపతి 517501.
1: లేదా మా ఇమెయిల్ ఐడి aartptyletters@gmail.com.
0: ఇంకా మా వాట్సాప్ నెంబర్ 8772466605. ఈ నెంబర్ మీద కూడా మీ విలువైన సలహాలు సూచనలు అందించవచ్చు.
1: గుర్తుంచుకోండి, ఇకపై ప్రతి సోమవారం సాయంత్రం 6:30 శ్రోతల అభిప్రాయ మాలిక కేర్ ఆఫ్ ఆకాశవాణి.
2: ఇప్పుడు విందాం గోవా రాష్ట్ర అవతరణ దినోత్సవ వివరాలు. ఈరోజు మనం గోవా రాష్ట్ర అవతరణ దినోత్సవం సందర్భంగా గోవా ప్రత్యేకతలు, చరిత్ర గురించి తెలుసుకుందాం. ప్రతి సంవత్సరం 30న గోవా రాష్ట్ర అవతరణ దినోత్సవాన్ని జరుపుకుంటారు. 1987 30న గోవా భారతదేశపు 25వ రాష్ట్రంగా అవతరించింది. అంతకుముందు గోవా కేంద్రపాలిత ప్రాంతంగా ఉండేది. గోవా భారతదేశ పశ్చిమ తీరంలో అరేబియా సముద్ర తీరాన ఉన్న అందమైన రాష్ట్రం. పచ్చని ప్రకృతి, విశాలమైన సముద్ర తీరాలు, చారిత్రక కట్టడాలు, సంస్కృతి, పర్యాటక ఆకర్షణలతో గోవా ప్రపంచవ్యాప్తంగా ప్రసిద్ధి చెందింది. చరిత్రను పరిశీలిస్తే గోవా చాలా కాలం పాటు పోర్చుగీసుల పాలనలో ఉండేది. 1961 భారత సైన్యం నిర్వహించిన ఆపరేషన్ విజయ్ ద్వారా గోవా విముక్తి పొందింది. అనంతరం గోవా దామందయ్యులతో కలిసి కేంద్రపాలిత ప్రాంతంగా కొనసాగింది. చివరకు ప్రజల ఆకాంక్షల మేరకు 1987 ప్రత్యేక రాష్ట్ర హోదా పొందింది. గోవా రాజధాని పనాజీ కాగా వాస్కో వంటి నగరాలు ముఖ్యమైనవి. కొంకణ్ గోవా అధికారిక భాష. ఇక్కడ హిందూ, క్రైస్తవ సాంప్రదాయాలు కలిగేల్సిన ప్రత్యేక సంస్కృతి కనిపిస్తుంది. మీరింతవరకు గోవా రాష్ట్ర అవతరణ దినోత్సవ వివరాలు విన్నారు. ఇప్పుడు విందాం అన్నమయ్య పదిమంజరి భక్తిగీతాల కార్యక్రమం.

ఆకాశవాణి తిరుపతి కార్యక్రమాలను అమితంగా ఆదరిస్తున్న అభిమాన శ్రోతలకు మా కార్యక్రమాలపై మీ అభిప్రాయాలను వ్యక్తపరచడానికి సరి అయిన వేదిక మా కేర్ ఆఫ్

0: హే, మళ్ళీ స్కూల్ స్టార్ట్ అవుతుంది.
1: పాత స్కూల్ బ్యాగులు చాలు కదా, యూనిఫామ్, షూస్ ఈ సంవత్సరం కూడా వాడచ్చుగా.
0: కానీ సన్నీ అన్ని కొత్తవే కావాలంటున్నాడు.
1: ఫీజులు పైగా బుక్స్ అన్ని ఖర్చే.
2: మీ పిల్లల చదువు విషయంలో అస్సలు కాంప్రమైజ్ అవ్వకండి. ఇప్పుడు మణపురం ఫైనాన్స్ అందిస్తోంది ఎడ్యుకేషన్ కోసం స్పెషల్ గోల్డ్ లోన్. కాల్ 1800-420-2233.
3: అమ్మవారు కరుణిస్తేనే అయ్యవారి దర్శనం. అలమేలు మంగను ఉరమంజిడు కొన్న దేవుడు సందడి సొమ్ములతో సాకారమై నిలిచాడు. అన్నమయ్య తన కులదైవాన్ని, తన దప్పి తీర్చే కాలమేఘాన్ని, తన ప్రాణబంధువులు ఆనందాశ్రువులతో అభిషేకించాడు.

0: హే, మళ్ళీ స్కూల్ స్టార్ట్ అవుతుంది.
1: పాత స్కూల్ బ్యాగులు చాలు కదా, యూనిఫామ్, షూస్ ఈ సంవత్సరం కూడా వాడచ్చుగా.
0: కానీ సన్నీ అన్ని కొత్తవే కావాలంటున్నాడు.
1: ఫీజులు, పైగా బుక్స్, అన్ని ఖర్చు.
2: మీ పిల్లల చదువు విషయంలో అస్సలు కాంప్రమైజ్ అవ్వకండి. ఇప్పుడు మణపురం ఫైనాన్స్ అందిస్తోంది ఎడ్యుకేషన్ కోసం స్పెషల్ గోల్డ్ లోన్. కాల్ 1800-420-2233.
3: అన్నమయ్య రామాంజనేయ లహరి.

వెంకటేశ్వరుని కటివరద హస్తాలను ధనుర్బాణాలు నిలిచాయి. కోదండరాముడు లోకాభిరాముడు, అతడు తత్వవేత్తల హృదయాలలో విహరించే తారక బ్రహ్మము, వేదాలలో సారా, శాస్త్రాలలో పరమార్థము.

0: హే, మళ్ళీ స్కూల్ స్టార్ట్ అవుతుంది.
1: పాత స్కూల్ బ్యాగులు చాలు కదా, యూనిఫామ్, షూస్ ఈ సంవత్సరం కూడా వాడచ్చుగా.
0: కానీ సన్నీ అన్ని కొత్తవే కావాలంటున్నాడు.
1: ఫీజులు, పైగా బుక్స్, అన్ని ఖర్చే.
2: మీ పిల్లల చదువు విషయంలో అస్సలు కాంప్రమైజ్ అవ్వకండి. ఇప్పుడు మణపురం ఫైనాన్స్ అందిస్తోంది ఎడ్యుకేషన్ కోసం స్పెషల్ గోల్డ్ లోన్. కాల్ 1800-420-2233.
3: శ్రీరామచంద్రుని దర్శనమైనది. ఇక రామబంటు ఆంజనేయుల వారు
4: హనుమంతుడు ఉదయాస్తగిరులపై పాదాలు మోపి సూర్యుని వద్ద సకల శాస్త్రాలు చదివినవాడు. రావణుడు రామబాణంతో నేలకూలిన ఆ దశకంఠుని తేజస్సును ఈ రామభక్తుడు ముందే హరించాడు. పవనపుత్రుడు శ్రీ వెంకటపతి పాద సరోరుగ పాలకుడు.

0: హే, మళ్ళీ స్కూల్ స్టార్ట్ అవుతుంది.
1: పాత స్కూల్ బ్యాగులు చాలు కదా, యూనిఫామ్, షూస్ ఈ సంవత్సరం కూడా వాడచ్చుగా.
0: కానీ సన్నీ అన్ని కొత్తవే కావాలంటున్నాడు.
1: ఫీజులు, పైగా బుక్స్, అన్ని ఖర్చే.
2: మీ పిల్లల చదువు విషయంలో అస్సలు కాంప్రమైజ్ అవ్వకండి. ఇప్పుడు మణపురం ఫైనాన్స్ అందిస్తోంది ఎడ్యుకేషన్ కోసం స్పెషల్ గోల్డ్ లోన్. కాల్ 1800-420-2233.

మీరింతవరకు అన్నమయ్య పదమంజరి భక్తిగీతల కార్యక్రమం విన్నారు. ఆకాశవాణి తిరుపతి కేంద్రం నిలయంలో సమయం 7:05 కావస్తున్నది. మరి కొద్ది క్షణాల్లో తెలుగులో వార్తలు హైదరాబాద్ కేంద్రం నుంచి ప్రసారం.

0: ఆకాశవాణి జాతీయ వార్తలు చదువుతున్నది కిడాంబి కృష్ణవేణి. ముందుగా ముఖ్యాంశాలు. కర్ణాటక కాంగ్రెస్ పార్టీ శాసనసభాపక్ష నేతగా డీకే శివకుమార్ ఎన్నికయ్యారు. విధానసౌధలో ఈ సాయంత్రం జరిగిన సీఎల్పీ సమావేశంలో ఆ పార్టీ ఎమ్మెల్యేలు శివకుమార్ను ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు. భారత సాయుధ దళాలు అత్యంత అప్రమత్తంగా ఉన్నాయని, అవసరమైతే ఆపరేషన్ సింధూర్ 2.0 సిద్ధంగా ఉన్నాయని భారత సైన్యాల ప్రధాన అధికారి జనరల్ ఉపేంద్ర ద్వివేది తెలిపారు. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ తన మనసులోని ఆలోచనలను దేశ విదేశాల ప్రజలతో పంచుకునే మన్ కీ బాత్ ప్రసంగం రేపు ఉదయం 11 గంటలకు ఆకాశవాణిలో ప్రసారమవుతుంది. సింగపూర్ ఓపెన్ బ్యాడ్మింటన్ టోర్నమెంట్ సెమీఫైనల్స్లో భారత జంట ధ్రువ్ కపిల, తనీష్ కాస్ట్రో, జపాన్కు చెందిన సయాకా హోబారా, యయోచి షిమోగామి చేతిలో ఓటమి పాలయ్యారు. ముందుగా ముఖ్యాంశాలు. ఉపరాష్ట్రపతి సిపి రాధాకృష్ణన్ కేరళ రాష్ట్రంలో రేపు పర్యటించనున్నారు. కొట్టాయంలో ప్రసిద్ధ మలయాళ 140వ వ్యవస్థాపక వార్షికోత్సవాల వేడుకలను ఉపరాష్ట్రపతి ప్రారంభించనున్నారు. అనంతరం కన్నూరులో రాజ్యసభ ఎంపీ సి సదానందన్ మాస్టర్ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన ఓ కార్యక్రమంలో పాల్గొంటారు. ఉపరాష్ట్రపతి పర్యటనను పురస్కరించుకుని కేరళ ప్రభుత్వం రాష్ట వ్యాప్తంగా విస్తృత భద్రతా ఏర్పాట్లు చేసింది. దేశంలో ఎన్నికలు, రాజ్యాంగం, ఎన్నికల చట్టాలు, ఎన్నికల కమిషన్ జారీ చేసిన పారదర్శక మార్గదర్శకాలకు అనుగుణంగానే ఖచ్చితంగా నిర్వహించబడుతున్నాయని ప్రధాన ఎన్నికల కమిషనర్ జ్ఞానేష్ కుమార్ స్పష్టం చేశారు. న్యూఢిల్లీలోని ఇండియా ఇంటర్నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ డెమోక్రసీ అండ్ ఎలక్షన్ మేనేజ్మెంట్లో జరిగిన 2వ నేషనల్ కాన్ఫరెన్స్ ఆఫ్ కౌన్సిల్ సమావేశంలో ఆయన ప్రసంగించారు. లోక్సభ ఎన్నికల సమయంలో పారదర్శకత, జవాబుదారీతనం, స్వేచ్ఛాయుతమైన పోలింగ్ను నిర్ధారించడానికి సుమారుగా 1.8 కోట్ల మంది సిబ్బందిని మోహరించినట్లు సిఈసి స్పష్టం చేశారు.
1: Elections in India are held strictly as per the Constitution of India, electoral rolls, electoral laws and the transparent instructions issued by Election Commission of India from time to time. No right and no left. It's only law. It's only transparency. You know how many electors are there in India? You add the continent of America, North America, South America, the entire Europe, the entire Australia, the entire Africa, and still 8 crores counting. We are roughly 95 crores plus today.
0: లోక్ సభ ఎన్నికల సమయంలో పారదర్శకత, జవాబుదారీతనం, స్వేచ్ఛాయుతమైన పోలింగ్ను నిర్ధారించడానికి సుమారుగా 1.8 కోట్ల మంది సిబ్బందిని మోహరించారని సిఈసి ఓటర్ల జాబితా నిర్వహణ, ప్రత్యేక తీవ్ర సవరణ పోలింగ్, లెక్కింపు విధానాలపై ప్రజెంటేషన్లతో ఈ కాన్ఫరెన్స్ ప్రారంభమైంది. న్యూఢిల్లీలో ఈరోజు జరిగిన ఒక ఉన్నత స్థాయి సమావేశంలో ఖేత్ బచావో అభియాన్ సన్నాహాలపై కేంద్ర వ్యవసాయ శాఖ మంత్రి శివరాజ్ సింగ్ చౌహాన్ సమీక్ష నిర్వహించారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ ఈ అభియాన్ను కేవలం ఒక కార్యక్రమంగా కాకుండా పొలాలు, రైతులు, గ్రామాలను అనుసంధానించేలా ఒక సమగ్ర జాతీయ ప్రచారంగా మార్చాలని పిలుపునిచ్చారు. ఈ ప్రచారంలో భాగంగా రసాయన ఎరువులను సమతుల్యంగా, విచక్షణారహితంగా ఉపయోగించడంపై ప్రధానంగా దృష్టి సారించారు. అలాగే వాతావరణ మార్పులు, సవాళ్లను తట్టుకునేలా రైతులకు సకాలంలో అవసరమైన తగిన సూచనలు, సలహాలు అందిస్తారు. భారత సాయుధ దళాలు అత్యంత అప్రమత్తంగా ఉన్నాయని, అవసరమైతే ఆపరేషన్ సింధూర్ 2.0 సిద్ధంగా ఉన్నాయని భారత సైన్యాల ప్రధాన అధికారి జనరల్ ఉపేంద్ర ద్వివేది తెలిపారు. పుణే ఎన్డీఏ 150వ కోర్స్ ప్యాసింగ్ అవుట్ పారేడ్లో ఆయన మాట్లాడుతూ ఆపరేషన్ సింధూర్ దేశ దృఢ సంకల్పాన్ని, సాయుధ దళాల సమన్వయాన్ని నిరూపించిందన్నారు. మారుతున్న భద్రతా వాతావరణంలో సైనిక నైపుణ్యాలు లింగభేదం లేవని పేర్కొంటూ మహిళా క్యాడెట్లను కొనియాడారు. ఈ కోర్సులో మొత్తంగా 353 మంది క్యాడెట్లు గ్రాడ్యుయేషన్ పూర్తి చేసుకోగా వారిలో 236 మందికి జేఎన్యూ డిగ్రీలు ప్రదానం చేశారు. ఇందులో 21 మంది విదేశీ క్యాడెట్లు కూడా ఉన్నారు.
2: As far as Operation Sindoor is concerned, firstly, it is still continuing. There is temporary cessation of hostilities. So the Indian Army or all the three services are preparing well for Operation Sindoor 2.0 if it takes place. Presently, we are looking at enhancing our synergy within the three services. We are looking at equipping ourselves for the next warfare. As I have told you, the next warfare will not be limited to the land, maritime and air alone. The new entries, that is the space, cyber and cognitive warfare, will play a very important role.
0: ఆకాశవాణి వార్తలు వింటున్నారు. మరిన్ని అప్డేట్స్ కోసం హైదరాబాద్ ప్రాంతీయ వార్తా విభాగం ఎక్స్ హ్యాండిల్ @AIRNews_HYDని ఫాలో అవ్వండి. ఏఐఆర్ న్యూస్ హైదరాబాద్ యూట్యూబ్ ఛానల్ కి సబ్స్క్రైబ్ చేయండి. ఆధునిక సాంకేతిక పరిజ్ఞానంలో కీలకమైన లిథియం బ్యాటరీలు, శాశ్వత అయస్కాంతాలను భారతదేశంలోనే తయారు చేయాలని, ఈ సాంకేతికతను స్వదేశీయులే అభివృద్ది చేయాలన్నదే ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ఆకాంక్ష అని ఎలక్ట్రానిక్స్ ఐటీ శాఖ మంత్రి అశ్విని వైష్ణవ్ తెలిపారు. ఈరోజు గ్రేటర్ నోయిడాలోని సూరజ్పూర్లో ఉన్న లోహం పరిశ్రమను ఆయన సందర్శించారు. స్థిరమైన ఖనిజాలు, అధునాతన పదార్థాలను ఉత్పత్తి చేస్తున్న ఈ స్టార్టప్ కంపెనీ ప్రధానమంత్రి లక్ష్యానికి అనుగుణంగా క్లిష్టమైన సాంకేతికతను విజయవంతంగా అభివృద్ది చేసిందని మంత్రి అశ్విని వైష్ణవ్ అభినందించారు.
3: एक यंग स्टार्टअप लोहम, इन्होंने कंप्लीट टेक्नोलॉजी को डेवलप किया है और टेक्नोलॉजी को डेवलप करने के बाद में वहां से प्रोडक्शन का लेवल लेके आए. आज उस प्लांट को देखने का मौका मिला. लिथियम कार्बोनेट बनाने की मशीन है जो कि आगे सीधा बैटरी बनाने में काम में आए, और परमानेंट मैग्नेट बनाने की मशीन है जो कि बहुत ही एक अच्छे, बहुत ही कॉम्प्लेक्स टेक्नोलॉजी को अच्छे तरीके से डेवलप किया.
0: మయన్మార్ అధ్యక్షుడు యు మిన్ ఆంగ్ హ్లైంగ్ 5 రోజుల పర్యటన నిమిత్తం ఈ సాయంత్రం న్యూఢిల్లీ చేరుకున్నారు. కేంద్ర విదేశాంగ శాఖ సహాయ మంత్రి కీర్తివర్ధన్ సింగ్ విమానాశ్రయంలో ఆయనకు స్వాగతం పలికారు. అంతకుముందు రోజు మయన్మార్ అధ్యక్షుడు బీహార్లోని గయను సందర్శించి మహాబోధి ఆలయంలో పూజలు చేశారు. ఆయనతో పాటు పలువురు కేబినెట్ మంత్రులు, ఉన్నతాధికారులు, వ్యాపార ప్రముఖులతో కూడిన ఉన్నతస్థాయి ప్రతినిధి బృందం కూడా వచ్చారు. యు మిన్ ఆంగ్ హ్లైంగ్ భారత్ను సందర్శించడం ఇదే తొలిసారి. ఇరు దేశాల మధ్య ఉన్న చారిత్రక, సాంస్కృతిక బంధాలను మరింత బలోపేతం చేయడంపై సోమవారం ప్రధానమంత్రి నరేంద్ర మోదీతో చర్చలు జరుపుతారు. అలాగే ఒక బిజినెస్ ఫోరంలో కూడా పాల్గొంటారు. మయన్మార్ అధ్యక్షులు వ్యాపార, పారిశ్రామిక ప్రముఖులతో మాట్లాడడానికి క్షేత్రస్థాయి సందర్శనల కోసం మంగళవారం ముంబైకి వెళతారు. యూపీఎస్సీ సివిల్ సర్వీసెస్ పరీక్ష 2023 ఫలితాలకు సంబంధించి తప్పుదోవ పట్టించే ప్రకటనలు ఇచ్చినందుకుగాను ఒక ప్రైవేట్ కోచింగ్ సెంటర్పై సెంట్రల్ కన్స్యూమర్ ప్రొటెక్షన్ అథారిటీ 7 లక్షల రూపాయలు జరిమానా విధించింది. కేంద్ర వినియోగదారుల వ్యవహారాలు, పౌర సరఫరాల శాఖ మంత్రి ప్రహ్లాద్ జోషి ఈరోజు ఈ విషయాన్ని స్వయంగా వెల్లడించారు. వినియోగదారుల రక్షణ చట్టం 2019 ప్రకారం అథారిటీ ఈ ఉత్తర్వులను జారీ చేసిందన్నారు. ఈ చర్య వినియోగదారుల సమాచారాన్ని పొందే హక్కును మరింత బలపరుస్తుందని మంత్రి ఒక సోషల్ మీడియా పోస్టులో పేర్కొన్నారు. కోచింగ్ రంగంలో పారదర్శకత, జవాబుదారీతనం ఇవ్వడంలో ప్రభుత్వానికి ఉన్న నిబద్దతను ఇది ప్రతిబింబిస్తుందని తెలిపారు. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ తన మనసులోని ఆలోచనలను దేశ

0: దేశాల ప్రజలతో పంచుకునే మన్ కీ బాత్ ప్రసంగం రేపు ఉదయం 11 గంటలకు ఆకాశవాణిలో ప్రసారమవుతుంది. ఇది ప్రతి నెలా ప్రసారమయ్యే రేడియో కార్యక్రమంలో 134వ సంచిక. ఈ కార్యక్రమం ఆకాశవాణి, దూరదర్శన్ మొత్తం నెట్వర్క్, ఏఐఆర్ న్యూస్ వెబ్సైట్, కేంద్ర సమాచార ప్రసార శాఖ యూట్యూబ్ ఛానల్స్ లో కూడా ప్రత్యక్ష ప్రసారమవుతుంది. హిందీ ప్రసంగం ముగిసిన వెంటనే తెలుగు అనువాదం ప్రసారమవుతుంది. సింగపూర్ ఓపెన్ బ్యాడ్మింటన్ టోర్నమెంట్ సెమీఫైనల్స్ లో భారత జంట ధ్రువ కపిల, తనీషే క్రాస్టో, జపాన్ కు చెందిన సయాకా హోబారా, యుయచి షిమోగామి చేతిలో ఓటమి పాలయ్యారు. ఈరోజు జరిగిన హోరాహోరీ సెమీఫైనల్స్ లో భారత జంట జపాన్ కు చెందిన సయాకా హోబారా, యుయచి షిమోగామి చేతిలో ఓటమి చెందారు. ఇదిలా ఉంటే పురుషుల డబుల్స్ విభాగంలో భారత స్టార్ ద్వయం సాత్విక్ సాయిరాజ్ రంకిరెడ్డి, చిరాగ్ శెట్టి సెమీఫైనల్ మ్యాచ్ లో తలపడుతున్నారు. దక్షిణ కొరియాకు చెందిన బలమైన జోడీ సియో స్యుంగ్జే, కిమ్ వోన్ హోలతో భారత ఆటగాళ్లు తలపడుతున్నారు. కర్ణాటక కాంగ్రెస్ పార్టీ శాసనసభాపక్ష నేతగా డీకే శివకుమార్ ఎన్నికయ్యారు. ఈ సాయంత్రం విధానసౌధలో జరిగిన సీఎల్పీ సమావేశంలో ఆ పార్టీ ఎమ్మెల్యేలు శివకుమార్ను ఏకగ్రీవంగా ఎన్నుకున్నట్టు ఆ పార్టీ వర్గాలు వెల్లడించాయి. శాసనసభ్యులు తనను తమ నాయకుడిగా, తదుపరి ముఖ్యమంత్రిగా ఎన్నుకున్నట్లు డీకే శివకుమార్ కార్యాలయం విడుదల చేసిన పత్రికా ప్రకటన ధృవీకరించింది. శివకుమార్ను నాయకుడిగా ఎన్నుకునే తీర్మానాన్ని ఆమోదించిన అనంతరం ఈ విషయాన్ని ఏఐసీసీ జనరల్ సెక్రటరీ కెసి వేణుగోపాల్ సమావేశంలో కాంగ్రెస్ శాసనసభ్యులందరికీ అధికారికంగా ప్రకటించారు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం నైపుణ్యాభివృద్ది రంగంలో సరికొత్త మైలురాయిని అందుకుంది. కేంద్ర ప్రభుత్వం ఎంతో ప్రతిష్టాత్మకంగా చేపట్టిన పీఎం సేతు పథకం కింద పరిశ్రమల భాగస్వామ్యాన్ని అమలు చేసిన మొదటి రాష్ట్రంగా ఆంధ్రప్రదేశ్ నిలిచింది. ఆకాశవాణి జాతీయ వార్తలు ఇంతటితో సమాప్తం. తిరిగి రేపు ఉదయం 6:45 ప్రాంతీయ వార్తలు వినవచ్చు.
1: ఆకాశవాణి తిరుపతి కేంద్రం నిలయంలో సమయం 7:15. మీరు వింటున్నారు 103.2 మరియు 107.5 మెగాహెర్ట్స్పై తిరుపతి ఆకాశవాణి. ఇప్పుడు విందాం

0: परंतु सभी डाले हैं।
1: सब नहीं, आज भी लाखों जागरूक किसान परंपरागत विधि से फसल उगा रहे हैं, पर्चा कम और उपज की कीमत भी बेहतर पा रहे हैं।
0: सच है
2: रे बेटे, एक्सपीरियंस से बता रहे हैं, धूप में बाल सफेद नहीं किए हैं।
0: ठीक है भाई, मैं भी आज से जैविक खेती शुरू करूँगा।
3: माटी से प्रेम की परंपरा है परंपरागत खेती।
4: ఈనాటి కిసాన్ వాణీ వ్యవసాయదారుల కార్యక్రమంలో పర్యావరణ నియంత్రిత కోళ్ల ఫామ్ నిర్వహణ ప్రయోజనాల గురించి చిత్తూరు జిల్లా పీలేరు రైతు శ్రీ ఎం విజయ్ భాస్కర్ గారితో పరిచయకర్త శ్రీ డి సాయి రఘునాథ్ చరణ్.
5: రైతుమిత్రులకు నమస్కారం. ఈరోజు మనకు పర్యావరణ నియంత్రిత కోళ్ల ఫామ్ నిర్వహణ గురించి తమ అనుభవాలు పంచుకోవడానికి అన్నమయ్య జిల్లా పీలేరు మండలం పీలేరు టౌన్ రైతు మల్లారపు విజయ భాస్కర్ గారు మనతో ఉన్నారు. నమస్కారం అండి.
6: నమస్కారం సార్.
5: సార్, ముందుగా ఈ సాంప్రదాయ పద్ధతిలో కోళ్ల ఫామ్ నిర్వహణకి ఈ పర్యావరణ నియంత్రిత కోళ్ల ఫామ్ నిర్వహణకి వీటి మధ్య ప్రధానంగా తేడాలేంటి?
6: సాంప్రదాయ పద్ధతిలో మనము కామన్గా గ్రామీణ ప్రాంతాల్లో అయితే అక్కడక్కడ వదిలేసి మాంసోత్పత్తి కోసం కోళ్ళు పెంచడము అప్పుడు ప్రధానంగా ఉండేది. ఇప్పుడు రాగా నూతన పద్ధతులు అనేటటువంటివి రావడం జరిగింది. నూతన పద్ధతులను అనుసరించి శాస్త్రీయ పద్ధతుల్లో పెంచడము అనేటటువంటిది వచ్చింది. అత్యంత అధునాతన రీతిలో షెడ్డును నిర్మించి దాని ద్వారా ఈ నూతన సాంకేతిక పద్ధతులను మనము ఏర్పాటు చేసుకుని దాని ద్వారా కోళ్ళ పెంచడం అనేటటువంటిది నిర్వహిస్తున్నాము. అదేవిధంగా ఇక్కడ కోళ్ళు ఎక్కువగా మనము మాంసోత్పత్తి అనేటటువంటిది మాంసాన్ని తినడము అనేటటువంటిది అందరికీ కామన్గా జరిగిపోతున్నటువంటి విషయము. అందువల్ల మన దేశంలో కూడా డిమాండ్ పెరిగినటువంటి విషయం తమకు విదితమే, చాలాసార్లు మనం చెప్పుకోవడం జరిగింది. అదేవిధంగా ఇక్కడ మనము ఈ నూతన పద్ధతిలో ఈసీ షెడ్డు అనేటటువంటిది దాని ద్వారా మనము కోళ్లను పెంచడం జరుగుతున్నది సార్.
5: సార్, మరి ఇప్పుడు ఈ పర్యావరణ నియంత్రిత ఫామ్ ప్రారంభించాలనే ఆలోచన ఎలా వచ్చింది మీకు?
6: ఈ ఫామ్ను నేను ఎక్కువగా నేను ఎంఎస్సీ జువాలజీ వరకు చదువుకున్నాను సార్. చదువుకున్నప్పటికీ కూడా ఉద్యోగం రాకపోయేసరికి మా ఫాదర్ ఏదో ఒకటి చేయాలనే ఉద్దేశంతో మేము ఈ పర్యావరణ నియంత్రిత షెడ్డును గురించిన ఆలోచన మేము ఎప్పుడూ అనుకోవడం జరిగింది. వేరే ఒక మా మిత్రుని ద్వారా అతను చేస్తూ ఉంటే చిత్తూరుకి వెళ్ళడం జరిగింది. చిత్తూరులో అటువంటి షెడ్డును చూసి దాన్ని ఈ విధంగా నిర్మిస్తే బాగుంటుంది కదా, ఇది చేసి ఎందుకు చేయకూడదు మనము అని. అప్పుడు టెక్నాలజీ ఉండేది మనకు 2000 ఆ ప్రాంతంలో. ఆ టెక్నాలజీలో ఈ సోషల్ మీడియాలో కొంచెం వాటిని సంప్రదించి దాని ద్వారా సేకరించుకొని ఈ షెడ్డుని ఇక్కడ మనం చిత్తూరులో కూడా నెలకొల్పాలా అని చెప్పి చేయడం జరిగింది. ఫస్ట్ స్టార్టింగ్ చిత్తూరు జిల్లాలో ఫస్ట్ మొట్టమొదటి చేసింది మా షెడ్డే సార్ ప్రారంభించింది.
5: అయితే మామూలుగా ఇలాంటి పర్యావరణ నియంత్రిత షెడ్డులు నిర్మించాలంటే ఎంత పెట్టుబడి అవసరం ఉంటుంది? ఇనిషియల్గా ఎన్ని డబ్బులు ఇన్వెస్ట్ చేయాలి?
6: సార్, పర్యావరణ నియంత్రిత షెడ్డును నిర్మించడానికి యాక్చువల్గా ఈసీ షెడ్ అంటాం కామన్గా. ఈ షెడ్డును నిర్మించుటకు నేనైతే నా అనుభవం ప్రకారం 40x220 అడుగులు సార్ మా షెడ్డు నిర్మాణము. అది 8800 స్క్వేర్ ఫీట్లు వస్తుంది సార్. దాంట్లో 12500 కోళ్ళు పెంచడం జరుగుతున్నది. 12500 కోళ్ళు అంటే దాంట్లో ఇంకా మొర్టాలిటీ అంటే మరణాల సంఖ్య అవి ఉంటాయి. అవి పోగా మనకు 12000 వరకు మనము ప్రొడక్షన్ ఆశించవచ్చు ఆ షెడ్ నుంచి.
5: దాని వ్యయం ఎంత అయ్యింది?
6: దాని వ్యయము మొత్తం షెడ్ నిర్మాణ ఖర్చులు, షెడ్డు ఆ నిర్మాణము ఖర్చులు మొత్తం టోటల్గా వచ్చి మనకు దాదాపు ఒక 55 lakhs వరకు అవుతాయి సార్. ఇప్పుడైతే ఇంకా ఎక్కువ అవ్వచ్చు, ఓన్లీ షెడ్డు వరకు మాత్రమే చెప్తున్నాను.
5: ఇప్పుడు అంత పెట్టుబడి ఉంది కాబట్టి ప్రభుత్వం తరఫున కానీ ఈ బ్యాంకుల నుండి కానీ ఏమైనా రుణాలు సబ్సిడీలు లభించాయా?
6: తప్పకుండా తీసుకోవచ్చు. సబ్సిడీ రుణాలు అనేటువంటివి ఉన్నాయి. సెంట్రల్ గవర్నమెంట్లో కావచ్చు, స్టేట్ గవర్నమెంట్లో కావచ్చు, కొన్ని రాయితీ రుణాలు అనేటటువంటివి మహిళలకు, మళ్ళీ తర్వాత ఓసీ మహిళలు, తర్వాత ఎస్సీ ఎస్టీస్ వీళ్ళందరికీ కూడా ప్రతి ఒక్కరికి రాయితీలు అందివ్వడం జరుగుతుంది. అంటే వారి క్యాటగిరీజ్ను బట్టి 25% నుంచి 35% 40% వరకు కూడా రాయితీలు ఇస్తున్నారు. ఆ విధంగా నిర్మించుకోవచ్చు. ఎవరైనా గ్రామీణ ప్రాంతాల్లో నిరుద్యోగ యువత ఎక్కువగా ఉంది. ఇప్పుడు నేను గ్రామీణ ప్రాంతాలను కూడా సందర్శిస్తున్నా, వాళ్ళకు కూడా మోటివేషనల్గా మా ఎన్జిఓ సంస్థ తరఫున అక్కడక్కడ వివరించి చెప్పడం జరుగుతూ ఉంది.
5: అంటే ఇప్పుడు మీరు పెట్టిన

0: విస్తీర్ణంలో కాకుండా చిన్న విస్తీర్ణంలో ఏర్పాటు చేసుకోవాలంటే తక్కువ ధరలో కూడా ఏర్పాటు చేసుకోవచ్చు.
1: చేసుకోవచ్చు సార్, నో ప్రాబ్లం. అంటే వాళ్ళు ఎంతైతే వాళ్ళు చేసుకోవాలా అని అనుకుంటారో ఆ మేరకు చేసుకోవచ్చు. కానీ మిషనరీ ఎక్విప్మెంట్ అనేటటువంటి దీంట్లో ఖర్చుతో కూడుకున్నటువంటి విషయం, ఆ మిషనరీస్కే ఎక్కువ పెట్టవలసి ఉంటారు. కలు
0: అంటే ప్రత్యేకంగా ఇప్పుడు ఆ మిషనరీకి మాత్రమే ఎంత ఖర్చు అవుతుంది?
1: మిషనరీస్కి మాత్రమే అంటే కొన్ని కంపెనీలు సబ్సిడీతో ఇవ్వడం జరుగుతుంది, ఈ మిషనరీ ఎక్విప్మెంట్ మొత్తం కూడా టోటల్. అంటే మనము తీసుకునే మెజర్మెంట్ను బట్టి, ఈ మెజర్మెంట్కు ఎన్ని కోళ్ళు పెంచగలము, ఆ మెజర్మెంట్ను బట్టి ఆ మిషనరీ ప్రొడక్షన్ అనేటటువంటిది ఎంత చేయగలము అనే దాన్ని బట్టి వాటిని నిర్ణయిస్తాం. మాకైతే అప్పట్లో దాదాపు 18 నుంచి 20 లక్షల వరకు మిషనరీసే అయినాయి సార్.
0: అంటే నిర్మాణానికి ఒక 55 లక్షలు, మిషనరీకి ఒక 15 లక్షలు,
1: సార్ ఎస్ సార్
0: 75 లక్షల వరకు దాదాపు.
1: ఎస్ సార్ ఎస్
0: మరి ఇప్పుడు ఈ పర్యావరణ నియంత్రిత కోళ్ల ఫామ్ నిర్వహణలో ఇందులో ఉష్ణోగ్రత చాలా ముఖ్యమైనది, అలాగే తేమ కూడా మనము నియంత్రించాల్సి ఉంటుంది.
1: ఎస్
0: వీటిని ఎలా నియంత్రిస్తారు?
1: పర్యావరణ నియంత్రిత కోళ్ల ఫారము అంటున్నాం, ఆ పేరులోనే ఉంది, నియంత్రిస్తున్నాము అని. అది అత్యాధునిక రీతిలో నిర్మిస్తున్నాం ఇక్కడ. కాబట్టి అత్యాధునిక రీతి అంటే ఏమి, మనం సెన్సార్సు అనేటటువంటివి ఉపయోగిస్తాం, కంట్రోల్ ప్యానల్ అనేటటువంటిది ఉపయోగిస్తున్నాం. దీంట్లో ఫ్యాన్ సిస్టమ్ అనేటటువంటిది ఉంటుంది, తర్వాత అదేవిధంగా ఫీడర్ సిస్టమ్ అనేటటువంటిది ఉంటుంది, అదేవిధంగా నీటి వ్యవస్థ అనేటటువంటిది ఆటోమేటిక్గా వెళ్ళేదానికి నీటి వ్యవస్థ అనేటటువంటిది కూడా ఉంది. కాబట్టి మనుషులు మ్యాన్ పవర్ను తగ్గించుకోవాలనే సదుద్దేశంతో ఎక్కువగా దీన్ని రైతు సోదరులు నమ్ముకుంటారు ఎక్కువగా.
0: సరే, మరి ఇప్పుడు ఈ కోళ్ల మేత ఇంకా
1: సార్
0: వీటి నీటి సరఫరా ఎలా నిర్వహిస్తారు? ఎంతమంది అవసరం ఉంటుంది?
1: ఈ నీటి వ్యవస్థ అనేటటువంటిది మనకు ఆటోమేటిక్ పైప్ లైన్ సిస్టమ్ ఉంటుంది, ఆటోమేటిక్ నిప్పల్ సిస్టమ్ అనేటటువంటిది ఉంది. దానికి చిన్న కింద కప్పులు కూడా వస్తాయి, ఆ కప్పుల ద్వారా చిన్నగా తాగిన దానివల్ల నీళ్లు కూడా వృధా అవ్వదు, చాలా హ్యాపీగా తాగగలుగుతాయి కోడి పిల్లలు. కోడి పిల్ల దశ నుంచి పైన ఎదిగేంత వరకు చాలా చక్కగా వాటిని కంట్రోల్ చేసుకుంటూ, అవి పెరిగిన తర్వాత వాటిని కూడా అడ్జస్ట్ చేసుకుంటూ ఉండాలి అప్పుడప్పుడు అవి పెరిగే కొద్దీ.
0: అంటే పెరిగే కొద్దీ నీరు ఎంత సరఫరా చేయాలి, ఎంత అందించాలన్నది కూడా మనం అడ్జస్ట్
1: అడ్జస్ట్
0: చేసుకోవచ్చు.
1: చేసుకోవచ్చు, అట్లా దాన్ని నియంత్రించుకుంటాం మనమే.
0: మరి వీటి మేత
1: వీటి మేత దాణా వచ్చి మొక్కజొన్నతో తయారు చేస్తారు, ఇది అంతా కూడా మనము మేమైతే కంపెనీతో టైఅప్ అయినాం, కొన్ని ప్రైవేట్ కంపెనీ వ్యవస్థలు ఉన్నాయి, ఆ కంపెనీల్లో మేము టైఅప్ అయ్యి కంపెనీ వారు ఫీడు, తర్వాత ఫీడ్తో పాటు సర్వీసెస్ ఇస్తారు, తర్వాత కొన్ని మెడిసిన్స్ కూడా వాళ్ళే ఇస్తారు. కొన్ని అవి కాకుండా మనం కూడా కొన్ని మెడిసిన్స్ వాడితే గ్రోత్ కోసం మరింత బాగా ఉంటుంది, ఆ గ్రోత్ అనేటటువంటిది పెరిగేదానికి అవకాశం ఉంటుంది సార్.
0: మరి ఇలాంటి షెడ్లు నిర్వహించాలంటే
1: సార్
0: మనకు విద్యుత్ సరఫరా చాలా అవసరం.
1: ఎస్ సార్
0: మరి ఎంత విద్యుత్ వినియోగం అవుతుంది ఒక నెలకు?
1: సార్ మనకు ఒక నెలకు మనం వాడే విద్యుత్ ఎంతైతే వాడతామో దాన్ని బట్టినే ఉంటుంది సార్. మనము పంట వేస్తాము ఒకసారి, మధ్యలో ఒక 10 డేస్ గ్యాప్ వస్తుంది, అంటే మనకు పంట కాల వ్యవధి 1వ రోజు నుంచి బ్రూడింగ్ అంటాం, బ్రూడింగ్ దశ నుంచి. బ్రూడింగ్ అంటే మనం 1 నుంచి 5, 8, 10 రోజులు కూడా ఇస్తారు కొన్నిటికి. బ్రూడర్స్ను ఉపయోగిస్తాం, అంటే హీట్ ఇవ్వాల్సింది ఉంటుంది మొదటి బ్రూడింగ్ దశలో. ఆ దశ నుంచి కరెంటు వినియోగం ఎక్కువగా ఉంటుంది. తర్వాత నెక్స్ట్ ఆ బ్రూడింగ్ దశ అయిన తర్వాత ఆటోమేటిక్గా మనము ఉష్ణోగ్రతను కంట్రోల్ చేసేదానికి ఫ్యాన్ సిస్టమ్ కూడా ఉంటుంది, దానికి కూడా విద్యుత్ వ్యవస్థ అవసరమవుతుంది. కాబట్టి ఈ మొత్తం వ్యవస్థలన్నీ విద్యుత్తుతోనే నడుస్తాయి, కాబట్టి కంపల్సరీ మనము ఖర్చులు 1000 యూనిట్ల వరకు ఉంటుంది సార్. నేను అంచనాగా 1000 యూనిట్లు అంటున్నా
0: మరి ఇది మీరు చెప్పినట్టు
1: సార్
0: మొత్తం ఆటోమేటిక్ వ్యవస్థ కాబట్టి
1: సార్
0: ఒకవేళ విద్యుత్ సరఫరా లోపాలు ఏమన్నా వస్తే ప్రత్యామ్నాయంగా ఏమైనా ఏర్పాట్లు చేసుకోవాల్సిన అవసరం ఉంటుందా?
1: చాలా గుడ్ క్వశ్చన్ సార్. ఇది మేము విద్యుత్ వ్యవస్థను అనేటటువంటి దాన్ని మేము లేనప్పుడు తప్పనిసరిగా ఎట్టి పరిస్థితుల్లోనూ విద్యుత్ అంతరాయం కలిగిందంటే మొర్టాలిటీ అనేటటువంటిది ఎక్కువగా ఉంటుంది, అంటే మరణాలు, మరణాలను మేము మొర్టాలిటీ అంటాము. ఆ మరణాల సంఖ్యను తగ్గించుకునేదానికి మేము జనరేటరు సిస్టమ్ అనేటటువంటి కంపల్సరీ ఫిట్ చేసుకోవాలి సార్. రైతు సోదరులు ఎవరైతే రైతులు ఈసీ షెడ్ నిర్మించాలనుకుంటున్నారో వాళ్ళు కంపల్సరీ జనరేటర్ అనేటటువంటి దాన్ని పెట్టుకోవాల్సి ఉంటుంది సార్.
0: మరి ఇప్పుడు ఇలాంటి పర్యావరణ

0: వర్ణ నియంత్రిత కోళ్ల ఫామ్ నిర్వహణలో సార్ ఎటువంటి జాతి కోళ్ళను పెంచవచ్చు మనం?
1: సార్, యాక్చువల్గా ఈ జాతులు అనేటటువంటివి మేము పెంచే కంపెనీ వాళ్ళు మాకిచ్చే కోళ్ళ జాతి వచ్చి బ్రాయిలర్ కోళ్ళల్లో రాస్ బ్రీడ్, రాస్ జాతికి చెందినటువంటి కోళ్ళని ఇస్తారు సార్. అవి బాగానే ఉన్నాయి. ఇప్పుడు నాటుకోళ్ళు కూడా ఉన్నాయి, వాటిల్లోనూ కూడా జాతులు ఉన్నాయి, ఆసిల్ అని అట్లాంటివి. ఆ విధంగా కాకుండా మేమైతే బ్రాయిలర్ కాబట్టి రాస్ సంబంధించిన బ్రీడ్నే మా షెడ్లలో ఉపయోగిస్తున్నాం సార్, ఈసీ షెడ్లో.
0: మరి

0: కూడా జాతులు ఉన్నాయి, అసీల్ అని అట్లాంటివి. ఆ విధంగా కాకుండా మేమైతే బ్రాయిలర్ కాబట్టి రాస్ సంబంధించిన బ్రీడ్నే మా షెడ్లలో ఉపయోగిస్తున్నాం సార్, ఈసీ షెడ్లో.
1: మరి కోళ్ళు అనగానే సాధారణంగా వివిధ రకాల వ్యాధులు వాటికి సోకుతుంటాయి.
0: సార్
1: మరి ఈ వ్యాధులని నివారించేందుకు ఎటువంటి చర్యలు తీసుకోవాల్సి ఉంటుంది?
0: సార్ మనము పంట ఎత్తినప్పటి నుంచి మా ఈ ఎరువు అయితేనేమి ఇవంతా కూడా క్లీన్ చేసేస్తాం. తర్వాత ఫార్మాలిన్ అనేటటువంటి దాన్ని ఉపయోగించి పరిశుభ్రంగా స్ప్రే కొట్టుకుంటాం. నీట్గా పరిశుభ్రంగా స్ప్రే కొట్టేసుకొని క్లీన్గా వర్కర్స్ పెట్టుకొని బాగా క్లీన్గా షెడ్ అంతా క్లీన్ చేసుకుంటాం సార్. క్లీన్ చేసుకున్న తర్వాత కింద సున్నము బాగా నీట్గా కొట్టేస్తాం. దానికి కొట్టేసిన తర్వాత బాగా ఏదైతే అక్కడ అక్కడక్కడ క్రిములు అనేటటువంటివి ఉండకుండా 1-4 సార్లు మేము బ్లీచింగు, తర్వాత అవి కూడా ఉపయోగిస్తాం సార్, బ్లీచింగ్ పౌడరు, తర్వాత వాటరు ఇవంతా ఉపయోగించి శుద్ధి చేస్తాం. అంతా కూడా స్ప్రే ద్వారా కావచ్చు, కింద సున్నం ద్వారా కావచ్చు, ఇవంతా క్రిములు అనేటటువంటివి ఉండకూడదు నెక్స్ట్ పంటకు. అప్పుడే నెక్స్ట్ పంటలో ఫలితాన్ని సక్రమంగా ఆశించగలుగుతాం, ఆశించిన ఫలితం వస్తుంది. ఆ ఉద్దేశంతో సార్ అది కంపల్సరీ మేము పరిశుభ్రంగా దాన్ని ఈ విధానంలో ఫార్మాలిన్ స్ప్రే కావచ్చు, తర్వాత అదేవిధంగా ఇందాక చెప్పాను బ్లీచింగ్ కావచ్చు, సున్నం కావచ్చు, ఇవన్నీ ఉపయోగిస్తాం సార్ దాంట్లో మెటీరియల్స్.
1: విజయభాస్కర్ గారు, మరి మీరు ఈ పర్యావరణ నియంత్రిత కోళ్ల ఫామ్ నిర్వహణలో ప్రధానంగా ఎటువంటి సవాళ్ళు ఎదుర్కొంటున్నారు?
0: పర్యావరణ నియంత్రిత షెడ్లో మాకు ఇది వరకు ఏ ఇబ్బంది బుటికైతే కలగలేదు సార్, చాలా బాగుంది. ఇంతవరకు సవాళ్ళు ఎదుర్కొన్న సందర్భాలు లేవు సార్, చాలా బాగా బ్రహ్మాండంగా ఉంది.
1: అంటే ఇప్పుడు మెషినరీలో ఏదో లోపం రావడం ఇలాంటివి
0: వస్తూ ఉంటాయి,
1: జరుగుతుంటాయి.
0: సర్వసాధారణంగా కొన్ని మెషినరీలు లోటుపాట్లు వస్తూ ఉంటాయి. బెల్ట్ పోవడము, పెద్ద ఫ్యాన్లు కాబట్టి టెంపరేచర్ని కంట్రోల్ చేయాలంటే పెద్ద పెద్ద ఫ్యాన్లు బిగించబడి ఉంటాయి. సెన్సార్లలో కూడా కొన్ని సమస్యలు వస్తూ ఉంటాయి. తర్వాత ఫీడర్ లైన్లలో, మోటార్లలో కూడా కొన్ని సమస్యలు వస్తూ ఉంటాయి. వాటిని చిన్న చిన్న మిస్టేక్స్గానే వస్తున్నాయి, కానీ ఇంతవరకు మాకు ఎట్టి పరిస్థితుల్లోనూ మేజర్ ప్రాబ్లమ్స్ అయితే ఇంతవరకు చూడలేదు సార్, మాకైతే పెద్దగా ఖర్చులు రాలా.
1: చాలా సంతోషం అండి. మరి ఇప్పుడు ఇందులో మరణాల శాతం, ఇందాక మీరు అన్నారు మోర్టాలిటీ అని, ఇది ఎంతవరకు తగ్గుతుంది? ఇప్పుడు సంప్రదాయ పద్ధతితో పోలిస్తే ఈ పర్యావరణ నియంత్రిత పద్ధతిలో ఎంత తగ్గుతుంది?
0: ఈ పర్యావరణ నియంత్రిత పద్ధతిలో మనము ఈ వాతావరణం అనేటటువంటిది కోడి పిల్లలకు సరిపడ వాతావరణం ఏదైతే ఉందో అన్నీ మనము ఉపయోగించుకోగలుగుతాం. పర్యావరణ షెడ్డు అంటే ఇప్పుడు మనము కోడి పిల్లలు మొదటి నుంచి మనం బ్రూడింగ్ దశ నుంచి ఎదిగేంత వరకు మనం నిదానంగా స్టెప్ బై స్టెప్ చేసుకుంటా పోతాం. పద్ధతిగా 38 రోజులకు పరిపక్వ కోడిని మనం చూడగలుగుతాం. అప్పటి వరకు మనం చూడాలా అంటే ఈ మధ్యలో దశలన్నీ ఉంటాయి. మరణాలు అనేటటువంటివి కొంచెం తగ్గించుకోగలం సార్, వాతావరణం అనేటటువంటిది ఇందులో కంట్రోల్ ఉంటుంది. కోడికి తగ్గ వాతావరణాన్ని, హ్యూమిడిటీ అంటే మీరు ఇందాక చెప్పారు తేమ, ఆ తేమ శాతాన్ని కూడా మనం తగ్గించుకోగలుగుతాం. అదేవిధంగా ఈ కంట్రోల్ ప్యానెల్లోనే మొత్తం వ్యవస్థ అంతా కూడా దాగుంటుంది. మనం లోపలికి కూడా అడుగు పెట్టిన అవసరం ఉండదు దాదాపుగా, ఎందుకంటే కోడి పిల్లలు మొర్టాలిటీ వెళ్ళాయా లేదా అనే దానికి చూసేదానికి మాత్రమే లోపలికి వెళ్ళవలసి ఉంటుంది. మిగతా అంతా కంట్రోల్ ప్యానెల్ మన దగ్గరే ఉంటుంది, సిస్టమ్ అంతా కూడా ఆ నుంచినే ఆపరేట్ చేస్తాం. మొత్తం టోటల్ సిస్టాన్ని లోపల కంట్రోల్ చేసేది సిస్టము మన హ్యాండ్లోనే ఉంటుంది, మన దగ్గరే.
1: కాబట్టి మరణాల శాతం చాలా వరకు
0: చాలా వరకు తగ్గిపోతాయి సార్. అది
1: మరి ఇప్పుడు కోళ్ళు అనగానే మనకు ఈ వ్యర్థాలు చాలా ఉత్పన్నం అవుతుంటాయి, మరి ఈ వ్యర్థాలు ఎలా నిర్వహిస్తారు? వ్యర్థాల నిర్వహణలో ఎలాంటి జాగ్రత్తలు తీసుకుంటారు?
0: కోళ్ళ ఫారంలో వచ్చేటటువంటి వ్యర్థాలకు చాలా గిరాకీ ఉంది సార్ బయట, ఎందుకంటే అది ఎరువుగా ఉపయోగిస్తాం మనం. చెట్లకు చాలా గ్రోత్, అది ఎదుగుదలకు ఉపయోగపడుతుంది. అదేవిధంగా మామిడి, తర్వాత అదేవిధంగా టొమాటో, ఇట్లా చెట్లకు కూడా చాలా బలవర్తకమైనటువంటి సాధకంగా ఉపయోగిస్తున్నారు దాన్ని. మాకు నియరెస్ట్గా పీలేరు పక్కనే కలకడ ఉంది సార్, ఆ కలకడాలో వాళ్ళు రైతులు, రైతు మిత్రులంతా కూడా వచ్చి తీసుకెళ్తూ ఉంటారు. లోడ్లు లోడ్లు ఇంత అని ఇచ్చేస్తాము, వాళ్ళు తీసుకెళ్తారు. దాంట్లో కూడా ప్రాఫిట్స్ ఉంటాయి,
1: దాంట్లో కూడా లాభం,
0: లాభాలు ఉంటాయి సార్.
1: మరి ఇందులో ప్రభుత్వం తరఫున
0: సార్
1: ఇంకేదైనా సహకారం కానీ తోడ్పాటు కానీ మీరు కోరుకుంటున్నారు?
0: ఇప్పటికీ ప్రభుత్వము సహకరించేది బాగానే ఉంది. ఇప్పుడు కొన్ని రుణాలు మంజూరీలు కూడా ప్రాధాన్యత వహిస్తుంది. ఇందాక చెప్పాను తమరికి స్టాండప్ ఇండియా కావచ్చు, ఇంకా కొన్ని స్కీమ్స్ ఉన్నాయి దానికి సంబంధించి ప్రధానమంత్రి

0: ముద్రా యోజన కావచ్చు, ఇంకొకటి లైవ్ స్టాక్ మిషన్ యూనిట్ దానికి సంబంధించి అట్లాంటి స్కీమ్స్ ఉన్నాయి. ఆ స్కీమ్స్ అన్నీ కూడా అందరికీ తెలియకపోవచ్చు, తెలుసుకోవాలని మన ఆకాశవాణి ద్వారా మరింత సమాచారం అందుకోవాలని మనస్ఫూర్తిగా కోరుకుంటాను. నిరుద్యోగ యువత ఎవరైనా పల్లెల్లో ఉంటే కూడా వాళ్ళు ఇది వింటూ ఉంటే వాళ్ళు కూడా తెలుసుకోవాలని ఆశపడుతున్నారు సార్, అందుకే తెలియజేస్తున్నా తమరి ద్వారా.
1: సార్, మరి ఇది మీరు పూర్తిగా ఆటోమేటిక్గా ఈ వ్యవస్థ అంతా అన్ని కంట్రోల్ చేసుకోవచ్చు అని చెప్పారు, కానీ అయినా కూడా మనకు కొంచెం లేబర్ అవసరం పడుతుంది, కాబట్టి ఎంత ఖర్చు పడుతుంది, ఎంతమంది అవసరం పడతారు?
0: ఇప్పుడు మేము మా షెడ్కి అయితే 12,500 కోళ్ళకు ఒకే లేబరే, 22,500 కోళ్ళకు కూడా ఒకే లేబరే. అంటే ఒకే లేబర్ అంటున్నాను అంటే ఒక జంట అయితే సరిపోతారు, ఒక భార్యాభర్త. మేము పెట్టుకున్నటువంటి వర్కర్స్ అయితే ఒక భార్యాభర్తతో మేము చేయించుకోగలుగుతున్నాం. నేను
1: కాబట్టి ఇద్దరితోనే ఇంత పెద్ద వ్యవస్థ మనము
0: నడుపుకోవచ్చు,
1: సక్రమంగా
0: సక్రమంగా
1: నడుపుకోవచ్చు,
0: నిర్వహించుకోవచ్చు, దాంట్లో ఎటువంటి సందేహము లేదు
1: మరి సగటుగా
0: సార్.
1: మీరు అన్నారు ఇందాక ఒక 50-60 రోజులు పడుతుంది
0: ఎస్ సార్.
1: ఈ కోళ్ళు పెద్దగా అవ్వడానికని, సో మీ పెట్టుబడి పోను ఎంతవరకు లాభం గడించవచ్చు?
0: యాక్చువల్గా మనం మేమైతే 1 నుంచి 50 రోజులు పడుతుంది ఒక పంట చేతికి రావడానికి. మన ఖాతాలో కంపెనీ వారు అమౌంట్ జమ చేయడానికి అయ్యే కాలము, అంతా మనం పరిశుభ్రపరచుకునే కాలం షెడ్యూను, అదే మొత్తం అంతా కలిపి 50 రోజులు పడుతుంది. ఈ 50 రోజుల కాలాన్ని మనము డివైడ్ చేసుకుంటే సంవత్సరంలో దాదాపుగా 7 పంటలు కూడా తీవచ్చు, కానీ కొన్ని అనివార్య పరిస్థితుల వల్ల 10-15 డేస్ అట్లా ఆలస్యం అవ్వచ్చు. అప్పుడు 6 పంటలు మనకు తీయచ్చు, తప్పనిసరిగా తీసే పంటల సంఖ్య 2 నెలలకు ఒక పంట చొప్పున. ఈ విధానంలో అయితే మనకు 6 పంటలు వస్తాయి సంవత్సరంలో. ఒక పంటకు వచ్చే ఆదాయము 1,20,000 రూపాయలు ఖర్చు వస్తుంది సార్. మాకు అప్పట్లో అయితే ఫస్ట్ స్టార్టింగ్లో 2020లో మేము ప్రారంభించాం, మాకు 90,000 ఖర్చు వస్తుంది అప్పుడు. ఇప్పుడైతే 120,000 నుంచి 150,000 మధ్యలో వస్తుంది, ఎందుకంటే పెరిగిన ధరల దృష్ట్యా. ఇప్పుడు పెరిగిన ధరల దృష్ట్యా మాంసోత్పత్తికి అయ్యే ఖర్చు పెరుగుతుంది, చికెన్ ధరలు కూడా మార్కెట్లో విపరీతంగా పెరిగినాయి, అది తమకు తెలిసిన విషయమే మార్కెట్లో. కాబట్టి పెరిగిన ధరల దృష్ట్యా మనకు 1,50,000 ఖర్చు వస్తే 3 లక్షల నుంచి 3,40,000 వరకు మనకు ప్రాఫిట్ వస్తుంది సార్. అంటే ఒక కేజీకి ఎఫ్సీఆర్ బేసిస్తో కంపెనీ వారు మాకు అమౌంట్ ఇస్తారు. ఆ అమౌంట్ ఇచ్చినప్పుడు ఎఫ్సీఆర్ బాగా వచ్చిందంటే కనుక 10 రూపాయల నుంచి 12, 15, 15, 20, 22 కూడా వచ్చింది ఒక కేజీకి, కిలోకు.
1: ఎఫ్సీఆర్ అంటున్నారు అంటే ఏంటి?
0: ఎఫ్సీఆర్ అంటే ఫీడ్ కన్జంప్షన్ రేషియో సార్. దాన్ని మనము కోడి చిన్న పిల్ల వచ్చిన తర్వాత ఫీడ్ ఎంతైతే తింటుందో అప్పటి నుంచి లెక్కిస్తాం ఫీడ్ను, అది ఎంత బరువు వచ్చింది అనేటటువంటిది. ఆ రెండింటి మధ్య వ్యత్యాసాన్నే ఎఫ్సీఆర్ అంటాం, ఇంకేమి వేరే ఏం కాదు.
1: మరి ఇప్పుడు ఇందులో మార్కెటింగ్ ఎలా, ఇప్పుడు మీరు ఈ కోళ్ళన్నీ పెంచుతారు, దీని మార్కెటింగ్ వ్యవస్థ ఎలా, మనకు ఆల్రెడీ మార్కెట్ అందుబాటులో ఉంటుందా, లేదంటే మీరు మార్కెట్ తీసుకెళ్ళడానికి ఏమైనా ఇబ్బందులు ఉంటాయా?
0: మాకు సమస్యలు ఇప్పుడు కంపెనీ వారు తో టైఅప్ అవుతాం సార్, మనము వాళ్ళతోనే టైఅప్ అయి ఉంటాం. ఆ టైఅప్ అయినప్పుడు ఏమవుతుందంటే ఆ కంపెనీ వాళ్ళు మార్కెటింగ్ కూడా వాళ్ళది బాధ్యత ఇచ్చేస్తాం. ఆ మార్కెటింగ్లో వాళ్ళు మొత్తం పూర్తిగా వాళ్ళే తీసుకెళ్తారు, ప్రతిరోజు బండ్లు పెట్టడము తీసుకెళ్ళడము అన్నీ వాళ్ళ బాధ్యతనే నిర్వర్తిస్తారు, వాళ్ళకు ప్రత్యేక టీం కూడా ఉంటుంది.
1: కాబట్టి మీరు పెంచి బయట కంపెనీలకు విక్రయిస్తారు?
0: అంతే సార్, బయట కంపెనీలకు వాళ్ళు, మనకు టైఅప్ అయిన కంపెనీనే నిర్వహిస్తుంది ఆ బాధ్యతలన్నీ కూడా వాళ్ళే చూసుకుంటారు. మాతో టైఅప్ అయిన కంపెనీ ఏదైతే ఉంటాయో ఆ కంపెనీనే నిర్వర్తిస్తాయి ఆ బాధ్యతను, అది సార్.
1: మరి చివరగా
0: సార్,
1: ఇప్పుడు ఎవరైనా కొత్తగా ఈ పర్యావరణ నియంత్రిత కోళ్ళ ఫామ్ని ఏర్పాటు చేయాలనుకుంటే, చిన్న స్థాయి నుంచి మొదలు పెట్టాలనుకుంటే, వాళ్ళకి ఎటువంటి సూచనలు కానీ సలహాలు కానీ ఇస్తారు మీ అనుభవసారం ప్రకారం?
0: ఈ పర్యావరణ నియంత్రిత షెడ్డును మనము ఏర్పాటు చేసుకోవాలనేటటువంటి నిరుద్యోగ యువతకు నేను ఇచ్చే సలహా ఏంటంటే, ఎన్న మనకు ల్యాండ్ తూర్పు పడమర పేసుండి మనం చేసుకోగలము, అది వయబిలిటీ ఉంది అని అనిపిస్తే పెట్టుకుంటే మంచి ఉపాధి మార్గము, వాళ్ళ కుటుంబం బతకడంతో పాటు మరికొన్ని కుటుంబాలకు ఉపాధి కల్పించేదానికి మంచి అవకాశం ఉంటుంది.

0: కాబట్టి ఇది చేసుకోవడం వల్ల చాలా వారి కుటుంబంతో పాటు మరికొన్ని కుటుంబాలు స్థిరపడడంతో పాటు మరింత పారిశ్రామికంగా అభివృద్ధి దశలో ఆ కుటుంబం అనేది వెళ్తుంది అనడంలో ఎటువంటి సందేహము లేదు.
1: చాలా సంతోషం అండి,
0: సార్.
1: మీరు మన ఆకాశవాణి తిరుపతి కేంద్రానికి వచ్చి పర్యావరణ నియంత్రిత పద్ధతిలో ఈ కోళ్ల ఫామ్ నిర్వహణ గురించి మన రైతులకు ఎంతో చక్కని అవగాహన కల్పించారు మీ అనుభవాల ద్వారా. నమస్కారం అండి.
0: థ్యాంక్ యూ సార్.
2: మీరు ఇంతవరకు కిసాన్ వాణి వ్యవసాయదారుల కార్యక్రమంలో పర్యావరణ నియంత్రిత కోళ్ల ఫామ్ నిర్వహణ ప్రయోజనాల గురించి చిత్తూరు జిల్లా పీలేరు రైతు శ్రీ ఎం విజయ్ భాస్కర్ గారితో పరిచయం, పరిచయకర్త శ్రీ డి సాయి రఘునాచరణ్ విన్నారు. ప్రాయోజకులు కేంద్ర వ్యవసాయ మరియు రైతు సంక్షేమ మంత్రిత్వ శాఖ, భారత ప్రభుత్వం. ఇప్పుడు కొన్ని జానపద గేయాలు విందాం.

తరువాత పాట అన్నమయ్య చిత్రం నుంచి ఎస్పి బాలసుబ్రహ్మణ్యం ఆలపించగా, సంగీతం అందించిన వారు ఎంఎం కీరవాణి, సాహిత్యం అన్నమాచార్య.

మీరు ఇంతవరకు సినీ భక్తి గీతాలు విన్నారు. ఆకాశవాణి తిరుపతి కేంద్రం నిలయంలో సమయం 8 గంటలు. మీరు వింటున్నారు 103.2 మరియు 107.5 మెగాహెడ్స్పై తిరుపతి ఆకాశవాణి. ఇప్పుడు విందాం చిత్రకుసుమాలు చిత్రగీతాల కార్యక్రమంలో. ముందుగా గీతాంజలి చిత్రం నుంచి ఎస్పి బాలసుబ్రహ్మణ్యం ఆలపించగా, సంగీతం అందించిన వారు ఇళయరాజా, సాహిత్యం వేటూరి.

0: హే, మళ్ళీ స్కూల్ స్టార్ట్ అవుతుంది.
1: పాత స్కూల్ బ్యాగులు చాలు కదా, యూనిఫామ్, షూస్ ఈ సంవత్సరం కూడా వాడచ్చుగా.
0: కానీ సన్నీ అన్ని కొత్తవే కావాలంటున్నాడు.
1: ఫీజులు, పైగా బుక్స్, అన్ని ఖర్చే.
2: మీ పిల్లల చదువు విషయంలో అస్సలు కాంప్రమైజ్ అవ్వకండి. ఇప్పుడు మణపురం ఫైనాన్స్ అందిస్తోంది ఎడ్యుకేషన్ కోసం స్పెషల్ గోల్డ్ లోన్. కాల్ 1800-420-2233.
0: హే, మళ్ళీ స్కూల్ స్టార్ట్ అవుతుంది.
1: పాత స్కూల్ బ్యాగులు చాలు కదా, యూనిఫామ్, షూస్ ఈ సంవత్సరం కూడా వాడచ్చుగా.
0: కానీ సన్నీ అన్ని కొత్తవే కావాలంటున్నాడు.
1: ఫీజులు, పైగా బుక్స్, అన్ని ఖర్చే.
2: మీ పిల్లల చదువు విషయంలో అస్సలు కాంప్రమైజ్ అవ్వకండి. ఇప్పుడు మణపురం ఫైనాన్స్ అందిస్తోంది ఎడ్యుకేషన్ కోసం స్పెషల్ గోల్డ్ లోన్. కాల్ 1800-420-2233.
3: తరువాత పాట ఒక్కడు చిత్రం నుంచి ఉదిత్ నారాయణ్, సుజాత ఆలపించగా, సంగీతం అందించిన వారు మణిశర్మ, సాహిత్యం సిరివెన్నెల.

0: హే, మళ్ళీ స్కూల్ స్టార్ట్ అవుతుంది.
1: పాత స్కూల్ బ్యాగులు చాలు కదా, యూనిఫామ్, షూస్ ఈ సంవత్సరం కూడా వాడచ్చుగా.
0: కానీ సన్నీ అన్ని కొత్తవే కావాలంటున్నాడు.
1: ఫీజులు పైగా బుక్స్ అన్ని ఖర్చే.
2: మీ పిల్లల చదువు విషయంలో అస్సలు కాంప్రమైజ్ అవ్వకండి. ఇప్పుడు మణపురం ఫైనాన్స్ అందిస్తోంది ఎడ్యుకేషన్ కోసం స్పెషల్ గోల్డ్ లోన్. కాల్ 1800-420-2233.
3: తర్వాత పాట నిన్నే పిల్లార్తా చిత్రం నుంచి హరిహరన్, కెఎస్ చిత్ర ఆలపించగా సాహిత్యం సిరివెన్నెల, సంగీతం అందించిన వారు సందీప్ చోటా.

0: ఆకాశవాణి తిరుపతి కేంద్రం నిలయంలో సమయం 8:15 కావస్తున్నది. మరి కొద్ది క్షణాల్లో 90 వసంతాల ఆకాశవాణి ప్రత్యేక కార్యక్రమం ఆకాశవాణి అనంతపూర్ కేంద్ర సమర్పణలో విజయవాడ కేంద్రం నుంచి రిలే.
1: ప్రకటించిన కార్యక్రమం వెంటనే వింటారు ఆకాశవాణి.
2: ఆకాశవాణి 90 వసంతాలు పూర్తి చేసుకుంటున్న సందర్భంగా ప్రముఖ విమర్శనాత్మక కవి, విశ్రాంత ఆచార్యులు డాక్టర్ రాచపాళెం చంద్రశేఖర్ రెడ్డి గారు ఆకాశవాణితో పంచుకున్న జ్ఞాపకాలు.
3: ఆకాశవాణి 90 సంవత్సరాల చరిత్ర పూర్తి చేసుకున్న సందర్భంగా ప్రపంచవ్యాప్తంగా ఉన్న కోట్లాది మంది ఆకాశవాణి శ్రోతలకు నా హృదయపూర్వకమైన శుభాకాంక్షలు తెలియజేస్తూ ఉన్నాను. 90 ఏళ్ల నుండి ప్రజలకు సమాచారాన్ని చేరవేస్తున్న ఆకాశవాణి వారికి, సిబ్బందికి కూడా నేను శుభాకాంక్షలు తెలియజేస్తూ ఉన్నాను. ఈ మంచి సమయంలో నాకు అన్నయ్య గారు రాసిన పద్యం ఒకటి గుర్తుకొస్తూ ఉంది. ఆ పద్యం ఇది: వార్తయందు జగము వర్తిల్లుచున్నది, అది లేని నాడ అఖిల జనులు అంధకార మగ్నులగుదరు, కావున వార్త నిర్వహింపవలయు పతి అనేది మహాభారతం సభాపర్వంలో పద్యం. నారద మహర్షి ధర్మరాజుతో సంభాషిస్తూ ఆయన రాజనీతి విషయాలు చాలా అడుగుతాడు. అందులో ఒకటి వార్త వ్యవస్థ నిర్వహణను గురించినటువంటి పద్యం ఇది. ప్రపంచమంతా వార్త మీద ఆధారపడే మనుగడ సాగిస్తున్నది. వార్తా వ్యవస్థ లేకపోతే ప్రజలు చీకట్లో మగ్గిపోతారు. అందువలన రాజు వార్తా వ్యవస్థను క్రమం తప్పకుండా నిర్వహించాలి అని ఆ పద్య భావం. వార్త అంటే ఇప్పుడు మనకు న్యూస్ అనేటువంటి అర్థంలో ఉపయోగిస్తున్నాం, కానీ వార్త అంటే సమాచార వ్యవస్థ. సమాచార వ్యవస్థలో ఆర్థిక, సాంఘిక, రాజకీయ, తాత్విక, సాంస్కృతిక అంశాలు అన్ని కలిసి ఉంటాయి. అందులో కళా సాహిత్యాలు కూడా ఒక భాగం. ఆకాశవాణి ప్రసారాలలో కళా సాహిత్యాలకు పెద్దపీట వేయడం భారతీయ సాంస్కృతిక విధానంలో మెచ్చుకోదగినటువంటి అంశం. ప్రసార భారతిలో శ్రవణ మాధ్యమం ఆకాశవాణి, దృశ్య మాధ్యమం దూరదర్శన్. ఈ రెండింటిలో నాకు ఆకాశవాణితోనే ఎక్కువ అనుబంధం. ఆకాశవాణిలో ప్రసంగం చేయడం, ముఖాముఖిలో పాల్గొనడం అంటే అందులో రెండు అంశాలు ఉంటాయి. ఒకటి, నా కంఠస్వరాన్ని సాటి శ్రోతలకు వినిపించడం. రెండు, నా కంఠస్వరాన్ని నేనే వినడం. నా చుట్టూ ఉన్న ప్రపంచంతో సంబంధం పెట్టుకోవడమే ఆకాశవాణిలో కానీ దూరదర్శన్లో కానీ పాల్గొనడం. నేను ఆకాశవాణి ద్వారా అనేక పర్యాయాలు నా కంఠం వినిపించాను. అనేక మంది గొప్ప రచయితల కంఠాలు నేను విన్నాను. నేను బహుశా 1981 ఆగస్టు మాసంలో కడప ఆకాశవాణిలో మొదటి ప్రసంగం చేశాను. చిక్కన ఆలంకారికత అనేది నా మొదటి రేడియో ప్రసంగం. అప్పుడు కడప ఆకాశవాణిలో డాక్టర్ రేవూరి అనంత పద్మనాభరావు గారు ప్రోగ్రామ్ ఎగ్జిక్యూటివ్ గా ఉన్నారు. నేను రాసకపోయిన ప్రసంగ పత్రాన్ని ఆయన శాంతం చదివారు. చదివి మొదటి పేరాలేసి మిగతాది చదవమన్నారు. నేను అలాగే చేశాను. మొదటిసారి వేదిక నెక్కి మాట్లాడి

ఇబ్బందికరంగానే ఉంటుంది. కుడి ఎడమైన పెద్దవాళ్ళు ఉంటారు, అప్పుడు స్వేదము కంపము వంటి అనేక భావాలు పుట్టడం చాలా సహజం. ఆకాశవాణి అలా కాదు. చల్లటి గది, ఎదురుగా ఒక మైకు, పక్క గదిలో రికార్డు చేసేటువంటి మిత్రులు ఉంటారు. అందువలన భయం ఉండదు. ఈ అనుభవం నాకుంది. 1981లో కడప ఆకాశవాణిలో తొలిసారి ప్రసంగించిన తర్వాత నేను అనేక ప్రసంగాలు చేశాను. మరొక 10 ఏళ్లకు అంటే 1991లో అనంతపురం ఆకాశవాణి ప్రారంభమైంది. దానికి మొదటి సంచాలకుడు డైరెక్టర్ డాక్టర్ రేవూరి అనంత పద్మరావు గారు. 1991 మే నెలలో 2 వేసవిలో ఒకనాటి సాయంకాలం అనంతపురం ఆకాశవాణి మొదలైంది. అనంతపురం జిల్లా ప్రముఖులను, రచయితలను, కళాకారులను ప్రారంభోత్సవానికి ఆహ్వానించారు సంచాలకులు. అక్కడికి వెళ్లిన వాళ్లలో నేను కూడా ఒకడిని. కళా సాహిత్య రంగాలకు సంబంధించి కేంద్ర ప్రభుత్వ అధీనంలోని ఒక ప్రసార సంస్థ కరువుకు మారుపేరైన అనంతపురం జిల్లాకు రావడం మాకు ఒక వసంతోత్సవం లాగా అనిపించింది. అనంతపురం జిల్లా ప్రజలకు అప్పుడు కలిగిన ఆనందం చెప్పలేనిది. అనంతపురం ఆకాశవాణితో నాకున్న అనుబంధం 3 రకాలైనది. ఒకటి, నేను వ్యక్తిగతంగా చేసిన ప్రసంగాలు. 2, శ్రీకృష్ణదేవరాయ విశ్వవిద్యాలయం అధ్యాపకుడుగా విశ్వవిద్యాలయం ప్రాంగణంలో మా విద్యార్థులతో నిర్వహింపజేసిన కార్యక్రమాలు. 3వది, అనంతపురం జిల్లా రచయిత సంఘం అధ్యక్షుడిగా, ఉపాధ్యక్షుడిగా ఆకాశవాణి అనుబంధంతో నిర్వహించినటువంటి కార్యక్రమాలు. ఒకసారి అనంతపురం ఆకాశవాణి నాతో 6 సాహిత్యాంశాల మీద ఒకేసారి ప్రసంగం చేయించింది. అది ఆకాశవాణి నాకు ఇచ్చిన పెద్ద గౌరవంగా నేను భావిస్తూ ఉంటాను. అప్పుడు నేను కోగిర జై సీతారాం కవిత్వము, కవిత్వ వేది కల్లూరి వెంకటనారాయణరావు గారి ఆంధ్ర వాంగ్మయ సంగ్రహము, రూపనగుడి నారాయణరావు గారి కావ్య నిదానము, సర్దేశాయ తిరుమలరావు గారి సాహిత్య తత్వము, శివభారత దర్శనము మొదలైన ప్రసంగాలు చేశాను. నేను ప్రసంగించిన 6 అంశాల మీద అప్పటికి పెద్దగా అధ్యయనం జరగలేదు. అందువలన నా ప్రసంగాలు అప్పుడు చాలా ముఖ్యమైనవి అని అనిపించింది. ఈ ఆకాశవాణి ఇచ్చిన అవకాశం ద్వారా ఈ 6 వాచకాల మీద ప్రసంగించటం ద్వారా నాకు వాచక విమర్శలో బాగా నైపుణ్యం వచ్చిందని నేను భావిస్తూ ఉన్నాను. ప్రసంగాల తర్వాత నేను చాలా వాచకాల మీద విమర్శ రాశాను. నేను ప్రధానంగా సాహిత్య విమర్శకుడిని. అయితే 1990 తర్వాత రాయలసీమ కరువు ఫ్యాక్షన్ వ్యవస్థల మీద కొన్ని కవితలు రాశాను. అప్పటి సామాజిక పరిస్థితులే ఆ కవితలను నాతో రాయించాయి. విషాద కావ్యము, కరువుగడ్డ, మానాయన వంటి దాదాపు 20 కవితలు రాశాను. అనంతపురం ఆకాశవాణి నాతో స్వీయ కవితా పఠనం చేయించింది. ఒకసారి ముఖ్యమైన కవితలను కొన్నింటిని చదివాను. ఆ కవితలు రేడియో స్టేషన్ లో చదువుతూ ఉంటే కరువుతో విరవలాడుతున్న రాయలసీమ ప్రజలతో మాట్లాడుతున్నాను అనేటువంటి అనుభూతి కలిగింది నాకు. ముఖ్యంగా పుట్టుమచ్చ అనే కవిత చదువుతున్నప్పుడు ఫ్యాక్షనిస్టులను సంస్కరిస్తూ ఉన్నానేమో అనేటువంటి అనుభూతి కూడా కలిగింది. ఆకాశవాణి ఇచ్చిన ప్రోత్సాహంతోనే నా కవితలను 2 ప్రపంచాలు అనే పేరుతో నేను తర్వాత ప్రచురించి, ఆ తర్వాత పులి అనేటువంటి ఒక సుదీర్ఘమైన కావ్యాన్ని మా నాయన జీవితాన్ని ఆధారంగా చేసుకొని వరి పంట పండించడంలో ఉన్నటువంటి కష్ట సుఖాలు ఏమిటో నేను వర్ణించాను. అప్పుడు ఆ కావ్యము మరొక ఆకాశవాణి కేంద్రం నుంచి సంపూర్ణంగా పరిచయం చేయబడింది. ఇది నాకు చాలా సంతోషకరమైనటువంటి విషయం. ఆకాశవాణిలో నేను చేసిన ఒకనొక ప్రసంగము కళాతత్వం అనేటువంటిది. అంటే కళా సిద్ధాంతానికి సంబంధించిన ప్రసంగం ఇది. కళ అంటే ఏమిటి, కళ ఎలా పుట్టింది, కళ పుట్టుక మీద ఉన్న అనేక సిద్ధాంతాలు ఏమిటి, కళ వలన ప్రయోజనం ఏమిటి, కళ పొరుపు స్వభావాలు ఏమిటి, ఈ మొత్తం విషయాలను నేను ఆ ప్రసంగంలో వివరించాను. సాహిత్యం మీద నేను సైద్ధాంతికంగా చేసిన మరొక 2 ప్రసంగాలను కూడా ఆకాశవాణి ప్రసారం చేసింది. అవి సాహిత్యంలో సమాజం, రచయిత ప్రాపంచిక దృక్పథం. సాహిత్యాన్ని ప్రాంతీయ దృష్టితో ప్రాదేశిక పరిమితిలో అధ్యయనం చేయడం గత 4 దశాబ్దాలుగా తెలుగులో ఒక ఆనవాయితీగా ఉంది. అనేక ప్రాంతాల సమాఖ్య అయినటువంటి తెలుగు ప్రాంతము, తెలుగు నేల ఈ ప్రాంతీయ దృష్టిని ఎక్కువగా అలవర్చుకుంది. సాహిత్యాన్ని ప్రాంతీయంగా అధ్యయనం చేయడం దాదాపు జిల్లా స్థాయికి చేరుకుంది. ఈ నేపథ్యంలో నేను అనంతపురం ఆకాశవాణిలో అనంతపురం జిల్లా కవిత్వం అనేటువంటి అంశం మీద ప్రసంగించాను. అప్పటికి అనంతపురం జిల్లాలో

ఈ కొలమానం ప్రకారం కవిత్వ అధ్యయనం జరగలేదు. వేమన, పాళ్లపల్లి అంతకృష్ణ శర్మ, కవిత్వవేది కల్లూరు వెంకటనారాయణరావు, విద్వాన్ విశ్వం, జల్లూరు శ్రీనివాసమూర్తి, కుంటుమతి శేష శర్మ, ఆశావతి ప్రకాశరావు, ఇంకా మనకు ప్రాచీన కవుల్లో కదిరిపతి లాంటి వాళ్లను నేను నా ప్రసంగంలో పేర్కొంటూ వాళ్ళ కవిత్వ విశేషాలు చెప్పాను. అనంతపురం ఆకాశవాణిలో నేను చేసిన మరొక విలువైన ప్రసంగం శ్రీ ఉన్నతీకరించిన వీర బ్రహ్మం అనేటువంటిది. ప్రాచీన తెలుగు కవులలో 17వ శతాబ్దం నాటి వేమన, కోతులూరి వీర బ్రహ్మములు విశిష్టమైన కవులు. వాళ్ళు పురాణాలను అనువాదం చేయలేదు, అనుసృజనలు కూడా చేయలేదు. సమకాలీన సమాజంలోని సామాజిక రుగ్మతలను విమర్శించడం, సంఘ సంస్కరణకు ప్రాచీన కాలంలోనే పునాదులు వేయటం వాళ్ళిద్దరూ చేసినటువంటి పని, అది వారి విశిష్టత. కాళికాంబ సప్తశతిలో వీరబ్రహ్మం గారు స్త్రీకి ఎంత ఉన్నత స్థానం ఇచ్చారో నేను నా ప్రసంగంలో వివరించాను. తర్వాత 2020వ సంవత్సరంలో ఆ ప్రాంతంలో మన ప్రపంచాన్ని గడగడలాడించింది ఈ కరోనా అనేటువంటి వైరస్. ఈ కరోనా వైరస్ ప్రపంచం అంతా వ్యాప్తించినప్పుడు తెలుగు కవులు వెంటనే అద్భుతమైన కవితలతో అప్పుడు ప్రజలు పడుతున్న బాధల్ని వర్ణించారు. ఆ సమయంలో కరోనా మీద వచ్చిన కవిత్వం మీద ఆకాశవాణి, అనంతపురం ఆకాశవాణి నాతో ప్రసంగం చేయించింది. అంటే కవులు ఎంత వేగంగా సమస్యలు అందుకుంటున్నారో ఆకాశవాణి కూడా అంత వేగంగా వాటిని గురించి ప్రచారం కూడా చేసేటువంటి పరిస్థితి ఉందని నేను చెప్పడం నా ఉద్దేశం అన్నమాట. నేను అనంతపురం ఆకాశవాణిలో కరోనా కవిత్వం అనేటువంటి ప్రసంగం చేశాను. ఆ ప్రసంగంలో అనేక సామాజిక సందర్భాలను, సంఘటనలను నేను పేర్కొన్నాను. ఇలాంటి ప్రసంగాలు అనంతపురం ఆకాశవాణిలో నేను చాలా చేశాను. నేను శ్రీకృష్ణదేవరాయ విశ్వవిద్యాలయంలో తెలుగు శాఖలో అధ్యాపకుడిగా పనిచేశాను. ఆ సమయంలో ప్రతి సంవత్సరము చివరిలో సాంస్కృతిక ఉత్సవాలు జరిగేటువంటివి. ఆ సాంస్కృతిక ఉత్సవాల నిర్వహణకు నన్ను మా కళాశాల ప్రిన్సిపల్ గారు కన్వీనర్ గా నియమించేవారు. అనేక మంది కళాకారులు, ఆరుద్ర గారు, కాకరాల గారు, నాగభూషణ్ గారు, శారదారెడ్డి గారు వంటి అనేక మంది రచయితలు, కళాకారులను ఆ సాంస్కృతిక ఉత్సవాలకు ముఖ్య అతిథులుగా ఆహ్వానించాం. అప్పుడు ఇక్కడ జరిగే సాంస్కృతిక కార్యక్రమాలను అనంతపురం ఆకాశవాణి అనేక పర్యాయాలు కవర్ చేసి ప్రసారం చేసింది. అలాగే మా విద్యార్థులు అంటే తెలుగు శాఖ విద్యార్థులతో బహుశా నాకు గుర్తున్నంత వరకు 2 పర్యాయాలు కథలు, కవితలు, విమర్శ వ్యాసాలు చదివించి ప్రసారం చేసింది. 1989 ప్రాంతంలో అనంతపురం జిల్లా రచయిత సంఘం తెలుగు నేలంతా గొప్ప పేరు సంపాదించుకునింది. మేము నిర్వహించిన కార్యక్రమాలలో కాళీపట్నం రామారావు, వల్లంపాటి వెంకటసుబ్బయ్య, మధురాంతకం రాజారాం, శ్రీ మృణాలిని, జ్వాలాముఖి, కె శివారెడ్డి వంటి అనేక మంది లబ్ధ ప్రతిష్ఠులైన రచయితలు అనంతపురంకి వచ్చి వెళ్లారు. ఈ సమయాలలో మా కార్యక్రమాలను అనంతపురం ఆకాశవాణి వాటిని ప్రసారం చేయటం మాకు ఎంతో ఆనందాన్ని ఇచ్చింది. ఒకసారి హిందూపురంలోను, మరొకసారి ధర్మవరంలో కూడా కథా రచయితల కథా గోష్ఠి నిర్వహించింది అనంతపురం ఆకాశవాణి. అప్పుడు నేను ఆ 2 కథానిక గోష్ఠులకు నేను అనుసంధానకర్తగా నేను పనిచేశాను. నాకు అనిపిస్తుంది అదంతా ఒక స్వర్ణయుగం అని చెప్పేసి అనిపిస్తుంది. నేను అనంతపురం ఎఫ్ఎం రేడియోలో కార్యక్రమాలు సాధారణంగా వింటూ ఉంటాను. హరికథలు విన్నాను, ఉరకథలు విన్నాను, వైజ్ఞానిక ప్రసంగాలు విన్నాను, సినిమా పాటలు కూడా విన్నాను. అన్నిసార్లు కాదు కానీ అప్పుడప్పుడు నాకు నచ్చిన కార్యక్రమాల మీద అభిప్రాయాలను అక్కడ పనిచేస్తున్నటువంటి మిత్రులకు నేను ఫోన్ ద్వారా మెసేజ్ పంపిస్తూ ఉంటాను. ఈ ఏడాది 9వ తేదీ రాత్రి 7:30 మధ్యలో పర్యావరణ గీతాలు ప్రసారమయ్యాయి. వాటిని విని నా అభిప్రాయం చెప్పాను. అలాగే 2025 నవంబర్ 12వ తేదీన ఈ సత్యనారాయణ బృందం వారి నాదస్వరం కార్యక్రమం విన్నాను. దాని మీద నా అభిప్రాయం చెప్పాను. 2024 అక్టోబర్ 6వ తేదీన గోవిందరాజు గారు పాడిన బాలనాగమ్మ వీధి నాటక పద్యాలు విన్నాను. వాటి మీద నా అభిప్రాయం చెప్పాను. 2024 మే నెల 27వ తేదీ సాయంత్రం 7:45 మునయ్య గారి జానపద గేయాలు విని పులకించిపోయినాను మన ఆకాశవాణిలో. నాకు అభ్యుదయ సినిమా పాటలు అంటే చాలా ఇష్టం. నేను అభ్యుదయ వాదిని కాబట్టి సినిమాలు కూడా అభ్యుదయ సినిమాలు ఉన్నాయి కాబట్టి అభ్యుదయ సినిమా పాటలు వినడం నాకు చాలా ఇష్టం. శ్రోతలు కోరిన పాటలు వినిపించే సమయంలో బహుశా 2 పర్యాయాలు నేను

0: ఫోన్ చేసి ఒకసారి రైతు కుటుంబం అనేటువంటి సినిమాలో ఈ మట్టిలోనే పుట్టాము, ఈ మట్టిలోనే పెరిగాము, ఈ మట్టిని మించిన దైవం లేదు, ఈ మట్టే మెతుకురా, ఈ మట్టే బతుకురా అనే పాట విన్నాను. అనంతపురం జిల్లా సమాచార ప్రచారంలో అనంతపురం ఆకాశవాణి పాత్ర చరిత్రాత్మకమైనది. అది అనంతపురం జిల్లా ప్రజల గొంతు కాని నేను భావిస్తూ ఉంటాను. ఈ ఆకాశవాణి కార్యక్రమాలు ఇక మీద కూడా ఇలాగే కొనసాగుతూ ఉండాలని, ప్రజలకు మధ్య అనుసంధానకర్తగా ఆకాశవాణి పనిచేయాలని కోరుకుంటూ మరొకసారి 90 సంవత్సరాల చరిత్ర పూర్తి చేసుకున్న సందర్భంగా అందరికీ నేను హృదయపూర్వకంగా శుభాకాంక్షలు అందజేస్తున్నాను. నమస్తే.
1: మీరింతవరకు ఆకాశవాణి 90 వసంతాలు పూర్తి చేసుకుంటున్న సందర్భంగా ప్రముఖ విమర్శనాత్మక కవి, విశ్రాంత ఆచార్యులు డాక్టర్ రాచపాళం చంద్రశేఖరరెడ్డి గారు ఆకాశవాణితో పంచుకున్న జ్ఞాపకాలు విన్నారు. నిర్వహణ డాక్టర్ జగర్లపూడి శ్యామసుందర శాస్త్రి,

0: ఆకాంక్షలు అందజేస్తున్నాను. నమస్తే.
1: మీరు ఇంతవరకు ఆకాశవాణి 90 వసంతాలు పూర్తి చేసుకుంటున్న సందర్భంగా ప్రముఖ విమర్శనాత్మక కవి, విశ్రాంత ఆచార్యులు డాక్టర్ రాచపాళెం చంద్రశేఖర రెడ్డి గారు ఆకాశవాణితో పంచుకున్న జ్ఞాపకాలు విన్నారు. నిర్వహణ డాక్టర్ జగర్లపూడి శ్యామసుందర శాస్త్రి, కుమారి కె శృతి ప్రియాంక, సహకారం శ్రీ డి ప్రభాకర్ రెడ్డి. ఈ కార్యక్రమం ఆకాశవాణి అనంతపురం కేంద్ర సమర్పణ.
2: ఈ కార్యక్రమం ఆకాశవాణి విజయవాడ కేంద్రం నుంచి వెలువడింది. ఆకాశవాణి సమయం 8:30 కావస్తోంది. మరికొద్ది క్షణాల్లో తెలుగులో జాతీయ వార్తలు వింటారు. ఆకాశవాణి విశాఖపట్నం కేంద్రం నుంచి రిలే.
3: జాతీయ వార్తలు.

0: ఆకాశవాణి జాతీయ వార్తలు చదువుతున్నది ఏబీఎస్ఆర్ మూర్తి. ముందుగా ముఖ్యాంశాలు. అభివృద్ధిని స్వీకరిస్తూ సాంస్కృతిక మూలాలను పరిరక్షించుకున్న రాష్ట్రం గోవా అని ఉపరాష్ట్రపతి సిపి రాధాకృష్ణన్ అన్నారు. రసాయన ఎరువుల వినియోగాన్ని తగ్గించడమే ఖేత్ బసావ్ అభియాన్ ప్రధాన లక్ష్యమని కేంద్ర మంత్రి శివరాజ్ సింగ్ చౌహాన్ స్పష్టం చేశారు. భారత్ను ప్రపంచ తయారీ ఆవిష్కరణల కేంద్రంగా నిలిపేందుకు కృషి చేస్తున్నామని కేంద్ర మంత్రి గిరిరాజ్ సింగ్ పేర్కొన్నారు. సమాధాన్ దీది ప్రభుత్వ ఫిర్యాదుల పరిష్కార యంత్రాంగాన్ని ప్రజాస్వామ్యీకరించే దిశగా కీలక ముందడుగని కేంద్ర సహాయ మంత్రి జితేంద్ర సింగ్ వ్యాఖ్యానించారు. వివరాలు. అభివృద్ది, సంస్కృతి, వారసత్వాల పరిరక్షణను విజయవంతంగా సమతుల్యం చేసుకున్న గోవా ఒక ఆదర్శ రాష్ట్రమని ఉపరాష్ట్రపతి సిపి రాధాకృష్ణన్ అన్నారు. గోవా 40వ రాష్ట్ర ఆవిర్భావ దినోత్సవం సందర్భంగా పనాజీలోని కళా అకాడమీలో ఈరోజు జరిగిన కార్యక్రమంలో ఆయన మాట్లాడుతూ, ఆధునిక అభివృద్ధిని స్వీకరిస్తూనే గోవా తన సాంస్కృతిక మూలాలను పరిరక్షించుకుందని అన్నారు. గోవా ఒక పర్యాటక కేంద్రం మాత్రమే కాదని, సాంస్కృతిక మార్పిడి, సామాజిక సామరస్యం, మేధోపరమైన స్వేచ్ఛతో రూపుదిద్దుకున్న ఒక సజీవ నాగరికతగా అభివర్ణించారు. అక్షరాస్యత, ఆరోగ్య సంరక్షణ, పర్యావరణ అవగాహన, మానవ అభివృద్ధి రంగాల్లో రాష్ట్రం సాధించిన విజయాలను ఉపరాష్ట్రపతి ప్రశంసిస్తూ,
1: Goa is a beautiful state. It is a living civilization shaped by the centuries of cultural exchange, intellectual openness, maritime enterprise and social harmony. Today we gather to celebrate the remarkable journey of a land that has always stood at the confluence of heritage, progress, tradition and modernity, local pride and global outlook.
0: కాగా ఉపరాష్ట్రపతి రేపు కేరళంలో పర్యటించనున్నారు. కొట్టాయంలో మలయాళ దినపత్రిక దీపిక 140వ వ్యవస్థాపక వార్షికోత్సవాలను ప్రారంభించి రాజ్యసభ సభ్యుడు సి సదానందన్ మాస్టర్ కన్నూరులో నిర్వహించే ఒక కార్యక్రమంలో కూడా పాల్గొంటారు. ఖేత్ బచావో అభియాన్ను పొలాలు, రైతులు, గ్రామాలను అనుసంధానించే ఒక సమగ్ర జాతీయ ప్రచారంగా మార్చాలని కేంద్ర వ్యవసాయ, రైతు సంక్షేమ శాఖ మంత్రి శివరాజ్ సింగ్ చౌహాన్ అన్నారు. న్యూఢిల్లీలో ఖేత్ బచావో అభియాన్ సన్నాహాలకు సంబంధించి ఈరోజు జరిగిన ఉన్నతస్థాయి సమావేశానికి ఆయన అధ్యక్షత వహించారు. ఈ సందర్భంగా కేంద్ర మంత్రి మాట్లాడుతూ, ఎరువుల సమతుల్య వివేకవంతమైన వినియోగం, వాతావరణ సవాళ్లకు సంబంధించి రైతులకు సకాలంలో సలహాలు ఇవ్వడం, పంచాయతీ స్థాయిలో భాగస్వామ్యం, పథకాల ప్రయోజనాలను నేరుగా గ్రామాలకు అందించడం మొదలైన అంశాలపై ఈ ప్రచారం ప్రధానంగా దృష్టి సారిస్తుందన్నారు. రసాయన ఎరువుల విచక్షణారహిత వినియోగాన్ని తగ్గించడమే ఈ కార్యక్రమ ప్రధాన లక్ష్యమని కేంద్ర మంత్రి పేర్కొంటూ,
2: खेत बचाओ अभियान में एक तो उर्वरकों का संतुलित उपयोग, अनावश्यक उपयोग ना हो, सॉइल हेल्थ कार्ड में जो सिफारिश है उसके हिसाब से किसानों को एजुकेट करने की कोशिश होगी कि संतुलित उपयोग जितना आवश्यक है उतना करें, एक चीज. दूसरे, प्राकृतिक खेती की तरफ भी धीरे धीरे ध्यान दें, उस पर भी व्यापक पैमाने पर चर्चा हुई है.
0: భారత్ను ప్రపంచ తయారీ ఆవిష్కరణల కేంద్రంగా నిలిపేందుకు ప్రధానమంత్రి నరేంద్ర మోదీ నాయకత్వంలో ప్రభుత్వం నిరంతరం కృషి చేస్తోందని కేంద్ర జౌళి శాఖ మంత్రి గిరిరాజ్ సింగ్ అన్నారు. విశాఖపట్నంలోని ఆంధ్రప్రదేశ్ మెడ్టెక్ జోన్ ఏఎంటీజెడ్ను ఈరోజు ఆయన సందర్శించి వైద్య పరికరాల తయారీ యూనిట్లు, పరిశోధన ఆవిష్కరణ కేంద్రాలు, ఇతర పారిశ్రామిక మౌలిక సదుపాయాలను సమీక్షించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, ఏఎంటీజెడ్లోని సౌకర్యాలు, ఆరోగ్య సంరక్షణ సాంకేతికత, అధునాతన తయారీ రంగాల్లో భారతదేశ బలాన్ని ప్రతిబింబిస్తున్నాయన్నారు. దేశీయ ఉత్పత్తిని పెంచడానికి ప్రపంచ మార్కెట్లలో భారత

0: స్థానాన్ని బలోపేతం చేయడానికి ఈ రంగం మెరుగైన అవకాశాలు అందిస్తోందని గిరిరాజ్ సింగ్ పేర్కొన్నారు. కేంద్ర ప్రజా ఫిర్యాదులు పింఛన్ల శాఖ సహాయ మంత్రి డాక్టర్ జితేంద్ర సింగ్ న్యూఢిల్లీలో ఏఐ ఆధారిత సిపి గ్రామ్స్ వాయిస్ చాట్బాట్ సమాధాన్ దీదీని ఈరోజు ప్రారంభించారు. పరిపాలనా సంస్కరణలు, ప్రజా ఫిర్యాదుల శాఖ భాషిణి సహకారంతో అభివృద్ధిపరిచిన ఈ చాట్బాట్ ఒక ఇంటరాక్టివ్ సంభాషణ వేదిక ద్వారా ప్రజలు తమ ఫిర్యాదులను నమోదు చేసుకోవడానికి వీలు కల్పిస్తుంది. ఈ సందర్భంగా జితేంద్ర సింగ్ పాత్రికేయులతో మాట్లాడుతూ సమాధాన్ దీది ప్రభుత్వ ఫిర్యాదుల పరిష్కార యంత్రాంగాన్ని ప్రజాస్వామ్యీకరించే దిశగా ఒక కీలక ముందడుగు అని వ్యాఖ్యానించారు. సమాధాన దీది ప్రస్తుతం దేశంలోని 22 షెడ్యూల్ భాషలకు మద్దతిస్తోందని, మరికొన్ని ప్రాంతీయ భాషలను చేర్చడానికి ప్రయత్నాలు జరుగుతున్నాయని కేంద్ర సహాయ మంత్రి చెబుతూ,
1: ఈ జో చాట్ బాట్ లాంచ్ కియా గయా హై 22 భాషాఓ కే అతిరిక్త దూసరి భాషాఓ కో భీ ఇస్మే షామిల్ కర్నే కా కీ ప్రక్రియా ప్రారంభ కర్ ది హై తాకే నాగరికో సువిధా రహే ఔర్ విశేషకర్ వో నాగరిక్ జో పఢ్నే లిఖ్నే మే షాయద్ ఇత్నా సామర్థ్య నా రఖతే హూ యా జో దివ్యాంగ్ హై యా జో బహుత్ బుజుర్గ్ హై ఉన్కో ఈజ్ ఆఫ్ యూజింగ్ ది గ్రీవెన్స్ మెకానిజం రహే బల్కి మే తో యే కహూంగా ఏక్ వాక్య మే కే దిస్ చాట్ బాట్ ఇస్ డెమోక్రటైజేషన్ ఆఫ్ గవర్నమెంట్ ఆఫ్ ఇండియాస్ గ్రీవెన్స్ రిడ్రెసల్.
0: ఆకాశవాణి జాతీయ వార్తలు వింటున్నారు. రాజ్యాంగం, చట్టాలు, ఎన్నికల సంఘం మార్గదర్శకాలకు కట్టుబడి దేశంలో ఎన్నికలు జరుగుతాయని ప్రధాన ఎన్నికల కమిషనర్ జ్ఞానేష్ కుమార్ అన్నారు. న్యూఢిల్లీలోని ఇండియా ఇంటర్నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ డెమోక్రసీ అండ్ ఎలక్షన్ మేనేజ్మెంట్ ఐఐడిఈఎంలో ఎన్నికల సంఘానికి ప్రాతినిధ్యం వహిస్తున్న న్యాయవాదుల రెండవ జాతీయ సదస్సులో ఈరోజు ఆయన ప్రసంగించారు. లోక్సభ ఎన్నికల సమయంలో పారదర్శకత, జవాబుదారీతనంతో స్వేచ్ఛాయుత వాతావరణంలో నిష్పక్షపాతంగా ఎన్నికలు నిర్వహించేందుకు సుమారు 80 లక్షల మంది సిబ్బంది సేవలను వినియోగిస్తామని పేర్కొన్నారు. ప్రధానమంత్రి సేతు పథకం కింద ఆంధ్రప్రదేశ్లోని విశాఖపట్నం ఐటీఐ క్లస్టర్ కోసం ఆర్సిలార్ మిట్టల్ నిప్పన్ స్టీల్ ఇండియా అనే ప్రైవేట్ కంపెనీ సమర్పించిన వ్యూహాత్మక పెట్టుబడి ప్రణాళిక ఎస్ఐపికు జాతీయ స్టీరింగ్ కమిటీ ఎన్ఎస్సీ ఆమోదం తెలియజేసింది. న్యూఢిల్లీలో నైపుణ్యాభివృద్ది వ్యవస్థాపక మంత్రిత్వ శాఖ ఎంఎస్డిఈ ఆధ్వర్యంలో జరిగిన 3వ ఎన్ఎస్సీ సమావేశంలో ఈ ఆమోదం లభించింది. మారుతోన్న శ్రామిక శక్తి అవసరాలకు అనుగుణంగా స్పందించగల, పరిశ్రమలచే నిర్వహించబడే ఫలిత ఆధారిత సంస్థలుగా పారిశ్రామిక శిక్షణ సంస్థ ఐటీఎల్ను మార్చడంలో ఇది ఒక కీలకమైన ముందడుగని ఎంఎస్డిఈ పేర్కొంది. ఈ పథకం కింద ఒక పారిశ్రామిక భాగస్వామ్యాన్ని కార్యాచరణలోకి తెచ్చిన తొలి రాష్ట్రంగా ఆంధ్రప్రదేశ్ నిలిచింది. లిథియం బ్యాటరీలు, శాశ్వత అయస్కాంతాలు ఆధునిక సాంకేతికతల్లో కీలక పాత్ర పోషిస్తాయని కేంద్ర ఎలక్ట్రానిక్స్ ఐటీ శాఖ మంత్రి అశ్విని వైష్ణవ్ అన్నారు. గ్రేటర్ నోయిడాలోని సూరజ్పూర్లో సుస్థిరమైన కీలక ఖనిజాలను, అధునాతన పదార్థాలను ఉత్పత్తి చేస్తున్న లోహం అంకుర సంస్థను ఈరోజు ఆయన సందర్శించారు. ఈ సందర్భంగా ఆయన పాత్రికేయులతో మాట్లాడుతూ, లిథియం బ్యాటరీలు, శాశ్వత అయస్కాంతాలను భారతదేశంలో తయారు చేయాలని, అలాగే ఈ సాంకేతికతను దేశీయంగా అభివృద్ది పరచాలనేది ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ఆకాంక్ష అని పేర్కొన్నారు. ఈ దార్శనికతకు అనుగుణంగా లోహం సంస్థ ఒక సంక్లిష్టమైన సాంకేతికతను విజయవంతంగా అభివృద్ది పరిచినట్లు అశ్విని వైష్ణవ్ తెలియజేశారు. రానున్న 4-5 రోజుల్లో నైరుతి రుతుపవనాలు కేరళం, తమిళనాడులోని కొన్ని ప్రాంతాలకు చేరుకోవడానికి వాతావరణ పరిస్థితులు మరింత అనుకూలంగా మారుతున్నాయని భారత వాతావరణ విభాగం ఐఎండీ తెలియజేసింది. ఈ రుతుపవనాలు అరేబియా సముద్రం, బంగాళాఖాతంలోని మరిన్ని ప్రాంతాలతో పాటు లక్షద్వీప్, కన్యాకుమారి ప్రాంతాలకు కూడా విస్తరించాయి. కేరళంలో అక్కడక్కడ భారీ వర్షాలు కురిసే అవకాశం ఉండడంతో రేపు 6 జిల్లాలకు, ఎల్లుండి 8 జిల్లాలకు ఐఎండీ యెల్లో అలర్ట్ జారీ చేసింది. ప్రతికూల వాతావరణ పరిస్థితుల దృష్ట్యా జూన్ 3 వరకు కేరళం, లక్షద్వీప్ తీరాల్లో సముద్రంలోనికి వెళ్లొద్దని మత్స్యకారులకు సూచించింది. అహ్మదాబాద్లోని నరేంద్ర మోదీ స్టేడియం వేదికగా రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు, గుజరాత్ టైటన్స్ జట్ల మధ్య ఐపీఎల్ 2026 క్రికెట్ ఫైనల్ మ్యాచ్ రేపు జరగనుంది. గత సంవత్సరం ఛాంపియన్గా నిలిచిన ఆర్సీబీ ఈ సీజన్లో కూడా సత్తా చాటి ఫైనల్స్కు చేరుకున్న తొలి జట్టుగా నిలిచింది. ఈ మ్యాచ్ రేపు రాత్రి 7:30 ప్రారంభం కానుంది. కేంద్ర వినియోగదారుల పరిరక్షణ అథారిటీ సీసీపీఏ విద్యార్థుల ప్రయోజనాలను కాపాడుతూ సమాచారంతో కూడిన నిర్ణయాలు తీసుకునే విధంగా ప్రోత్సహిస్తోందని కేంద్ర వినియోగదారుల వ్యవహారాల శాఖ మంత్రి ప్రహ్లాద్ జోషి అన్నారు. యూపీఎస్సీ సివిల్ సర్వీసెస్ పరీక్ష 2023 ఫలితాలకు సంబంధించి తప్పుదోవ పట్టించే ప్రకటనలు ఇచ్చినందుకు గాను ఒక ప్రైవేట్ కోచింగ్ సెంటర్కు సీసీపీఏ 7 లక్షల రూపాయల జరిమానా విధించినట్లు సామాజిక మాధ్యమం పోస్టులో ఈరోజు ఆయన తెలియజేశారు. కోచింగ్ రంగంలో పారదర్శకత

0: జవాబుదారీతనం, న్యాయమైన పద్ధతులను నిర్ధారించడంలో ప్రభుత్వ నిబద్ధతను ఈ చర్య ప్రతిబింబిస్తుందన్నారు. సీసీపీఏ ఇప్పటివరకు 60కి పైగా కోచింగ్ సంస్థలకు నోటీసులు జారీ చేసి 1,46 లక్షల రూపాయలకు పైగా జరిమానాలు విధించినట్లు కేంద్ర మంత్రి తెలియజేశారు. ఆకాశవాణి వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు. అభివృద్ధిని స్వీకరిస్తూ సాంస్కృతిక మూలాలను పరిరక్షించుకున్న రాష్ట్రం గోవా అని ఉపరాష్ట్రపతి సిపి రాధాకృష్ణన్ అన్నారు. రసాయన ఎరువుల వినియోగాన్ని తగ్గించడమే ఖేత్ బచావో అభియాన్ ప్రధాన లక్ష్యమని కేంద్ర మంత్రి శివరాజ్ సింగ్ చౌహాన్ స్పష్టం చేశారు. భారత్ను ప్రపంచ తయారీ ఆవిష్కరణల కేంద్రంగా నిలిపేందుకు కృషి చేస్తున్నట్లు కేంద్ర మంత్రి గిరిరాజ్ సింగ్ పేర్కొన్నారు. సమాధాన్ దీది ప్రభుత్వ ఫిర్యాదుల పరిష్కార యంత్రాంగాన్ని ప్రజాస్వామీకరించే దిశగా కీలక ముందడుగని కేంద్ర సహాయ మంత్రి జితేంద్ర సింగ్ వ్యాఖ్యానించారు. ఆకాశవాణి వార్తలు ఇంతటితో సమాప్తం.
1: ఆకాశవాణి తిరుపతి కేంద్రం నిలయంలో సమయం 8:40. మీరు వింటున్నారు 103.2 మరియు 107.5 మెగాహెడ్స్పై తిరుపతి ఆకాశవాణి. చిత్రకుసుమాలు చిత్రగీతాల కార్యక్రమానికి పునఃస్వాగతం.
2: తొంభై ఏళ్ల సుదీర్ఘ ప్రస్థానంలో గ్రామాల నుండి నగరాల వరకు అన్ని భాషల్లో అన్ని వేళల్లో
3: సమాచారం, సంగీతం, విద్య, వైద్యం, విజ్ఞానంతో పాటు వినోదాన్ని ప్రపంచం నలుమూలలకు చేరవేస్తున్న విశ్వసనీయ వాణి ఆకాశవాణి.
2: రైతులకు మార్గదర్శిగా, విద్యార్థులకు విజ్ఞాన ప్రధాతగా,
3: కళాకారులకు వేదికగా, ప్రజలందరికీ ప్రియనేస్తంగా
2: 90 వసంతాలుగా మీ అందరి ఆధారాభిమానాలతో అవిశ్రాంత సేవలందిస్తున్న మీ అపురూప వాణి ఆకాశవాణి.
3: వింటూ ఉండండి 103.2, 107.5 మెగాహెర్ట్స్ పై ఆకాశవాణి తిరుపతి ఎఫ్ఎం.
1: ముందుగా వినబోయే పాట నిరీక్షణ చిత్రం నుంచి ఎస్ జానకి ఆలపించగా, సంగీతం అందించిన వారు ఇళయరాజా, సాహిత్యం ఆచార్య ఆత్రేయ.

0: హే, మళ్ళీ స్కూల్ స్టార్ట్ అవుతుంది.
1: పాత స్కూల్ బ్యాగులు చాలు కదా, యూనిఫామ్, షూస్ ఈ సంవత్సరం కూడా వాడచ్చుగా.
0: కానీ సన్నీ అన్ని కొత్తవే కావాలంటున్నాడు.
1: ఫీజులు, పైగా బుక్స్, అన్ని ఖర్చే.
2: మీ పిల్లల చదువు విషయంలో అస్సలు కాంప్రమైజ్ అవ్వకండి. ఇప్పుడు మణపురం ఫైనాన్స్ అందిస్తోంది ఎడ్యుకేషన్ కోసం స్పెషల్ గోల్డ్ లోన్. కాల్ 1800-420-2233.
0: హే, మళ్ళీ స్కూల్ స్టార్ట్ అవుతుంది.
1: పాత స్కూల్ బ్యాగులు చాలు కదా, యూనిఫామ్, షూస్ ఈ సంవత్సరం కూడా వాడచ్చుగా.
0: కానీ సన్నీ అన్ని కొత్తవే కావాలంటున్నాడు.
1: ఫీజులు, పైగా బుక్స్, అన్ని ఖర్చే.
2: మీ పిల్లల చదువు విషయంలో అస్సలు కాంప్రమైజ్ అవ్వకండి. ఇప్పుడు మణపురం ఫైనాన్స్ అందిస్తోంది ఎడ్యుకేషన్ కోసం స్పెషల్ గోల్డ్ లోన్. కాల్ 1800-420-2233.
3: ఇప్పుడు వినబోయే పాట మంచి మనసులు చిత్రం నుంచి ఎస్పి బాలసుబ్రహ్మణ్యం ఆలపించగా, సంగీతం అందించిన వారు ఇళయరాజా, సాహిత్యం ఆచార్య ఆత్రేయ.

మీరు వింటున్నారు చిత్రకుసుమాలు చిత్రగీతాల కార్యక్రమంలో. తరువాత పాట ఓ పాపాలాలి చిత్రం నుంచి ఎస్పి బాలసుబ్రహ్మణ్యం ఆలపించగా, సంగీతం అందించినవారు ఇళయరాజా, సాహిత్యం రాజశ్రీ.

0: కార్యక్రమంలో చివరగా గుణా చిత్రం నుంచి ఎస్పి బాలసుబ్రహ్మణ్యం శైలజ ఆలపించగా, సంగీతం అందించిన వారు ఇళయరాజా, సాహిత్యం వెన్నెల కంటి.
1: రాయి.
2: ఏం రాయలే?
1: లెటర్.
2: ఎవరికి?
1: నీకు.
2: నాకా?
1: నాకు రాయడం రాదు, ఈ మధ్యన సంతకం పెట్టడం నేర్చుకున్నా.
2: నాకు నువ్వు రాసే ఉత్తరం నేను రాసి
1: నాకు చదివి వినిపించి తర్వాత నువ్వు చదువుకో.
2: ఐ లైక్ ఇట్. చెప్పు.
1: నా ప్రియా, ప్రేమతో నీకు.
2: నీకు
1: నే
2: రాసే.
1: నేను రాసే
2: ఉత్తరం.
1: ఉత్తరం లెటర్ చా లేక కాదు, ఉత్తరమే రా. చదువు.
3: కమ్మని ఏ ప్రేమ లేఖనే రాసింది హృదయమే.
1: పాటలు మార్చి రాసేవా? అప్పుడు నేను కూడా మారుస్తా. మొదట నా ప్రియ అన్నాను కదా, అక్కడ ప్రియతమ అని మార్చుకో. ప్రియతమా, నీ ఇంట్లో క్షేమమా, నేను ఇక్కడ క్షేమం.
3: ప్రియతమా, నీ వచట కుశలమా, నీ నిజట కుశలమే.
1: ఆహా, ఓహో, నేను ఊహించుకుంటే కవిత మనసులో వరదలా పొంగుతుంది, కానీ అదంతా రాయాలని కూర్చుంటే అక్షరాలే మాటలే.
3: ఊహలన్నీ పాటలే కనుల తోటలో.
1: అదే
3: తొలి కలల కవితలే మాట మాటలో.
1: అదే ఆహా, బ్రహ్మాండం. కవిత కవిత పాడు.

0: నాకు తగిలిన గాయం అదే చల్లగా మానిపోతుంది. అదేమిటో నాకు తెలియదు, ఏం మాయో తెలియదు, నాకేమీ కాదు అసలు. ఇది కూడా రాసుకో, అక్కడక్కడ పువ్వు నవ్వు ప్రేమ అలాంటివి వేసుకోవాలి. ఇదిగో చూడు, నాకు ఏ గాయం అయినప్పటికీ ఒళ్ళు తట్టుకుంటుంది. నీ ఒళ్ళు తట్టుకుంటుందా? తట్టుకోదు. మాదేవి దేవి మాదేవి
1: అది కూడా రాయాలి.
0: అది ప్రేమ. నా ప్రేమ ఎలా చెప్పాలో తెలియక ఇదవుతుంటే

ఏడుపు వస్తుంది, కానీ నేనేడ్చి నా శోకం నిన్ను కూడా బాధపెడుతున్నా అనుకున్నప్పుడు వచ్చే కన్నీరు కూడా ఆగుతుంది. మనుషులు అర్థం చేసుకునేందుకు ఇది మామూలు ప్రేమ కాదు. అగ్నిలాగా స్వచ్ఛమైనది.

0: Survey 6, Key Outcomes, Challenges and Way Forward. The participants were Aradhana Patnaik, Additional Secretary and Mission Director, National Health Mission, Union Ministry of Health and Family Welfare, and Sonu Sood, Anchor. This program was produced and presented by the News Services Division of Akashvani.
1: Spotlight. ఆకాశవాణి తిరుపతి కేంద్రం నిలయంలో సమయం 9:30. మీరు వింటున్నారు 103.2 మరియు 107.5 మెగాహెడ్స్పై తిరుపతి ఆకాశవాణి. ఇప్పుడు విందాం ఏకచిత్రగానం శీర్షికన యమగోళ చిత్రం నుంచి పాటలు. పాడినవారు ఎస్పి బాలసుబ్రహ్మణ్యం మరియు పి సుశీల. సంగీతం అందించిన వారు కె చక్రవర్తి. సాహిత్యం వేటూరి సి నారాయణరెడ్డి గారు.

0: ఆకాశవాణి తిరుపతి కార్యక్రమాలను అమితంగా ఆదరిస్తున్న అభిమాన శ్రోతలకు మా కార్యక్రమాలపై మీ అభిప్రాయాలను వ్యక్తపరచడానికి సరియైన వేదిక మా కేర్ ఆఫ్ ఆకాశవాణి.
1: మీ సలహాలు సూచనలతో కార్యక్రమాలను మరింత వినూత్నంగా అందించే ప్రయత్నం చేస్తుంది మీ ఆకాశవాణి.
0: ఆసక్తిగల శ్రోతలందరూ ప్రతి సోమవారం సాయంత్రం 6:30 ప్రసారమయ్యే కేర్ ఆఫ్ ఆకాశవాణి కార్యక్రమంలో తమ అమూల్యమైన అభిప్రాయాలను ఉత్తరాల ద్వారా అందించేందుకు సంప్రదించవలసిన మా చిరునామా
1: కేర్ ఆఫ్ ఆకాశవాణి, కేర్ ఆఫ్ స్టేషన్ డైరెక్టర్ ఆకాశవాణి, అన్నమయ్య సర్కిల్, తిరుపతి 517501.
0: మా చిరునామా మరొకసారి, కేర్ ఆఫ్ ఆకాశవాణి, కేర్ ఆఫ్ స్టేషన్ డైరెక్టర్ ఆకాశవాణి, అన్నమయ్య సర్కిల్, తిరుపతి 517501.
1: లేదా మా ఇమెయిల్ ఐడి aartptyletters@gmail.com.
0: ఇంకా మా వాట్సాప్ నెంబర్ 8772426605. ఈ నెంబర్ మీద కూడా మీ విలువైన సలహాలు సూచనలు అందించవచ్చు.
1: గుర్తుంచుకోండి, ఇకపై ప్రతి సోమవారం సాయంత్రం 6:30 శ్రోతల అభిప్రాయ మాలిక కేర్ ఆఫ్ ఆకాశవాణి.

0: భారతీయ సంస్కృతికి ప్రతిధ్వనిగా, తెలుగు భాషా వైభవానికి వేదికగా తరతరాల మనసులను తాకిన మధుర స్వరం, అది మన ఆకాశవాణి.
1: సంగీతం, సాహిత్యం, సంప్రదాయం, సమాచారం 90 వసంతాలుగా ప్రజల హృదయాల్లో నిలిచిన ఆకాశవాణి ఘనప్రస్థానానికి వందనం.
0: ఆకాశవాణి 90 వసంతాలు ప్రత్యేక కార్యక్రమాల పరంపరలో మీరు కూడా భాగస్వాములు.

0: జీవితం ఒక ప్రయాణం అంటారు. మరి మీ జీవితం మరింత ఉత్సాహంగా ఆనందంగా మారాలి అంటే నిరంతరం ప్రయాణం చేస్తూ ఉండాలి.
1: ఒకవేళ మీకు ఆ ప్రయాణం చేయడానికి వీలు కాకపోతే మన ఆకాశవాణి ప్రతి మంగళవారం ఉదయం ప్రసారం చేస్తున్న ఓబాటసారి కార్యక్రమాన్ని తప్పక వినండి.
0: పచ్చని కొండల పలుకులు, ఆహ్లాదకర

0: జలపాతాల జలజలలు, సాగర తీరపు సరిగమలు, ప్రకృతి సోయగాల పరిమళములు.
1: ఇవే కాకుండా చారిత్రక కట్టడాలు, భవిష్యత్ అద్భుతాలు, ఇలా ప్రపంచం నలుమూలనున్న పర్యాటక ప్రదేశాలను మీకు పరిచయం చేస్తూ ఉంటాం. ఆ దృశ్యాలు కనిపించేలా మా మాటలు మీకు వినిపిస్తూ ఉంటాం.
0: వినండి ప్రతి మంగళవారం ఉదయం 7:20 మీ అభిమాన ఆకాశవాణి తిరుపతి ఎఫ్ఎం పై ఓ పాటసారి ప్రపంచ పర్యాటక ప్రదేశాల గురించిన కార్యక్రమం. భారతదేశ 2వ అత్యున్నత పౌర పురస్కారమైన పద్మ విభూషణ్ అవార్డు పొందిన మహనీయుల జీవిత విశేషాలతో పాటు
1: దేశ సేవకై వారు కనబరిచిన అసాధారణ నిబద్ధతను, అమూల్యమైన కృషిని, ఆ కృషిలో నిక్షిప్తమైన త్యాగనిరతిని ప్రతిబింబించేలా
0: ప్రతి సోమవారం ఉదయం 8:35
1: మీ ప్రియమైన ఆకాశవాణి తిరుపతి కేంద్రం అందిస్తున్న ప్రత్యేక ప్రేరణాత్మక కార్యక్రమం
0: రత్న దీపికావళి. ఈ శ్రావ్య వేదికలో ప్రతి వారం పద్మ విభూషణ్ అవార్డు పొందిన ఒక మహనీయుని జీవన ప్రస్థానాన్ని అక్షర దీపాలుగా అందించే ప్రయత్నం చేస్తున్నాం.
1: తప్పక వినండి రత్న దీపికావళి
0: ప్రతి సోమవారం ఉదయం 8:35
1: మీ ఆకాశవాణి తిరుపతి ఎఫ్ఎం 103.2 107.5 మెగాహెర్ట్స్ పై.

0: అంత ఆరబోసి కసుమంటూ కన్న మోజు కట్టు తప్పింద
1: శ్రోతలకు ఒక గమనిక.

0: మీరు ఎంతగానో ఆదరించే మన హలో ఆకాశవాణి కార్యక్రమంలో అవకాశం దొరకని శ్రోతలు ఇకపై ప్రతి గురువారం ఉదయం 11 గంటల నుండి 12 గంటల మధ్య మాకు ఫోన్ చేసి మీకు నచ్చిన పాటను కోరవచ్చు. ఈ కార్యక్రమం రికార్డింగ్ శుక్రవారం రాత్రి 10 గంటలకు ప్రసారం చేస్తాం. మీరు కాల్ చేయవలసిన మా ఫోన్ నంబర్లు ఎస్టీడీ కోడ్ 0877 జత చేసి 2246605 లేదా 2246606. శ్రోతల కోసం మరోమారు మా నెంబర్లు 0877224665 లేదా 2246606. మర్చిపోకండి, ఇది కేవలం హలో ఆకాశవాణి కార్యక్రమంలో అవకాశం దొరకని శ్రోతల కోసం మాత్రమే.
1: శ్రోతలకు గమనిక, రేపు ఉదయం 10:55 భారత ప్రధాని గౌరవనీయులు శ్రీ నరేంద్ర మోదీ గారు ఆకాశవాణి ద్వారా దేశ ప్రజలను ఉద్దేశించి చేసే ప్రసంగం మన్ కీ బాత్. అనంతరం మన్ కీ బాత్ ప్రసంగానికి తెలుగు అనువాదం హైదరాబాద్ కేంద్రం నుంచి ప్రసారమవుతుంది.

పుణ్యతీర్థమని భూలోక

బహుజన హితాయ బహుజన సుఖాయ. ఇది ఆకాశవాణి నినాదం. చిన్నారులు, యువజనులు, మహిళలు, కర్షకులు, ఇలా అందరికీ ఎన్నో కార్యక్రమాలు ప్రసారం చేస్తున్నది ఆకాశవాణి. సమాచారం, విజ్ఞానం, వినోదం అందిస్తున్న మీ అభిమాన వాణి ఆకాశవాణి తిరుపతి ఎఫ్ఎం తప్పక వినండి.

0: దైవ చింతన, ఆధ్యాత్మికత, సద్భావన మన సొంతం చేసే కార్యక్రమాలు ఆకాశవాణి ప్రతినిత్యం ప్రసారం చేసే భక్తిరంజని సూక్తి ముక్తావళి. మీ అభిమాన ఆకాశవాణి తిరుపతి ఎఫ్ఎంలో భక్తిరంజని ప్రతిరోజు ఉదయం 6:10 సూక్తి ముక్తావళి, ప్రతిరోజు ఉదయం 6:30 వినండి, విని తరించండి, మంచి ఆలోచనలకు ద్వారాలను తెరవండి.
1: విజ్ఞానం, వినోదం,
2: విద్య, వైద్యం,
1: కళలు, సాహిత్యం,
2: చరిత్ర, సంస్కృతి,
1: ఇలా విభిన్న రంగాల విశేషాలన్నీ విహంగ వీక్షణంగా అందించే కార్యక్రమం
2: ప్రభాత రేఖలు. ప్రతిరోజు ఉదయం 7:15 మీ అభిమాన వాణి ఆకాశవాణి తిరుపతి ఎఫ్ఎం 103.2 107.5 MHz పై
1: తప్పక వినండి ప్రభాత రేఖలు.
3: శ్రోతలకు గమనిక, రేపు ఉదయం 7:15 ప్రభాత రేఖలు కార్యక్రమంలో ముందుగా ఆకాశవాణి 90 వసంతాలు పూర్తి చేసుకుంటున్న సందర్భంగా కొన్ని వివరాలు వింటారు. అనంతరం చరిత్రలో ఈరోజు, తరువాత మనస్సులోనే మనసు ధారావాహిక నవలా పఠనం 8వ భాగం వింటారు. రచన మాలతీ చందుర్ గారు, చదివిన వారు శారదా శ్రీనివాసన్ గారు.

0: ఆడవే కళలన్ని ఒకటే మని ఆడవే అందాల సురభామిని. మీరింతవరకు ఏకచిత్రగానం శీర్షికన యమగోళ చిత్రం నుంచి పాటలు విన్నారు. నిలయంలో సమయం 10 గంటలు కావాల్సినది. మరికొద్ది క్షణాల్లో జాతీయ సంగీత సభా కార్యక్రమం ఢిల్లీ కేంద్రం నుంచి రిలే.
1: నమస్కార్. సంగీత్ కే అఖిల్ భారతీయ కార్యక్రమ్ మే ఆజ్ హమ్ ఆప్కు సున్వానే జా రహే హై విదుషీ స్మితా మొకాషి కా శాస్త్రీ గాయన్.
2: నమస్కార్. ఇన్ టుడేస్ ఆల్ ఇండియా ప్రోగ్రామ్ ఆఫ్ మ్యూజిక్ వి బ్రింగ్ టు యూ అ క్లాసికల్ వోకల్ పర్ఫార్మెన్స్ బై విదుషీ స్మితా మొకాషి.
1: సురో కి సాధనా ఔర్ శాస్త్రీ గాయన్ కి సమృద్ధ పరంపరా కో ఆత్మసాత్ కర్నే వాలి ఆకాశవాణి ఔర్ దూరదర్శన్ కి టాప్ గ్రేడ్ కళాకార్ విదుషీ స్మితా మొకాషి పండిత్ అజయ్ పోహన్కర్ జేసి దిగ్గజ్ గురువో కి సానిధ్య మే తరాషా గయా స్వర హై.
2: అ టాప్ గ్రేట్ ఆర్టిస్ట్ ఆఫ్ ఆకాశవాణి అండ్ దూరదర్శన్ విదుషీ స్మితా మొకాషి హ్యాస్ డెడికేటెడ్ హర్ సెల్ఫ్ టు ద పర్స్యూట్ ఆఫ్ నోట్స్ అండ్ థరోలీ అబ్జర్వ్ ద రిచ్ ట్రెడిషన్ ఆఫ్ క్లాసికల్ సింగింగ్. హర్ వాయిస్ హ్యాస్ బీన్ బ్యూటిఫుల్లీ నర్చర్డ్ అండర్ ద గైడెన్స్ ఆఫ్ లెజెండరీ గురుస్ ఇన్క్లూడింగ్ పండిత్ అజయ్ పోహన్కర్.
1: తాన్సేన్ ఔర్ అమీర్ ఖాన్ జేసే ప్రతిష్ఠిత సమారోహ కి ఆప్ శోభా బడా చుకీ హై. ప్రయాగ్ మహాకుంభ సే లేకర్ లండన్ కి నెహ్రూ సెంటర్ తక్ ఆప్నే అప్నీ గాయకీ కి ఛాప్ ఛోడీ హై.
2: షీ హ్యాస్ గ్రేస్డ్ ప్రెస్టీజియస్ మ్యూజిక్ ఫెస్టివల్స్ లైక్ ద తాన్సేన్ సమారోహ్ అండ్ ఉస్తాద్ ఆమీర్ ఖాన్ సమారోహ్, లీవింగ్ అన్ ఇండెలిబుల్ మార్క్ విత్ హర్ సింగింగ్ ఫ్రమ్ ద ప్రయాగ్ మహాకుంభ్ టు ద నెహ్రూ సెంటర్ ఇన్ లండన్.
1: ఆప్కు కళాశ్రీ ఔర్ మొహమ్మద్ రఫీ జేసే కై సమ్మానో సే నవాజా గయా హై. ఆప్కి ప్రస్తుతియా నా కేవల్ తక్నీకీ రూప్ సే సుదృఢ్ హై బల్కి ఉన్మే భారతీయ సంగీత్ కి గహరీ రూహానియత్ భీ ఝలక్తీ హై.
2: ఆనర్డ్ విత్ సెవరల్ అకోలేట్స్ ఇంక్లూడింగ్ ద కళాశ్రీ అండ్ మొహమ్మద్ రఫీ అవార్డ్స్, హర్ పర్ఫార్మెన్సెస్ ఆర్ నాట్ ఓన్లీ టెక్నికలీ ఫ్లాలెస్ బట్ ఆల్సో డీప్లీ రిఫ్లెక్ట్ ద సోల్ ఆఫ్ ఇండియన్ క్లాసికల్ మ్యూజిక్.
1: ఆజ్ ఆప్ సర్వప్రథమ్ ప్రస్తుత్ కర్ రహీ హై రాగ్ మారు బిహాగ్. విలంబిత్ రచనా ఏక్ తాల్ మే నిబద్ధ హై జిస్కి బోల్ హై మాన తజ్ దేహో ప్యారే. మధ్య లయ 3 తాల్ మే నిబద్ధ రచనా కి బోల్ హై మానో నా జియరా మోరా, ఔర్ ఏక్ తాల్ మే నిబద్ధ ద్రుత రచనా కి బోల్ హై మానో నా హీ తుమ్రీ బాత్. ఆప్కి సాథ్ తబ్లే పర్ సంగత్ కర్ రహే హై గాంధార్ రాజ్ హంస్ ఔర్ హార్మోనియం పర్ ప్రమోద్ బోర్గాంకర్.
2: టు బిగిన్ హర్ రెసైటల్ టుడే She presents Raag Maru Bihag. The first is Vilambit composition set to Ektaal with the lyrics Maan Taj Deho Pyare. This is followed by a Madhyalay composition set to Teentaal with the lyrics Mano Na Jiyara Mora. She concludes this Raag with a Drut composition set to Ektaal with the lyrics Mano Nahi Tumri Baat. Accompanying her on the tabla is Gandhar Rajhans and on the harmonium is Pramod Borgaonkar.

0: विदुषी स्मिता मुकाशी द्वारा प्रस्तुत ये था राग रागेश्री। आपके साथ तबले पर संगत कर रहे थे गांधार राज हंस और हारमोनियम पर प्रमोद बोरगांवकर।
1: यू आर लिसनिंग टू राग रागेश्री प्रेजेंटेड बाय विदुषी स्मिता मुकाशी। अकंपनिंग हर ऑन द तबला वॉज गांधार राजहंस एंड ऑन हारमोनियम वॉज प्रमोद बोरगांवकर।
0: ये कार्यक्रम आकाशवाणी इंदौर की प्रस्तुति थी। इसके साथ ही आज की अखिल भारतीय संगीत सभा संपन्न होती है।
1: दिस प्रोग्राम वॉज अ प्रेजेंटेशन ऑफ आकाशवाणी इंदौर। विद दिस टूडेज ऑल इंडिया नेशनल प्रोग्राम ऑफ म्यूजिक कम्स टू एन एंड।
2: ఆకాశవాణి తిరుపతి కేంద్రం, మీరింతవరకు జాతీయ సంగీత సభ కార్యక్రమం ఢిల్లీ కేంద్రం నుంచి విన్నారు. శ్రోతలకు గమనిక, రేపు ఉదయం 10:55 భారత ప్రధాని గౌరవనీయులు శ్రీ నరేంద్ర మోదీ గారు ఆకాశవాణి ద్వారా దేశ ప్రజలను ఉద్దేశించి చేసే ప్రసంగం మన్ కీ బాత్. అనంతరం మన్ కీ బాత్ ప్రసంగానికి తెలుగు అనువాదం వెంటనే హైదరాబాద్ కేంద్రం నుంచి ప్రసారమవుతుంది. ఇక రేపు రాత్రి 8:00 భారత ప్రధాని గౌరవనీయులు శ్రీ నరేంద్ర మోదీ గారు ఆకాశవాణి ద్వారా దేశ ప్రజలను ఉద్దేశించి చేసే మన్ కీ బాత్ ప్రసంగానికి తెలుగు అనువాదం హైదరాబాద్ కేంద్రం నుంచి రిలే.

ఆకాశవాణి తిరుపతి కేంద్రం నిలయంలో సమయం 11 గంటలు. ఇంతటితో ఇవాల్టి మా ప్రసారాలు సమాప్తం. తిరిగి రేపు ఉదయం 5 గంటల 53 నిమిషాలకు మా ప్రసారాలు ప్రారంభమవుతాయి. అంతవరకు సెలవు.